0: ఉన్నంత వరకు హృదయంలో చేరవచ్చునే కానీ దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. Instead of doing this, if you start preaching something, that becomes a case of ridicule and criticism.
0: కనుక మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: కొన్ని త్రాగే నీరు కూడా చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
1: There are many villages which suffer from lack of pure drinking water.
0: ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
1: We cannot say that the government alone is going to do all.
0: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
1: It is not possible. Without the cooperation of the people,
0: ప్రభుత్వం కూడా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీని కాదు.
1: Government is something which is not independent, dependent on the people.
0: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
1: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
0: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
1: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow people. This is the true form of worship, true act of surrender to God.
0: కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహమును పొందే నిమిత్తమై మీ సర్వాంగములు కూడాను సర్వేశుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
1: You must become such embodiments of love, who would have secured the grace of Lord in abundance through the form of service, through acts of service to your fellow beings.
0: జపతపాది యజ్ఞయాగాది క్రతుల వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
1: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
0: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: You secure the love of God and there is nothing greater than this.
0: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
1: But you should also try to understand the nature of this love.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: యూ టెన్ టు బ్రింగ్ డౌన్ దిస్ డివైన్ లవ్ టు యువర్ స్టేటస్ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
0: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ఈగో.
0: నిర్మలమైనటువంటిది.
1: సెరీన్ అండ్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: సెల్ఫ్లెస్.
0: స్థాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: వాట్ ఎవర్ సాయి వుడ్ టెల్ యూ
0: నా స్వార్థం అంతా మీ ఆనందమే.
1: హీస్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. హిస్ సెల్ఫిష్నెస్ లైస్ ఇన్ యువర్ హ్యాపీనెస్.
0: కనుక మీ ఆనందమే నా ఆనందం కానీ నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు.
1: Your happiness is my happiness.
0: నేను ఆనందం కావాలనుకుంటాను ఆశించలేదు. నాకు ఆశలే లేవు. మీరు అనుకోవచ్చును స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడు, ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గడిచిన పుట్టినదినం కూడా చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ నీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: Vastulu ichinave dharistunnanu.
1: Whatever the devotees give, I wear.
0: Ee naadu ee vastram vesinanante kingdom of satyasai paapa vidyarthulu ainaatvanti ee naadu radha krishna idi tetti utamalu vesukunnanu.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old student Radha Krishna who had given this, who had
0: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka, Sai Tattvanni chakkaga gurtinchi, Saiki swartham ledanetundi yokka, dinini kuda meeru gamaninchi, munmundu mana karyakramamlo ati utsahanni kuda nuvvu penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ దట్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్ ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience His bliss, which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కోరుకుంటారు.
1: The world will very soon become a big prashanti limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now and then.
0: పుష్పములను అందించేటువంటి లతకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: అదే విధముగానే సాయి సమస్తది ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే దోస్ పీపుల్ దోస్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కైండ్లీ టు దిస్ గ్లోరీ విచ్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఆర్గనైజేషన్ ఆర్ టేకింగ్ టు మీన్స్ టు డివాల్యూ టు డిగ్రేడ్ అండ్ టు మిస్లీడ్ పీపుల్ ఎట్ లార్జ్ బట్ బీ రెస్ట్ అష్యూర్డ్ దట్ ఎనీ ఆఫ్ దీస్ అటెంప్ట్స్ విల్ ప్రూవ్ టు బి నథింగ్ అండ్ మోర్ దే డూ ద మోర్ విల్ బి ద గ్లోరీ ద మోర్ విల్ బి ద గ్రాండియర్ అండ్ ద క్విక్కర్ విల్ బి ద పేస్ ఎట్ విచ్ దీస్ నోబుల్ థింగ్స్
0: ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
1: And all that being done now by them would aid and assist in the long run in the case of getting fame and name.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: This is the nature of those who are given to jealousy feeling.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: But for this element of jealousiness in the others, you cannot have this case of అనసూయ.
0: కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం తీర్చగా పోని దీనిని సాధించటకు సాయి సమస్యల వారు ఎంతైనా కూడా మీరు ముందజ్జ వేయాలి.
1: సో డోంట్ పే ఎనీ హెయిట్ టు సచ్ ఎఫర్ట్స్ బై అదర్స్. బీ ఫర్మ్ ఇన్ యువర్ రిజాల్వ్, బీ ఫర్మ్ ఇన్ యువర్ ఐడియల్స్, బీ స్ట్రెంగ్థెన్ ఇన్ యువర్ డ్యూటీ అండ్ ప్లంజ్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్.
0: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయము జరగాలి.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
1: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
0: అన్ని రాష్ట్రములు ఎందు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
1: All the states should be represented in such activities.
0: Sai di kevalam andhra rashtram ane meer bhavincharadu.
1: Don't feel that Sai belongs to the state of Andhra.
0: Prapanchame Sai oka graham.
1: The entire world
0: andaru Sai vare.
1: The entire world is the home of Sai. All are Sai's people.
0: Andaru okkate.
1: All are one.
0: Ee tattvanni ee kaliyugamunde manamu nirupinchadaniki taginatundi prayatnam cheyali.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: Ide nenu ee naadu aashinchetvanti yokka aasha.
1: This is what my hope is on this day.
0: Nee aashalanni kuda nenu neraverustunnanu. Naa ee okka aasha meerandaru neraverthaali.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలో మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamurti, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadisham pulsam vihimoshati. Nahi jnanena sadisham vihimoshati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marakkati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: ఏ జ్ఞానం?
0: What sort of knowledge?
1: అన్నియు జ్ఞానములే.
0: All are different forms of knowledge.
1: అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మ జ్ఞానం.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: బ్రహ్మ జ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by wisdom of the divine?
1: సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించడమే బ్రహ్మ జ్ఞానం.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantai kudanu brahma swarupame.
0: The animate and inanimate or components of this world
1: are
0: divine. Dinine
1: brahma swarupam ani kudanu cheppochunu.
0: This may be called the cosmic form.
1: Idi leni sthanam kani taanu kani neemam kani ekkada kudanu kanipinchadu.
0: Everything is basically his. Everything is divine, nothing else.
1: Kanuka manamu chuchunadi vinunnadi talanchunadi anubhavinchunadi aanandinchunadi kevalamu brahmam yokka tattvame.
0: Therefore, what all that we see, listen to, think, experience and derive joy thereafter is only out of wisdom.
1: Ee jagattunandu manavaakaram dharinchi ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ దట్ మ్యాటర్ హూ ఇస్ బోర్న్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ హాస్ గాట్ ఎ వాల్యూ.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకునలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకునలేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. On the other hand, he leads a perverted way along the wrong path and forgets the very basic human quality.
1: Uppuleni pappu ruchi chikkanattuga,
0: dal without salt is tasteless.
1: Premaleni yokka manavattamu idi kevalamu oka mruga swaroopam ane cheppavachu.
0: Human life without love is bestial.
1: Kanukane manavattam anaga mottamodatidi prema tattvame.
0: Therefore, human life symbolizes love.
1: Aithe ee premanu ye vidhamuga ekkada eppudu etla ninnu pravesha pettali ane vidhi vidhalanni chakkaga gurtinchi vartinchali.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used indirectly.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: కానీ ఎంత పప్పు అంత ఉప్పు కలిపితే అది కూడా మనం సహించలేము.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పునికే మనం ఇంత రుచిని ఆలోచిస్తున్నాము.
0: After all, dal that gets digested in an hour, we attach so much of care.
1: 30 సంవత్సరములు 50 సంవత్సరములు 60 సంవత్సరములు 80 సంవత్సరములు జీవించబోయేటువంటి మానవత్వానికి కొంతవరకైనా రుచి ఉండనక్కర్లేదా?
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: ఈ రుచియే లేకుండా వాడు ఇంతకాలం ఏ విధంగా జీవించగలుగుతున్నాడు?
0: How does he live tasteless life?
1: ఇది ఒక మానవ జీవితమా?
0: Can that be a human life?
1: కాదు కాదు.
0: No.
1: తన క్షణము కూడాను మానవత్వమును ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క విలువను మనం ఉపయోగించుకుంటూ రావాలి.
0: We have to make use of human values. Every moment in our lives.
1: ఈ మానవతా విలువను ఈనాడు విస్మరించడం చేతనే జగత్తును విశ్వసించి మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్తి భాతి ప్రియము అని.
2: అస్తి భాతి ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అని.
2: They are also called సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్ చిత్ ఆనంద.
1: ఇది ఒక టమ్లర్.
2: This is a tumbler.
1: ఈ టమ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉన్నప్పుడు దీనికి ఒక టమ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నది being.
2: This existence is being.
1: అది ఏ సత్.
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changing.
1: ఉన్నది ఇది being.
2: This being existence.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్ట గుర్తించగలుగుతున్నావు?
2: But how do you know that it exists?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: There is light that makes you see this.
1: ఇదే టమ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని చెప్పలేము.
2: If the same tumbler is in the dark, you don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టమ్లర్ అని చెప్తున్నాము.
2: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: What's that light?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టమ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called చిత్.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore, it is చిత్, the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore, it is chit, the light that shows
1: existence.
2: ఈ చిత్తు
1: సత్తు అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: This sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టమ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
2: Then only will be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is sat.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: It is chit that proves the being.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: The satisfaction you derive out of the combination of the two is bliss.
1: కనుకనే సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని స్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కాని ఈనాటి లోకములో,
2: but today in this world,
1: ఉన్నదిది అని చెప్పగలరు కాని,
2: one can say that this exists.
1: లేనిది లేనిది అని చెప్పగలరు సుమి.
2: They cannot speak of that which is not present.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: ఎవ్రీ టైమ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏ దైవంబు.
2: దట్ ఈస్ గాడ్.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
2: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వరల్డ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటే.
2: ఓన్లీ వన్ థింగ్ దట్
1: ఏకం సత్ విప్రాభూదా వదంతి.
2: ఓన్లీ వన్ దట్ ఈస్ ప్రెసెంట్.
1: అది ఏ బీయింగ్.
2: దట్ ఈస్ బీయింగ్.
1: అది ఉన్నది.
2: దట్ ఈస్ ప్రెసెంట్.
1: ఉన్నది అనేటువంటిది నీవు ఎట్లా చెప్పగలుగుతున్నావు?
2: హౌ డు యూ సే సో?
1: నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: దేర్ యు ఫైండ్ దిస్ లవ్ ఆఫ్ విజ్డమ్ షైన్స్ ఇల్యూమిన్స్.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: దేర్ ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్, దట్ మేనిఫెస్ట్, దట్ ఎగ్జిబిట్స్.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: Therefore, we have to consider that love is God.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: Without love, there is no life.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: రూపము దీనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: This is called Brahma.
1: ఇది మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: His search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning?
1: చూచేది కన్నులు.
0: It is the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీళ్ళందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డను బిడ్డ దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Wife.
1: సోదరిని సోదరి దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే. ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: సర్చ్ ఫర్ ట్రూత్ మీన్స్ వాట్ సార్ట్ ఆఫ్ లుక్స్ యూ షుడ్ హ్యావ్.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోనలేక కన్నులు ఉన్నవు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్ ద సిన్.
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హస్ గాట్ ఎ
1: వాల్యూ. శ్రవణమును కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ది ఇయర్ దట్ లిసన్స్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వీ హియర్.
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: Kanukane prati indriyam kudanu daniki taginattuga samaya sandarbhanusaranga eppudu ekkada etla evarini e vidhanga chudali.
0: So each of the senses must be put to use basing on the in what way, where, how.
1: Adi upayogichukotame nijamaina manavata viluva.
0: To have the full knowledge of these aspects.
1: Aa premane nijamaina manaviki ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ అటాచెస్ వాల్యూ టు ది హ్యూమన్.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: వి కన్స్ట్రక్టెడ్ ఎ బిల్డింగ్.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: వి హావ్ సమ్ విండోస్ టు దట్.
1: కొన్ని ద్వారములు కూడా పెట్టుకున్నాము.
0: డోర్స్.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: వాట్ ఫార్ ద విండోస్ ఆర్ కెప్ట్?
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ది గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్.
1: వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్.
1: దారులు ఎందుకు పెట్టుకున్నాము? ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనం లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాము.
0: The door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalaya prakto jeevo devasthanatana. Deham oka devalayamu, oka gruhamu, oka mandiramu.
0: Body is a temple, body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారములు ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి, దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్, యువర్ ఫ్రెండ్స్, intimate people.
1: అట్టు కాకుండా
0: otherwise
1: ద్వారం ఉన్నది కదా అని
0: because
1: బజారులో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: Because of the main door over there, you don't permit the street dogs and the pigs to get in.
1: వదలము.
0: No.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయమునందు, ఈ గృహమునందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ ద బాడీ ఈజ్ ఎ హౌస్. వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఈస్ ఐడియల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికీ దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make
1: use of it. ఎక్కడ ఎంతంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి ఎందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl.
0: And a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికి విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లి తండ్రియో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజం మనల్ని చక్కగా శిక్షిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాధ్యత.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.

0: the dignity.
1: సమాజములకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టు వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనిని సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called samskriti culture.
1: సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how and what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister, you
1: may
0: be careful.
1: మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve your
1: విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అది ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ఫాదర్, ఈమెవో గ్రాండ్డాటర్ అని అనుకుంటాడు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ఫాదర్ కాదు, గ్రాండ్డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just the contradiction.
1: ఈ వయః ప్రమాణము, కర్మ ప్రియాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standards,
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll be
1: respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయట పెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: eat. అదేంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: Because it's not
1: you. నీవు భావించిన రీతిగా అది లేదు.
0: It's not the way you want.
1: ఆ ఫలమును నీవు పారవేస్తున్నావు.
0: Therefore you spit it out.
1: అట్లనే
0: like
1: సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజములకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యూ ఫాలో ద సోషల్ వాల్యూ యూల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యూ డోంట్ ఫాలో you will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్టంత సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలేనప్పుడు దైవాన్ని కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు.
0: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యూ విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యూ కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యూ కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు మానవాకారము,
0: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికి ఈ సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు.
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు వానరులు స్నేహం కావచ్చు.
0: ఎ మంకీ కెన్ బి
1: కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామ ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ ఎ మంకీ.
1: ఈ వానరులకు

0: కర్ణకులు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ హ్యూమన్?
0: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: రాములు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
1: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
0: పత్రి వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
1: హి ఈస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
0: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
1: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్
0: కింగ్డమ్. అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
1: హి ఈస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
0: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం టుగెదర్.
0: మరి నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
1: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: నాకు ఈ భార్య వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్య వియోగం బాధిస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్, హీ వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
0: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరైన యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
1: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
0: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవలసినటువంటి ఉన్నాయి.
1: In these very subtle things also, we can learn a lot.
0: ee naadu grandhalato nechukuneetundi kaadu pradhanam.
1: Is not that you gather from books
0: personal idiga manam anubhutto manam nechukovali.
1: Everything you have to learn out of your personal
0: practical
1: experience.
0: Science kaani platform speeches kaadu.
1: This is all practical science but not platform speech.
0: ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
1: Therefore in practical life we have to develop human value.
0: ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
1: You may pride yourself
0: because of అహంకార పడుతుంటాడు.
1: You may be egoistic because of
0: అధికారవంతుందని విర్రవీగుతాడు.
1: Or you may just pride yourself.
0: ఎంత కాలము?
1: How long?
0: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కాదు.
1: None of them are permanent.
0: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
1: They just pass off in a moment of time.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్,
0: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: You have to be extremely careful at this age.
0: అది దీనిని పురస్కరించుకొని మరొక తూరి కూడా మీకు చెప్తున్నాను.
1: Basing on this, Bhagwan tells

0: ఎంతసేపు ఈ గర్వము?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడంత ఈ గర్వము?
1: Where from you get
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: Where from you get this pride?
0: ఇది శాశ్వతమా?
1: Is this permanent?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: Or is it your grandfather's property?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: This ego is the one which is of your own.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: It's useless.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చు.
1: You may be educated.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కానీ పుడమియందిసుమంత శాంతి లేదు.
1: You may pride yourself because of education, but there is no fraction of peace.
0: ధనమున్నదనెచును బిగువుగా దిరుగుట పుడమియందిసుమంత శాంతి లేదు.
1: You may be stiff-necked because of affluence and property, but there is no peace. ఈ
0: బలము ఈ జనము ఇవంతకును passing clouds.
1: What all
0: పోయే మేఘాలు?
1: What's all this? This affluence, property,
0: మనం
1: క్లౌడ్
0: చూస్తూ ఉంటుంటేనే తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాయి.
1: As you start watching a cloud, it changes its form.
0: మన జీవితము అంతే.
1: So also our life.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life
0: వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్, దర్ ఆర్ నో క్లౌడ్స్, లైట్
0: ఉన్న ఉండటం చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనము కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయములచే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశలచే, అసంతాని ఆవేదనలచే,
1: మీనింగ్లెస్ వరీ
0: ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్,
0: ఇవన్నీ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హీస్ అన్డిజర్వింగ్, హీ వాంట్స్ టు
0: పొజెస్ ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్,
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్,
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు ఏనాటికి మనం వెంట వచ్చేటువంటి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అది ఒక్కటే దైవత్వం.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: ఆ నీరే ఎండిపోతే ఒక్క ఫ్రాగ్ కూడా అక్కడ ఉండదు.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: ఈ స్నేహాలు కూడా ఇట్టివే.
1: This is sort of friendship today.
0: జోబిలో 100 రూపాయల నోటు ఉంది.
1: There's 100 rupee note in the pocket.
0: ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in position.
0: అందరూ నిన్ను హలో హలో హలో హలో అనుస్తుంటారు.
1: Everyone will come to you saying hello hello.
0: కానీ
1: but
0: ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు.
1: The 100 rupees
0: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: Father retired.
0: హలో, నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు, గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: నో మోర్ ఆఫ్ హలో బికాస్ ఇట్స్ హాలో హియర్, నాట్ ఈవెన్ వుడ్ సే గుడ్ బై.
0: మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుందా? అది
1: దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఇది కాదు నీ మిత్రత్వము.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్.
0: నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
1: అవర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
0: అతనే ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
1: బట్ హీ విల్ నెవర్ లీవ్ యూ అట్ ఎనీ టైమ్.
0: అడవులు ఎందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న,
1: on the valley, on the deep sea, but God will be with you.
0: అట్టి నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘముల వంటి మిత్రులను అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీను మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనం దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: time. క్రమేణా కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ,
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వం.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంత సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక 5 నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: Everyone will pay some money and consult the palmist.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ట్ టెల్ యూ.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That
0: and antarvani prabodhistu untundadi.
1: Its teaching is aham brahmasmi, that you are God,
0: pragnanam brahma. Ilanti nitya satyamainatundi yokka padamulu manam ee naadu viswasinchadaniki ye maatramu poonukotaledu.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ హావ్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: 9 తొల్లుల తీలు తిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి. దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the body is not same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: నిత్య సత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ది ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబ్బల్.
1: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబ్బల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైమ్.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది సెల్ఫ్లెస్. Selfless.
1: It is selfless.
0: Ekkada selfish untado adi fish.
1: Where there is selfishness, selfish, it is fish.
0: Kabatti
1: so
0: manaku selfish anetundi fish is better than selfish.
1: So fish is better than selfish.
0: Adi meenu.
1: That fish is much better.
0: Endukante neellallo tirugutuntadi.
1: It moves about in water.
0: Ani untunnatundi malinyanni bhujistundi, neetini parishuddham chestundi.
1: Fish partakes all the dirt in water and cleanses.
0: Kaani ee selfish man samajamlo chertunnadu.
1: But selfish man in society,
0: society nanta kodunu malinyapu chestunnadu.
1: And he pollutes, spoils the society.
0: Kalaka selfish anetundi koka parimitamlo pettukovali.
1: So selfishness should be under check.
0: Selfish lekunda undadaniki veelu kaadu.
1: However, it may not be possible. However,
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడి దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చెయ్యాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడి. Don't hate anybody for that matter. Have a relationship with
0: God.
1: Today we get good and bad because of our associations. As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are.
1: Therefore, tell me your company, I shall tell you what you are.
0: ఎలాంటి వారితో చేరుతున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దనే వదలవని.
1: As is the company, so will be your temperament and attitude. You can't
0: be free from. నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore, Bhagavan tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కాని, ఒక క్రోధం కాని, ఒక అసూయకు కాని, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ us repeatedly, emphatically, everything should be under limit. Everything should be under limit.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: Even the desire should be under limit.
0: ఈ దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: Too much desire will put you to sadness, grief.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: Yes, you can desire.
0: ఎంతనూ అంత.
1: To a limited extent.
0: వంటకు తగిన మంట,
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్,
0: తగిన పదార్థము,
1: అండ్ ద మెటీరియల్
0: బియ్యం పోస్తే అది ఉడుకుతుందా, మంట కలిసిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ టు ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్.
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే.
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ.
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు. ఆ విలువను మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్.
0: ఉన్నది ఒక్కటే ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్.
0: చటర్జీ చెప్పాడు.
1: చటర్జీ సెడ్,
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు.
1: హి సెడ్, స్వామి ఐ యామ్ గోయింగ్,
0: మంచిది.
1: స్వామి సెడ్, yes.
0: స్వామి నేను నిన్న వచ్చాను, మంచిది.
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే, గుడ్.
0: ఇంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి. స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు, మంచిది అంటాడు.
1: హి స్టిల్ డస్ నాట్ నో, స్వామి ఐ యామ్ డైయింగ్, గుడ్.
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు, మంచిది అంటాడు.
1: స్వామి ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్, మంచిది, గుడ్.
0: జగత్తులో అన్ని మంచివే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్,
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను.
1: సో భగవాన్ సేస్ గుడ్, గుడ్.
0: కారణం ఏమిటి? అంతా నాలో మంచిదే ఉంటుండాలి.
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్.
0: ఒక పది చిల్లులకు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది, కాని ఒక దాంతో విషయం వస్తుందా?
1: ఇఫ్ యూ జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్.
0: నేను ప్రేమనే నింపుకున్నాను.
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ. వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే.
1: యాజ్ ది భగవాన్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్, వాట్ ఎవర్ హి స్పీక్స్, వాట్ ఎవర్ హి డస్ ఇస్ గుడ్.
0: ఈ హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి, ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది.
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్, వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి.
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం?
0: దయా, కరుణతో నింపినటువంటిది హృదయం.
1: హృత్ దయా, ద హార్ట్.
0: కఠినమైనటువంటి హృదయం హృదయమే కాదది.
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్.
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్.
0: విషము
1: స్టోన్ ఇస్ ద పాయిజన్.
0: కనుక అది హృదయాన్ని చెప్పడానికి
1: యు కెనట్ కాల్ ఇట్ ఎ హార్ట్.
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము.
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది.
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు.
1: పశుపక్షులకు
0: ఏమాత్రమూ తెలియదు.
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి.
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్.
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: ద కౌస్ ఆల్సో గ్రేజ్ ద గ్రాస్.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్డను వేరు చేస్తాడు.
1: అండ్ యూ విల్ సెపరేట్ అవుట్ ద ప్యాడీ.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: యూ విల్ రిమూవ్ ద హస్క్.
0: బియ్యంను తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ద రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ద కుక్డ్ రైస్, బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదే వాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్.
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముందు జాతి అది.
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ త్రో ఏ ప్లాంట్,
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ.
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటని, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది?
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచే వచ్చింది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నరా. దట్ ఇస్ వానర.
0: వానర్ అంటే వాలముంది.
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్. వాలం లేనటువంటి వాడు నరా.
1: నరా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్.
0: వాలం లేదు, దానికి వాలముంది. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థము కూడాను సరైన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సినన్ని విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: they are inside.
0: Vinuvaleni inupa pettei dehambu.
1: This body is an iron safe that has no value.
0: Pettilona nagalu pettinattu.
1: As there are jewels, valuable jewels inside iron safe.
0: Inupa pettei dehambu.
1: Body is an iron safe that has no value.
0: Kani iron safe lopala lopala pettaru kani viluvainatuvi aa ikka goddess paina pettara.
1: The valuables are kept inside the goddess almira, not outside.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: The valuables are present inside.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దే ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్ప వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: సచ్ వాల్యుబుల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సైడ్ వేర్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద మోక్ష.
0: ఎంతటి గుణము నేర్పుతుందా చూడండి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ లెసన్ ద ఓషన్ టీచర్.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: ద ఓషన్ హెస్ గోట్ ద పర్ల్స్ ఇన్ సైడ్ ఇన్ ద డెప్త్.
0: నత్తలను చిక్కినంత కూడా బయటకు నెట్టేసేది.
1: వేర్ స్నేల్స్ ఆర్ డ్రివెన్ అవుట్.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్సైడ్.
0: కానీ ముత్యాలు చిక్కవు.
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ గెట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్తరు ముత్తటిట్టేని కైనడువు విడివాయో కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి తిరిగి ఆయన దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిధారి గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ విల్ బి దేర్.
0: అప్పుడు మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూసి మామిడి అని బెమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తాను అమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీ ఇట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్ ఇట్.
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ ద వాల్యూ దట్ ఇస్ యువర్
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్క్ ఇస్ యువర్
0: కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్క్ ఇస్ యువర్
0: రూపము. గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్క్ ఇస్ ద మోడల్.
0: దాంట్లో ఎలాంటి విధంగా ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you'll not hate anybody.
0: ప్రపంచమును కూడాను ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: The whole world can be united into one by love.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడాను ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: Where there is love, there is unity.
0: అక్కడ ఆనందం కూడాను ఉట్టిపడుతుంది.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందములు రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you'll have peace.
0: ఈనాడు శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: When there's no love, how do you expect to be peaceful?
0: కనుకనే
1: so
0: మనం దేన్ని చూచి మనం మోసపోకూడదు.
1: We should not be deluded by
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: We should know the human value and live accordingly.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం అందదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికే పై పై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రమే తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: మర్దించిన పాము మరణమందున.
1: Even if you rub the snake against the ant hill,
0: తనువుగా దండించిన విషయభోగములు అడుగున.
1: If you punish the body, the sensual desire will not be
0: ఆకలి తప్పును వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
1: By just giving up the food and drink, you cannot be the one. తానెవరో
0: తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును?
1: If you don't know your own nature, how can you be spiritual?
0: తానెవరో తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ. నేను ప్రేమ స్వరూపుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop more and more.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్లా ప్రేమించాలి.
1: However, we should know how to conduct ourselves with love.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: Total love must be surrendered only to God and no one else.
0: అదే పెద్ద మార్గం పట్టిపోతుంది.
1: But we put it in a perverted way.
0: ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: As is the size of the tumbler, so will be the measure of water you collect.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని,
1: ఇట్ మే బి ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఎ వాస్ట్ ఓషన్,

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుష్యుడు కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమని అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ us strictly, wants us to
1: observe. ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: Kanuka ati jagrataga mee jeevithanni valuable ga anega viluvainatuvanti rathiga teechididdukoni samajamuloka gauravam maryadalu penchukondi.
0: Therefore observe every care and earn the repute and name in society.
1: Vibhojinchinatuvanti guruvulaku nivasam ichinatuvanti okka college ki tagina satkirtini tevali.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you
1: have institute lopala ee naya paisa kuda mem teeskovatam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu uchavuthunu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated
1: what
0: here.
1: What tuition fees gani?
0: No tuition fees.
1: Laboratory fees gani?
0: Laboratory fees.
1: Games fees gani?
0: Games fees.
1: Library fees gani?
0: Library fees.
1: Examination fees gani?
0: Examination fees.
1: Edi kudanu ledu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo?
0: Where
1: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ
1: ఎడ్యుకేషన్? కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశం ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో.
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ. ఎన్ని విధమైనటువంటి వరీస్ కంత వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అనేటప్పటికే తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: అదే ధైర్యము.
0: దట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ
1: గెట్. ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ కాదు.
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవం మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రెండు విశ్రమించక నాతోడ వెడలి రెండు సత్యమిది అని తెలుపుదు సంతసముగా సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthula.
1: Students.
0: Bharatiya charitrayam పవిత్రము అంతై కూడను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
1: ద హిస్టరీ అండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ దే ఆల్ డిపెండ్ ఆన్ ది కల్చర్.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడను ఈ సంస్కృతిపైననే ఆధారపడి ఉన్నది.
1: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ద వేదాస్ the itihasas and other all shastras
0: bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti the culture is based on samskruta the sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములు ఎందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's
0: ద్రౌపది వస్త్రాపహరణం అని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు సూతుడు అని అతనికి పేరు.
1: As a play was staged, there is one associate standing there.
0: వేషం ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆస్క్డ్
0: ఎవరండి మీరు
1: హూ ఆర్ యూ
0: ఎందుకు వచ్చారు
1: వై హావ్ యూ కమ్
0: ఎక్కడి నుంచి వచ్చారు
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ
1: వెన్ హీ ఆస్క్ దిస్ క్వశ్చన్స్
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమ్మదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత నా ఎట్టి పరిస్థితిని ఎందైన కూడను, త్రికాలములు ఎందు కూడను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: Therefore it is dharma that steps on to the dais, playing the first role, showing its power and capacities, so that man may tread along the path of dharma and truth.
0: Atti dharmamu prachinam anekka veda prashnamu satyam vada dharmam chara ani pratyekanga prabodhistu vachindi.
1: Therefore it was taught specially in those times that one should speak truth and follow dharma.
0: నాయన, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని, ఏమైనా నీవు వదలవచ్చును కాని, సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: Satya and dharma, they are born because of the kindness of buddhi or intellect.
0: Karmamulu cheta vaddilletunti kaadu.
1: They cannot be fostered by action.
0: Kanuka ivi hrudayam nundi aavirbhavinchali.
1: Therefore they must arise from one's own heart.
0: Madhya margamlo prakruti yokka bhavamunu puraskarinchukoni abhyasamulu chesukuneetunti kaadu.
1: You cannot get them by practicing in this world in the half way.
0: Duradrishtavashattu,
1: unfortunately,
0: inaati manavudu buddhini vismarinchutunnadu.
1: Man has forgotten his intellect.
0: Hrudayanni marchipothunnadu.
1: He has forgotten his heart.
0: Manasane lakshyam nandunchukuntunnadu.
1: He centers his
0: manasunu anusarinchadaniki prayatnistunnadu.
1: He wants to follow his mind.
0: Manasunu adharamuga gonna manavundu.
1: The man who goes by his mind,
0: pashuvu kantenu hinamai patanamagunu,
1: he will ruin himself much worse than an animal.
0: Buddhi nadaramuga gonna budhajanundu,
1: an intelligent one who follows the intellect,
0: pashupati gamarunani palke parthi vibhudu,
1: the lord of parthi says, the one intelligent person who follows the intellect will transform into
0: nani palke parthi vibhudu.
1: The lord of parthi says that an intelligent one who follows the intellect would be pashupati or divine.
0: Manavundu inaadu prathi manavudu kudanu oka sankalpam prarambhamaina tatchaname action.
1: Today what happens is everyone as thought starts there, he resorts to action.
0: Adi manasu yokka lakshanam.
1: That is the quality of the mind.
0: Ee lakshanam ani cheppakoddu avalakshanam.
1: You cannot call it quality, it's weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parishilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమై,
1: ద సౌండ్
0: చరాచరమై,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్
0: జ్యోతిర్మయి వాంగ్మయి,
1: ద లైట్ స్పీచ్
0: నిత్యానందమయి,
1: ఎటర్నల్ బ్లెస్
0: పరాత్పరమయి,
1: డివైన్
0: మాయామయి శ్రీమయి,
1: ఇల్యూషన్ ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: వేర్ డస్ ఇట్ కమ్?
0: ద బ్రహ్మమై, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియ great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits of that of Atma.
0: Atma putra namam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swarupamlo udbhavistunnadu jagatthanandu.
1: It is Atma that takes the form of his own son.
0: Tandriye kumarunu swarupamlo udbhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti atmaku direct ga vachinatvanti kumarudu manasu.
1: Therefore, the mind is the first son of Atma.
0: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
1: So we should never make our mind bad.
0: ఇష్టం వచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: We should not allow it to waver.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: It watches the scenario.
0: శబ్దములంతా వింటుంది.
1: It listens to all.
0: కానీ దానికి ఒక్క స్వరూపం లేదు.
1: But it has no form as such.
0: ఫారం లేదు కానీ సర్వకర్మను మానసే ఆచరింపజేస్తుంది.
1: దో మైండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్ బట్ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్.
0: అయితే కనిపించే సమస్త దృశ్యమును కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: But there are three positions.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ద వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: స్టేట్ నిద్రావస్థ స్వప్నావస్థ.
1: The second state is prajnudu, the dreaming state.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దాన్ని కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యూ స్లీప్.
0: ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యూర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలా ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: వాట్ ఇస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: మైండ్ ఏ.
1: ఇట్ ఇస్ ది వెరీ మైండ్ దట్
0: నిన్ను సృష్టించింది.
1: ఇట్ క్రియేటెడ్ యు ఆల్సో.
0: నీ ప్రయాణాన్ని సృష్టించింది.
1: ఐ ట్రావెల్.
0: బాంబేని సృష్టించింది.
1: బాంబే.
0: తల్లిదండ్రులను సృష్టించింది.
1: పేరెంట్స్.
0: మిత్రులను సృష్టించింది.
1: ఫ్రెండ్స్.
0: సమస్త బజార్ను కూడా సృష్టించింది.
1: అండ్ ద మైండ్ created all streets that you walked around.
0: Aithe srushtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalo chuchina nittaru medalu kannulu vippina levu kada.
1: All the mansions and palaces that you find there in the dream, you don't find them as you open your eyes.
0: Chuchavu Bombayalo antha kuda marine driving kuda chuchavu.
1: There you have seen the marine drive there in Bombay.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నీవు ఆటలంతా చూచావు.
1: యూ హావ్ సీన్ ఆల్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్.
0: కానీ తెల్లవారి లేచేటప్పటికీ నీకు అవి ఒక్కటి కనిపించడం లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యూ గెట్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. యూ
0: కాళీ టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: యూ హావ్ సీన్ దట్ ధర్మక్షేత్రం.
0: కలలు చూచిన నిత్యను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions and palaces that you find there in the dream, you don't find them.

0: క్షేత్రాన్ని కూడా చూచావు.
1: యు హావ్ సీన్ దట్ ధర్మక్షేత్ర ద గ్రేట్ సెంటర్ దేర్ ఇన్ బాంబే.
0: తెల్లవారు లేచేటప్పటికీ ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: ద మూమెంట్ యు గెట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: హూ సో దట్?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: హూ ఎక్స్పీరియన్స్?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: హూ మేడ్ యు ఎక్స్పీరియన్స్?
0: అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ వీ హావ్ డన్, ఆల్ దట్ వీ హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది
1: డిఫరెంట్? వాట్ ఈస్ స్టడీస్ డిఫరెంట్?
0: స్టడీ వేరు.
1: స్టడీస్ డిఫరెంట్
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యూ డూ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు,
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యూ రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీరు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యూ రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటారు.
1: యూ గెట్ ద జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యూ టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: You are not making use of anything that you study here or there in the job.
0: Enduku ee chaduvulu?
1: Why this study?
0: Chadivinatunti vi samajam lopala viniyoginchadaniki taginatunti shakti samarthyamnu kaligindali.
1: You should have that capacity to make use of your studies, what you studied here, to render service in society.
0: Kevalam edo service chikkindi.
1: You secure a job.
0: Na potta nindutundi.
1: I fill my belly.
0: Kevalam kutumbam jarugutundi.
1: I maintain family.
0: Jeevitham ellipothundali.
1: I carry out my living.
0: Ee chaalanukuntunnam.
1: You are satisfied with that?
0: Ee vyakti aina kudanu.
1: Any person?
0: Nen chadivinadi emiti?
1: What is it I study?
0: Nen chesedi emiti?
1: What job I do?
0: Ee chadavu valla vachina phaltam emiti?
1: What is the result of my studies?
0: Ane atvanti okka satyanni evvadu kudanu vicharinchadaniki prayatninchatam ledu.
1: No one investigating to understand this truth.
0: Kanukane chadivinatvanti ekkada pettali? Samajam lopala. సంఘం లోపల మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ వీ హావ్ స్టడీడ్ మస్ట్ బి ఫుల్లీ మేడ్ యూజ్ ఆఫ్ యాజ్ వీ రెండర్ సర్వీస్ టు ద సొసైటీ.
0: వంట వండినావు.
1: యూ జస్ట్ కుక్ ఇట్ దేర్ ఇన్ ద కిచెన్.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: ఆల్ ఐటమ్స్ ఆర్ డెలీషియస్.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: సో మెనీ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
1: ద యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ee chesina vante emi prayojanam?
1: What is the use of all the preparations made?
0: Enta nirupayogam?
1: It's all useless.
0: Kanukane adhe vidham gane manam telusukunnatundi manchi vishayamulu,
1: all the things we have known,
0: manam anubhavinchinatundi manchi vishayamulu,
1: all good things we experienced,
0: manasulo print ayipovali,
1: must be imprinted on our mind.
0: Adi oka oka samayam lopala,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీవన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్రం.
0: కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సైడ్ ఓ స్వామి కృష్ణ ద గోపిక
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యు పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రారు.
1: గోపికస్ విల్ రెస్పాండ్ ఇఫ్ ఓన్లీ ఐఎమ్ సెంట్ బై యూ నాట్ బై ఎనీబడి.
0: వాళ్ళకేమిటి? ఏ దేవుడు లేడు.
1: దే హ్యావ్ నో అదర్ గాడ్.
0: బ్రహ్మ

0: వచ్చాడు బ్రహ్మ మేము చూడలేదు.
1: బ్రహ్మ అపియర్డ్ దే సే వి హావ్ నాట్ సీన్
0: బ్రహ్మ. వచ్చాడు మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు కేమ్ దే వి హావ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్.
0: శివుడు వచ్చాడు మేము చూడలేదు శివుడు.
1: శివ వి నెవర్ మెట్ హిమ్ ఎర్లియర్.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: హౌ కెన్ ఐ కాన్సంట్రేట్ మై మైండ్ ఆన్ దాట్ ఐ హావ్ నాట్ మెట్.
0: ఒక్కడే కృష్ణుడు.
1: వి హావ్ సీన్ ఓన్లీ వన్ కృష్ణ.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలౌ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: కృష్ణ ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హెస్ షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ది సేమ్ చారిట్.
0: ఇంకా మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ దేవర్ డిసీవ్.
0: రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్ ఆల్ గోపికాస్ అసెంబుల్డ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దేవర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: డే అండ్ నైట్ దే వర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరికి ఒక్క క్షణమైన కూడా బృందావనం రాలేదు.
1: ద మూమెంట్ హి హస్ గాన్ ఓవర్ దేర్ టు మధురా, హి హస్ నాట్ కమ్ బ్యాక్ టు బృందావన్.
0: నిరాశకు గురి అయ్యారు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: నిస్పృహను పొందారు.
1: దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: ఏ విధమైనటువంటి ఒక శక్తిని కోల్పోయారు.
1: దే లాస్ట్ దే లాస్ట్ ఆల్ దేర్ ఎనర్జీ.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటిని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటిని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్
0: ఉద్ధవ,
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లెపడుచులము.
1: వీఆర్ గోపికస్, ద విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: ఏంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ దట్ చిట్.
0: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసును. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ
1: బట్
0: నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యూ టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: యూ వర్షిప్ కృష్ణ, యూ అడోర్ హిమ్, యూ సే దట్ యూ లవ్ హిమ్, వై డోంట్ యూ టచ్ ది చిట్?
0: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: You cannot understand the levels, altitudes of devotion.
0: Vyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu muttetappudiki jaalukuga kaalipothundo emto.
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka Krishna vratanu memu bhasmam cheyadam maaku ishtam ledu.
1: So we don't want to burn that chit given by Krishna.
0: Enta goppa vicharam vaadindi.
1: That is the level of their devotion.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డిడ్ నాట్ పిక్ అప్ ద చిట్.
0: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణుని యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ అక్షరములను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది, ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, వీ రెస్పెక్ట్ యువర్ నమస్కార్స్ టు యూ.
0: నాకు కూడా నువ్వు కృష్ణుడి హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు.
1: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: ఐ కెనాట్ బేర్ దిస్ సఫరింగ్ ఆర్ గ్రీఫ్ ఎనీ లాంగ్.
0: నా యొక్క కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంత చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కనుక నేను దానిని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three sentence lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుడిని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, బెటర్ వీ గో, దే సెడ్.
0: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
0: కన్ను

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavam tulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yenta duradrushtavam tulki emani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగలపటికి అమ్మ నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: ఈ సెట్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on Yoga Shastra.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: The whole head reeled and turned at one instant. What's all this study?
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ అఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఈ తల ఇచ్చింది ఇది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్రది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెససరీ.
1: అనవసరమైనవన్నీ చూచినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టం లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ అ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హి సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హి సెడ్ 3+3+3-2 ఇస్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హి సెడ్
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ యూ లుకింగ్, హ్యాస్ ఇట్ గాన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: ఇంత చేరిందా పూర్తి?
0: హ్యాస్ ఇట్ గాన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిజ్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ everything has gone excepting the tail.
1: Anaga emiti? Aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building, there you find a hole.
1: Yelaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Yelaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole, but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: Are the
0: heads are given to stuff such matter?
1: Kaadu, kaadu,
0: no.
1: Jeevitaniki edi aadarshavantamainatundi?
0: What is really ideal in our life?
1: Samajaniki nem ye aadarshanni andinchetundi vidyarthuluga tayaru kavali?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya edi?
0: Ya that.
1: విద్య అనగా జ్ఞానము.
0: ద విజ్డమ్.
1: ఏది జ్ఞానము అందించడో అది ఏ విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెంట్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: ఈ పండితులందరూ కూడా చెండా అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: the two scholars, Chanda and Amarka, where they were going to the
1: Prahalada
0: river to have their bath.
1: Toti balu nanta chetchukunnadu.
0: Prahalada assembled the remaining boys there.
1: Narayana bhaja narayan, narayana bhaja narayan, tanu manaranjana bhava bhava vanjana asuranikandan narayan. Tanu manaranjana bhava bhaya vanjana asuranikandan narayan. Narayana bhaja narayan, narayana bhaja narayan, narayan bhajan cheyinchadu.
0: He made all boys join in chorus singing the glory of God.
1: Matya kurma varaha narahari vamanaho avatarakiya parasurama avru ramakrishna banu dushtun kosam varakiya he avatari leela dhari kunjavihari narayan narayan bhaja narayan narayan bhaja narayan narayan narayan narayan.
0: He made all boys join in bhajans, group singing.
1: Bhajana se man ko sajana banakar bhakti marga nikila diya sai bhajan se bha

0: ಹರಿ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనం ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
1: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
0: కారణమేమిటి?
1: వాయ్?
0: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
1: మై ఫాదర్ హిరణ్యకశిపు,
0: అర్థకామమ్ముని గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
1: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha, the money, the kama, desire.
0: ఏమిటి మన చదువు?
1: What is this education?
0: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
1: He said that we should earn money.
0: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
1: To earn money.
0: డిగ్రీలు తీసుకోవాలనా? బజార్కి పోతే బిచ్చగాండిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
1: To earn money, should we go to a college and receive the degree? So many beggars
0: also. ఎంతమంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనమును సంపాదిస్తున్నారు?
1: And so many people earn money in so many.
0: ధనమును సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
1: Is education needed to earn
0: money? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైనటువంటి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
1: We should not follow our teachers.
0: ఇంకా కామం.
1: And then kama, desire.
0: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
1: The kama, the desire to have the sensual pleasure, why should we study or receive education? You find the cats and the rats.
0: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
1: We need a teacher to teach us spiritual knowledge.
0: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
1: Why do we need teachers?
0: అధ్యాపకులు ఎందుకు మనకు?
1: Why? What for? Material knowledge.
0: కనుక ఈ యొక్క అత్తకామమును బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
1: Therefore we turn totally against the education, the teachers and the sensual pleasure.
0: సై అనిపించుకుంటాది పిల్లలకందరికి.
1: So all boys accepted this view of Prahlad.
0: Teachers వస్తున్నారు.
1: Teachers were just started
0: strike. ప్రారంభం చేశారు పిల్లలంతా.
1: Boys started their strike.
0: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
1: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
0: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు అన్నాడు.
1: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే ఎనీథింగ్ ఫర్ దట్.
0: విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాద్.
1: బట్ ప్రహ్లాద్ అటర్న్డ్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
0: వచ్చాడు చెండా మార్కులు.
1: చెండా మార్క కేమ్ దేర్.
0: తలలు కొట్టుకున్నారు.
1: దేర్ బీటింగ్ దేర్ హెడ్.
0: తా జెండన కోతి వనమల్ల చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
1: ప్రహ్లాద్ హస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ ఈ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్, వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
0: అని ప్రహ్లాదును చాలా దండించారు.
1: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
0: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
1: In spite of all the punishment, he said, what the teacher is wrong.
0: Dharmamu padamga undali.
1: In education, it is dharma that should be the first foundation.
0: Idiye purushottamullo pradhanamaitunte oka sopanamu.
1: It is the first step in the objectives of life.
0: Dharmamulo arthamu, arthamto dharmamu sadinchali, dharmamto arthanni sadhinchali.
1: Therefore we should earn money, the artha, based on dharma, the righteousness.
0: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, బట్ యు షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
0: వాంఛలు ఉండవలసినది,
1: హావ్ డిజైర్,
0: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
1: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
0: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్, యు విల్ హావ్ మోక్ష లిబరేషన్.
0: ప్రహ్లాదు, నా మోక్షో నమస పృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
1: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
0: నపాతాళే నభూతలే,
1: నాట్ ఫ్రమ్ ద
0: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
1: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
0: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
1: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
0: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
1: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
0: పైన ఉన్నటువంటి నిపురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
0: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
2: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
0: కనుక మనము క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
0: క్లౌడ్స్ అంతా పుట్టించింది సూర్యుడే.
2: ఇస్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
0: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
2: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాజ్ ఇట్ ఇస్ ప్రోడక్ట్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
0: అవే కదిలిపోతుంది.
2: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
0: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
2: So what teachers should teach is not simply this.
0: Dharmamu modati padamu.
2: So dharma righteousness the first
0: step. Astagamamu mando rendo steps.
2: And the wealth and desire next.
0: Mokshamu top level.
2: And liberation is at the top.
0: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
2: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ ది స్టేర్ కేస్
0: ఇన్ స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము.
2: వితౌట్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్.
0: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
2: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
0: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
0: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
2: వి షుడ్ టీచ్ అవర్ టీచర్.
0: మనమే టీచర్స్ కావాలి.
2: లెట్ us బి టీచర్స్.
0: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరాల పిల్లవాడు
2: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
0: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
2: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is
0: కానీ
2: so bad.
0: 5 సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
0: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
2: Never doubt that God is here and that he is not there.
0: శక్తి సర్వోపగతుండు.
2: God is everywhere.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
2: Wherever you search for him, you will find him over
0: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
0: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
2: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
0: ఆటమ్ నే శక్తి అని ప్రబోధించారు.
2: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
0: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
2: దట్ దే కాల్ ఇట్
0: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
2: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
0: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
2: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్.
0: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
2: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
0: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టలేచారంటే నోటికి చేయొచ్చు కదా.
2: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ కెన్ బి పార్టేక్ ఇన్ స్ట్రైట్ అవే.
0: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్ట చేస్తున్నారు.
2: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్ టుడే.
0: తీసుకుంటున్నారు ఇట్ట తిప్పుతున్నారు ఇట్ట తిప్పుతున్నారు ఇట్ట తిప్పుతున్నారు ఇట్ట తిప్పుతున్నారు అట్ట అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
2: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
0: Tippi curving anta chesi kattar akkade poi cherutundade.
2: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
0: Idi science yokka prabhavamu annaru.
2: This is the effect of science.
0: Evuti idi prabhavamu.
2: What is this?
0: Kanuka aanade prahladu anta natural ledi science nanta kudanu chakka స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
2: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి టెండర్ ఏజ్ కుడ్ నో దిస్.
0: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
2: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
0: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
2: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్
0: బికాజ్ బాబ్ పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
2: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
0: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
2: యు గో టు ద ల్యాబొరేటరీ.
0: హైడ్రోజన్ 2 భాగాలు ఆక్సిజన్ 1 భాగం రెండు వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
2: 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్ H2O విల్ మేక్ వాటర్.
0: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
2: దిస్ ఇస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
0: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
2: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
0: లేదు.
2: నో.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
2: బట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
0: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
2: That elevation is needed.
0: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
2: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్ దట్ సింపుల్.
0: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
2: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
0: నీవు ఎక్కడైనా ఉండు.
2: You may stay anywhere.
0: అంత దైవమే చూసుకుంటాడు.
2: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
2: వి షుడ్ స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
0: అడవులయందున్న.
2: యు మే బి ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశమునన్న.
2: ఆర్ ఇన్ ద స్పేస్.
1: on a village.
0: గుట్ట మీదనున్న
1: మౌంటైన్ టాప్
0: నట్టేటబడి ఉన్న
1: ఆర్ ఇన్ ద డీప్ సీ
0: ఎక్కడున్నానేమి ఎరుగునతనే
1: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్
0: ఎక్కడున్నా అతను తెలిసిపోతుంది
1: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్
0: సర్వత్రా ఉంటున్నాడు
1: బికాస్ హీస్ ఎవ్రీవేర్
0: నీ తల ఇక్కడ ఉంటుండాలి
1: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్
0: కానీ నీ కాలు కింద ఉంటుండాలి
1: బట్ ది ఫీట్ ఆర్ బిలో
0: కాలిపైన ఒక చీమ పోతుండాలి
1: యాజ్ యాంట్స్ వాక్
0: కానీ కచ్చల మీద అన్ని పుట్టి కుట్టేశావు కదా
1: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్
0: తల పోయి చూచిందే దానికి అక్కడ
1: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్
0: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి
1: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
0: దేశములో దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు
1: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
0: దేహము దేశము బింబ ప్రతిబింబములే
1: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
0: అభావములే భావ అభావములే
1: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ది కౌంటర్ థాట్స్ అలో
0: చీకటి వెలుగులు రెండు లేవు
1: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్
0: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి
1: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
0: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు
1: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్
0: ఎక్కడ పరిగెత్తిపోయింది
1: వేర్ హాస్ ఇట్ గాన్
0: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం
1: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
0: ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు
1: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ ఇట్ హాస్ నాట్ అపియర్డ్
0: ఉన్నప్పుడు చీకటి కనిపించదు చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హ్యావ్ ద లైట్ వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్
0: ఇది ఒక్కటే భావ అభావములే
1: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వన్ ఇస్ మానిఫెస్టేషన్ ఇది
0: ఎక్కడికి పోలేదు అది ఎక్కడి నుంచి రాలేదు
1: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్ ఇది
0: ఒక్కటే ఎప్పటికీ
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్
0: అది ఏ సత్యం
1: దట్ ఇస్ ట్రూత్
0: ఆ సత్యమే త్రికాల బాధ్యం
1: దట్ ట్రూత్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్ అట్టి
0: త్రికాల బాధ్యమైన సత్యతత్వాన్ని మనం ఎక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ మనం దాన్ని విస్మరించకూడదు
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వేర్ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ యు డు
0: మొట్టమొదట మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ
1: యు మే స్టడీ ఎనీథింగ్
0: దృష్టిని మాత్రం పెట్టుకోండి
1: బట్ కీప్ ఇన్ యువర్ వ్యూ
0: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం
1: వాట్ ఈస్ ది ఎసెన్స్ వాట్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్
0: అది ఏ ఆధ్యాత్మ విద్య విద్యానాం
1: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు
1: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్
0: ఆధ్యాత్మ విద్యను నేనే
1: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్
0: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది
1: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
0: మ్యాటర్ ఉంటుండాలి ఒక అయస్కాంతం ఉంటుండాలి
1: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్
0: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి
1: ఐరన్ పీస్
0: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది
1: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్
0: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం
1: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ది ఐరన్ పీస్
0: కాదు కాదు నో అది కూడా దైవత్వమే
1: ఇట్స్ ఆల్సో డివినిటీ
0: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ
0: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి
1: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా
0: దురదృష్టవశాత్తు ఈ రాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు
1: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే
0: మ్యాగ్నెట్ ని పెద్దది ఎన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
1: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్
0: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు
1: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్
0: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది
1: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్
0: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది
1: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్
0: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట
1: మ్యాగ్నెట్ స్మైల్
0: ఓ పిచ్చి అయ్యనా
1: ఓ మ్యాగ్నెట్
0: నువ్వు కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు నేనెట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది
1: ఓ ఐరన్ యువర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్ హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
0: యు డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి ఆటోమేటిక్ గా వస్తున్నావు
1: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్
0: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి
1: దేర్ ఫర్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్
0: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే
1: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్
0: దాన్ని శుభ్రం చేసుకోవాలి
1: ఇట్ మస్ట్ బి క్లీన్డ్
0: కేవలం పైరు స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు
1: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా కూడా మనం శుభ్రంగా ఉంటుంది
1: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ ఔటర్ ఇంపార్టెంట్
0: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది
1: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్
0: ఖర్చుకోవటమే కాదు
1: నాట్ మియర్
0: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది
1: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్ ఏ
0: బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి
1: దట్ ఇస్ నో అదర్ బ్రహ్మ అండ్
0: బ్రహ్మ ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి
1: యు ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్
0: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి
1: జస్ట్ అలౌ ది పిన్ టు
0: ఆ పిన్ను అంటే రెండు దినాలు పెట్టండి మూడవ దినం ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది
1: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్
0: చూసారా దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయింది.
2: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద
0: ఫ్రెండ్షిప్, ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
2: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
0: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
2: యూ టేక్ ఎన్ యాక్స్ అండ్
0: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
2: యూ జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
0: కానీ అంత సుగంధం అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
2: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
0: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
2: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
0: చూసారా ఎంత ఉపకారం.
2: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
0: మీకు ఒక చిన్న ఉదాహరణ. సిరిడి లోపల
2: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ సిరిడి.
0: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
2: బాబా వెంట్ దేర్ బిఫోర్
0: ఏది లేదు. ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
2: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
0: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
2: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
0: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్ల పోయింది.
2: As the plant was growing, it was bent on one side, so there was shade
0: that connected.
2: And Baba used to sit under the shade.
0: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
2: He goes around the village and sits under the shade of that neem plant.
0: తర్వాత
2: after some time,
0: ఈ యొక్క లక్ష్మీబాయి అల్లుడు,
2: the son-in-law of లక్ష్మీబాయి,
0: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
2: And he built a small temple there.
0: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
2: And he used to sit there since then.
0: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
2: అండ్ హీ వాచ్డ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
0: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
2: ఓ నేమ్ ప్లాంట్, యూ హావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
0: ఓ వృక్షమా,
2: ఓ ప్లాంట్,
0: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
2: That branch of this neem plant that has given me the comfort and convenience
0: of its shade. Let you be sweet.
2: Therefore, even this day, the leaves of that branch of that neem plant
0: are sweet. Therefore,
2: those that render help, that will be remembered.
0: ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
2: దేర్ఫోర్ వైల్ రెండరింగ్ హెల్ప్ యూ హావ్ టు సాక్రిఫైస్ అ లాట్.
0: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
2: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్.
0: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి.
2: యూ హెల్ప్ దోస్ దట్ హార్మ్ యూ.
0: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
2: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రివార్డ్స్.
0: మనం చేసినటువంటి ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
2: All the help you do now will never go in
0: vain.
2: Don't be disappointed because you don't get the reward
0: immediately.
2: Take time.
0: It will take time. Wait, you
2: will certainly get your rewards.
0: Vidyarthulara,
2: students,
0: you should
2: not only study.
0: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
2: You should make use of it in a proper way in the world.
0: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
0: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
2: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యు డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
2: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూస్?
0: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
2: And therefore that book must be transformed.
0: పుస్తకము మస్తకము రెండు ఒకటే పోయి ప్రాక్టికల్ లో పెట్టాలి.
2: When once the head and the book become one, you can practice
0: later. అది మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి.
2: And that we should also expose the secrets of our knowledge.
0: ప్రేమ ముదిత మనసిక సో

గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: నిలువగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్ బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ వన్ కెన్ ఇండల్జ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ గోల్డెన్ కౌస్ One can even count the number of the living beings, but yet to control the senses, the body, and to turn inward and to maintain the state of equanimity is not possible.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade manaku chakkadanamu వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వెజ విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఏమందు భారత పాలనంబు

0: in this sacred land of Bharat. It is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, have been carried away. The foreign culture, we have adopted the kind of life. Just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prati Manavudu Tana Paripurnatvani Guttinche Nimittamai Aneka Vidhamulaina Prayatnamulu Salaputunnadu.
0: Every man has been making a sincere attempt to attain the state of perfection, totality.
1: Atti paripurnatvanni ponde nimittamai manavudu aacharincheetundi aacharanaki sampurnamu ani chepparu anaga purnamainatundi deeni deenine samskruti ani kuda chepparu.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: కనుక మానవుడు తన సంస్కృతిని, తన పవిత్రతను, తన శీల సంపత్తిని కాపాడుకునే నిమిత్తమై అనేక పవిత్రమైన కార్యముల్లో పాల్గొనవలసి వస్తుంది.
0: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్ టు అప్హోల్డ్ ద కల్చర్ అండ్ ఆల్సో హిస్ క్యారెక్టర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవునికి ప్రధానమైనటువంటి ఒక జీవితము ప్రేమనే.
0: The life centers round love.
1: ఆ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: Man has lost this sacred love, having been totally indulged in hatred and also pomp and show and jealousy. He has developed of late the demonic temperament and ruined his own life.

0: వీరసతుడు.
1: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కాండక్ట్ మొరాలిటీ. ద నేషన్ విల్ లూజ్ ఇట్స్ గ్లోరీ, యూనిక్నెస్, ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ. ఇట్ ఈస్ దట్ నేషన్ దట్ హోల్డ్స్ ఆన్ టు ఇట్స్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యందు నీతి అన్నటువంటిది ఏమాత్రం కూడా మనకు గోచరించటం లేదు.
1: Man today has no trace of morality.
0: ఆ నీతియే లేకుండినా ఇతను మానవ జాతియే కాదు.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్నా నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: కనుక ఈనాటి మానవత్వానికి ప్రధానమైనటువంటి యొక్క ఆరోగ్యము నీతియే.
1: The main health of man depends on the character, the morality.
0: భౌతికమైనా లౌకికమైనా ప్రాకృతమైనా ఈ యొక్క భౌతిక జగత్తునకు ఈ దేహమే ప్రధానమని లక్ష్యాన్ని పూనుకోకూడదు.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: దీనికి మనసు ఆత్మ అనేటువంటిది రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: కాని లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
1: We should not go by this body alone.
0: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
1: We have to go by the standards of character.
0: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
0: ప్రపంచమంతా ఇక్కడను వెతికి చూసినప్పటికీ మనసు పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: కనుకనే మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటిని చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: సో we need to make an honest attempt to know the relationship between the matter and the mind.
0: ఏమిటి ఈ మనసు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
1: Everyone should recognize, inquire deep enough into the nature of the mind.
0: What is mind anaga? It does not matter antaru.
1: If we put a question, what is mind? The answer is, it does not matter.
0: What is matter ante? Don't mind antadu.
1: If you say what is matter, they say don't mind.
0: Ida manavudu telusukovatamu.
1: Is that what you know?
0: Matter ante emito telusukokunda unnappudu thana manavatvanni ee reethiga poorthiga cheyagaludu.
1: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
0: Kanuka manavatvanni mottamotta gurtinchadaniki prayatninchali.
1: So man should know the manhood or the humanness.
0: పంచభూతములను కలిగినటువంటి యొక్క దేహమే ఈ మానవత్వానికి ప్రధానమైన భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద మెయిన్ వన్ కంపోజ్డ్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ 3 ఇంగ్రీడియంట్స్, కన్స్టిట్యూయెంట్స్.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడాను ఆత్మ యొక్క అంశములే.
1: These are the parts or the sparks of Atma, the spirit.
0: దీనిని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: This in Bhagavad Gita it is said, the entire humanity is just the spark of the divine.
0: మనస్సు అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే.
1: Mind is the part of the spirit.
0: కేవలం బండల్ ఆఫ్ డిజైర్స్ అని మనం భావించరాదు.
1: We should not consider mind as the bundle of desires.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: భౌతికమైన జగత్తునకు భౌతికమైన జీవితమునకు ఇది బండల్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పవచ్చు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పార్లెన్స్ వీ కెన్ సే మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్.
0: కానీ బండల్ ఆఫ్ డివినిటీ.
1: బట్ ఇట్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ ద బండల్ ఆఫ్ డివినిటీ.
0: ఈ డివినిటీని మనం పొందాలంటే ఏం కావాలి?
1: టు అటైన్ డివినిటీ వాట్ డు యు రిక్వైర్?
0: మొట్టమొదటి మానవత్వంలో ఐకమత్యం అత్యవసరంగా సాధించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్, we should achieve unity among us.
0: ఐకమత్యమే మానవ సంస్కృతి.
1: In unity lies our culture.
0: దీని యొక్క క్రియారూపమే మానవుని యొక్క ప్రధానమైన కర్మ ఆదర్శము.
1: The unity must be expressed in our activity.
0: కనుక ఐకమత్యం అనేటువంటిది ఉండినప్పుడే మానవుడు ఎంతైనా గొప్ప సాధించగలడు.
1: With the unity existing, he can achieve any lot.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కాని ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హ్యాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఈజ్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికి కూడాను భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వి ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని, ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హ్యాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు, నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హ్యాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: నపుణ్యం నపాపం, నసౌఖ్యం నదుఃఖం, నమీధాన యజ్ఞం, సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి ఒక పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే,
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ,
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
0: నిజమే, ఆరోగ్యం మూలం ఉత్తమం, అది ఉత్తమమైనటువంటిది.
1: Yes, health is truly essential.
0: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
1: When once if you are blissful you can be healthy.
0: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటిది దైవం నుంచినే మనం పొందాలి.
1: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: ఏదో ధనం నుంచి, పదవి నుంచి, అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
0: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: You can be blissful by observing unity in diversity.
0: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ, ఎన్ని సౌకర్యములు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
1: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ కెనడా మెడిసిన్ నుంచి, అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు

0: ఇంకా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ, పెరాడాక్ మెడిసిన్ కానీ, ఇంకా నర్సెస్ కానీ, పిల్లలు కానీ, ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, టెక్నీషియన్స్, దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఇస్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అండ్ టెక్నీషియన్స్, దే ఫీల్ దట్ దే బిలాంగ్ టు
0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: దట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: కానీ మా హాస్పిటల్లు ధనాశతో కానీ, మన వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దానివల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వీ డెవలప్ ఇంట్రెస్ట్.
0: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యుల్ బి ఇన్ ఏ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఏ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: ప్రపంచంలో ఏ హాస్పిటల్ చూసినప్పటికీ బిజినెస్ సెంటర్ గా రూపొందుతుంటాయి.
1: ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ బిజినెస్.
0: అది ఏ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి అయినటువంటి పాపము.
1: And that is the worst of the sins that we find day by day.
0: ఇంతకంటే మరొక పాపం మరొకటి లేదు.
1: There cannot be greater sin than this.
0: రేపటి దినం నీకు మాత్రం ఆరోగ్యం చెడిపోవచ్చును కదా.
1: You may lose your health tomorrow.
0: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు?
1: Well, how can you have a cure?
0: ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఆనందంగా ఔషధాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ ద వన్ హూ ఎస్పైర్స్ హెల్త్ షుడ్ బి బ్లిస్ఫుల్ అండ్ షేర్.
0: వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనం ఆశించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
0: ధనం నీవు ఆశిస్తేవా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఇస్ అ వేస్ట్.
0: కనుక ఈ యొక్క మనీ నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
1: Therefore, it's a big mistake to start a hospital for money.
0: వీరు ఎంత జలసి పొందినప్పటికీ నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
1: What is that jealousy would affect?
0: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధి కలుగుతుంది.
1: The jealousy will encourage him further and further.
0: వారి జలసి వారిని నాశనం చేయిస్తుంది.
1: And your jealousy will ruin you.
0: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి.
1: You have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అది శాంతి యగును, అది భద్రత యగును.
1: Therefore, if you develop the spirit of unity and love, that ensures the safety and security.
0: కనుక మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ జలసి పెట్టుకోకూడదు.
1: Therefore, we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy, envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: Anasuya, the one without jealousy, has three sons.
0: Vare Brahma, Vishnu, Maheshwarlu.
1: The three sons of that lady who is not jealous.
0: Asuyaku muguru kodukulu.
1: The mother of jealousy has three sons.
0: Adi e kamamu krodhamu dveshamu.
1: The three sons are kama, the desire.
0: Ee Asuya Anasuya iddaru kodunu sisters.
1: Therefore the jealousy,
0: Asuya
1: and hatred are sisters.
0: Karukune manamu అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి. అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు. అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే ద్వేషము, అసూయ, దుర్మార్గం అనేటువంటి గుణములు అభివృద్ధి అవుతాయి.
1: ఎక్కడ
0: మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: You should participate in all sacred activity.
0: మంచి దానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For all good activity, you should extend all cooperation.
0: కనుకనే నేను ఈ కార్యంలో

0: మాత్రం కూడా వెనుకంజ వేయను.
1: భగవాన్ విల్ నెవర్ గో బ్యాక్వర్డ్ ఎట్ ఎనీ టైం.
0: చాలా మంది బీదలు, దిక్కులేని వారు, దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యంను చెడగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: యు ఫైండ్ మెనీ పూర్ పీపుల్, ద ఫోర్లార్న్, ద టోటలీ నెగ్లెక్టెడ్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్
0: వాళ్ళని హాస్పిటల్ మెయిన్ గేట్ వరకు కూడా రానివారు.
1: దే కెనాట్ హావ్ ఈవెన్ అప్రోచ్ ద మెయిన్.
0: ఇంతకంటే పాపం మరొకటి ఉందా?
1: Do you think that is a problem at
0: all? కనుకనే ఇట్టి వారికి తగినటువంటి ఒక ఫ్రీ ప్రతి మానవుడికి కూడాను ఔషధం అందేటట్టు నేను చేయాలని ఆశ.
1: భగవాన్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద క్యూర్ టు ఆల్ దీస్ పీపుల్ ఫోర్ లాన్ ఇన్ ద నెగ్లెక్టెడ్ పూర్ సెక్షన్.
0: ఇంతే కాదు, ఆరోగ్యం అనేటువంటిది మరొక వైపున,
1: అండ్ హెల్త్ మెయింటెనెన్స్.
0: కానీ ఆనందమునకు కూడా ఒక విధమైనటువంటి జలం చాలా అవసరం.
1: అండ్ ఫర్ దిస్ బ్లిస్ ఆల్సో ఇట్ ఇస్ ఎసెన్షియల్.
0: నా ప్లాన్ ఎందుకంటే చాలా పెద్దదిగా పోతుండది.
1: భగవాన్స్ ప్లాన్ ఇస్ సో హై అండ్ వాస్ట్.
0: ఎంత పెద్దదిగా పోయినప్పటికీ ఇది అల్పమైనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో నో లో ఎట్ ఎనీ టైం.
0: ఇది విజయాన్ని పొందింపజేస్తుంది.
1: అండ్ ఇట్స్ బౌండ్ టు బి విక్టోరియస్ అండ్ సక్సెస్ఫుల్.
0: మన భారతదేశంలో మంచి కార్యానికి పూనుకుంటే ఏది మనకు తక్కువ లేదు.
1: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
0: మంచి కార్యం చేసే వ్యక్తులు మన కంటికి కనిపించడం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఇండివిజువల్స్ హూ డూ.
0: మంచి కార్యానికి నీవు పూనుకో, తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
1: స్టార్ట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్ టాస్క్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
1: రామ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత, హీ వెంట్ టు లంక.
0: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
1: అండ్ సీత ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్.
0: ఈ ప్రజ్ఞానం సాధించాలంటే రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
1: రామ ద వన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత, ద స్పిరిచువల్ అవేర్నెస్.
0: కోతులు సహాయం చేశాయి, ముడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
1: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
0: కనుక నీ మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
1: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
0: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి గోస్ ఆన్ పోస్ట్‌పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
0: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
1: The today's action will give you refinement tomorrow.
0: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
1: అండ్ దిస్ కల్చర్ దట్ యు హావ్ టుడే విల్ లీడ్ యు.
0: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
1: అండ్ ది సేక్రెడ్నెస్ విల్ ఎర్న్ ఆల్ ద నీడెడ్.
0: అది ఏ మహాభాగ్యము.
1: అండ్ దాట్ ఈస్ ది.
0: కనుక మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి.
1: సో వీ షుడ్ డిసైడ్ టు డూ గుడ్ యాక్టివిటీ.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయం నందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సేక్రెడ్ మోమెంట్.
0: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
1: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
0: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
1: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్
0: ఏ రీతిగా తన ప్రాణాలను నిలుపుకోగలరు?
1: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్.
0: కనుకనే వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీరు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
0: కనుకనే ఎంత నష్టమైనా సరే, ఎంత కష్టమైనా సరే మెడ్రాస్ కంతా కూడా మంచి నీరు అందించాలని నేను కల్పించుకుంటున్నాను.
1: లెట్ ఇట్ బి వెరీ డిఫికల్ట్, లెట్ ఇట్ బి స్టూపెండస్ మగ్నిఫిసెంట్ టాస్క్. భగవాన్ హ్యాస్ డిసైడెడ్ టు సప్లై డ్రింకింగ్ వాటర్.
0: ఈ కృష్ణా నీరు, కృష్ణా నీరు, గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ ఆఫ్ కృష్ణా వాటర్, గోదావరి వాటర్ దట్ హెస్ బిన్ వేస్టెడ్ హెస్ గెట్ ఇన్ టు ఓషన్.
0: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది.
1: యు ఫైండ్ ద వాటర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రాయలసీమ.
0: ఈ రాయలసీమను బ్యాక్ వర్డ్ క్లాస్ అన్నారు.
1: పీపుల్ సే ద రాయలసీమ ఇస్ ద బ్యాక్ వర్డ్ పార్ట్.
0: బ్యాక్ అనగా బీఏసీకే బ్యాక్.
1: బీఏసీకే బ్యాక్.
0: బి బళ్ళారి,
1: బి బళ్ళారి.
0: ఏ అనంతపురము,
1: ఏ అనంతపురం.
0: సి కడప, కే కర్నూలు,
1: కే కర్నూలు బ్యాక్ వర్డ్.
0: ఈ నాలుగు జిల్లాలకు కూడా పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు సప్లై వాటర్ టు ఆల్ దీస్ ఫోర్ డిస్ట్రిక్ట్స్.
0: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: దీనికి సందేహమే లేదు.
1: డోంట్ డౌట్ ఇట్.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డిపెండ్.
0: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: తనపైన తనకే నమ్మకం లేదు.
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇంకా ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
0: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని ఎందు.
1: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యు కంటిన్యూ టు లివ్ హియర్?
0: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
0: కనుకనే అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్హుడ్.
0: కనుకనే దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ విత్ ఎవ్రీబడీ అండ్ ఎంకరేజ్ సీక్రెట్ టాస్క్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The human life is rarest of all.
0: ఆ దుర్లభం అనేటువంటి దేంతో నీవు సాధించగలవు?
1: How do you know it's rare?
0: పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో పాల్గొను.
1: By participating in the service activities.
0: హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why hands are given?
0: అన్నం భుజించుటక.
1: Only to partake food?
0: కాదు కాదు.
1: No.
0: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి.
1: Hands are gifted to you by God to serve others.
0: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why the tongue is given?
0: అన్నయ్య మింగుటక.
1: Is it only simply to swear?
0: కాదు కాదు.
1: No.
0: దైవ స్మరణకు ఈ యొక్క టంగును మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: The tongue is given by God to chant the glory of God.
0: కనుకనే మనకి ఇచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
1: All the senses, the different parts of the body must be properly used.
0: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
1: That's what action undertaken by Buddha.
0: ఎంతో చదివాడు.
1: He studied a lot.
0: ఎంత చదువులో చదివాడు.
1: He studied.
0: ఎంత మందినో పెద్దలను దర్శించాడు.
1: He met many noble souls.
0: వారి బోధనలంతా విన్నాడు.
1: He listened to their teachings.
0: కట్టకట్టుకు మనసు విసిగెత్తింది.
1: And he was disgusted finally.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రము గామించుకోకుండా ఎన్ని చదివి చదివితే ఏం ప్రయోజనము?
1: Finally he thought this without making use of proper use of five senses, what for is this learning and scholarship?
0: కనుకని కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
1: So with all the eyes have good vision.
0: చేతులతో మంచి పనులు చేయాలి.
1: With all these hands do good.
0: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
1: Listen to good things.
0: నోటితో మంచి పలుకులు పలకాలి.
1: And talk well, sweetly and softly.
0: అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If you don't do that, what for all the senses given?
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is
0: think
1: good.
0: No evil, think what is good.
1: Think no evil, think what
0: this
1: is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకని ఈ పంచయంత్రములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై ద సెన్సెస్ వి షుడ్ డెఫినెట్లీ టేక్ పార్ట్ ఇన్ ది సోషల్ సర్వీస్.
0: యద్భావం తద్భవతి అని.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద కాన్సిక్వెన్స్.
0: మనం ఎప్పుడు చూసినా బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్ పోతుంటే బికమ్ బ్యాడ్. నీవు కూడా పెట్టావు.
1: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
0: Yes, sir. Dayam cheyadaniki shakti lekapoyinappudu manchi palukulu paluku.
1: If you cannot do any charity, at least talk well, please.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: Aa palukulu kuda nu ee naadu manchivu kaakunda untundadi.
1: Such words are proper.
0: Kattinamainatundi palukulu.
1: The words are so hard.
0: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు.
1: And words that we use.
0: మనిషిని హింసించే పలుకులు.
1: And we hurt them, harm them.
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
1: And how do you expect to be healthy by having
0: such? కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందం ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: If you want to have a total complete healthy health, you should have the five senses.
0: కోటీశ్వరుడు కానీ కోటి పేద కానీ,
1: millionaire or a pauper,
0: ధనం ఉండొచ్చును ధనం లేకపోవచ్చును,
1: may have money or not,
0: కానీ మాట ఉంది,
1: but you can
0: పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది, దీంతో నీవు మంచి పనులు చేయి.
1: And do all good actions.
0: దీని వల్లనే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: Then only you can work for the liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ.
1: His compassion is present in him.
0: దానికోసమని వారి హృదయాన్ని దయా అని పెట్టారు.
1: For that reason it's called హృదయ.
0: హృదయ.
1: హృత్ దయ, ద వన్ ఆఫ్ కంపాషన్.
0: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
1: ది హృదయ, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటూ,
1: బట్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హార్ష్ ఫీలింగ్స్, హార్ట్ సెంటిమెంట్స్.
0: కాదు కాదు.
1: నో,
0: కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి. ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
1: ది కైండ్నెస్ కంపాషనేట్ హార్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, దుశ్చర్యలో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
1: అండ్ మ్యాన్ హ్యాస్ గాట్ ఆంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్.
0: దుర్లభం ఇక్కడ.
1: వాట్ ఈస్ రేరిటీ హియర్?
0: మానవుడు నిరంతరం కూడా అన్యాయము, అక్రమము, అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
1: What for his life if he spends life in sojourn full of injustice?
0: నీవు చదివిన చదువు సాత్వికం గావించుకునే నిమిత్తమై పది మందికి ఉపయోగించు.
1: Therefore you should make use of your studies.
0: నీవు సంపాదించినటువంటి శక్తిని పది మందికి ఉపయోగించు.
1: And the money that you earn should be used for the benefit of others.
0: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If it's not beneficial to the community, what for is your money?
0: కనుకని ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
1: Don't think of money alone.
0: మనీ కూడా కావాల్సిందే.
1: It's also essential to
0: me. ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
1: Many build hospitals spending crores of money.
0: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
1: You should never expect profits more than the investment.
0: నువ్వు చేసినావు, చేసిన దానికి వచ్చే సద్వినియోగపరచుకో.
1: In fact, you did something. Make proper use of it.
0: ఈ కాలంలో అర్ధ భాగము నీవు సద్వినియోగానికి దానం ధర్మానికి అంకితం చేయి.
1: 50% you should make use of it for the benefit of the
0: community. ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
1: You are not giving free medicine even to one patient.
0: ఈనాడు మెడిసిన్స్ కూడా నువ్వు ఎంత వెల ఎక్కువైపోయినాయి.
1: The medicines are very costly today.
0: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
1: believe it or not,
0: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి
1: పది
0: సంవత్సరాలు అయింది.
1: 10 years passed.
0: 70,000 పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
1: 70,000 పేషెంట్స్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
0: ఇక్కడ ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది.
1: 1 year is completed here in Bangalore.
0: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్ లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
1: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
0: ఈ విధంగా దీని ఖర్చు కింద తీసుకుంటే
1: if you go by the expenditure,
0: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
1: 100 crores are required per month.
0: ఎవరికి దీని విషయం తెలియదు.
1: No one knows exactly what's happening.
0: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
1: Because you receive free treatment.
0: దాని వెల వారికి తెలియటం లేదు.
1: They don't know the cost of medicine.
0: కానీ దానికి సరైనటువంటి విలువని వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
1: Its value amount to hundreds of crores.
0: Hundreds of crores కాదు, thousands of crores అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
1: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
0: కనుక త్వరలోపలే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది పేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
0: ఆ త్యాగే నైకి అమృతత్వ మానసు, ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
1: And it is a sacrifice that will make your life immortal.
0: ఇదే విధమైనటువంటి హాస్పిటల్,
1: the same hospital,
0: బొంబాయిలో కట్టాలని,
1: దానికి
0: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
1: ఇదిగో
0: మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
1: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద డయస్.
0: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుంది.
1: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
0: ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్.
1: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్ ఆల్ ఓవర్ ద సిటీ.
0: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
0: Health is wealth.
1: Health is wealth.
0: Health బాగుండినప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you are healthy, you can achieve anything.
0: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to do his own job, work.
0: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
1: Human life is not to amass money, wealth.
0: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
1: What is that you take behind?
0: ఎవరు తీసుకుని పోడు.
1: You can't take anything.
0: మనం పోయేటప్పుడు ఒక నయా పైసైనా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
1: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
0: పిటిక మట్టి కూడా తీసుకుని పోవటం లేదు.
1: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
0: నిజంగా మట్టి కూడా మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి కూడా రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్, దేర్ విల్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనం ఏది తీసుకుని పోము.
1: యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
0: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
1: What you carry with you is the merit and the sin.
0: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
1: What you do good will follow you.
0: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెట్టావు.
1: Sin will follow you.
0: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
1: Never be sinful, be meritorious.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: The merit lies in helping others. The sin is
0: help ever hurt never.
1: Help ever hurt never.
0: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
1: To the extent possible help others.
0: కనుకని ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడా సహాయపడాలి.
1: Human being should proceed in this.
0: మన శక్తి కొలది మనం దానం చేయాలి.
1: To the extent possible, help others.
0: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
1: This will certainly will follow you. It will never diminish.
0: ఈ దానమే లేదు.
1: There is no charity today.
0: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
1: He is stone hearted.
0: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
1: Your heart should be full of love.
0: ఆ ప్రేమను నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
1: When your heart is full of love, the whole life will be one of love.
0: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
1: Therefore our heart should be filled by love.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి లేక పేషెంట్ల గురించి దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
1: సో డు నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడము మా కర్తవ్యము.
1: It's our duty to admit all patients.
0: This is our duty.
1: It's our duty.
0: Duty is God. Work is worship.
1: Duty is God. Work is worship.
0: Kaga na duty tho nen chestunnanu.
1: Bhagavan takes
0: it. Idi okare prabalam kani ore force kani e maatramu ledhu.
1: It's not done because of force from outside.
0: Idi na source.
1: It is Bhagavan's source, not force.
0: Kaga nenu prema purukanga chestunnanu.
1: Bhagavan does it wholeheartedly with love.
0: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు. నా పేపర్ నా హృదయమే నా పేపర్. నా హృదయం నుంచి అంత ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: అండ్ ద పేపర్ భగవాన్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
1: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
0: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
1: హిస్ రెడీ టు షేర్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్ టు
0: నేను అందరి వాడను.
1: హి బిలాంగ్స్ టు
0: నాకు. ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే.
1: ఆల్ లవ్
0: నాకు. అందరిపైన ప్రేమనే.
1: ఆల్ లవ్స్ ఎవ్రీవన్.
0: కనుక ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సంధి సంబంధం.
1: లవ్ ఈజ్ ఓన్లీ కనెక్షన్. లవ్ టు లవ్.
0: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
1: అండ్ దేర్ షుడ్ బి సమ్ లిమిట్ ఫర్ దిస్ జెలసీ.
0: అమెరికా ప్రెసిడెంట్
1: ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా
0: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
1: అండ్ హి సెడ్ దట్ టెర్రరిస్ట్ షుడ్ బి కిల్డ్.
0: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
1: హూ ఇస్ ద టెర్రరిస్ట్? నో, ఫస్ట్ ఆఫ్ ఆల్
0: జెలసీ క్రోధము ఈ రెండు కూడాను జెలసీ.
1: జెలసీ అండ్ యాంగర్ ఆర్ ద టెర్రరిస్టిక్ టెండెన్సీస్.
0: కనుకని ప్రతి మానవుడి ఎందుకు కూడాను యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దిస్ యాంగర్ అండ్ జెలసీ.
0: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ కిల్ ది టెర్రరిస్టిక్
0: టెండెన్సీ. అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: దెన్ ద కంట్రీ
0: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
1: యూ డోంట్ కిల్ దీస్ ట్రైట్స్ బట్ యూ కిల్ పీపుల్.
0: మనుషులను చంపకూడదు.
1: You should not kill.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
1: We have to kill the bad qualities within us.
0: పవిత్రమైన దానిని పోషించాలి.
1: And we have to foster good quality.
0: కనుకని మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
1: So terrorist is in you.
0: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ నీవే చంపాలి.
1: And you have to kill your own terrorist within.
0: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
1: If you don't do that, you are a part of terrorism.
0: ఈ జెలసీ క్రోధము రెండింటి కూడా చంపండి.
1: Jealousy and anger should be killed.
0: ఇదే నా యొక్క కోరిక.
1: That's what Bhagavan wants.
0: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటుంది. ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశం రూపొందాలి.
1: భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
0: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: షుడ్ బి ఇండివిజువల్స్ విల్ డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్ విద్ ఇన్ us.
0: ప్రతి మానవుని ఎందుకు ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దీస్ టూ.
0: ఆ రెండింటిని మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
1: We have to kill these bad qualities and develop kindness and compassion.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యువర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవరీ.
0: అంత విశాలమైన, అంత పవిత్రమైన, అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
1: విత్ ఎ వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ, వై డూ యూ బిహేవ్ లైక్ దిస్?
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
1: యూ బీ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagavan blessing everyone brings his divine discourse to a close.

0: శాంతిపుత్రి క్షమం పుత్ర సత్యం మాత పితాజ్ఞానం ధర్మో భ్రాత దయాసఖీ శాంతం పత్ని ధృతం పుత్ర షడయతే జనబాంధవ షడయతే జడబాంధవ సత్యం మాత ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్
0: సత్యం మాత నిజముగా మన తల్లి ఎవరు
1: హూ ఇస్ అవర్ మదర్
0: ఈ శరీరమును కనిపెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి
1: ఈ షీ ద వన్ హూ హాస్ బిగాటన్ అస్ హూ హాస్ టేకెన్ కేర్
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్
0: కానీ త్రికాల భాజ్యం మూడు కాలములు ఎందు ఉండినటువంటి తల్లి సత్యం మాత
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ past present and future is truth
0: pita gnanam gnanam anaga kevalam advaita darshanam gnanam rendu kaani okatiye gnanam adiye mana yokka tandri
1: wisdom is non dualism the only one and not two that is our father
0: dharmo భ్రాత ధర్మమే మనకు సోదరుడు
1: ధర్మ రైచియస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్
0: దయాసఖీ దయనే మన సోదరి
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్ సిస్టర్ కంపాషన్
0: శాంతం పత్ని
1: పీస్ ఈజ్ వైఫ్
0: క్షమా పుత్ర
1: ఫర్ బేరెన్స్ ఈజ్ సన్
0: షడయతే జనబాంధవ ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజ బంధుత్వం
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Prati manavundunu, prati

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
2: శ్రవణం
0: లిసనింగ్
2: కీర్తనం
0: సింగింగ్
2: విష్ణు స్మరణం
0: చాంటింగ్
2: పాదసేవనం
0: సర్వీస్
2: వందనం
0: salutation
2: archanam
0: sneham friendship
2: aatmanivedanam
0: surrender
2: ee navavidha margamulu kudanu aatmanvesham nimittame sarputunnattuga bhavistunnaru.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: Idi chaala porapatu.
0: It's a big mistake.
2: Sadhanla valla దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: Kappukunna nimurunu manamu teesiveste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
2: Nee samasta sarada sadhanalu kudanu anatmanu dooram chese nimittame salipeetvanti nitya karmalu.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ సంయోగం నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: A devotee.
1: Twameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తండ్రి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి? ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: Twameva
0: between you.
1: Pita twameva. Neeve talli, neeve tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka neeve talli, neeve tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి, దట్ ద వన్.
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి, ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేదర్ సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vestia.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదరాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname aipotam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatuvanti okka sthiramainatuvanti vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: the mind will be one.
0: The whole universe is full of Brahman.
1: Scientists will tell you that.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it is a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakaga yochinchali.
0: Inquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga ee jagat antai kudanu swaroopamto kudinatvanti devi.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss existence awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు,
0: this in పురుష సూక్త,
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాద్, భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సే సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we call ourselves human.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు,
0: what is the inner significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయ్యింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయ్యింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయ్యింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will have total
1: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is viluva.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: Kanukane ee world kante kuda aa hero nunchine veluvanta vastundadi.
0: Therefore this world is zero gets the light from that hero one.
1: Daivam okkadu undinappude annintiki ni vilu vastundadi.
0: When there is God everything will have its own.
1: Daivam lekapothe jagatte ledu.
0: Without God there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ ద కాజ్.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఈస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైన యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: Having been born in the sacred nature, how is that one does not know his true self?
1: ప్రతి అణువు నందు కూడా ఉన్నది దైవత్వమే.
0: In every atom is present the divinity.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: We should know that atomic principle of the spirit is your own self.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు?
0: When you go on identifying yourself with the body, mind and intellect, how do you know the true spirit?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యూఆర్ ది మాస్టర్.
0: బట్ యూఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade Prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu Prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మ మూర్తులు.
0: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: ద లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in those times.
1: Virochana kumarudainatunte yokka ee bali chakravarti kudunu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nechukovalsinatundi emiti?
0: So what should we learn?
1: Aneka mandi buddhuru daggara cheri
0: many assembled.
1: Inta kaalam meeru sadhan chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani cheppadu.
0: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
1: Appudu atanu chakkaga mounam vahinchadu.
0: He observed silence.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్.
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైచ్యూస్.
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నా కంటి ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: నీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా నువ్వు మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్న పిచా నపస్సతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్తు నీవు చెప్పగలవు.
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లువాకలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం?
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటిది ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: Then once we follow and adopt this procedure, you will know your true self.
1: త్యాగములోపల ఏ బొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్.
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమని ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero.
1: Satya dharma prema shantulu lekunna dana dharmanu satyakata sunna.
0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
0: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ ది యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ ఆర్ జస్ట్ జీరో.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన

0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma dharmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize this value.
1: ధర్మ ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవి ఏ భగవత్ యొక్క స్వరూపాలు, ఇవి ఏ మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ, దైవస్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
1: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది, నో పీస్.
0: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ది వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ,
0: ది లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi prananga nilchi undi.
0: Therefore in every human being this love is the life principle. Aithe
1: duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్కతల్లిండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్ ద ఫాదర్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్ డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములో చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివే.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ అ ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
1: అందువల్లనే కట్టగలిపటికీ ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self surrender, there comes the question of friendship.
1: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
0: And therefore is the friendship that precedes this surrender.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
1: అదే మైత్రి.
0: దట్ ఈస్ ఫ్రెండ్.
1: వాట్ ఈస్ ది మైత్రి?
0: మైత్రి
1: సత్వరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
0: ది హార్మోనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, సత్వ రజ తమో గుణ, మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
1: కనుక నేను మిత్రత్వాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
0: వరల్డ్లీ ఫ్రెండ్స్ విల్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది మనీ ఇన్ యువర్ పాకెట్
1: ఇస్తారు.
0: అండ్ ద పొజిషన్ ఆఫ్ యువర్
1: ఫాదర్ పొజిషన్ సరిగా ఉంటుంది.
0: ద పొజిషన్ ఇస్ ఫైన్.
1: తన పాకెట్ లో మనీ ఉంటుండది.
0: దేర్ ఇస్ ఎనఫ్ మనీ ఇన్ ద
1: పాకెట్. హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
0: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యూ హలో.
1: పాకెట్ లో రూపాయి నోట్ కూడా లేదు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
0: ఫాదర్ రిటైర్డ్.
1: గుడ్ బై కూడా చెప్పడు.
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్ ఫ్రెండ్స్.
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ రిజమైన్ ఫ్రెండ్స్.
0: ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ హియర్. God is real friend.
0: God is the only
1: real friend. He is always with you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Our friend.

0: ఎప్పటికీ పోడు.
1: That friend will never be away from you.
0: ఈ బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వస్తారు.
1: All relations will come up to the doorstep or to the cremation ground.
0: బంధమడిచి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామే మెరరా.
1: But solely God
0: ఆపద్ బంధువు ఒక్కడే భగవంతుడు.
1: God is only the refuge of the forlorn who will be with you.
0: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్ హీ విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హీ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అరౌండ్ యు, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యు.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
0: తనకనకు వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్
0: చేయవచ్చు.
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నం దానం చేయవచ్చు,
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు,
1: అండ్ క్లోత్స్,
0: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
1: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
0: బట్ బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్,
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: That is the greatest value.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చారని కాదు,
1: నాట్ ది 3 ఫుట్ స్టెప్,
0: తననే ఇచ్చాడు.
1: హీ ఆఫర్డ్ హింసెల్ఫ్.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpita.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam cheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu teechukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given
1: me. Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achchanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Andanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Neeku em techedi nenu?
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama? Ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Nenu chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru? Neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Yedaina market lo phalamulu teesukochi arpisama ante aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati Vedantam nandu poorthi antarathanni prabodhinchu vachindi.
0: There is one teaching in Vedanta with full inner significance.
1: Vatramu.
0: A leaf.
1: Pushpamo.
0: A flower.
1: Palamo.
0: A fruit.
1: Toyamo.
0: Or water.
1: Bhakti galigina vaniki vasudavaguta satyamaina.
0: If it were true that you submit yourself to a devotee.
1: Neevu ee tulasi dalamunaku tuguduvugaka.
0: You'll certainly weigh to that of the weight of this tulsi leaf.
1: Yemiti patramu billa patra maradi patra tulsi patra kaadu kaadu.
0: What is this leaf? Is the leaf of any plant?
1: Patramu deham.
0: Body is the leaf.
1: Pushpamu
0: flower.
1: ఏ శ్యామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: Are the flowers from the market, the rose flower, chrysanthemum, jasmine?
1: Na hrudaya pushpame neeku arpitamu.
0: The flower of my heart I offer.
1: Palamu.
0: Or fruit.
1: Vere okati banana pandu, inkodi jaava pandu, ek satkodi pandu, kamala pandu, ivanni ka taniki ivvalsinatvanti.
0: Not the fruits, banana fruits or orange fruits.
1: Manopalamu. Manopalamu.
0: The fruit of one's own mind.
1: Toyamu.
0: Or water.
1: Ee Ganges water. ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయము ఆనంద బాష్పాన్ని అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్ ట్రీ.
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్. ఇదంతా
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నానన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యూ గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బలిచక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదుడి విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికి తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద వాజ్
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంకర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర
2: lost his kingdom, felt very weak. And he prayed to Purohit.
1: Swami,
2: తిరిగి
1: నా రాజ్యం వచ్చిరావడానికి ఏది కారణం?
2: మార్గము
1: బోధించమన్నాడు.
2: How am I to get back my kingdom? Tell me the path.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: He will offer anything that you ask for.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి
2: అన్నాడు. Watch this time and go there.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషము ధరించాడు.
2: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
1: యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా?
2: ఐ ఆస్క్ ఆర్ యు ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: He said he sacrificed his character.
1: ఒక 5 నిమిషాల లోపలే
2: within 5 minutes
1: ఈ ప్రహ్లాదుని ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: Out of Prahlada there came out a brilliant light.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద saw that light.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: He asked, who are you who has come out of me?
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: and this light did say,
1: ప్రహ్లాద నేను నీ యొక్క క్యారెక్టర్.
2: I am your character.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
1: రెప్యుటేషన్. ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యూఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేయాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ బ్రిలియంట్ ఫార్మ్ ఏ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ను సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ I can remain with you, name and fame. When once
1: character
2: left,
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: Since character left you, I am also following.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: He stood still for some time.
1: మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరి వచ్చింది.
2: Later, a beautiful form of a woman came out of him.
1: చేతులు ముట్టుకాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
2: With folded hands, he prayed to her, Mother, who are you?
1: ప్రహ్లాద. క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ అండ్ కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: కింగ్డమ్. రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character, there is reputation and kingdom.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
2: So God has got all this.
1: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడా అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము. సత్యైశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచస్నెస్.
1: ఐశ్వర్యం అంతా ఈ విధంగా ఉంటాయి.
2: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ ప్రహ్లాద మ్యారీడ్.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడనే కుమారుడు పుట్టాడు.
2: Then he had a son by name Virochana.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: God is the only one who is selfless, whereas in this world everyone has got
1: selfishness.
2: Mother loves because of body relationship, blood
1: relationship.
2: Father loves because of body connection,
1: relationship.
2: But God has no such relationship.
1: Heart to heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
2: He has no trace of selfishness whatsoever.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: So we have to offer ourselves to such God.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలిచక్రవర్తి చాటుతూ పోయాడు.
2: Therefore, Emperor Bali propagated these eternal true principles.
1: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకని నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffering.
1: గావించినటువంటి తల్లి తల్లియ కాదు.
2: Can she be a mother who betrayed God? No.
1: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లి అయినా త్యజించవచ్చు.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: ఇంకా తండ్రి.
2: Then father.
1: హిరణ్యకశిపుడు. నిరంతరం కూడా నువ్వు ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణుని నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
2: దెన్ ప్రిసెప్టర్
1: అది బలిచక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాస్ కాలంలోనేటువంటి భక్త మీరా.
2: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నువ్వు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivamu.
2: The husband is God.
1: Patiye na gati.
2: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwarakaku poye munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatuldo okkarni pampinchindi Tulasidas dagariki.
2: She sent a
1: message.
2: At that time, Tulsidas was on the mountain top of Chitrakuta. She sent a message.
1: Swami,
2: నేను
1: ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: In the present circumstances, what should I do?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
2: Is it leave my husband or leave God?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భక్తలు వస్తున్నారు భార్యలు వస్తున్నారు పోతున్నారు.
2: You might have had number of husbands in the past lives, one after the other.
1: Many, many lives.
2: Many, many lives.
1: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈస్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హావ్ హ్యాడ్.
1: కనుక నీవు భక్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యు సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: ఆ వార్తను వినింది.
2: She heard that.

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitikitiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbhakamu. Rechakapurak Kumbham Yokka Sthaname Prayaga Sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Tyagam Chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: Kanukane Daivaniki Viruddhamainatuvanti Margamlu Evaru Cheppinappudikini Ye Matram Manam Vadalakoodadu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoodadu.
0: Doesn't matter even if there is fire on hand, burning all around.
1: Divi bhumi bhumi divi kuda maarinappatikini daivani maarchakoodadu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni maatramu nirantaramu gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatunte raksha.
0: That faith will protect you.
1: Yuddhaniki pothunnadu kumarudu.
0: The son is going for war.
1: Namaskaram chesadu Subhadraku.
0: And he did namaskar to Subhadra.
1: Kani ami em istundi. Aa samayamlo Arjunudu samsaptikulapai yuddhaniki poyadu.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: Arjuniki help ga untundalani Nakula Sahadevudu vellaru.
0: Nakula Sahadeva followed Arjuna.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమ వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుముని తలపింక పుత్రక అభిమన్యు ఆ విధంగా చెప్పాడు నాయన నీ భార్య గర్భవతి
0: యువర్ వైఫ్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే
1: నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు
0: యువర్ అంకల్ కృష్ణ ఇస్ నాట్
1: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు
0: నాట్ యువర్ ఫాదర్ అర్జున్
1: కాలమేటుండో చెప్పలేము
0: వి కెనాట్ డిసైడ్ ఫ్యూచర్
1: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు
0: డ్రాప్ దిస్ ప్రపోజల్ హీ సెడ్
1: కోపం వచ్చింది అభిమన్యునికి
0: అభిమన్యు వాజ్ వెరీ ఫ్యూరియస్
1: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేణురుకుతు చండకండ నికరోన్నతి వారల నట్టే నల్దిశల్ బలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా తదనాన్న ఇది నీకు ధర్మమా
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు సే లైక్ దిస్
1: చస్తే చస్తావు శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా
0: ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్ మీ టు గో టు ద వార్ఫేర్ లైక్ ఎ లయన్ సో దట్ ఐ కుడ్ జంప్ ఆన్ ద ఫీల్డ్ దేర్ ఎనిమీస్ అండ్ కిల్ దెమ్ ఇన్ టు పీసెస్ వై డు యు సే డోంట్
1: అలాంటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాని కోసం పాటు పడుతూ వచ్చారు
0: ఇన్ దోస్ డేస్ that he, people struggle hard for the valor and the courage and the prestige
1: Prahladudu kodanu ante
0: the same thing with Prahlada
1: intati goppa tyaganiki punukunnatundi vyaktulu aa naati vyaktulu
0: they were men of sacrifice in those times
1: inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
0: and then he paid his respects to mother
1: inka ami che em chestundi
0: what else can she do
1: shirasu paina cheyi unchindi
0: She laid her hand on his head.
1: Taraka kyasuram dordarpa madachu vela gauritanayuna kidda veeralacha. Shambarasura veera jampagachanu vela bhargavasuta kidda bhavyaracha. Matru dasitvambu manpanarugu vena vinata putruna kidda vimalaraccha. Atti sriraccha ganaraccha yengaraccha rachalandunu divyamau sriramaraccha todu.

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హియర్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్ఛ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది హోల్,
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: మూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజయబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: ఏ సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahma vit brahmaiva bhavati. Nive brahma aipotam.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Nivu lenipoyina sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu nivu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి మీరు ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: సచ్చిత్ ఆనందం.
0: సత్ బీయింగ్.
1: సత్ ఇస్ బీయింగ్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్.
0: రెండింటి యొక్క ఏకత్వం ఆనందం.
1: కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లిస్, ఆనంద.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి నాయకు.

0: భక్తిరేవం పరమోక్షకారిణి, భక్తిరేవం పరమార్థదాయిని, పరమార్థదాయిని. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is the only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక దేశము ఈ భారతదేశము.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయం నందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటి నీ దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హీ విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్, షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూచినప్పటికి బ్రహ్మ యొక్క భావమే బృహత్ భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇదియే తురియా స్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇది అల్టిమేట్ తురియా స్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమునకు కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: The combination of these three, A-U-M, is Om.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: This was the teaching in that age of Dwapara Yuga by all the saints, Treta Yuga, by all the saints and seers of the time.
0: Ah, Lakshmanudu.
1: Ah is Lakshmana.
0: Bharatudu.
1: Is Bharata.
0: Ma, Shatrugh్నుడు.
1: Ma is Shatrugh్న.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: The unity of all these three, A, U, M, Om is Rama.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore, the unity of this trinity is that of the spirit, ఆత్మారామం.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇతి రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: That which delights, that which draws attention, that which attracts, is that of the soul.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: నామం, నామం అనగా ఏమి?
1: వాట్ డూ యూ మీన్ బై నేమ్? నామం,
0: నా ఆ మా నామ.
1: ఇట్ హెస్ త్రీ, నా ఆ మా నామ.
0: నా ప్లస్ ఆ ప్లస్ మా నామ.
1: నా ప్లస్ ఆ ప్లస్ మా ఇస్ ఈక్వల్ టు
0: నా. సంఖ్యాశాస్త్రంలో జీరో ఏమీ లేదు.
1: ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఆఫ్ నా ఇస్ జీరో థింగ్నెస్.
0: ఆ నంబర్ టూ, రెండవ నంబర్.
1: ఆ స్టాండ్స్ ఫర్ నంబర్ టూ.
0: మా ఐదవ నంబర్.
1: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్.
1: జీరో
0: అవుతుంది.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
0: కనుకనే ఈ సప్తస్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ రామ, ది డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
0: నామము.
1: సెవెన్ నో
0: సప్తస్వరములను బోధిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ నేమ్ దట్
0: ఉంటుండాలి.
1: ద సెవెన్ కలర్స్.
0: సప్త సముద్రం బోధిస్తుండాలి.
1: సెవెన్ ఓషన్స్.
0: సప్త సాగరములను బోధిస్తుండాలి.
1: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
0: సప్త ఋషులను బోధిస్తుండాలి.
1: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
0: సప్త అహం, సప్తాహం. ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణమేమిటి?
1: సప్తాహ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
0: అండ్ సెవెన్ సౌండ్స్
1: అండ్ సెవెన్ సాంగ్స్.
0: దీనిని స రి గ మ ప ద ది, ఇది ఏడు.
1: దీస్ ఆర్ ది సెవెన్ సౌండ్స్.
0: సరిగమ పదాలు ఈ ఏడు అక్షరములు అంటే సర్వభావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ది సెవెన్ లెటర్స్ ఆల్ ఫీలింగ్స్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: దీనినే సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: చరాచరమయీ
1: దట్ మొబిలిటీ.
0: జ్యోతిర్మయీ
1: లైట్.
0: వాంగ్మయీ
1: ద టాక్.
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరాత్పరమయీ
1: సుప్రీం డేటీ.
0: పరాత్పరమయీ ఈ సప్త స్వరములతో కూడినటువంటిది పరాత్పరమయీ.
1: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ది సెవెన్ సౌండ్స్.
0: కనుకనే రామ అనేటువంటి దాని కొందరు రా ప్లస్ మా రామ.
1: రా ప్లస్ మా ఇస్ రామ.
0: రా రెండు నంబరు.
1: రా స్టాండ్స్ ఫర్ నంబర్.
0: మా ఐదు నంబరు.
1: మా ఫైవ్.
0: రెండు చేతి ఏడు నంబరు.
1: బౌత్ మేక్ ఏ టోటల్ ఆఫ్ సెవెన్.
0: కనుకనే రామనామ సప్తాహం జరుపుతున్నామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
1: యూ హియర్ దిస్ దట్ సప్తాహ సెవెన్ డే సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సాంగ్.
0: కనుక ఏడు అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: దేర్ఫోర్ నంబర్ సెవెన్ ఆర్ డివైన్. అండ్
0: ఈ నామం ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్ గ్లోరీ?
0: ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: వై షుడ్ వి ప్రే?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
0: ఈ జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, తాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్ ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయము కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్.
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్ ఇఫ్ ఎనీవన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్ యూ సే థ్యాంక్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునకు ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnate e prarthana.
1: The The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai.
1: That which is immanent.
0: Agocharamai.
1: Non-apparent.
0: Apramanamai.
1: That is beyond all measure.
0: Atitamai untunnatuvanti yokka divya shaktini melkolapatame prarthana.
1: The transcending, latent divinity is awakened.
0: Dinine upanishattulu uttishtata jagrata prapya varanya bodhata.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu, ajnana nidram nundi melkommu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Nee jeevitamanta anandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina anandame.
1: Everywhere there's bliss.
0: Nee jeevitame anandamayi undaga inka anandam niku vetikete ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు రాపులాడుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది ఏ అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తనయందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ వితిన్ హింసెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి.
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
0: కానీ తన రాక్షస గుణము మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా వచ్చటం లేదు.
1: వాట్ హి సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజన్ ప్లీజ్ హిమ్.
0: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
1: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
0: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
1: అన్లెస్ యు గివ్ యు డిజర్వ్ టు రిసీవ్.
0: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
1: ఇఫ్ యూ పే 10 రూపీస్ టు షాప్ కీపర్ హీ విల్ గివ్ ఇన్ టర్న్ ద కర్చీఫ్.
0: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్ కి అందించినప్పుడు, అందించక లేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
1: వెన్ యూ డూ నాట్ పే 10 రూపీస్ యూ డోంట్ గెట్ ద కర్చీఫ్.
0: అది ఏ వైస్ ఛాన్సలర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle, simple
0: way. నీ ప్రపంచంలో ప్రపంచ బరబత్తుకి అందించనక్కర్లేదు.
1: You don't need to give anything in this world.
0: పత్రము,
1: a leaf,
0: పుష్పము,
1: a flower,
0: ఫలము,
1: a fruit,
0: చోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
1: If it were to be true that you will submit yourself to one of devotion, you will certainly balance to
0: patramo,
1: the leaf.
0: Ye maaredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: It's not leaf plants like maaredu or tulasi.
0: Ekkada maaredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi. Nee vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maaredu.
0: Dehame manaku oka patramu.
1: The body is the leaf.
0: Pushpamu,
1: a flower.
0: ఈ పుష్పము ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము,
1: ఆర్ ఫ్రూట్,
0: మనోఫలము.
1: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్.
0: ఆ మనోఫలం ఏ రీతిగా ఉండాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: in what way you offer it to God.
0: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: ఆ పుష్పమును తీసుకుని
1: ఆ
0: పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోప మోహం ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
1: you pick up flowers and remove all the insects of anger, greed, lust.
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: and make them fresh.
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: And you offer such flowers to God. ఎట్టి
0: ఫలమును నీవు భగవంతునికి అందించాలి.
1: What sort of fruit should you offer?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: Not any fruit that's available.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు కలిగి ఉండాలి.
1: You should pick up that fruit which is fully ripe and
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: It should be
0: అది ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్.
0: లోప మోహం మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
1: యూ పికప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ద ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీన్
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి

0: తో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్.
0: తోయము, ఏ ట్యాప్ వాటరు, ఏ గ్యాంజెస్ వాటరు, ఏ వెల్ వాటరు, ఏ రివర్ వాటరు కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఈదర్.
0: నీ ఆనంద భస్మమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు అర్పించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్, దట్ నారాయణ
0: రాకూడదు.
1: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి, నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi,
1: that is here in this declaration.
0: Ayamatma brahma, ade turiya avastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga emiti, ayam atma, ayam brahma, ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahma vit brahmaiva bhavati, తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్, సో దట్ ది నోర్ బ్రహ్మ.
0: ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఇస్ క్షేత్ర, ది ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ది టెంపుల్ దేర్ ఇస్ నో డెడ్.
0: కరెంట్ లేని వైరు,
1: ఎ వైర్ వితౌట్ కరెంట్,
0: నీరు లేని పైరు,
1: అండ్ ది ఫీల్డ్ విత్ వాటర్,
0: పంపులు లేని బడి,
1: అండ్ ది స్కూల్ వితౌట్ టీచర్,
0: దేవుడు లేని గుడి,
1: అండ్ ది టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా ముక్కుతారా?
1: విల్ ఎనీ వన్ గో దేర్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యు ఫైండ్ ఎ స్కూల్?
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ ది కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుతరేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: ఏదో ఎవరు రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: As one starts singing Rama song, ఇందులో రెండు రకమైనటువంటి ఆనందం సింగ్ లేటర్.
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం కోరస్ టుగెదర్ సింగింగ్.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: In the individual solo there is a trace of selfishness.
0: Adi vaari yokka peru pratishthana nimittamai gauravam maryadala nimittamai aa yokka keerthanalu vaaru upayogistuntaru.
1: As if it is a solo, it brings a good name and fame.
0: Vaariki bhavam le maatramu akkaraledu.
1: They are not mindful of the thought or feeling behind.
0: Sutraya raga taalamulu cherthe chaalu.
1: They only think of the tune and the rhythm and the beat.
0: Kaani సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: డోంట్ బి బాదర్ ద వాయిస్.
0: పది మంది వింటున్నారే అనేటువంటి విచారం చేయవద్దు.
1: డోంట్ థింక్ వెదర్ ఆల్ లిసన్స్.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: విత్ టోటల్ లవ్ సింగ్ ఫ్రీలీ.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: యాజ్ యు సింగ్ ఫ్రీలీ విత్ టోటల్ లవ్ ద ట్యూన్ ఇన్ ద రిథమ్ లాట్ మెట్ ఫాల్. మన దేశం
0: యొక్క ఆ విధంగా ఉంటుందది.
1: దట్ ఇస్ ది పొజిషన్ ఇన్ యాక్చువల్.
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క శృతిలే రాగ తాళంతో కూడినటువంటిది.
1: ఎవరీ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్.
0: భారత,
1: భారత,
0: భా భావ,
1: భా భావ ఫీలింగ్,
0: రా రత,
1: రత,
0: బా భావ,
1: భా భావ ఫీల్,
0: రా రాగ,
1: రా రాగ
0: తాళ,
1: తాళ ద బీట్,
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని

0: పెదవులతో మాత్రమన్నంత మాత్రం టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
1: బట్ వి సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్ ఇట్స్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా నువ్వు కలగాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్
0: విత్ శుద్ధి అన్నారు.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: That is the harmony of thought, word and deed.
0: అది the proper study of mankind is man.
1: That's what he said. The proper study of mankind is man.
0: కనుకనే అట్టి mankind రావాలి మనలో.
1: We should have the spirit of
0: mankind. అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: Then only God moves and melts and starts approaching you.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై.
1: To earn God's grace.
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
0: ప్రార్థన చేయాలి.
1: వి షుడ్ ప్రే.
0: అంతేకాని 10 మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: In this world you find many problems.
0: ఎక్కడ చూసినప్పుడు అశాంతి.
1: Everywhere there's restlessness.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: Everywhere agitation.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: There are fights.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: Because this selfishness is on the rise.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: They have forgotten the courtesy.
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: They have forgotten the human quality.
0: మానవత విలువలను పూర్తి విసర్జించారు.
1: The human values are totally given up.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నది.
1: Today every material object has got value but man has no value.
0: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
1: But the human values.
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: We should live the life of a man.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to a diamond?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man who attaches.
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: Who attaches value to gold?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
1: Man who attaches value has lost.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
0: Men are more valuable than all the wealth of the world. బంగారు కాదు విలువైనటువంటిది.
1: Is not the gold.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: Not the diamond.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: Man is most valuable.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని విలువిస్తున్నారు.
1: Just a yard in the heart of the city is very high in its price.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు యొక్క సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ దేర్ ఇస్ నో వాల్యూ.
0: విలువగా పెరుగుతుండాలి.
1: వేర్ దేర్ ఇస్ సొసైటీ.
0: కనుక ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీఫ్. చీఫ్.
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హీ సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
1: This is the first teaching of Krishna in Bhagavad.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Is only my atma present in all creatures.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: The atma in you and in me are same.
0: నేనే లేవు.
1: There are no two.
0: ఒక హాల్ లోపల.
1: There in a hall.
0: మట్టి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: You bring an earthen pot.
0: పిత్తాడి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: An enamel pot.
0: రాగి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: And copper vessel.
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క లోహముల యొక్క పాత్రలు పెట్టావు.
1: అండ్ యూ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ కానీ మెటల్స్.
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
1: బట్ ఓన్లీ వన్ సన్ అపియర్స్ టు బి సపరేట్ ఇన్ ఇండివిజువల్.
0: అన్ని పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ సన్ యూ ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్స్.
0: గోల్డ్ వెసల్ కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి
0: డిఫరెంట్. మట్టి దీనికి వేరు విలువగా ఉండవచ్చు.
1: దట్ వర్దన్ పార్ట్ డిఫరెంట్.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండవచ్చు.
1: వాల్యూ కాపర్ వెసల్. అన్నిటి
0: యందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఆల్ ది వెసల్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ వాల్యూ.
0: ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుండాలి ఈ ఆత్మతత్వం.
1: దేర్ ఫోర్ ఆత్మ ఇస్ ద సన్, మైండ్ ఇస్ ద వాటర్, బాడీ ఇస్ ద వెసల్ వేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: యాజ్ ద వాటర్ ద మైండ్ టిల్స్ starts to move, you find also the reflection moving. But the sun doesn't move.
0: Yes, sun, no. S-U-N, sun, not S-O-N, sun.
1: What sun? S-U-N, but not S-O-N.
0: అతను ఎప్పుడు కదలడు.
1: He will not move.
0: కానీ కదిలేది మన యొక్క మనసే.
1: That which moves is our mind.
0: మనసు కదలటం చేతనే,
1: because the movement of mind,
0: దైవం కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: It appears God
0: also కూడాను చలించినట్టుగా ఉంటుంది.
1: It appears
0: ఆత్మ. అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుంది అంటారు.
1: The ignorant people say that my atma is wavering.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ has no wavering.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటంలో ఎంత అజ్ఞానం.
1: If you say that your atma is wavering, it's a sign of ignorance.
0: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
1: It doesn't waver.
0: మారేటువంటిది కాదు.
1: It doesn't change.
0: మెదిలేటువంటిది కాదు.
1: It doesn't waver.
0: కరిగేటువంటిది కాదు.
1: It doesn't change.
0: కఠినమైనది కాదు.
1: It's not strong either.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: It is sweet.
0: రమ్యమైనటువంటిది.
1: It is attractive.
0: ఆకర్షణీయమైనటువంటిది.
1: It attracts.
0: ఆనందమయమైనటువంటిది.
1: It's wonderful.
0: ఆహ్లాదమయమైనటువంటిది.
1: It gives you delight and joy.
0: అమృతమయమైనటువంటిది.
1: It's nectarine.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక,
1: you are not able to know the nature of
0: ఆత్మ. భౌతికము భావికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: You have to take the body into
0: దేహము ద్వారానే దైవాన్ని చూడాలి.
1: With this body only you can see God.
0: దేహము ఒక chariot.
1: Body is a chariot. Body is a chariot.
0: ఈ రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: You can travel in this chariot.
0: ఈ రథములో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కాని ఆ రథము నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only charioteer, driver.
0: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు, అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు, ఈ రథాన్ని తోలేటువంటి డ్రైవర్ ఒకడు ఉన్నాడు లోపల.
1: But there's a driver different from that.
0: ఈ స్టీరింగ్, యాక్సిలేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలేటర్ are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: So body is a chariot.
0: ఇది ఒక కారు.
1: This is a car.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడాను నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: This human body, the car, has got four tires. The objectives of human life.
0: గాలి ఉండాలి.
1: There should be air in these tires.
0: ఈ గాలి ఏమిటి?
1: What is this air?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: This air of confidence.
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ, అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: In these four tires of human objectives there should be air.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్,
1: మైండ్ ఇస్ ది స్టీరింగ్.
0: బుద్ధి స్విచ్,
1: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్,
1: స్టమక్ ఇస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkadi mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres unnatte povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: You see the tire that moves.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: ధర్మార్థ కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్
0: ఇనర్. ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ద టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ద కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోగులు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెన్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకొని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యు ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్. దేహాన్ని
0: కూడా ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వి మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్.
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్
0: టీచర్స్. తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్.
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే.
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్ అవర్ డ్యూటీ. ఈ కర్తవ్యాన్ని
0: ఏ విధంగా నిర్వర్తించాలి?
1: హౌ టు డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి.
1: స్ట్రెంగ్త్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యు డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నా అనుకో.
1: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కాని నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత మనం చేయకూడదు.
1: దేర్ ఇస్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పులేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: వెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరుల్ని నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరుల్ని ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమ స్వరూపం.
1: దట్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: mana hrudayam purity ga untundi
1: and the heart symbolizes
0: ee unity lenappudu aa sthanam khali ga untadi
1: when there is no unity that is empty that position
0: kaabadi dakshanam enmity vachi praveshistundi
1: there comes the enmity
0: ee enmity praveshinchaka purame
1: before the enmity steps in
0: divinity lo manam cheri povali
1: merge in the divinity
0: unity purity divinity
1: యూనిటీ ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్లీ
0: ఈనాడు నో యూనిటీ,
1: దేర్ ఇస్ నో యూనిటీ,
0: ప్యూరిటీ
1: నో డివినిటీ,
0: ఓన్లీ కమ్యూనిటీ ఎనిమిటీ. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో
0: ఎనిమిటీ. చెప్పండి,
1: బ్యాడ్ ఇట్ ఈస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: హూమ్ సో యూ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటింగ్ గాడ్.
0: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వీ హావ్ కమ్ ఇవాల్వ్.
0: దీన్ని మనం విమర్శించకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideals. You should be ideal boys.
0: Ideal boys.
1: Ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what we should be.
0: ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి.
1: That renders
0: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
1: That which makes others happy.
0: అది ఆదర్శము.
1: That's idealism.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: The noble ideals you should cultivate.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: If you get that good name,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
1: Parents will be happy.
0: సొసైటీ ఆనందిస్తుంది.
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: When one is perfect, the whole society would be perfect.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఓన్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్తంతా ఇక్కడ దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రులయ్యేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన. అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: Enjoy the infinite grace and love of God.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: That there is no shortage.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: That's what Chagra said.
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: If I got that strength of your grace, I will not be affected by other planets.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాసు కూడాను చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్, వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫార్ ఆర్ ది ఐస్? వాట్ ఫార్ ఆర్ ది లుక్? ఇఫ్ ఐ కెనాట్ లుక్,
0: చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు,
1: నేను తులసిదాస్,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: therefore I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ.
0: అది మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intinaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara dasa.

0: O Rama, the son of King Dasharatha, I cannot bear the pangs of suffering.
1: Dasharatha Kumara, Nannelu Kora, Netalalera.
0: O Rama, the son of King Dasharatha, you protect me, you take care of me.
1: Intidaka.
0: He invited him to visit his house.
2: Oka vaipuna ninnu vidichi nenu undalenani antunnadu. Maroka vaipuna rara, old friend madiri sambhashanam chestunnadu. Rara, rara ani cheptunnadu.
0: On one hand he says,
2: alaga emiti aadhyatmika margam lopala ekavachaname tappa bahuvachanam ledu.
0: In spiritual field, you address people in singular number.
2: Nenu plus nenu.
0: I plus I.
2: Nemu.
0: We.
2: Vadu plus vadu.
0: He plus he.
2: Varu.
0: They.
2: Anta akkada ekavachaname vastundi.
0: You find only single number there.
2: Kanukane rara maa inti daaka.
0: So address him so.
2: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: He addressed God in singular number.
2: కారణం ఏమిటి?
0: Why?
2: Old friend.
0: Because God is.
2: పాతవాడినే రారా పోరా అని మనం సంభాషించుంటాము.
0: Therefore we converse.
2: కొత్తవారు ఎవరైనా రండి పొండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: But we extend all courtesies to a new friend.
2: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: Until this hospitality and courtesy extended, you are the person is new.
2: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
0: If you consider him as your old friend,
2: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom
2: the
0: is
2: The end of
0: freedom.
2: Culture is perfection.
0: The end of culture is
2: the
0: perfection.
2: The end of knowledge is love.
0: The end of knowledge
2: The end of
0: is
2: education
0: love.
2: Is character.
0: The end of education is character.
2: Adiye, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
2: Kanukane, Bhagavantuni, Swantavaniga nivu anubhavinchali.
0: Experience God as your
2: Bhagavantuni
0: own.
2: Patavadu kaadu.
0: God is not new anyway.
2: Patavadu kaadu.
0: You are not new anyway.
2: Nithani, appadikappadike meeru poorthi okkare.
0: You are one only.
2: Rendu lene levu patakrutta.
0: There are no two new and old.
2: Okkade.
0: Only one God.
2: Okkade.
0: Only one.
2: Ekam sat vipra bahudha vadanti. Bahudha vadanti. Fours, millions, millions, millions అనేప్పటికీ ఒక్కటే.
0: God is one, there may be millions and millions of beings.
2: Mathematics లో నంబర్ వన్ ఇక్కడ.
0: In mathematics number 1 there.
2: Nine ఇక్కడ.
0: Nine over there.
2: ఏ నంబర్ పెద్దది అని ఎవరు నేను పిల్లల్ని అడిగినప్పటికీ చదువు రాని వాడు కూడా తొమ్మిదో నంబర్ పెద్దది అంటాడు.
0: If you ask which number is big, even illiterate would say number 9 is big.
2: కాదు కాదు ఒకటే పెద్దది.
0: No, one is a big
2: one number. Plus one plus one plus one plus one plus one plus one plus one plus 9.
0: So if you go on adding 1 plus 1 plus
2: 1
0: plus
2: 9 ledu.
0: Without 1 there's no 9.
2: One is hero.
0: One is hero.
2: World is zero.
0: World is zero.
2: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
2: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
2: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
2: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఎ హీరో.

ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి ఇచ్చాంతు లభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamula kantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatundi sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidiyambadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing, and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapothunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam enti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియే ఉండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukane nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatundi yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavennaga deeniki moola kaaranam emi.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamu.
1: The basis
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీఈస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila dooram nundunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: he is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలయందు తాను నిరంతరము కృషించల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamulu cherinatundi deva aram.
1: Many flowers have to come together to make a garden.
0: Aneka vrutchamulu koodinatundi deva vanam.
1: Many trees have to come together to make a forest.
0: Aneka gruhamulu nirmanamainatundi deva gramam.
1: Many houses have to come together to make a village.
0: అనేక వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
1: The congregation of many individuals is the society.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమాజం యొక్క తత్వాన్ని మానవుడు గుర్తించి తన యొక్క జీవితం యొక్క రహస్యాన్ని కూడాను తాను విచారించటం అత్యవసరము.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితకు సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం జరుపుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నములు ఈనాడు మచ్చునకైనా కనిపించటం లేదు.
1: వి డు నాట్ ఈవెన్ సీ యాజ్ అ స్పెసిమెన్ మ్యాన్స్ లైఫ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ నాన్ వయలెన్స్ అండ్ విచ్ ఇస్ అడ్హియరింగ్ టు ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనము అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ నెసెసిటీ టుడే ఫర్ అస్ టు గో ఇన్ టు డెప్త్ రిగార్డింగ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There is no limit to man's ambitions.
0: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయు కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ఏ తలంపు తలచినప్పటికీ ఏ కార్యం ఆచరించినప్పటికీ ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడాను ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ సాక్రిఫైస్ దిస్ సెల్ఫిష్ ఫీలింగ్ విల్ హీ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డీప్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్విజిషన్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు ఎందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto koodinatundi oka aatmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimately
0: bhavishyattunu kodanu taanu vismaristhu vastunnadu.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవుడు ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: The values of human life are something which are extraordinarily great.
0: ఈ అన్నింటి ఎందుకును త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
1: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఇస్ ది మెయిన్ ఐడియా.
0: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
0: ఒక షాపునకే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకనే ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరార్థమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాట కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
0: santakarana parishuddhamu gavinchinatvanti de vidya.
1: What has cleansed your inner self is education.
0: Naitika dharmika sampattini katigadimpa cheyinatvanti de vidya.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: Kevalam vidya anatvanti yantrikamainatvanti jeevitham kaadu.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చున్నట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada.
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishthimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటం ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
1: It's not simply the health of the body.
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: It is not the health of the mind.
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: We also have to get the health of the inner
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృప్తిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యము యందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలు యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరు.
1: Even the food that we take is not the right type of food.
0: Dharma artha kama mochanam aarogyam moolamuttamam. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థకామ మోక్షములకు కూడాను ఆరోగ్యం అత్యవసరం.
1: గుడ్ హెల్త్ ఇస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈజ్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగమును చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటాయి.
1: ఇఫ్ యు లుక్ ఎట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికి ఎంతసేపు చూసినప్పటికి ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఇన్ నమ్సాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ

0: ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: యూ ఫీల్ వెరీ హ్యాపీ. వాట్స్ ది రీజన్?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: ది రీజన్ ఇస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్.
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
1: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: పదవులను అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,99 species, they are living on natural food.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Edaina konni oka green grams untunnayi ankonde, pesalu untunnayi, anumulu untunnayi, vaatini manamu chakkaga udaga betti bhujinchinappudu dantlo em ayipothunnayi.
1: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
0: Andulo jeernam ayipothunnayi.
1: They will get completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది కుకింగ్ అండ్ ది బాయిలింగ్ ది లైఫ్ ఎలిమెంట్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ గ్రామ్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: ది సేమ్ గ్రీన్ గ్రామ్ ఇఫ్ యూ డోంట్ కుక్ బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఎర్త్ అండ్ లెట్ ఇట్ స్ప్రౌట్ then we have little sprouts.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in there, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకుని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: టుడే బికాస్ ఇన్ అవర్ ఫుడ్ బై అవర్ ప్రాసెసెస్ వీఆర్ కిల్లింగ్ ది లైఫ్ వీఆర్ ఆల్సో బికమింగ్ లైఫ్ లెస్ కార్పసెస్.
0: మనం జీవితం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్ వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ది సో కాల్డ్ మెంటల్ రెస్ట్ వీఆర్ ఫాలోయింగ్ సెవరల్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
1: బట్ the paths which we are adopting today are also not the right.
0: ఉదయమనందు దుర్గుణములను దురాచారములను నింపుకొని జ్ఞానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: దుర్గుణములు లేక దుశ్చింతలు కలగా జ్ఞానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can

0: గెట్ సమ్ పీస్ ఆఫ్.
1: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
0: ఫిల్లింగ్ ది హార్ట్ విత్ బ్యాడ్ ఐడియాస్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ వాట్ కెన్ ది మైండ్ అచీవ్.
1: కనుక మొట్టమొదట మన యొక్క చిత్తమును స్వచ్ఛం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు క్లెన్స్ అవర్ ఓన్ మైండ్.
1: ఇది సరైనటువంటి మార్గము. అంతే కాదు, ప్రతి గృహమునకు మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
0: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
1: attention. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal example.
1: మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
0: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: బుద్ధి ఆధారముగా ఉన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికే.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should follow our intelligence.
1: సబకో సన్మతి దే భగవాన్. అందరికీ మంచి బుద్ధి కావాలనే కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
0: సబకు సన్మతి దేవ్. గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
1: నూతన విద్య కాదు,
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: Sacred ideas are wanted.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
0: Selfless service is to be accepted.
1: ఈనాడే మనకు సరైనటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వి విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
1: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
0: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
1: manasika shanti kevalam dhanamunandu kani adhikaramunandu kani inke vidhamainatundi yokka sukhamunandu kani labhinchetundi kaadu.
0: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
1: Aneka mandi dhanavantulu jagattunandu untunnaru.
0: There are many wealthy people in the world.
1: Aneka uttamamainatundi sthanamunandu uttirulainatundi vaaru untunnaru.
0: There are many people who are occupying positions of authority.
1: Kaani manasika shanti unnada? Ledu.
0: But is there peace of mind to them? No.
1: Shanti annatundi hrudayam nundi aavirbhavinchinatundi yokka pavitramainatundi yokka bhavam kaani baita nunchi kodunu praveshinchetundi kaadu.
0: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
1: Manayeva manishyanam karanam bandham vacheyu annadu. Ee rendintiki ni manase karanam.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: Karuka manasunu premato nimpukovali.
0: So we have to fill our mind with love.
1: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
0: Love is a sweet word.
1: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
0: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
1: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
0: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
1: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
1: గుండె వంటి వారు యజమాని.
0: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్
1: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should not go after endless ambition. We should try and promote satisfaction.
1: Meenadu aarogyam ye reethiga manaku labhistundante kevalam aaharam tone kaadu.
0: How do we get good health today? Not simply by food.
1: Manchi talapulu,
0: good thoughts,
1: manchi maatalu,
0: good words,
1: manchi cheta,
0: good action,
1: manchi vinikidi,
0: good words to hear,
1: manchi choopulu,
0: good sight, good vision, ichu
1: manchi aarogyam.
0: This will give good health.
1: కనుక మంచి చూపు కూడా నువ్వు ఒక మెడిసిన్, ఒక ఔషధం.
0: Good vision is also a medicine.
1: మంచి వినికిడి ఒక ఔషధము.
0: To listen to good things is
1: మంచి తలపులు ఒక ఔషధము.
0: Good thoughts is a medicine.
1: మంచి కర్మలు ఒక ఔషధము.
0: Good action is also a medicine.
1: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
0: We want to promote good health. We must promote good thoughts, good vision and good
1: appude manasika shanti manaku labhistundi.
0: It's only then we can have peace of mind.
1: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
0: When we have peace of mind, good health will come to us in our body.
1: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda kontha chekuvadaniki avakasam untundali.
0: The health that relates to this body can be acquired through many different paths.
1: మిగిలినటువంటి ఇతర దేశములు యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
1: మందులు చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
1: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
0: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్షియస్.
1: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa yokka vittanamu pedda vrutchamuga tayarayindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruit.
1: Aa kayika enduku untirigi okkoka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
0: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
1: Seed ade daivattvam.
0: That seed is divinity.
1: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayarayindi.
0: From this divinity, the seed, the entire creation, the world has come like a tree.
1: Ee yokka jagat anetundi dantlo vishwamunandu prati jeevarasulu kuda kaayaluga kaachinayi.
0: In this creation, the tree of creation, all the living things are the fruits.
1: ఒక్కొక్క జీవరాశి యందు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: In each living species, the fruit, there is the seed.
1: దీనిని పురస్కరించుకునియే ఈశావాస్యం మిదం జగత్ అన్నారు.
0: It is in this context it has been said that the entire world is full and covered by
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మన కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
0: ప్రేమస్వరూప, టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్, దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the thread.
1: Threads lekunda vastram kaaledu.
0: Without threads we don't have the
1: cloth. Kanukane ade reethi gani ee jagattu aneetvantidi kevalam manavudi yokka sammilitamainatundi swaroopame.
0: In the same manner this world is simply a congregation of all human beings.
1: Ade vidhamugane ee paramaatmikam aneetvantidi vyavaharika pratibhasikamunandu kodanu antarvahiniga untundali.
0: In the same manner the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: Yeritiga anaga deeniki oka chinna udaharanam.
0: If you ask how, there is a small example for this.
1: Pedda samudram untundadi Bombay ki prakkalone.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: Kani deenilo aneka alalu kuda nu bayal deernai.
0: In this ocean there are many waves.
1: Ee alal dwara aneka nuruku kuda nu bayal deerindi.
0: On the waves and as a result of the waves there is foam.
1: Jalamu lekunda alalu kaaledu.
0: Without water there are no waves.
1: Alalu lekunda nurugu raledu.
0: Without waves there is no foam.
1: Kanuka nurugunandu alalu yandu jalamu samananga untundadi.
0: In the foam and in the waves there is water.
1: Kanukani paramarthikam jalam vantidi.
0: Spirituality is like the water.
1: Vyavaharikamu alala vantivi.
0: Worldly matters are like the waves.
1: Pratibhasikamu nurugu vantidi.
0: The illusory part of it is like the foam.
1: Ee mooditiki okkate sambandhamu adi e jalam.
0: Between the foam and the waves and the water there is one connection.
1: Adhe vidhamugane paramarthikamandu vyavaharikamandu pratibhasikamandu prema aneetvanti jalamu rasamu andulo mishramamai untundali.
0: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
1: Inaadu manamu premanu penchukovali.
0: Today we must promote love.
1: Swarthanni kaadu.
0: We should not promote selfishness.
1: Tyaganni penchukovali.
0: We should promote sacrifice.
1: Mohanni kaadu.
0: Not attachment.
1: Kanuka manam ee naadu tyagamu prema ee rendu rekkalavale manam aadharam chestunnappudu manam prapancham paina egaradaniki entaina avakasam untundali.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: prema tyagamu aneetundi rendu chakralaga pettukunnappudu mana jeevita rathamanta kuda nu sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: prema tyagamu aneetundi rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
0: If we have love and sacrifice as our two eyes, then we become.
1: Inaadu manavuniki prema aneetundi kevalam swarthamainatundiga nirupistunnaru.
0: Today man uses love as a selfish love.
1: Ee mohamu aneetundi daniki haddu lekunda perigipothuntundali.
0: There is no limit to the attachment which he promotes in himself.
1: Oka pasapachi mrugadulakaina kodanu oka season and reason untundadi. Manushiki no season no reason.
0: Even for animals and birds there is a season and reason, but man
1: anekamandi jagattunandu aneka reetulaga prabodhalu talputunnare kaani okkaraina deeniki kankanam kattukoni taginatvanti margamu lopala manavatvanni divyatvanga nirupincheetvanti yokka prayatnaniki evaru kuda nu kankanam kattukovatam ledu.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: Nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
0: Truly we must become heroes in our practice and not on the platform.
1: Kanuka manam ee naadu sai samasthali endu sarvulu kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam adugantti taginatvanti oka reetilo manam abhivruddhi gavinchali.
0: Truly today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరి కూడాను ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఆన్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ ద రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yaga adir kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa, tapa and yajna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swarthamu.
0: Meditation is also self.
1: Oka japam oka swarthamu.
0: Japa is also self.
1: Saranimittamai thana acharinchetundi.
0: These are things which he does for his own good.
1: Manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You
1: ee premato karunato manamu itarnu palakarinchali.
0: With love you should speak to others.
1: Dayagala hrudayame daiva mandiramu annaru.
0: A heart of compassion is the temple of God.
1: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
0: If there is no compassion in the heart, devils reside in that heart.
1: Kanuka dayato premato manamu samajamulo adugu petti manamu samaja karyakramam yendu దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్ని నోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: We should not demonstrate our faith by words, but only by prayer.
1: Meenadu vidyarangamu lopala viriviga periginatvanti yokka vichitramainatvanti margamulu vikaramaina margamulu manam arikattali.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: Meenadu kalabharamainatvanti degreelu manam pattanga teesukuntunname kaani manam taginatvanti reetiga daani anubhavinchatam ledu.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right way.
1: Saraswati parnasali ayinatundi yokka vidyarangamulanni ikkudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థతృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
1: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
0: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు కావాల్సినది
1: కానీ మితముగా ఉంది.
0: Path of morality is not helping us.
1: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
0: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
1: కనుక మనము న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతి రక్షిత.
0: సో whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path.
1: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైన మన కాలం గడవదు.
0: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
0: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
1: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
0: We should earn money, but the earning should be along the right path, according to dharma.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the purpose?
1: ఉదకు దొంగలకిత్తురో దొరలకవును.
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
1: know. Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: Durasalu manaku dukkhaniki chetu.
0: Bad ambitions will cause sorrow.
1: Prema swarupulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevana arjinchi samajamulo sevana manamu andinche nimittamai ee vidyanu garpalaneetundi satyanni manam gurtinchali.
0: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will
1: enable us. Vidya anaga book knowledge kaadu.
0: Education does not consist of book knowledge.
1: Rayatamu chadamutavuto maatrame idi teeripoledu.
0: It doesn't end with reading and writing.
1: Idi parochya jnanamu. పరోక్ష జ్ఞానం.
0: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
1: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంప్టీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: ద గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ దే ఎంప్టీ దర్ హెడ్ అండ్ రిటర్న్ విత్ అన్ ఎంప్టీ హెడ్.
1: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
0: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
1: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
0: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
1: హృదయానికి చేరిపోవాలి.
0: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
1: హృదయం. ఒక నెగటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఏ నెగటివ్.
1: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ.
1: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
0: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
1: విద్య యొసగును వినయంబు.
0: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
1: వినయములను కలుగు పాత్రత.
0: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
1: పాత్రత వలన ధనము.
0: అవుట్ ఆఫ్ డిజర్వ్డ్
1: ధనము వలనను ధర్మము.
0: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
1: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
0: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
0: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బీ
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: యూ కెన్ బి ఏ హీరో అండ్ ఫైట్ ఎ బ్యాటిల్.
1: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచ్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my name.
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నాకు గుర్రం ఉంటుండాలి.
0: ఐ ఓన్ ఎ హార్స్.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్
1: అదే రీతిగా నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
1: బ్రేకులు లేని కారు ఏ విధంగా డేంజరో నిగ్రహం లేనటువంటి దేహం కూడా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
1: పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
0: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
1: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రముగా అవకాశం అందించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ఎక్సైట్మెంట్.
1: ఈ లేత వయసునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
0: ఇన్ దిస్ టెండర్ ఏజ్, ఇఫ్ యూ పర్మిట్ యువర్ సేక్రెడ్ హార్ట్ టు బి సబ్మిటెడ్ టు ఎక్సైట్మెంట్ అండ్ సచ్ ఇన్స్టెన్సెస్, దెన్ యువర్ హోల్ లైఫ్.
1: దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
1: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరాలు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for
1: the prosperity. Satya Bala Vikas Vidya, oka adhyapakulara, meerandaru kudanu ee satyanni gurtinchi, meeru kudanu puram oka vidyarthulugane vishesinchi, ee naadu aa vidyarthi oka tattvanni adugadugunaku gnapakam chesukuntu povali.
0: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళుగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: The teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెని పూర్తి చేయమంటాడు.
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book and
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా తీర్చాలంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: హీ డస్ వాట్ హీ వాంట్స్ ది చిల్డ్రన్ టు డూ, హీ షోస్ దెమ్ బై ప్రాక్టీస్.
1: అదే రీతిగానే ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది బాల వికాస్ టీచర్స్ షుడ్ set an example and show by practice and not by preaching.
1: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi moodu paryalu cheptunnam.
0: On many occasions we say shanti shanti shanti 3 times.
1: Ee moodu paryayamulu enduku cheppali? Rendu paryayamulu cheppakoodda leka naalugu paryayamulu cheppakoodda?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: Dehariitiga shanti, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ మూడింటి యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
0: వి రిక్వైర్ బాడీలీ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది ఆత్మ. దిస్ ఇస్ వాట్ వీఆర్ మీనింగ్ బై సేయింగ్.
1: మనం శాంతి శాంతి అని చెప్తున్నాము కానీ మన మాటల్లోనే శాంతి లేదు, రౌద్రాలుగా వస్తున్నాయి.
0: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
1: ఈ శాంతి అనేటువంటి పదము ఎంత శాంతంగా చెప్పాలి? శాంతి శాంతి శాంతి ఎంత శాంతంగా ఉంటుంటారు. అట్ట చెప్పడం లేదు, శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: నీ ముఖములో ఆనందమని కాని, ఉత్సాహమని కాని, వాత్సల్యమని కాని, ప్రేమ కాని నీ ముఖములో ఉట్టిపడాలి.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: అంతే కాని ఇది బలవంతం మార్క్ స్నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
0: బట్ you should not regard your teaching as a compulsory imposition on you and have a castor-oil face.
1: మీరు ఉత్సాహం ఎంత నిరూపణ చేస్తారో పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
0: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
1: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై, సదాచారవంతులై, సద్భావాన్ని కలిగి ఉండాలి.
0: The teachers should have good qualities, good conduct and display good thoughts.
1: మీరందరు కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni ikkudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All our service, there is no use by confining it to the cities.
1: Mana pallalu ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కానా ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడా తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు చేయడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి శిక్షణ అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: Occasionally, we should meet the parents, celebrate the parents' day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
1: ఒక వైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురూ చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
0: Today, the parents and teachers should come together and set right the children. The reason for this is, the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: చిన్న మొక్కలనే చక్క చేయడానికి వీలవుతుంది.
0: It is possible to set right a twig.
1: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
0: There is no use you are taking in hand the grown up and the older
1: people. భవిష్యత్తుకంత కూడా ఈ బాలబాలికలే లీడర్స్, ఫీడర్స్.
0: In the future it is these children who will become the leaders.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడా మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ఎందుకదు నీవు దేవుని చట మేది చెడినట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులు వెసివాడా వెతుకబోయద వెండులు
1: జస్ట్ ఎస్ the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను భార్యగాను తండ్రిగాను తల్లిగాను బిడ్డగాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ విచ్ ఆర్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ మొమెంటరీ అండ్ టెంపరీ?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశం.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవునకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్యా క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamainati manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanaka ee manomoolamu chetane, manoma kaaranamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం,
1: హావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్,
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఇస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఇస్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి,
1: దిస్ ఇస్ వన్ దట్స్ లింక్డ్ విత్ సెన్స్ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క చింతలే ఉండవు.
1: When there is no sensual pleasure, there will never be this poison. That heart is man.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at
0: principle, విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యమును పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగమనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: కనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ for the wealth and property.
0: వీటిని అనుభవించుటకై అనేక విధమైనటువంటి శ్రమలు పొందుతూ
1: he struggles to experience them all.
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది
1: he sacrifices the drink and food.
0: నిద్రను దూరముకు జాగించుకొని
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురి అయి
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధన కనక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక
1: without having a control
0: మితి మీరిపోయినటువంటి ఆశల చేత
1: because of excessive desire
0: మతిని చేర్చుకుని
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్ హీ సఫర్స్
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ది గ్రీఫ్ ఫర్ ది లాస్ ఫర్ ది యాంగ్జైటీ
0: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి కుళ్ళిపజేస్తున్నది.
1: దేర్ఫోర్ ది సఫరింగ్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఇట్ విల్ డీజెనరేట్ హ్యూమన్ బీయింగ్.
0: ఐ ది ద్వేషం
1: ది ఫిఫ్త్ వన్ హేట్రెడ్
0: ఈ ద్వేషం అనగా ఏమి
1: వాట్ డు యూ మీన్ బై హేట్రెడ్
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
1: expecting the result
0: oka vyaktini cheri
1: joining an individual
0: tana yokka korikalu nerevechukune nimittamai
1: fulfill the desire
0: itarulu aashrayinchi
1: he approaches him
0: aashrayinchinatvanti oka korika vifalamainappudu
1: when the desire is not fulfilled by approaching
0: aa vyaktulu paina oka vidhamainatvanti desham prarambhamavutundi
1: then he develops hatred towards him
0: tana swarthamu swapriyojana nimittamai
1: for his selfishness and self interest
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
1: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యూ విల్ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
0: తాను కోరిన కోరిక
1: ది డిజైర్ హి
0: తాను ఆశించిన ఆశలు
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన
1: not fulfilled
0: dayon paina kodina desham vastunna
1: you will have hatred on God also
0: idi kevalamu deshak desham
1: this is called the suffering of hatred
0: ivanni kudunu manovikaram yokka lakshanamule
1: they are all aberrations of the mind
0: ivanni evariki nashtamu
1: who will be put to loss
0: ee kesamulanni kudunu vyaktike nashtam
1: all these sufferings will lead to put to loss to an individual
0: ee vidhamainatundi kleshamulaku guri ainatundi manavudu
1: the man who puts himself to suffering
0: aneka vidhamainatundi ashantiki moolamai karanamai
1: he will be all the responsible for restlessness
0: aatmakatvanni marchipothunnadu
1: he forgets the true nature of the self
0: aatmakatvanni vismaristunnadu
1: he forgets the nature of self
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: ఈ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: హి గమనే మానవునికి అనేక విధమైన దుఃఖము చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కొడును ఆనందము లేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమే నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని యందే
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని యందే
1: in a man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him
0: మరొక దేహం నందు
1: another body
0: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
1: It's human animal in him
0: మానవ దేవుడు
1: human god
0: మానవ మానవుడు
1: human human
0: మానవ దానవుడు
1: human demon
0: మానవ పశుత్వము
1: human animal
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటున్నాడు.
1: All the four are in man
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటున్నాడు.
1: How are they present in
0: man ఈ యొక్క ప్రభావములు ఏమిటి ప్రభావములు ఏమిటి
1: what are the effects and what are the causes
0: మానవ దేవుడు
1: one human god
0: brahmanishta paro devaha. నిరంతరము కూడాను బ్రహ్మనిష్ఠుడై
1: కంటిన్యూస్ రిమైనింగ్ ఎస్ బ్రహ్మన్,
0: ఆత్మ లక్ష్యము చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది
0: ఎయిమ్, ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడాను భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ది డివినిటీ,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: థ్రూఅవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ట చేతనే
1: విత్ ఆల్ ద బ్రహ్మ
0: గడుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటాడు.
1: హీ స్పెండ్స్ అండ్
0: నిరంతరము కూడాను బ్రహ్మనిష్ఠుడై
1: కంటిన్యూస్ రిమైనింగ్ ఎస్ బ్రహ్మన్,
0: ఆత్మ లక్ష్యం చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది ఎయిమ్,
0: ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడా

0: ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటాడు.
1: He spends and delights with the feeling of Brahman throughout his life.
0: ఇంకా రెండవ వాడు,
1: the second one,
0: మానవ మానవుడు,
1: human human.
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్యః అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
1: the man on earth,
0: సత్య ధర్మములను రచించి,
1: he is after truth and righteousness,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములు అభివృద్ధి పరచుకుని,
1: he will develop the feeling that he has to speak truth and do righteousness,
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని,
1: he will keep the duty as the aim.
0: అధికారములను ఆశించక,
1: without aspiring any position,
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: He discharges his duties.
0: దయ,
1: compassion,
0: ధర్మము, దానము, సానుభూతి, సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, వర్చ్యూ, టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్య ధర్మములను విశ్వసించి,
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్‌నెస్,
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: అతనే మానవ మానవుడు.
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు.
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్.
0: మద్యపాన రథు దానవ, తాను తినటము, త్రాగటము, నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: He spends all the qualities of dullness, eating, drinking and sleeping.
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: దయా దాక్షిణ్యం అనేటువంటిది శూన్యమై ఉంటుంటాడు.
1: He has no compassion and consideration.
0: విజ్ఞాన వివేకములు ఏమాత్రం కూడా అతను వికసించము.
1: He has no discretion and discrimination.
0: పరులను నిందించటము, పరులను బాధించటము, పరులను దూషించటమే ఈ వ్యక్తుల యొక్క స్వభావమై ఉంటుంటాయి.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించటంలోని ఆనందిస్తాడు, కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others, but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము, అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he is all jealous.
0: సమస్త దుర్గుణముల చేతను, దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: ఇంకా మానవ పశుత్వము.
1: Then fourth one, human animal.
0: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖముని ఆశించి, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంచెము గావించుకుంటుంటాడు.
1: This man is after the sensual pleasure. He feels happy right from birth to death.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: Like an animal, he spends all the time while eating with all the selfishness and self-interest.
0: పశువులకైన ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హాస్ నో రీజన్ అండ్ రీజన్.
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హీ విల్ హావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్, ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్నెస్ ఆర్ జస్టిస్.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి,
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వంలో

0: మాత్రమల్లాయ్ దివ్యత్వమనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: bhautika prapanchame.
1: Only the physical world,
0: ee parthavamaiti ee prapanchamundu aparthavamaiti yokka divyattvam kudunu untundi.
1: In this world which is undeserving there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకునియే
1: Facing on this,
0: ఉపనిషత్తులు పూర్ణ మద పూర్ణ విధం పూర్ణాత్మ ఉదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఇస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఇస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఇస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: అండ్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉంటుంది.
1: ఓన్లీ ఫుల్ రిమైన్,
0: మిగిలినది పూర్ణమే.
1: That which remains is full.
0: ఉన్నది పూర్ణమే.
1: That which exists is full.
0: తీసినది పూర్ణమే.
1: That which is detected is
0: full. మారినది పూర్ణమే.
1: That which changes is full.
0: సర్వము పూర్ణమే.
1: Everything is full.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: Meaning everything is the form of the సచ్చిదానంద.
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
1: this human quality which is the very form of సచ్చిత్
0: మానసిక సంకల్పం యొక్క వికారము చేత,
1: because of aberrations of thought,
0: అనేక విధమైనటువంటి క్లేశములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ సఫర్స్ ఇన్ వేరియస్ వే.
0: మానవ మానవుడిగా అనుభవించటము మధ్యమైన జీవితం.
1: లీడింగ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద మిడిల్ స్టేజ్.
0: మానవ దేవునిగా అనుభవించటమే ప్రధానమైన జీవితం.
1: ద మెయిన్ లైఫ్ ఇస్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ గాడ్.
0: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: Therefore, man today is not leading the life of the human being.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason?
0: రాగద్వేషములే.
1: The reason is the attachment and
0: ఈ రాగద్వేషములకు కారణము,
1: the reason cause for attachment,
0: మనస్సు.
1: The mind is responsible.
0: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
1: As the desires, the aspirations of the mind are not fulfilled, you find this attachment.
0: మానవుడు కేవలం దుఃఖ స్వరూపుడు కాదు.
1: Human being is not the form of any grief or misery.
0: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: that which is the center of pleasure and pain,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
1: Man is the very form of సచ్చిదానంద.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: in this vast world,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: అనంతమైన జగత్తునందు,
1: in this infinite world,
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
1: we should not use
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the vast feelings.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకుని,
1: developing narrow feelings,
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It's the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: the human being who follows the mind,
0: పశువు కంటిని హీనమై పతనమగు.
1: he will be worse than an animal.
0: బుద్ధినాధారముగ ఉన్న భుజజనుండు
1: the intelligent one who follow the intellect
0: పశుపతిగా మారు
1: he will become God.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానముతో కూడినటువంటిది.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
1: It is beyond the mind.
0: మొట్టమొదటిది దేహము.
1: The first one is body.
0: దానికి పై భాగమది ఇంద్రియములు.
1: Above that senses.
0: దానికంటే పై భాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పై భాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: బుద్ధికి పై భాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: human being
0: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: right from birth to death
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: By studying so, what is that he accomplished?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై

0: ఇతిజ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పోయడి దారి
1: అంటిల్ యూ గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యూ స్ట్రగుల్ ఫర్ ఏ లివింగ్
0: జయమందగా చేయుచు జీవితము
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యూ స్పెండ్ యువర్ టైమ్
0: అరగదలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవి పెద్ద శిఖములుండితివో
1: వాట్ బిగ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ గాట్
0: ఇదిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ ఎంక్వైరీ
0: ఓ మానవుడా
1: ఓ మ్యాన్
0: నీవు ఏమి తిరిగి సాధించావు
1: వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అకంప్లిష్
0: భగవంతుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు
1: వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అచీవ్
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: ద మూమెంట్ యూ క్లోజ్ యువర్
0: సాధించినది ఒక్కటి లేదు
1: నథింగ్ యూ హ్యావ్ అచీవ్డ్
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే
1: వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఈస్ వరీ అండ్ మిజరీ
0: చదువుతున్నావు గ్రంథాలు
1: యు హావ్ స్టడీడ్ బుక్స్
0: ఎన్నో గ్రంథాలు చదివావు
1: యు స్టడీడ్ లాట్స్ ఆఫ్
0: ఎందరి మహనీయులను దర్శించావు
1: యు హావ్ విజిటెడ్
0: మెనీ యాత్రలో చేశావు
1: యు హావ్ విజిటెడ్ పిల్గ్రిమ్
0: సంక్రమలో ఆచరించావు
1: యు ప్రాక్టీస్ మెనీ
0: కానీ సాధించినది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ హావ్ అచీవ్డ్
0: పుస్తకముల్ పఠించి తిని
1: ఐ స్టడీడ్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్
1: ఐ హావ్ గాన్ త్రూ థరోలీ ఆల్ ద టెక్స్ట్
0: నిష్ఠులమైన విద్యలను నేర్చుకున్నందుకు గర్వమేల
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ ఎర్న్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నీ హస్తయుగంబు మోచి
1: జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ఇఫ్ యూ డు నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఈజ్ ఇట్ నాట్ ఏ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్
0: ఏమి చదువులు ఈ చదువు
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: But when we
0: inquire,
1: nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all fruit that we don't get
0: kanuka pannikudu manasaka yokka vikaramulu manasaku yokka prabhavamuli
1: there are all perversities of the mind and
0: human being vichyoku chestunnanu
1: one is doing a job
0: koppa padavilo untunnanu
1: I'm in high position
0: nenu adhikarini
1: I'm in authority
0: idiye pedda paapam
1: it's a big sin
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సిన్
0: నేను మూడు పాపములు చేశాను శంకర
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో దివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expressed
0: in
1: my word. I understood, but I could not practice. It is impossible to describe you.
0: అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర, ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్, ఈజ్ నరేశ పరేశ పరేశ గిరీశ.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం గీతా వాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను. నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపమేను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is the sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద థర్డ్ సిన్?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: You and I are one.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: But to see you this body has come.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: having faith it is one.
0: ఒక్కటే అని ఉపన్యాసములు చేసి,
1: giving lectures that is one.
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: But I am seeing you.
0: ఇది మూడవ పాపం.
1: It is the third sin.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్, గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూసారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: ఉపనిషత్ సెడ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఆత్మ స్వరూపము,
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మ స్వరూపము.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanuga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Adhosthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutam,
1: we have full control over
0: everything,
1: then we have authority.
0: Manasu adharamga konna manamu, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యూ హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ యూ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనసు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తన పురస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హీ ఆఫర్స్ వర్షిప్ హీఈస్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఈజ్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ హి చాంట్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా
1: మ్యాన్,
0: ప్రపంచం అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్
0: అనగా
1: ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైవ్. మేము వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వీ మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటికంటే మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస విశ్వాసములు నా యొక్క విశ్వాస విశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రథనంది.
1: ద సెల్ఫ్ ఇస్ చారిటీ.
0: అతనే రథికుడు.
1: హీఈస్ ద చారిటీ.
0: దేహాలు రథములు.
1: బాడీస్ ఆర్ చారిటీ.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different way.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి?
1: హౌ టు విజువలైజ్ ది యూనిటీ?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ మోస్ట్
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హాస్ కమ్ డౌన్ హాస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్ స్కై.
0: కూటిపేద ఈ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హాస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మట్.
0: కూటిపేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వం.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటిపేద.
1: మిలియనేర్ అండ్ పాపర్.
0: ఆకలి
1: హంగర్.
0: ఈ ఆకలికి కూటిపేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just water among the dry.
0: What is the rice? Panchabachya paramandamulu bhujinchavachu.
1: A millionaire may have delicious food.
0: Annamulavi veru, kani aakal okate.
1: The food forms are different, but hunger is one.
0: Kanuka indulo undinatundi ekatvanni manam chudali.
1: We have to see the unity here.
0: Inka manavudi yokka maranamu.
1: Then the death.
0: Kotisrudu kani, kootipeda kani.
1: Millionaire or a beggar?
0: Maranam okate.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటిపేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in
0: అహంకారమితిమీరి పోయి
1: as in income
0: మార్గములో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకొని జీవితమంత పురుగుల జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడా మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈస్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age crocodile.
0: ఓ తైతే తైతే తై బొమ్మ దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్ వై డూ డాన్స్ ఇస్ ద టాయ్ ఆఫ్ ది
0: సీన్. ఇట్ ఇస్ తోలు బొమ్మని.
1: ఇట్ ఇస్ జస్ట్ ది టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు
1: కంట్రోల్ ఉన్న మైండ్
0: అది వినకూడదు.
1: You should have leave the mind anyway.
0: కొంత కాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్ దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ.
1: దిస్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మై గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే
1: ద వన్ ఇస్ నాట్ ది డే ఈస్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్ డే?
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో
0: లేదు.
1: హీ హాస్ నో పెయిన్ అండ్ ప్లెజర్.
0: పాప పుణ్యములే లేవు.
1: హీ హాస్ నో సిన్ ఆర్ మెరిట్.
0: అధిక అల్పత్వములే లేవు.
1: హీ హాస్ నో హై ఆర్ లో.
0: సమత్వమే.
1: ఎవ్రీథింగ్ ఈక్వానిమిటీ.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకములను చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని భగవంతుని కొడుకు చెడ్డ పేరుస్తున్నాయి.
1: గాడ్ ఆల్సో గెట్స్ ద బ్లేమ్ బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్.
0: కానీ భగవంతుడు ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హీ ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మరుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మరుగుతూ ఏనుగు తోక కూడా అల్లాడింటాడు.
1: యాజ్ డాగ్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపము.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నావు.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.

0: అఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెరితోడ శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్హెడ్ దట్ వాస్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara
1: embodiments of love
0: sarvamu dakshinamurti yukamayave
1: everything is full of the divinity of dakshinamurti
0: adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara prabodhanalu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeya pavitrambulu pavitala vittambulu pachittambulu varninchu sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Atanu maunasthanam.
1: He represents a silence.
0: Aa mauname sarvamunaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nundi kudanu aa yokka mounam nundi aavibhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adunu okka swarupam kaadu moodu swarupamudu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యూ ఆర్, నీవెవరో నీవే తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యూ ఆర్ టు నో వాట్ యూ ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్.
1: ద సెకండ్ వన్ ఈస్ ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఈస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతూ వచ్చాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all around.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulato tokkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వము పండించుట వీలు కాదు.
1: దట్ నేచర్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం చిత్తశుద్ధ బుద్ధ మూర్తి నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్.
0: దక్షిణామూర్తి
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటిదిగా ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: And in fact, he is very truth embodied, personified.
0: Satyambunandundi sarvambu srishtinche.
1: It is from the point of truth the whole creation is created.
0: Satyambunandundi sarvamanage.
1: The whole creation merges back into the principle of truth.
0: Satyamuleni sthanamu ekkadinu ledu.
1: There is no point, there is no place where there is no truth.
0: Ye padarthamulakalukunnanu maarpu kaluguru gaani satyamulaku maarpe ledu.
1: There may be changes in the material world the day and night, but the truth is changeless.
0: Kani aa satya swarupudainatvanti yokka dakshinamurti yokka tattvamu evaru varninchagalaru.
1: That is the nature of dakshinamurti. Who can dare enough to describe him in depth in all profundity?
0: Mottamota edaina kodunu prarambhinchadaniki mundu ms subrachmi dakshinamurti ni smarinchedi.
1: All sages, and as also you know ms subrachmi the musician, commences a concert by praying to Dakshinamurti at the beginning.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యము కూడాను సాధించలేదు.
1: Therefore, no one can achieve, accomplish anything in this world without the grace, without the will of Dakshinamurti.
0: ఆ దక్షిణామూర్తి నుంచినే సర్వమూర్తులు కూడాను బయలుదేరలేము.
1: And out of Dakshinamurti, all forms have originated.
0: Kani tane barudi.
1: But he is a boy.
0: Barudi ainappudigini sarvam kodanu tane ende deenamayunnavi.
1: Though he being a boy, he has in him the whole of the universe.
0: Kanuka Dakshinamurti yokka tattvamu andariki telisinatvattidi.
1: Therefore, the nature of Dakshinamurti is known to everybody.
0: Dakshinamurti ekkada unnadu?
1: Where is Dakshinamurti?
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం తర్వత స్థితిమల్లోకి.
1: He's present everywhere. All hands are his, all heads are his, all ears are his, all eyes are his. He is present everywhere.
0: చూచే కన్నులు ఎందు కూడాను దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The eye that watches the vision has దక్షిణామూర్తి.
0: వినే కన్నములు ఎందు కూడాను దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The ears meant for audition has దక్షిణామూర్తి.
0: శ్వాసను పిలుచుకునేటువంటి ముక్కునందు కూడాను దక్షిణామూర్తి ఉన్నాడు.
1: And the nostrils that inhale and exhale has got a దక్షిణామూర్తి.
0: పలికే పలుకులను కూడాను దక్షిణామూర్తి యొక్క పలుకులే.
1: And all the words that we utter has got this దక్షిణామూర్తి principle.
0: కాబట్టి దక్షిణామూర్తి సర్వత పాణిపాదం సర్వులు ఎందు కూడా ఉంటున్నాడు.
1: Therefore దక్షిణామూర్తి is present in everyone.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులను తెరుచుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: Therefore, it's absolutely necessary to remind ourselves the teachings of Dakshinamurti every time and lead our lives.
0: Kanuka Isharatvamu sarvatra vyapinchinatundi.
1: So divinity is spread everywhere.
0: Bhagavantudu sthanamu, Bhagavantudu kaanatvanti vastu ee jagatlo kaanaradu.
1: There is no place, there is no object either without the divinity.
0: Kanuka prati vastu, prati vyakti, prati jeevudu, ప్రతి క్రిమికీటకాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: Therefore we find the whole thing represents the effect of Dakshinamurti. Right from the material, every object, every insect, the whole world, organic world, humanity represents Dakshinamurti.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: Man can transform one object into many.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: Jewels are many but gold is one.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: The cows are different in their colors but the milk is one.
0: జీవజంతులు వేరు, జీవుడు ఒకటే.
1: There are present many forms the beings but the indweller is one.
0: ఇదంటి పరిస్థితులందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరూ కూడాను గుర్తించవచ్చును.
1: Under these circumstances it is absolutely essential to know దక్షిణామూర్తి principle.
0: ఏదో రామ కృష్ణ గోవింద నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చును.
1: We chant
2: The matchless glorified names of Rama, Krishna, Shiva and so on.
0: Kani ee naamamulu kevalamu pettinave kani puttinavu kaadu.
2: These are all the names given. In fact, I have not been born with these names.
0: Anni naamamulu kodanu Dakshinamurti yokka varnanle.
2: All these names represent the nature of Dakshinamurti.
0: Dakshinamurti yokka tattvamu sarvulu yendu kodanu vyapinchinadi.
2: This Dakshinamurti principle is present in all.
0: Chaitanya swarupame Dakshinamurti.
2: Dakshinamurti represents the very consciousness.
0: Kanukane aa chaitanyam ikkada unnado ikkada Dakshinamurti unnadi.
2: Wherever this consciousness you find Dakshinamurti.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వుడు ఎందుకు ప్రాకినది.
2: అండ్ దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: దేహము మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
2: We are not able to visualize, experience Dakshinamurti because of the attachment towards the body, mind, intellect and ego.
0: దాని పైన ఈ కామక్రోధ లోభము మదవాచ్ఛర్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
2: Over these there are అరిషట్ వర్గాస్, the desire and the anger, the lust, the greed, avarice, covering the whole divine principle.
0: కనుక ఈ కవరైనటువంటి యొక్క మేఘములు మనం ప్రక్కకు నెట్టినప్పుడే ఆ దక్షిణామూర్తి సస్వరూపుడై ప్రత్యక్షమవుతాడు.
2: When once we brush aside this coverage, we will be able to see the in reality దక్షిణామూర్తి.
0: మేఘములు కప్పినటువంటి సూర్యుడు చీకటిగా కనిపిస్తాడు.
2: The sun who is clouded is only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
2: But we think that we are not able to see sun.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
2: If you wait for some time, clouds will clear, you will be able to see the sun.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
2: Man is clouded by the anger, desire and hatred. He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
2: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవత్ యొక్క నామమును మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
2: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోభము మదమాచర్యములు ఏమాత్రము రావు.
2: In fact, at the time of birth, there is no trace of anger or jealousy or desire.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
2: And these qualities have been developed because
0: మనమే మనం పెంచుకున్నటువంటివి.
2: They are of our own making, we build up over the period of time.
0: ఈ మేఘములు తమంతట తాము రావు.
2: And in fact, there is no question of any religion.
0: ఒకటి ఒకటి చిన్న చిన్నవి చేరి చేరి
2: one after another follow.
0: అది ఒక మేఘంగా తయారవుతుంది.
2: And they congregate.
0: అదే రీతిగానే
2: సిమిలర్లీ
0: ఏకం సత్వి ప్రాభోదావదాంతి ఒకటిగా ఉండినప్పుడు అన్ని కనిపించవు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ ఇస్ ద ట్రూత్ ఇస్ వన్ దెన్ యూ డోంట్ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడా బాధ్యత ఉంటాయి.
2: బట్ యాజ్ ది టైమ్ పాసెస్ ఆన్ యూ విల్ అండర్స్టాండ్ ద డ్యూయాలిటీ గివింగ్ యూ ఆల్ ద పెయిన్.
0: ఒకే కడమ ఉండినప్పుడు చేతిలో శబ్దం ఇవ్వదు.
2: వెన్ యూ హ్యావ్ ఓన్లీ వన్ బ్యాంగిల్ it will not make sound.
0: Adhe rendu chethe shabdam isthu.
2: When there are two bangles, they make a sound.
0: Kaluga motta motta manavudu oke vyakti ga untadu.
2: In fact, at the time of birth we are all alone.
0: Kontha kaalamunaku bhranti abhivruddhi avutundi.
2: Later illusion develops.
0: Adhi ek hamam.
2: And that is desire.
0: Dani valla bharya vastundi.
2: And then he gets attached to wife. And then two.
0: Ee rendu kudanu kramakramena 12 అయిపోతాయి.
2: అండ్ స్లోలీ ది టూ విల్ బికమ్ 12.
0: అనగా ఇంకా పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
2: మీనింగ్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
2: దేర్ ఫోర్ దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ వీ హావ్ డెవలప్డ్ ఫోర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దే హావ్ నాట్ బీన్ గివెన్ బై గాడ్.
0: కనుక చిన్న వయసు నుండే మనం దీనిని చోటు ఇవ్వకుండా చూసుకోవాలి.
2: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: Dakshinamurti chesinatvanti sadhana idi.
2: This is the spiritual practice that Dakshinamurti has undertaken.
0: Tanu eppudu kuda nu chinna pilla vaadavade telugutu vachadu.
2: He remained as a boy throughout.
0: తన ఎట్టి బంధములు లేదు కొంచెం చిక్కు పోతే
2: హీ హాజ్ నో బాండేజ్ ఆర్ ఎనీ అటాచ్మెంట్.
0: అలాంటి సమయం లోపల మనం దక్షిణామూర్తిని మనం తలుచుకోవాలంటే దక్షిణామూర్తి యొక్క మార్గమును అనుసరించాలి.
2: ఇఫ్ యూ హావ్ టు థింక్ ఆఫ్ దక్షిణామూర్తి యూ హావ్ టు ఫాలో ద పాత్ హీ హాజ్ షోన్.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ బిఫిటింగ్ ది టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు పశువుగా మారకూడదు.
2: Human beings should never be bestial or animal like.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
2: Then only he can call himself a true human being.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
2: Or else he may turn into an animal.
0: ఆ పశువునంది ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
2: It's only animal that has got all these qualities like anger, hatred and desire.
0: కనుక మనము ఎప్పుడు కూడా రెండు కాళ్ళు మనిషిగా ఉంటాయి.
2: Therefore we should always remain a human being. Walking on two feet.
0: మనము పశువుగా మారాలంటే మనకు రెండు కాళ్ళను మనం పూర్తి చేసి నాలుగు కాళ్ళతో మనం నడచాలి.
2: If we behave like an animal, we become a tetrapod, walking on four feet.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఎప్పుడు కూడాను మానవుడే మానవుడే మానవుడే.
2: Therefore one has to remind one's own self that I am the human being, I am the human being.
0: నేను హ్యూమన్ బీయింగ్ కాదు.
2: I am not merely human being.
0: I am not man.
2: I am not man.
0: I am God.
2: He should have a feeling, I am God.
0: తదుపరియే మానవునికు మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అహంకారము ఇవన్నీ కూడా వస్తుంటాయి.
2: Later appear the body, the mind, intellect, ego and rest of the things.
0: ఇది నా కర్చీఫ్.
2: This is my kerchief.
0: మా కర్చీఫ్ వేరు నేను వేరు.
2: I am separate from my kerchief.
0: ఈ టంబ్లర్ నాది.
2: And this tumbler is mine.
0: కానీ నీవు టంబ్లర్ కాదు.
2: But you are not the tumbler.
0: కాబట్టి ఇది నా దేహము.
2: My body.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు నీవు వేరు.
2: When you say my body, it means you are separate from the body.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు నీవు వేరు.
2: When you say this is my mind, you are separate from the
0: mind. నీవెవరు?
2: Then who are you?
0: నీవు ఉన్నప్పుడే కదా నీ బాడీ నీ మైండ్.
2: Unless you exist, you cannot claim anything as your own body and the mind.
0: కనుకనే నీవు నీవు నీవే కాని నీవు బాడీ కాదు మైండ్ కాదు చిత్తం కాదు ఇంద్రియం కాదు అంతఃకరణ కాదు.
2: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: కనుక ఇవన్నీ కూడా నీవు చేర్చుకోవటం చేతనే నీవు బంధితుడైపోయినావు.
2: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైన ప్రతి ఒక్క గుణమును మనం పెంచుకుంటున్నాం.
2: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
2: And today you want to have tambula or paan.
0: నట్టు జీవు చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
2: And this paan or tambula requires three. The beetle nut, the beetle leaf and the lime.
0: అయితే ఈ లైమ్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలగబడతాయి.
2: Unless there is lime, there would not be any change in the color at the end.
0: ఆ చున్నం కూడా నువ్వు అధికంగా వేసుకోకూడదు.
2: You should not take more of lime.
0: అది తక్కువగానే ఉండాలి.
2: You should have less in its quantity.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
2: Every responsibility should be under certain limits.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
2: When a human being observes all the limitations, he can be a true human being.
0: కానీ మితిమీరినటువంటిప్పుడు మనిషి కాడు.
2: If he goes beyond limits, limitless, he is no human being.
0: అతను రాక్షసుడు అవుతాడు.
2: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
2: So human being should behave like a human being.
0: మానవ.
2: Three letters, మానవ.
0: మా అనగా మాయ.
2: మా represents మాయ, illusion.
0: మమత.
2: మమత, attachment.
0: ఉండాలి.
2: You should have less in its quantity.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
2: ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే

0: ఆత్మా అనగా మాయా.
1: మా రిప్రజెంట్స్ మాయా, ఇల్యూషన్,
0: మమత,
1: మమత, అటాచ్మెంట్,
0: నా లేకుండా,
1: నా వితౌట్ ఇట్
0: వా వర్తించడం,
1: వా హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు, లేకపోతే మానవుడే కాదు.
1: దెన్ ఓన్లీ యూఆర్ ఏ మానవ్ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎల్స్ నాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును బోధించినటువంటి వాడే దక్షిణామూర్తి.
1: ఇట్ ఈస్ ఓన్లీ దక్షిణామూర్తి యూ హ్యావ్ గివెన్ దిస్ టీచింగ్ సీక్రెట్ నాలెడ్జ్ విజ్డమ్.
0: నీవు దేహంతో ఏమాత్రం ఉండినప్పటికీ దేహానికి ఏమాత్రం సంబంధం పెట్టుకోకు.
1: యూ మే బీ ఇన్ ద బాడీ హ్యావింగ్ ద వెస్చర్ బట్ యూ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు ద బాడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనలో ఉన్నది ముఖ్యమైనటువంటి ప్రేమని.
1: వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ ఇన్ అస్ దట్ ఈస్ లవ్.
0: తల్లి మనకు అందించినటువంటిది ప్రేమని.
1: అండ్ ఇట్ ఈస్ ద లవ్ దట్ ఇస్ గిఫ్టెడ్ టు అస్ బై మదర్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు ప్రేమతోనే నీవు జీవించాలి. ఒక దేశుడు కూడా నీకు ఎదురైనప్పుడు వారికి కూడా నమస్కరించు.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్ఫ్రాంట్ యువర్ ఎనిమీ డూ నమస్కార్ సాల్యుటేషన్ టు హిమ్.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి మానవుడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ప్రాపర్ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు సాగు సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్ జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
1: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
1: Everyone associates himself with one gang or other.
0: కానీ దానిలో కొన్ని కొన్ని స్థానాలు వేరు వేరు ఉన్నాయి.
1: బట్ హెవర్ దేర్ ఆర్ సర్టన్ వేరియేషన్స్.
0: నిరంతరము భగవచ్చింతం చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఇస్ అటాచ్డ్ టు గాడ్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ గ్రేటర్.
0: నిరంతరం కూడా నువ్వు భగవచ్చింతంతో ఉండాలి.
1: స్పెండ్ ద టైమ్ ఇన్ కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: నీ దేహాన్ని కూడా నువ్వు భగవచ్చింతంలో మార్చాలి.
1: లెట్ ద బాడీ ఆల్సో స్పెండ్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: జీవితమే భగవత్గా మారాలి.
1: ద హోల్ లైఫ్ షుడ్ బి డివైన్ అండ్ స్పిరిచువల్.
0: ఈ మానవుడు డివైన్ లైఫ్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ వీ లీడ్ ద డివైన్ లైఫ్ వీ హావ్ కరెక్ట్ ఇంటెలెక్ట్.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్వ్స్ ఇంటు డివైన్.
0: డివైన్ అయినప్పుడే,
1: వెన్ వన్స్ యూఆర్ డివైన్,
0: డివోషన్ అయిపోతుంది.
1: దెన్ యూఆర్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ డివోషన్.
0: ఈ డివోషన్ అయినప్పుడే,
1: when one there is devotion,
0: పూర్తి మానవత్వం ధరిస్తుంది.
1: Then you will have the vision and the manifestation of the entirety of human being.
0: హ్యూమన్ బీయింగ్ అయినప్పుడే నీవు దైవత్వానికి మారుతావు.
1: When once you are a true human being, you can transform yourself into divine.
0: రాములు రాములుగానే మార్చుకున్నారు ముందు. రాములు రాములుగానే భావించారు.
1: People consider Rama as Rama only.
0: కానీ క్రమక్రమేణా కూడాను రావణ మర్దన అయినప్పుడు, ఆ దుర్గమును దూరం చేసినప్పుడే రాముడు దేవుడిగా మారాడు.
1: ఆఫ్టర్ రావణ వాజ్ కిల్డ్, వెన్ వన్స్ ది హోల్ ఏరియా వాజ్ రూటెడ్ అవుట్, పీపుల్ కుడ్ రికగ్నైజ్ రామ యాజ్ గాడ్.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోపము పదమాచర్యంతో ఉండినంత వరకు కూడాను మనం మానవులమే.
1: సో లాంగ్ వీ హ్యావ్ గాట్ దీస్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్, ఏవర్స్, హేట్రెడ్ అండ్ డిజైర్, వీ రిమైన్ అట్ ది స్టేట్ ఆఫ్
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
1: బీ బ్లిస్ఫుల్ ఆల్వేస్.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
1: బికాస్ యూ రిప్రజెంట్ ఎటర్నల్ బ్లిస్, యూ రిప్రజెంట్ ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
1: యూఆర్ నాన్ జ్యువల్ అండ్ ఎథీరియల్.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
1: వీ షుడ్ బి నాన్ జ్యువల్.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
1: అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్స్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
1: వెన్ వన్ దర్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ స్టెపింగ్ ఇన్ యువర్ లైఫ్ బై చాంటింగ్, ప్రేయింగ్ టు గాడ్,
0: అప్పుడే నీవు దైవంగా మారిపోతావు.
1: దెన్ యూ బికమ్ వెరీలీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
1: యూ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ లవ్.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటున్నావు, నీవు మార్చుకోవచ్చు.
1: యూ కెన్ గో ఆన్ చేంజింగ్ ఇన్ ఎనీ ఫార్మ్.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
1: బికమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: క్రమక్రమేణా మీ దైవత్వాన్ని పొందండి.
1: Slowly, gradually attain divinity.
0: ఇది నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
1: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక

0: I repeatedly.
1: Taruva taruva puttu taruvuna alayambu.
0: By repeatedly.
1: Okka chettu komma. ఒకదానితో ఒకటి అనేక పర్యాయములు రాపిడి జరిగినప్పుడు అందునుండి అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: బై రిపీటెడ్లీ రబ్బింగ్ వన్ బ్రాంచ్ అగెన్స్ట్ అనదర్ బ్రాంచ్ దేర్ కమ్స్ అవుట్ ద ఫైర్.
1: తరువ తరువ పుట్టు తరువ తరువ పుట్టు దధిని ఘృతము.
0: బై చర్నింగ్
1: చిలుకుతూ చిలుకుతూ రాగా పెరుగు నుండి పెరుగు నుండి వెన్న ప్రారంభమవుతుంది.
0: బై చర్నింగ్ అగైన్ అండ్ అగైన్ అవుట్ ఆఫ్ కర్డ్ యు గెట్ బటర్.
1: తరువ తరువ పుట్టు తనువున తత్వంబు. విచారిస్తూ రాగా తన యందే దివ్యత్వమనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
0: ఆన్ ఎంక్వైరీ one will find out the divinity within.
1: Sadhanamuna panulu samakuru darulona denikainanu manava prayatnamu atyavasaram.
0: For everything practice is essential.
1: Sreyohi gnanabhyasat nana adhyanam visishyate janat karma palatyage tyagasyanti anantar. Manamu nadavadaniki kani maatadaniki kani tinadaniki kani రాయడానికి కానీ చదవడానికి కానీ అన్నీ కూడాను ఒక అభ్యాసం చేతనే మనకు లభ్యమవుతుంటాయి.
0: వీ హ్యావ్ దిస్ ఈటింగ్ రైటింగ్ టాకింగ్ వాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ. రీడింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: అదే విధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడాను తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద డివినిటీ వీ షుడ్ ఆల్సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా.
0: ఫార్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వీ షుడ్ పుట్ సమ్ వర్క్ టు ద హ్యాండ్ సో యాజ్ టు క్యారీ ద ఫుడ్ టు అవర్ స్టమక్.
1: అట్లు కాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపక్షపరమానమని 100 పర్యాయములు చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు.
0: బై రిపీటింగ్ ద మెనో యువర్ హంగర్ విల్ నెవర్ బి అపీజ్డ్.
1: అదే విధంగానే కేం రామ కృష్ణ గోవింద అని నామం ఉచ్చరించినట్టు మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రామ అండ్ కృష్ణ.
1: దానికి తగినటువంటి ఒక క్రియారూపంలో మనము సమాజ సేవలు చేయాలి.
0: అప్రోప్రియేట్ ద నేమ్ దట్ వీ సే వీ షుడ్ ఆల్సో టేక్ టు యాక్ట్.
1: సమాజ సంక్షేమాన్ని హృదయమునందు ఉంచుకుని ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవత్కర్మలుగానే రూపొందుతాయి.
0: కీపింగ్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ whatever action we undertake it is bound to be sacred.
1: Kani ee naati manavudu aa vidhamainatunte prayatnamunaku palgonaka palbadaka kevalam anni kudunu sulabhamga labhyam kavalani aashistuntadu.
0: Man is not trying to make any sort of effort today. He wants easy path for everything.

పుష్పే గంధం ఫలం రసం కాష్టం అగ్ని

0: పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుందో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద తిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా అక్కడను ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరేటట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని, యువకులు ఎందు కాని, అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, వీ ఫైండ్ దే డెల్యూటెడ్, దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్, దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ అండ్ యాక్షన్ టు.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చు,
1: ఫార్మ్స్ మే బి మెనీ,
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును,
1: వి మే ఆల్సో నేమ్ దెమ్,
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును,
1: వి మే ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: కానీ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర, ద థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం, దట్ స్పీక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: విత్తనం నాటాం,
1: యు హవ్ సోన్ ఏ సీడ్,
0: ఒక మామిడి విత్తనం నాటాం,
1: యు హవ్ సోన్ ఏ సీడ్ ఆఫ్ ఎ మ్యాంగో,
0: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది,
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ ట్రీ,
0: ఈ వృక్షంలో శాఖ ఉపశాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి,
1: ఇట్ బ్రాంచెస్ రిపీటెడ్లీ,
0: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి,
1: దట్ ట్రీ హ్యాస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్,
0: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి,
1: ఇట్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్,
0: అనేక వందల కాయలు ఉంటున్నాయి,
1: ఇట్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్,
0: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది,
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్,
0: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది,
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ ద బ్రాంచ్,
0: వాటి ఫలితములు కూడా భిన్న భిన్నంగా కూడా మానవులకు అందిస్తుంటున్నాయి,
1: అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో అవుట్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్,
0: కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును,
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫర్,
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును,
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్,
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును,
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ ఎస్ ఫైర్ వుడ్,
0: ఫలములు తీసి భుజించవచ్చును,
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్ట్, ఫలములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి,
1: అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్,
0: బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ఈ విత్తనమే లేకుండినా వృక్షమే లేదు.
1: Without the seed there is no tree.
0: వృక్షమే లేకుండినా కొమ్మలే లేవు.
1: Without tree there is no branch.
0: కొమ్మలే లేకుండినా కాయలు లేవు.
1: Without branches there is no leaves.
0: ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడి
1: Each one depends on the other.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును, కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందుడు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father can engage with his permission of the mother, he could become a renunciant and approach the Guru by name Govinda, learn Sanskrit.
0: Govindana yokka guruvu Gaudapadulu.
1: Gaudapada is the preceptor of Govinda.
0: Gaudapadulu anetundi oka atanu aneka vidhamainatundi oka rigvedamu nunchi ee ekattvam anetundi tattvanni rukkulunu veru chesi.
1: It was Gaudapada who separated out Rukus out of Rigveda.
0: Tadvara itariki moodu vidhamainatundi oka tattvamulaga prabodhinchi aneka vidhamulaga kodanu Shankarunu taribidu chesadu.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 samvatsamulu poorthi kaaka purbeme 4 vedamulu 6 shastramulu patinchi tarka vyakarana meemamsa ilanti yokka shastramulu kodanu atanu chinnanga nerchukunnadu.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, 6 shastras, tarka, meemamsa.
0: Shraddha kaliginatunte variki kaalam e maatram addu raadu.
1: When one has this steadfastness, time will not come on the way.
0: Annitikini kaalame pradhanamu kaalame pramanamu.
1: In fact, the time is the main one and the impedance and the standard.
0: Kalukune Shankaralu varu kaalaya namaha kaala kaalaya namaha kaala dapramaya namaha kaala atitaya namaha kaala swaroopaya namaha kaala niyamitaya namaha anta time is important.
1: So everything is time, time is important.
0: Puttina bidda perigi vruddhunandi vruddhudu kavalanetappudiki kaalame pramananga teesukuntundi.
1: A child who is born will take some time to age and become old.
0: Puttagane child ani peru pettunnam.
1: At the time of birth we call a child.
0: 10 samvatsam oka boy antunnamu.
1: At the age of 10 boy.
0: 30 years ku man antunnamu.
1: At the age of 30 man.
0: 75 years ku grandfather antunnamu.
1: At the age of 75 we call him
0: boy, man and grandfather okade. Kani kaalanugunyanga vachinatundi oka roopa naamamule ee oka bhinnamulu.
1: Therefore the child, boy, man and grandfather are one and the same individual, but it's based on the variance of time.
0: Kanukane Shankaralu variki shraddha adhikanga undatam chetane 14 samvatsaram lopalane anni vidhamainatundi shastramulu kodanu poorthi chesukunnadu.
1: Because of deep interest and steadfastness, Shankara could acquire all the knowledge.
0: Okanadu Shankarunu yokka prabhavanni oka shakti samarthyanni gurtinchalani sankalpinchi govindudu atanto vadopavadamunaku poonukunnadu.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him.
0: Guru to vadam cheyataniki poonukunnaru.
1: Meaning, he was prepared to argue with
0: Guru
1: his teacher.
0: Guru to vadam cheyataniki poonukunna samayamnadu ati vinaya vidheyatunto koodinatunte vaadu Shankarudu.
1: Shankara is one of great humility.
0: Vidya vinaya sampanneni. Vidyarthiki vinayame chaala bhushanam.
1: For a student, humility is the real decoration.
0: Ee vinayame lekapothe vidyane manaku praaptinchadu.
1: Without humility you cannot learn anything.
0: Kalukane guruvuto vadopavadanku poonukoni poorvamu guruvuku namaskarinchi meeto vadam cheyataniki arugne ivvandi ani prarthinchadu.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: Guruvuto aagna teeskoni guruvutone vadanaku prarambhinchadu.
1: With his permission he started to argue with his guru.
0: Ee vadamulo atyanta adbhutanga guruvu yokka vakyamulanu ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతి మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అవుట్వర్డ్.
0: ఆ సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 ఇయర్స్ అగో
0: గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు.
1: దేర్ ఆర్ మెనీ గ్రేట్ స్కాలర్స్.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ మేడ్ యూజ్ ఆఫ్ దర్ నాలెడ్జ్ టు ఎర్న్ మనీ.
0: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: Inaati kudanu aneka mandi vidyarthulu kudanu vidya aneetundi kooti kosam yerpadinatundi daniga bhavistunnaru.
1: But many students consider today that education is for
0: kaadu idi
1: chaala
0: porapatu.
1: But it's wrong.
0: Krushi kooti kosam vidya vijnanam kosam.
1: Therefore we have to work for food, whereas for education is for wisdom.
0: Ee satyanni gurtinchinatundi Shankarulu ee panditulni ye vidhanga margamlo pettali veerinta goppa vaaru ainappatikini కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు దుర్పయోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: times.
1: What are the reward out of it?
0: Nidura nundi lechi mari nidura poyadu dadi potta kai.

0: అరవింద దళాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God.
0: Patinchitini ne pustakamul patinchitini.
1: I have gone through all books.
0: Purtiga chuchiti sarva shastramul.
1: I read all sacred texts thoroughly.
0: Nitilamaina vidyalanu nechitinantunu garvamela.
1: Why do you pride yourself of all this knowledge?
0: Ni hastayugambu morchi paramaatmuni bhaktito kolvaleni ee prastuta vidyalanniyunu dhatri nirathakamul kada manava dhatri nirathakamul kada manava.
1: O man, all your education and knowledge is useless on earth today if you cannot join both of your hands and respect, pay salutation to the feet of God.
0: Shankaralu varu kantidaralu kaachadu.
1: Shankara was shedding tears.
0: Ee drushyanni chuchadu Govindudu.
1: Govinda noticed it.
0: Govindani guru ainatundi Gaudapadudu kudanu chaala vicharinchadu.
1: Gaudapada also felt
0: ee leta vayassu unde ee pavitramaina bhavamulu ee shankaralo praveshinchadamu chaala adbhutamu.
1: It's rather mysterious that Shankara could have sacred thoughts at that tender age.
0: ee naadu prapancham nadustunnatundi anyaya akrama anachara asatyamulaku veda shastra itihasa puranamula yokka pramanamulaku taginatundi aadharshanni aadharanni nirupincheetundi vaadu Shankaralu ani vaarlo vaaru ninnayinchukunnaru.
1: Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood.
0: శంకరుని పిలిచి నాయన ఇంకా ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: They told Shankara you don't need to be here any longer.
0: రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
1: Tomorrow you go over to
0: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthune tagina samasthulu anetuvanti oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teeskoni
1: taking permission from guru
0: Kashi ki bayaderadu.
1: He went to Kashi.
0: Anadu ఏ ప్లేన్లు, ఏ కార్లు, ఏ బస్సులు, ఏ ట్రైన్స్ ఏది లేదు కాలినడకు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ.
0: 16వ సంవత్సరము
1: ఇట్ వాస్ ఏజ్ 16.
0: ఆ వయసు లోపల తాను అనేక మంది శిష్యుని తీసుకుని తాను కాశీకి బయలుదేరాడు.
1: హీ వెంట్ టు కాశి అలాంగ్ విత్ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ విత్ హిమ్.
0: దారి లోపలనే ఒక పండితుడు ఒక చెట్టు కింద కూర్చొని డుక్ణుం కరణే అని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్.
0: ప్రారంభించాడు భజగోవిందం.
1: దేర్ హీ స్టార్టెడ్ హిస్ భజగోవిందం.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామంతో పలా, గ్రామర్తో పలా నీవేం సంపాదిస్తావు? అంత్యం ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: బంధువులు కానీ, మిత్రులు కానీ, శక్తులు కానీ, ఏ విధమైనటువంటి ధనకనక వస్తువాహనాదులు కానీ నీ వెంట రావు.
1: నో రిలేషన్స్, నో మెటీరియల్ ఆబ్జెక్ట్స్, నో వెల్త్, నో మనీ.
0: నీ వెంట గంట ఇంట కంట ఉంటుండి నిన్ను కాపాడేటువంటిది దైవ చింతన ఒక్కటి, భజ గోవిందం. దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant His name.
0: Akkada atani samadhanam parchi atanito chakkaga idi prayojanam ledu inka bhagavantuni yokka chintana kavali aneetunti margamunu ataniki bodhinchi kasilo praveshinchadu.
1: He taught him the need to glorify God, to sing His glory.
0: Shankarulu vaari prabodhanalu dinadinabhirudhi vendutu unnai. Shuklavacha chandrudu vale vishkasistuntundadi.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: Panditulandarikunnu pedda samavesham erpattu chesaru.
1: A big conference was convened by scholars.
0: Panditulandaru goppa goppa kankadalu dharinchi pedda pedda shalavulu kappukoni rudrakshalamalalu veskoni chaala goppa teeviga vachi kurchunnaru.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: Ee aadambaramlo ye vidhamainatundi koratha lekunda untundadi aa sabalopala.
1: There in that congregation there's lot of pomp, show and aggrandizement.
0: Simple ga vachadu.
1: But Shankara came there with all simplicity.
0: Mokala varaku oka chinna panchi kattukunnadu.
1: He wore only one pancha ade.
0: Oka chinna towel kappukunnadu.
1: And a small towel.
0: Praveshinchadu.
1: He stepped into that conference.
0: Praveshinchetappudiki ee panditulandarikudunu oka vidhamainatundi haasyaspadanga chustu vachadu.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: Oka rudrakshamala kuda ledu.
1: He has nothing like any rudrakshamala.
0: Idi chucharu.
1: Idi
0: emti? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వాట్ ఈస్ దట్ హీ హాస్ నో రుద్రాక్షమాల, అట్లీస్ట్ వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ ఇన్ ద పవర్.
0: అందరూ కోరారు శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్రీ ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీ మాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: వీ హావ్ కమ్ టు నో శంకర దట్ యువర్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వ్యాకరణ అండ్ ఆల్సో యువర్ నో ప్రొపగేటర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ వేద. వీ హావ్ కమ్ టు నో దాట్.
0: తేజి ఎక్కాడు చిన్నపిల్లవాడు, చిరునవ్వుతో చేతులు జోడించాడు.
1: Smilingly stood on the dais with folded hands.

0: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
1: Valadu valadu dhana dahamunaruda. Yenduku ee daham meelo prarambham ayipindi. Pandito samadarsanaha. Ee daham meeku enduku vachindi. ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
0: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
1: కర్మఫలితమే కదరా విత్తము.
0: Is only the
1: మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
0: This wealth is nothing but the result of your past
1: actions. Mana koddi kudanu labhinchinatundi ee dhanamu.
0: As is the effort, so is the wealth that you acquire.
1: Rekkalaadite dokkalaadutaayi annattuga neevu chetulato pani chesthe nee yokka putta nindaga.
0: If you work with both your hands, you can just fill your stomach.
1: Bhagavantudu enta anugraham padutadu.
0: God is one of grace.
1: Enta karunamayudu.
0: One of compassion.
1: Rendu chetulni ichadu, okka putta ichadu.
0: He has given us two hands and one stomach.
1: ఒక్క పొట్టని నింటికి నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
0: ఆర్ నాట్ ది టూ హ్యాండ్స్ ఎనఫ్ టు
1: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
0: టుడే వి ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ హ్యాండ్స్. కొరకు నీ
1: పొట్ట నిండటం లేదు.
0: దేర్ఫోర్ యువర్ హంగర్ ఇస్ నాట్ ఎ
1: సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ లేజినెస్.
1: కొరకు ధనదాహం అనేటువంటిది మానండి.
0: సో డోంట్ హావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: దైవదాహాన్ని పెంచుకోండి.
0: డెవలప్ థర్స్ట్ ఫర్ మనీ.
1: ధర్మదాహాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దట్
1: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
0: దెన్ హి గేవ్ వండర్ఫుల్ ఎక్సలెంట్ లెక్చర్.
1: ఆ చేరిన పండితులేకాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్కాలర్స్ దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: పిట్ట కొంచెము కూత ఘనము.
0: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ హిస్ షౌట్ ఈజ్ సో లౌడ్.
1: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
0: ద బాయ్ ఈజ్ సో యంగ్.
1: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్
1: నీతులే కాదు అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
1: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: కర్మణ్యేకం అంత మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
1: The proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
0: We should have this sanctity behind this trinity.
1: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
0: Mind should be pure.
1: ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
0: Out of the pure mind only comes
1: ee satyavakku tagnettiga satpravartan kuda cheyali.
0: As per the truth stated, this is the action appropriate
1: an cheptu vacharu vedamlo.
0: This is what is called purity.
1: Ee trikarana shuddhi aa shankarla vayandu pratyakshanga kottavachinattuga kanipinchindi.
0: This purity is spectacular, quite conspicuous in Shankara.
1: Inka aneka mandi lecharu prashnalu vestu vacharu.
0: Many got up and started questioning him.
1: Advaitam ante emiti?
0: What do you mean by non dualism?
1: అద్వైతం అంటే ఏకత్వమే.
0: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
1: అది ఏ నిజమైన అద్వైతము?
0: దట్ ఈస్ ట్రూ నాన్ జ్యువలిజం.
1: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
0: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
1: అద్వైత దర్శనం జ్ఞానం. అది ఏ నిజమైన అద్వైతం?
0: ద నాన్ జ్యువలిజం ఇస్ ద ట్రూ
1: జ్ఞానం. జ్ఞానం
0: విజ్డమ్.
1: ఏమిటి భౌతిక జ్ఞానమా?
0: Is it physical?
1: Jyotik gnanama?
0: Or worldly?
1: Prapanchik gnanama?
0: Worldly?
1: Prakritik gnanama?
0: Or that
1: physical? Adhyatik gnanama?
0: Or material?
1: Jyotik gnanama?
0: Spiritual?
1: Ye gnanamu?
0: What sort of wisdom?
1: Vaijnanamu kaadu. Adhyatik gnanamu. Atma gnanamu.
0: It is only the spiritual knowledge, spiritual wisdom.
1: Idi ye mooladharamaintundi.
0: It is the fundamental principle.
1: Itti mooladharamaintundi tattvani ee naadu. ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: This fundamental principle is not recognized by any scholar.
1: నిన్న చెప్పాను. మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు. మట్టి నుండి కుండలు వచ్చాయి.
0: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
1: కానీ
0: బట్
1: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ ఈస్ మట్ ఇన్ ద పాట్ బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
1: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
1: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
0: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: ఇదే విధంగానే
0: likewise.
1: మూలాధారం ఏర్పడి తత్వం ఒక్కటే.
0: The fundamental principle is one and the same.
1: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
0: But the names and forms were.
1: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: When once it is there, it's called
1: bracelet. చెవులు అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: There we call earring.
1: పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు.
0: The ring.
1: మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
0: It's a necklace.
1: కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు.
0: The waistband.
1: ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కానీ బంగారం ఒక్కటే.
0: The names and forms differ, but the gold is one and the same.
1: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ద స్ట్రెస్ దేర్ ఇన్ ద కాంగ్రిగేషన్.
1: ఏమిటి ఇందులో భేదం?
0: వాట్ ఈస్ దిస్ డివర్స్?
1: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
0: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ ఇదర్ ఇన్ ఫామ్ ఆర్
1: బిహేవియర్? దీనికి మూలాధారము హృదయమే మూలాధారం.
0: The heart is the fundamental basis for everything.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
0: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్యలు వేరు పాలు ఒకటే, జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే.
0: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
1: ఓతరుకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: When once you go into the depth, you will understand this unity.
1: ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
0: So many assembled here.
1: అనేక రూపనామంతో ఉంటున్నారు.
0: With many names and forms.
1: అనేక భావముతో ఉంటున్నారు.
0: With many feelings.
1: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
0: Varied behavior.
1: కానీ అందరి యందు కూడాను పంచభూతములు ఒక్కటే.
0: But in all, the five elements are one and the same.
1: నీలు నాలు వీరులు వారులు అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే.
0: In everyone, the five elements are uniform.
1: ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము.
0: The nature of these five elements is పరతత్వ.
1: అది అందరి యందు ఉంటున్నది.
0: That is present.
1: కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే.
0: Therefore, everyone is an embodiment of the divine.
1: మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులే.
0: You are all the embodiment of Brahma.
1: అందువల్లనే భగవద్గీత ఎందుకని లేక ఉపనిషత్తు ఎందుకు కానీ తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి.
0: Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam asi.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi. I am Brahma.
1: నేనే బ్రహ్మ.
0: I am Brahma.
1: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
0: Who can deny?
1: బ్రహ్మ అంటే ఏమిటి?
0: వాట్ హూ ఇస్ బ్రహ్మ?
1: స్వరూపము.
0: దట్ ఈస్ వాట్
1: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి మానవుని ఎందుకున్నటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
0: సో హ్యూమన్ థాట్ వైడెన్స్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు.
0: హియర్ యు ఆర్.
1: కానీ మీ బుద్ధి ఢిల్లీలో మెడ్రాస్ లో ఏ బొంబాయి లోపల తిరుగుతుండాలి.
0: బట్ యువర్ మైండ్ గోస్ అరౌండ్ ద ఢిల్లీ ఆర్ మెడ్రాస్.
1: ఎంత విశాలమైనటువంటిది.
0: హౌ
1: ఒక్క క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
0: ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ.
1: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
0: సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
0: సో దిస్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మ.
1: ఆ శక్తి ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: దట్ పవర్ ఇస్
1: మనం దానిని పోషించుకోవటం లేదు.
0: సో దట్ వే
1: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
0: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
1: కానీ దీనిలో ఆశలు కూడా దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
1: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైటు.
0: There is a farmer.
1: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
0: He has got only little land.
1: తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందారు అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
0: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
1: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి మీ దగ్గర రొక్కం ఉంటుందాదా? డబ్బు లేదు కదా.
0: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
1: కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
0: బట్ వీల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
1: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
0: బికాస్ హీ హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ ఈస్ హీ సెడ్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ, వడ్డికగనుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగనుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు ఒద్దిగ్గా ఉండవు,
0: ఇయర్స్
1: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు.
0: Ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets, and they are not prepared to listen to sacred things.
1: అప్పుడు ఏమ శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
0: And the farmer listened to in rapt attention.
1: చెప్పండి తప్పక నేను చేస్తానన్నాడు.
0: I certainly follow the knack you tell me.
1: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
1: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
0: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
1: సార్ నాకు భూమి కావాలన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
1: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్? ఎక్కడింత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
0: The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want.
1: దానంతా చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నా.
0: యూ స్టార్ట్ వన్ ఫ్రమ్ వన్ పాయింట్, గో అరౌండ్ అండ్ కమ్ బ్యాక్, దాట్ ఎక్స్టెండ్ ఐ విల్ గివ్ యూ దట్ ల్యాండ్.
1: సంతోషించాడు.
0: హి వాజ్ వెరీ హ్యాపీ.
1: టిఫిన్ గిఫిన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చును, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
0: If he takes breakfast, it would be heavy rather than
1: to walk. It's
0: only that desire that make everybody to suffer.
1: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు.
0: హి ర్యాన్ అండ్ ర్యాన్.
1: తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
0: జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
1: దాహమైంది.
0: He was thirsty.
1: గుండె పట్టింది.
0: అండ్
1: కింద కూలాడు.
0: He was breathless. He fell on ground.
1: ప్రాణం వదిలాడు.
0: అండ్ హీ డైడ్.
1: అప్పుడు కుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
0: ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ సెడ్, ఓ కింగ్, దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్, బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. నౌ 6 feet ఆర్ ఎనఫ్.
1: నౌ 6 feet అండ్ 4 feet.
0: 6 feet.
1: ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం.
0: బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్.
1: చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్ట ఎంత దుర్గతి పట్టిపోయింది.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్.
1: కనుక మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
0: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
1: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
0: సో శంకర్ టాట్ టు ఎవ్రీవన్.
1: వలదు వలదు ధన దాసమునరుడా.
0: డోంట్ హ్యావ్
1: పాస్ అయిన తక్షణమే పిల్లలు కూడా నువ్వు పాస్ అయిన తక్షణమే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
1: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరతారు.
0: పీపుల్ గో ఫర్ వీసా అండ్ పాస్పోర్ట్.
1: ఏ ఇరానో ఏ ఇరాకో ఏ అమెరికానో ఏ ఇజ్రాయెల్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
0: దే వాంట్ టు గో అబ్రాడ్, ఇరాన్, ఇరాక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చక్కగా గుర్తించుకోండి.
0: నో దిస్ క్లియర్.
1: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
0: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
0: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
0: మెనీ విజిట్
1: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
0: దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
1: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ లిటిల్, జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: గొప్ప చదువు కలిగి చిన్న గుణం, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్, ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why 10 acres of useless barren land? It is enough if you have small
1: కొంచెమైనా ఉంటే కూడా చాలు మనకు. అదే విధంగా ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని కర్మను ఉపాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
0: By going abroad, we waste lot of time and money.
1: తిరిగి భారతదేశం తిండి.
0: In fact, we eat
1: it. భారతదేశం నీరు.
0: And we drink this water.
1: భారత భూమి పైన.
0: And we live here.
1: భారత భూమి.
0: This is
1: భారతీయుడును.
0: You are భారతీయ.
1: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
0: What is that you earn there abroad by leaving this country?
1: ఈ దురాశలు మానండి.
0: Don't have too much of this.
1: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
0: You be here in this country and serve this country.
1: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
0: There are many poor and needy people, serve them.
1: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
0: Along with your own selfish interest, think of the spiritual end also.
1: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి.
0: Keep in view the social progress and the welfare of the society.
1: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు.
0: You may have very high degrees, after all they are useless.
1: బయట దేశాలకు పోతున్నారు.
0: You go abroad.
1: ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతుంటారు.
0: There in foreign countries, when they don't get job,
1: ఎవరు ఏం చూసేటువంటి వారు లేరు.
0: బికాస్ నోబడీ విల్ నోటీస్ యూ యూనిఫామ్. మన ఇంట్లో
1: మనం తిన్నటువంటి ఒక టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
0: హియర్ వీఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
1: ఎందుకు సిగ్గు?
0: వై
1: మన ప్లేట్ మనం కడుక్కోవటం సిగ్గేమిటి?
0: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
1: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం చీనింపజేస్తున్నాం.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అక్రిడిటేషన్.
1: ఇది నాదు మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ఇది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరని బతికిన పీనుగొకండు వసుదం గలడా.
0: Is there anyone who does not declare
1: that? దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
0: As attachment body is important, so also attachment to
1: మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
0: Because of the patriotism that you have in you, you cannot criticize any other country.
1: సమస్త సుఖినో భవంతు. అందరూ క్షేమంగా ఉండాలి.
0: The whole world should be happy for that matter.
1: కానీ శ్రీరాములు చెప్పాడు.
0: శ్రీరామ సార్
1: రావణ్ను చంపిన తర్వాత
0: విభీషణ్
1: పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు
0: ప్రిపరేషన్ ఇస్ మేడ్ ఫర్ కార్నేషన్.
1: జాంబవంతుడు వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి స్వామి ఇంకా రావణుడు పోయినాడు, ఈ బంగారు విలువలతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
0: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్
1: ప్రేమకి లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సేడ్
1: అన్నా
0: brother,
1: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
0: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
1: మనం రాజులు కాము.
0: వి ఆర్ నో లాంగర్ కింగ్స్.
1: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
0: సాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సార్
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురిపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నారని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
0: For the simple reason, my mother is not beautiful and ugly. I cannot call other beautiful woman as my mother.
1: ఎప్పటికీ నా తల్లి నా తల్లి.
0: My mother may be ugly. She continues to be my mother.
1: అలాంటి విశ్వాసాన్ని ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
0: Students should develop such strong faith.
1: మన మాతృభూమి,
0: our motherland.
1: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
0: We should bring the prestige and the dignity.
1: ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
0: We should uphold the respect of this country.
1: కనుకని ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
0: For that reason, Shankara born there in the Kaladi village of that state of Kerala brought very good name.
1: మంచితనం ఎక్కడో అక్కడ అన్ని విధాల కీర్తి ప్రతిష్టలంతా వస్తుంది.
0: Where there is goodness, there is reputation.
1: ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్.
0: This goodness is godness.
1: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
0: When there is no goodness, it will be godlessness.
1: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
0: We are God.
1: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
0: There is nothing greater than the divine.
1: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
0: And this love is God.
1: ఇది మానవతా విలువ.
0: This is the human value.
1: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We have to develop
1: దయ,
0: human value.
1: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ, ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
0: వీ హ్యావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
0: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
1: కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ స్టెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్, బై ఫార్మ్, నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
2: శంకర
1: 16 సంవత్సరం నుండి
2: నీవోటి
1: విద్యార్థులుగా ఉంటుంది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకుడను తరతరములు ఎందుకుడను మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
2: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
2: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
2: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
2: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నారు.
2: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధలు చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్నా భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
2: Others may feel what is this that principle of detachment is taught to the youngsters.
1: అంత సులభంగా విరక్తి లభిస్తుందా?
2: Is it that simple? That easy? No.
1: సంవత్సరాలు కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్తైనా మార్పు లేదు.
2: One might listen to this.
1: ఒక్కతూరి వింటానే మార్పు కలుగుతుందా?
2: One might listen to the discourse.
1: అదృష్టవంతులకు అలాంటి మార్పు సంభవిస్తుంది.
2: Only the lucky and meritorious one will be able to develop this detachment.
1: ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏముంటుందా?
2: In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely
1: అందువల్లనే చెప్పాడు, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
2: When once there is the spirit of sacrifice, the progress is ensured.
1: త్యాగం అంటే ఏంటి?
2: What do you mean by sacrifice?
1: త్యాగం మన క్షేమాన్ని కోరుతుందని.
2: It is sacrifice that ensures our
1: welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము.
2: We breathe.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
2: That which is inhaled and that will followed by exhalation.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
2: Don't we sacrifice?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
2: We eat food.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
2: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆరల్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
2: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్,
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
2: ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్.
1: అప్పుడు లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ బాయిల్ దేర్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
2: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, the money and blood must circulate always.
1: Buddhi also.
2: Buddhi, intelligence also.
1: ivanni sancharistu untundali.
2: They should circulate.
1: ee tyagamulaku evaru arhulu avutaru vaaru nijanga goppa adrishtavantulu.
2: Those who are prepared for this sacrifice, they are lucky ones.
1: daivaniki dooramga undinanta varaku kudunu daivatattu variki em artham kaadu.
2: So long they are far off from God, they cannot understand divinity.
1: daivaniki samipanga poyyekoldi జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతుంది.
2: యాజ్ దే కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ దే విల్ నో ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది.
2: అన్నోయింగ్లీ దే డెవలప్ రెనన్సియేషన్.
1: ఈ వైరాగ్యం పండిటమే కాదు, మనసు నిండిపోతుంది.
2: అండ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ అండ్ సాటిస్ఫైడ్.
1: జీవితమే సార్థకమైపోతుంది.
2: అండ్ ద లైఫ్ విల్ బి రిడీమ్డ్.
1: అందువల్లే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
2: దేర్ఫోర్ నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బోత్ బికమ్ వన్.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి త్యాగబుద్ధులు కలిగి వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది.
2: పరోపకారాయ
1: పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
2: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ.
1: భజన దినా సుఖ

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Uvacha.
1: Aham Tvam Sarvapapebhyo Mukhyaishyama. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించుదురు, అట్టివాణి సకల పాపములను పారద్రోణి బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: గీతాచార్య హ్యాస్ డిక్లేర్డ్ that whosoever surrenders himself to me and takes shelter in me, all his sins will be destroyed and he will be protected.
1: Mumuktulaina varu ee sthuti padamunu hrudayam nandu unchukoni tama yokka bhakti prakatanu abhivruddhi gavinchukuntaru తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హ్యావ్ టు ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద పాత్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ immeasurable and unlimited.
1: Manavani yokka shakti altamainatundi.
2: Man's capacity and power is narrow and limited.
1: Anantamulaina ee bhoomandalamulandu aneka vidyutulainatundi yokka drishti kalpitamainatundi ee prapanchamulo aneka golamulu manaku gocharam avutundali.
2: In the vast world, there are a number of sites which are the result of the illusion and as a result of the sites which you come across on the earth.
1: Deenini bhuta akasam ani kuda nu cheppabadutu vachindi.
2: This has been described as bhuta akasam.
1: Ee sthoola jagattu nandu సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం ఈజ్ ఓన్లీ వన్ స్మాల్ ఆస్పెక్ట్ of the immeasurable power of the Lord.
1: ఈ మండలమునంతా కూడాను భగవంతుని ఒక పాదము చే ఆవరింపబడినటువంటి.
2: All these worlds are covered within the fraction of the foot of the Lord.
1: కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము.
2: Therefore, it is impossible to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dashangulam annaru anaga bhagavantudu brahmandamanta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani yenu kartam.
2: Vedas are declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. సర్వత పాణిపాదం తర్వతో చేసిరోముఖం సర్వత స్థితి మనలోకి సర్వమావృద్ధిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడా తన యొక్క అనుస్వరూపుడై ఘనస్వరూపుడై ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రజెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should try to understand the principle which this world embodies.
1: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రమండలం కాని
2: మూన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
1: కోట్ల మైళ్ళ దూరం నందున్నటువంటి సూర్యమండలం కాని,
2: బీయింగ్ సన్ విచ్ ఈస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే
1: కోటానుకోట్ల దూరం నందున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని,
2: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోస్ అండ్ క్రోస్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశముని భూతాకాశమని కూడా పిలుస్తూ వచ్చారు.
2: ఆల్ దీస్ వర్ల్డ్స్ ఆర్ ఆల్ దీస్ స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
2: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంది.
2: భూతాకాశ విచ్ ఈస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెట్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటిది,
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇన్ దిస్ చిదాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుండాలి.
2: దిస్ చిత్తాకాశ విచ్ ఈస్ సో వాస్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశం.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్డ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిరాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా యజమవాచ నివర్తంటే అప్రాప్య మనసాకహ మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవతత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చితాకాశ చితాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఈజ్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఈజ్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఈజ్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ప్రిన్సిపల్ ఆఫ్
1: దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్స్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించటం అసాధ్యం.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ సచ్ great truth.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద లార్డ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ వరల్డ్స్,
1: త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద లార్డ్ గాడ్ హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది త్రీ వరల్డ్స్,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుని,
2: ద గాడ్ హూ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద త్రీ టైమ్,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man, who is given limited capacity, finds it impossible to understand.
1: Kanukane, deeniki sulabhamainatu upayanu bhakti yogamulo prabodhistu vachindi.
2: Therefore, the easiest path is being shown in bhakti yoga.
1: Madhatta krutam, idu mottamadati.
2: The first one is madhatta krutam.
1: Madkaram.
2: Madkaram.
1: Madhatta.
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని వాచరించు.
2: మద్కర్మ పరం మీన్స్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశంలో అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఆర్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్, it is relating to the Lord himself.
1: Nakante anyamainatundi karmalu ee jagattulo kaanaraavu.
2: There is no activity which is outside the ken of the world.
1: Kanuka neevu ee karmalu chesinappatiki ivi naaku sambandhinchinatundi karmalu gaani vaacharinchu ani mottam ota bhakti yogamulaku bodhistu vachindi.
2: Bhakti yoga has been teaching in the very first place that whatever work you do or whatever action you perform, you think that it is all relating to me and me alone.
1: Matparam. Nākosamunche.
2: The second one is matparam. Do it
1: manikosam kādhu chestunde.
2: You are not doing it for your sake.
1: Nīvu, nīvu, nīvu anukuntunnāvu. Nīvu yavar.
2: You have been thinking more about you and you. Who are you?
1: Nīvu anukarupudai, atmasarupudai prakāsinchetunti nīvi.
2: The one who is shining in you subtly and as an autumn is myself.
1: Ākrasthānam nundiye nenu, nenu, nenu aneetunti padamu āvirbhavishtu vachindi.
2: The word I have been emanating from the place of ātma itself.
1: Kanuka nenu aneetunti padamu ee desamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body. Ee
1: ātmaku sambandhinchinatundi.
2: This is related to ātma.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహంలోకి కానీ మనసులోకి కానీ బుద్ధినికి కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: Therefore, this word I is not related to either the body, the mind, the intellect and the imagination.
1: ఇది దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటి.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్స్ ది బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏం చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్, యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలము నాది, నేను, నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just washed away by the delusion.
1: Anuka yedi chesinappudiki naa trupti nimittame nenu chestunnam.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa paramu nivu aachristunnav.
2: On my behalf you are performing.
1: Nivu naa agentiga nivu pravartistunnav.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త.
2: ద థర్డ్ వన్ ఈజ్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
1: భక్తి అనేటువంటిది ప్రేమ తత్వమునకు ప్రతిబింబం.
2: But devotion is the reflection of love.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది.
2: the love, the emotion of the love, it emanates from Atma only.
1: Atmaku pratiphalame ittu prati pere ee yokka prema.
2: Love is another name for Atma.
1: అంతే కాని ప్రేమ అనేటువంటిది ఈ లౌకిక సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం సమన్వయం చేసినటువంటి కాదు.
2: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్ థింగ్.
1: కనుక ఈ ప్రేమతత్వమైనటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వచ్చాం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వి హావ్ టు బి అండర్స్టూడ్ యాజ్ అనదర్ వర్డ్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ principle of love should emanate right from the core of the heart.
1: ilanti paristhiti yendu manam em chesina em talasina em cheppina anni kuda bhagavat paramaina chintiga manam bhavinchukuntu raavali.
2: In this circumstance, whatever we think, whatever we do, whatever we act, we will have to think, do and act that for the satisfaction of the
1: Lord. Inni sarva karma bhagavat pritya annaru.
2: This is being described as doing everything for the sake of and for the pleasure of
1: the Lord. Yendu nenu deha nimittame aacharistunnanu ani gravinchavachu.
2: In the waking state you may be thinking that you are doing everything for the sake of the body.
1: Kaani nidravasthi yendu evari nimittame nenu nidrapothunnam.
2: In the sleeping state for whose sake are you sleeping?
1: Kevalam nidravasthi cheta dehamu kontavarakunu vishrantini pondavachu.
2: During the sleeping state, your body may be taking a little rest.
1: Manasu shantini andukovachu.
2: Mind may be getting a little peace.
1: Ee shanti vishrantini evari nimittam?
2: The rest and the peace are for whose sake?
1: Kanuka ikkada prema, atma anetunti, nenu anetunti tatta nimittamai, nee inni karmalu aacharistunnavu.
2: These actions are being performed for the love of Atma. And that is I which is emanating from Atma.
1: Kanuka manamu భోజనము కాని నిద్ర కాని ఆనందము కాని భోగభాగ్యములు కాని అన్ని కూడాను ఆత్మ నిమిత్తమే మనం ఆచరిస్తున్నాం.
2: బీట్ టేకింగ్ ఫుడ్, రెస్టింగ్, స్లీప్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ.
1: దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
2: While describing this particular thing to Maitreyi, the husband was giving all the subtle inner relationships between the different
1: people. Yavari nimittame neevu premistunnavu nannu?
2: For whose sake are you loving me?
1: Bharya nimittame bhakta bharyanu premichatam ledu.
2: For the sake of wife, the husband is not loving.
1: Bhakta nimittame bharyanu bhakta premistunnadu.
2: Husband is loving wife only for his own sake.
1: Tandri kumarani premistundadani manam bhavistunnamu.
2: We think that the mother loves a child for the sake of the
1: child. Tandri nimittame tandri kumarani premistundadi.
2: This is not correct. For the sake of mother she is loving the child.
1: Guru shishyuni premistunnadu annaru.
2: It is said that guru, the teacher, loves the student.
1: Shishya nimittamai guru premichatam ledu. Guru nimittamai guru shishyuni premistunnadu.
2: The teacher is not loving the student for the sake of the student. He is loving the student for the sake of teacher himself.
1: Kani ee sadhana vartamalo koodinatundi yokka manavuli yokka tattvamu ee reetiga untundi.
2: This is the inner truth behind all this sadhana in the world.
1: Bhaktulu bhagavantuni premistunnadu.
2: Devotees are loving God.
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
2: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీస్ థెమ్సెల్ఫ్.
1: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
2: బట్ దేర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ ట్రూత్ విచ్ విల్ హెల్ప్ యు.
1: భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈస్ లవింగ్ డివోటీస్.
1: కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుంది.
2: But in this case, the principle is explained so far.
1: Bhagavantudu bhagavantuni nimittamai bhaktulu preminchatam ledu. Bhaktula nimittamai bhagavantuni preminchutunnadu.
2: God is loving devotees not for God's sake, but he is loving devotees only for the sake of devotees.
1: Karanam emanaga tanaku avyuktulu.
2: The reason is he is unnarcissistic.
1: Atanki nenu tana anetunte oka pada anetunte bhedamu levu.
2: He does not have any such sense of differentiation that it is his and someone else's.
1: Ekkada vyaktitvam anetundi, swartham anetundi, ఒక పేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
2: ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫిష్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ మైండ్నెస్ అండ్ డైనెస్ లై అదర్వైజ్ నాట్.
1: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
2: ఇన్ గాడ్ దర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ సెల్ఫర్.
1: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎన్నో తోడ్పడేటువంటివి.
2: దేవుకో మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
1: అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి?
2: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్ హౌ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ దీస్ స్టేట్మెంట్ విచ్ లిమిటెడ్ కెపాసిటీ.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ప్యాన్ని చేతిలో పెట్టుకుని అన్ని విధాలా శ్రమపడితే కూడా కించిత్తేనా గాలి తనకు చూపటం లేదు.
2: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు బ్రీత్ హీ మే టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
1: జూజూ మారుతనే వీచినప్పుడు సముద్రం కూడా అలలుగా బయలుదేరి ఉప్పెను కూడా బయలుదేరుతుంది, చెట్టు వేగ వరకు కూడా కూలిపోతుంది, ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
2: వెన్ దేర్ ఇస్ ఎ హర్రికేన్ యూ ఫైండ్ దేర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూఫ్ దే విల్ ఫాల్ ఇన్ ద రూఫ్.
1: అండ్ మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటిది.
2: ద బ్రీజ్ విచ్ వన్ గెట్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ వెరీ లిమిటెడ్.
1: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్.
1: కానీ భగవశక్తి హిందూ భారతము ఇది చాలా అఖండమైనటువంటి.
2: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
1: మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంప్ చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
2: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఎ పంప్ సెట్ ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
1: కుంభవర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
2: Then there is a very heavy downpour, there the rivers and the oceans join together.
1: Adi Bhagavad Shakti, ee pump shakti manav shakti.
2: That particular one is the power of God which is unlimited. The other one,
1: the gruhamulo manaku velthu raavalanna oka tailapu vachi deepamo leka oka electric bulb manam vesukuntam aa oka light tho manam aa gruhamunu maatrame saridichukuntam.
2: If you want some light in a house, you may just light a candle or you have an electric bulb and you get the needed light that way.
1: Kani suryodaya ayindante sarvatra kudunu prakasham adavindu guttayindu chettuindu intiyindu sarvatra kudunu prakasham prasaristune untundadu.
2: But when there is sunrise, sun dawn, the whole world, be it forest or a city or a tree, wherever you just see, you get lit.
1: This is Daiva Shakti. Deepamu Manava Vyaktitvam Yokka Shakti.
2: This is the power of God, whereas the light that you get from a candle is the power of man.
1: Inta Shakti Kalinatunte, Akhanda Shakti Kalinatunte Daivatvanni, ee Alpa Shaktito Kodinatunte Manavudu, ye reetiga cheradaniki veelavutundi.
2: This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is unlimited power, limited capacity?
1: దీనికి శరణాగతి అన్నారు.
2: ది మెథడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సరెండర్.
1: అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహంత్వాం, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మపదముని నీకు అందిస్తానన్నాడు.
2: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దాట్ I will destroy all your sins and I will give you the supreme position which is mine, Brahmapadam itself.
1: దీనికి చక్కని ఉదాహరణ,
2: a beautiful example for this.
1: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను భూతాకాశం.
2: The world which you see is భూతాకాశం.
1: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
2: This particular bhutakasha, the grass world, takes such a form in the mind and chittakasha it is called.
1: ఈ సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశమైనటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణువురయ్యాన్ మహతోమయ్యాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
2: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి అఖండ విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
2: సచ్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హ్యాస్ బీన్ ఇంప్రెసెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
1: దీనినే ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్ళాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ దే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ.
1: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
2: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాది
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏమి చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించాడు.
2: నారాయణ అలాంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ సెన్సర్ అండ్ విచ్ వన్ డూ యూ థింక్
1: ఫైవ్ మోస్ట్
2: ఫైవ్ లైట్ లైఫ్ విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: శక్తి స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్ సైట్
1: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం.
2: Earth, water, fire, space and
1: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
2: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ విచ్ వన్ ఈజ్ ఆక్యుపై మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
2: నారద థాట్ ఫర్ ఎ వైల్ అండ్ జస్ట్ సెడ్ దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ అర్త్ ఇట్సెల్ఫ్.
1: ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు.
2: నారాయణ ఆస్క్డ్ వై డు యు సే దట్ ఇట్ ఈస్ ది బిగెస్ట్.
1: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుంది.
2: Which is covered by, three-fourths of the earth is covered by water and only one-fourth
1: of the bhoomini neeru mringi untundali.
2: Such big earth is being swallowed by the water.
1: Kanuka mringabadinatundi goppana, mringinatundi goppana.
2: The one which is swallowing, is it bigger or the one which is swallowed, is it bigger?
1: Jalam goppana swami, mringabadi mringindi kanuka, idi chala goppadi annadu.
2: Narada confess that water is bigger because that has swallowed us.
1: Aite Narayana, inta goppadainatundi ee jalamu, agastudu okka turi apoham cheskunnade, kabatti agastudu goppavada, jalam goppada ani.
2: Narayana sentimenti kose, he just said, Agastya swallowed the entire ocean in a ship. Do you think Agastya is greater or water greater?
1: Avunavunu, Agastya goppavada swami annadu.
2: Narada says, well, swami, Agastya is greater.
1: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పగా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
2: నారదా సే ద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
1: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
2: సో నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బో స్కై అండ్ అర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ బిగర్ ఆర్ ది ఆకాశం?
1: పాదమే అంత గొప్పదిగా ఉంది తప్ప అతని ఆకారం ఇంకెంత గొప్పది?
2: ఇఫ్ హిస్ ఫుట్ ఇట్సెల్ఫ్ ఇస్ సో బిగ్, వాట్ కుడ్ బి హిస్ ఇన్ఫినిట్ ఫార్మ్?
1: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంత్రంలో బంధిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
2: ద నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ ది డివోటీ హు హెస్ బీన్ ఏబుల్ టు ఇంప్రెసన్ సచ్ బిగ్ లార్డ్ విత్ ఇన్ హిస్ హార్ట్,
1: కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎంత మాత్రమే ఉంటుండాలి.
2: Therefore, the one, that particular power which can bind God is within the scope of the devotee.
1: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడాను ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
2: వాట్ ఎవర్ బీ ది కెపాసిటీ ఆఫ్ వెరీ పవర్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఇస్ బౌండ్,
1: అందులో భగవంతుని ప్రేమ పాత్రము చేత బంధింపబడతాడు.
2: గాడ్ హెస్ బీన్ బౌండ్ బై ది రోప్ ఆఫ్ లవ్.
1: కనుకని భగవంతుని యొక్క ప్రేమ తత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
2: Therefore, in this bhakti path, it has been part of devotion. It has been said that this
1: petta anantamainatundi samudramlo anumatramainatundi chukka, neeti chukka, manam hattamulo unchukunnappudu ee neeti chukka alpanga gocharistundi.
2: If you take a drop of water from the ocean and keep it in your mouth, that drop of water is very small.
1: కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
2: ద లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద పామ్, ఇఫ్ ఇట్ ఇస్ పుట్ బ్యాక్ ఇన్ ద ఓషన్, ఇట్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఓషన్.
1: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కొన్ని బ్రహ్మ విద్బ్రహ్మ ఇవ్వబోతుంది, ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
2: ఇఫ్ ది మ్యాన్స్ లిటిల్ స్మాలెస్ట్ ఈస్ జాయింట్ టుగెదర్ విత్ ది
1: కాబట్టి ఏ భగవాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
2: దట్ పర్టికులర్ ప్రాసెస్ విచ్ కెన్ బ్రింగ్ మ్యాన్ అండ్ గాడ్ టుగెదర్ ఈజ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
2: బట్ మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూఇస్ సో పవర్ఫుల్
1: అండ్ బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: కానీ ఈనాటి మానవుడు యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విధేయతతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
2: టుడేస్ మ్యాన్ లుక్ అట్ హిమ్, హీ ఈజ్ ప్రిపేర్డ్ టు బెండ్ బిఫోర్ ఎ స్మాల్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్.
1: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతను మనం ఏ మాత్రమూ ప్రకటించడం లేదు.
2: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
1: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
2: The master of the entire creation, God, has not been properly treated.
1: కారణం ఏమనగా దాని యొక్క మాత్రమే చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ది రీజన్ ఈజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: ఈ అల్పపుత్రుల యొక్క స్వభావమును అల్ప మార్గమని అనుసరిస్తుంటున్నాయి.
2: ది స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ మైలేజ్.
1: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము.
2: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
1: way. Korina phalamichu kalpavrukshambe unda sarike pushpamunake sritiyena.
2: If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
1: Adigina phalichu kamadheerve unda dhananichi aavunu konakaneela.
2: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
1: నిజంగా అది కామధేను అనేటువంటి దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును ఏమాత్రము కొన్ని నీవు తరగతిలో కట్టుకోలేవు.
2: ఇఫ్ ఓన్లీ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ దట్ కౌ యాజ్ ద సెలెస్టియల్ కౌ, యూ వుడ్ నాట్ హావ్ గాన్ ఇన్ ఫర్ దిస్ కౌ.
1: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
2: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
1: గంటకు తగిన పంటలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
2: యూ ఆర్ అట్రాక్టెడ్ బై ఓన్లీ స్మాల్ లిటిల్ థింగ్స్ బికాజ్ యువర్ పవర్ ఇస్ లిమిటెడ్ అండ్ ది అదర్.
1: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
2: యువర్ పవర్ ఇన్ టూరిస్ట్ స్పీకింగ్ ఇస్ నాట్ లిమిటెడ్.
1: అహం దేహాస్మి అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్ముడుగా దిగిపోతున్నావు.
2: You are a small person because you are identifying with the body all the time.
1: ఈ అహం దేహాస్మిని ఉండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్ట అద్వైతం పోవాలి.
2: ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యువర్ బాడీ యూ హ్యావ్ జస్ట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ యు ఆర్ జీవ ఆర్ ద
1: అహం జీవాస్మి అనేటువంటి విశిష్ట నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి.
2: From Vishishta Advaita, which says that you are Jiva, you have to go to Aham Brahmasmi.
1: Aham Dehasmi is Dvaita.
2: Aham Devasmi is duality.
1: Ee Dvaita anekundi dukkhamulaku puttinillu.
2: This dualism is the very birthplace of
1: Sarvam Paravasham. Sarvam Paravasham Dukkham.
2: Everything is sorrow.
1: Sarvam Atmamayam Sukham.
2: If one identifies oneself with Atma, everything is happy.
1: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేహ స్థాయిలో మనము ఈ యొక్క చిల్ల ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop our thinking and identify ourselves with Atma and not identify the body itself.
1: కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
2: This is the same described as worship.
1: ఉపాసన సమీపంగా కూర్చోవటము అని ఉపాసన కింద సమీపంలో కూర్చోమని
2: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
1: కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
2: ఉపాసన డజంట్ ఓన్లీ మీన్ దట్ యు హావ్ టు డ్రెస్ ఇట్ క్లోత్
1: కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపాసనకు అర్థమా?
2: క్రాస్ ఫిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
1: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉండేటువంటి హానిని కోలేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
2: ఇఫ్ వన్ ఇస్ నియర్ ఇట్ ఇస్ నో యూజ్. వన్ షుడ్ బి డియర్, వన్ షుడ్ బి ఏబుల్ టు సట్ ద హనీ.
1: సమీపంలో ఉంటుందంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్రమని మనం భావించరాదు.
2: బై నియర్లీ బీయింగ్ ఫిజికలీ నియర్ యూ వుడ్ నాట్ సే దట్ యు ఆర్ డియర్ టు హిమ్.
1: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
2: దేర్ మే బి నైబర్స్ హూ ఆర్ వెరీ రిచ్.
1: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
2: వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, ది డిఫికల్టీస్, ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్, వీ డోంట్ వరీ అవర్సెల్ఫ్ అబౌట్ ఇట్.
1: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళందుకు ఒక జాబ్ ఏది రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహం దూరంలో ఉంటుందా? కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
2: కంపేర్డ్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీఈస్ ఇన్ అమెరికా, ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యు స్టార్ట్ వరీ. ద బాడీ ఈజ్ ఫార్ అవే, బట్ స్టిల్ ద లవ్ మేక్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
1: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుందని, ప్రేమ చాలా దూరంలో ఉంటుందని పక్కింటి వారిపై.
2: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్ విత్ ద లవ్.
1: అదే సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
2: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవ్.
1: మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
2: ఇన్ ది హౌస్ ఓన్లీ ర్యాట్స్ అండ్ యాంట్స్ షుడ్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
1: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు, సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడాను చేర్చుకోవాలి.
2: Along with nearness, you have to develop love also.
1: కనుక ఉపాసన అనగా సమీపములో కూర్చోవటము,
2: ఉపాసన
1: వేసుకోవటము.
2: ఉపాసన రెఫరెన్స్ టు సిటింగ్ నియర్.
1: ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
2: వాట్ ఈజ్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు గెట్ బై బీయింగ్ నియర్?
1: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: ఇఫ్ యూ సిట్ క్లోజ్ టు ద లాంప్, యూ గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దాట్ యూ మే బి ఏబుల్ టు డూ మెనీ.
1: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది? దానికి కొన్ని సహాయం మనకు అందిస్తుంది.
2: ఇఫ్ యూ సిట్ నియర్ ఏ ఫైర్ ప్లేస్, you will be aware from the cold will be bothering you.
1: అదేవిధంగానే భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలు దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
2: ఇఫ్ యూఆర్ క్లోజ్ టు ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్, యూ గెట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ ఎంబాడీస్ అండ్ ఆల్
1: తన యొక్క సహాయముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంటాయి.
2: హిస్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్, హిస్ ఓన్ క్వాలిటీస్, his own love, one will be able to get by just being near to God.
1: Upavasamu upasana. Upavasamu means samipamulo nivasam.
2: Upavasamu also means being near, living near to the God.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగమును ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
2: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్
1: ఆపన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొత్త పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు సేవలు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
2: నౌ ఫాస్టింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్
1: ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
2: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్స్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు బి సెంట్ ఆర్ హల్వా టు బి సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ దే డోంట్ టేక్ రైస్. కెన్ యూ కాల్ దిస్ ఫాస్టింగ్?
1: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాసులో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: ఫాస్టింగ్ ఇస్ రియలీ సేక్రెడ్ వర్డ్, సేక్రెడ్ కాన్సెప్ట్, బట్ దట్ ఇస్ బీయింగ్ మిస్యూజ్ అండ్ ఇస్ రాంగ్ వే అండ్ మీ
1: ఆ విధంగా శరీరాన్ని కృషింపజేసుకోవటం ఉపాసన కాదు.
2: ఇట్ ఈస్ ఫాస్టింగ్ డజన్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
1: దేహో దేవాలయ తత్వ జీవో దేవ సనాతన, ఈ దేహం అనేటువంటిది సనాతనమైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
2: God, your body is a temple of God. Treat it so.
1: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీఫ్.
1: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
2: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
1: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
2: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
1: ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చుట్టినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని కొను భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
2: ది ఈజియస్ట్ వే టు గో క్లోజర్ టు ద గాడ్ ఇస్ వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ టాక్.
1: సమత్వంగా మనం భావించాలి.
2: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోల్డ్ విత్ ఈక్వాలిటీ.
1: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
2: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు ఎ లాట్ ఆఫ్ వార్మ్.
1: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
2: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
1: ఇవి రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
2: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
1: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం ఆయుధాన్ని ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
2: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
1: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం ఉండాలి తప్పు.
2: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting the benefit.
1: ఎండల కాలం లోపల మనకు శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది.
2: డ్యూరింగ్ సమ్మర్ వి షుడ్ వెల్కమ్ కోల్డ్.
1: కానీ మంచి ఎండల లోపల కూడా అధిక సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది.
2: డ్యూరింగ్ సమ్మర్ ఇఫ్ యు గో నియర్ ద ఫైర్ దెన్ విల్ బి ఇన్ ఫర్ సమ్ ట్రబుల్.
1: అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి. కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు
2: పేట్ ప్రాఫిట్ అలా ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్ ఆల్ దీస్ ఆపోజిట్
1: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు.
2: ఆల్ దీస్ ఆపోజిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్.
1: భగవత్ సృష్టివి
2: ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్.
1: అంటే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించు.
2: But we should be able to use food into our own daily life.
1: పిల్లవాడి చేతికి బంగారు కప్పించిన, పిచ్చివాడి చేతికి కత్తిచ్చిన ప్రమాదం అయిపోతుంది.
2: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్డ్ టు ఏ బ్యాడ్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
1: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీనిని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికే దీన్ని అందించాలి.
2: గోల్డ్ కప్ ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్, దట్ బి గివెన్ టు ఏ పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
1: కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
2: The one who understands and knows the use of this
1: adhyatmane bhaktiyaka prabhavu gurtinchukunnatundi vaade dini sakramanga vinyoginchukuntadu.
2: In the same way the one who knows the value of devotion
1: prema yavarini badhincharadu.
2: You one should not give trouble to anyone.
1: Prema yavarini hinsincharadu.
2: Love should never give trouble to anyone.
1: Prema yavarini deshincharadu.
2: Love should never lead anyone.
1: Bhakti ishta sarva bhutanam ani.
2: There should not be any enmity against any creature in the world.
1: Prema, prema, prema అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నం అవుతుంది.
2: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
1: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దానిని పునసాగించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
2: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the commands of the Lord.
0: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: అన్నయ్యో బ్రహ్మ, సూర్యుడు అది బ్రహ్మ.
1: ఆల్ స్టార్స్ ఆర్ బ్రహ్మన్. సన్ ఇస్ బ్రహ్మ, మూన్ ఇస్ బ్రహ్మ, వాటర్ ఇస్ బ్రహ్మ, హెవెన్ ఇస్ బ్రహ్మ, ద మదర్, ద ఫాదర్, ద వెల్త్, ద డిజర్వ్నెస్, ద లివింగ్ క్రీచర్స్, ద ఇండివిజువల్స్, ద క్రియేషన్, సస్టెనెన్స్, ఇన్హిలేషన్, ద హౌస్ హోల్డర్, ఆల్ అవర్ యాక్షన్స్, ద బాడీ, ద నేచర్, ద లైఫ్, ద హోల్ యూనివర్స్ ఇస్ బ్రహ్మన్, దిస్ అసెంబ్లీ ఇస్ బ్రహ్మన్, అండ్ భగవాన్ సాయి ఇస్ బ్రహ్మన్.

0: This tree shows the branches, leaves, flowers and fruits separate.
1: కాని వీటి వినియోగము కూడాను వేరు వేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాము.
0: We also make use of these in a different way.
1: అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే.
0: But all of them, however, they are the modifications of the same mud.
1: ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే.
0: The leaves or the mud, branches, the flowers and the fruits, that are modifications of the same mud.
1: త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కేవ్వున కేక వేస్తాడు.
0: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
1: మరు క్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు.
0: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు.
0: The person, when once he comes to know that it's only a rope and not a snake, he will not have any fear thereafter.
1: పూరము తాను చూడక పూరము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే, ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే.
0: In the beginning, it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
1: ఈ త్రాడే బ్రహ్మ.
0: This rope is Brahma.
1: కానీ అజ్ఞాని అనేటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సర్పముగా విశ్వసించాడు.
0: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
1: కాని ఒక జ్ఞాని వచ్చి ఇది త్రాడు కాదు పాము కాదు త్రాడు అని ఇది ప్రకృతి కాదు ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు.
0: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
1: జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్, ఆల్ దట్ వీ సీ ఈస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవునిగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు సర్వంతర్యామి సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
0: Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people while Brahman is omniscient, omnipresent and omnipotent.
1: Kaadu, kaadu. Aa divyatvamainatundi, aa sarvasaktimayamainatundi, sarvagnatvamainatundi, aa Brahmane neevu.
0: That very divinity, that all-powerful Brahman is yourself verily.
1: Prakriti yokka bhavamu chetane నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూటెడ్, యు
1: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
1: పశ్యన్నపిచా నపశ్యతి మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కానీ నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ.
0: What all that you experience, what all that you see is Brahman himself. But yet you say that you are in search of God. What a delusion it is.
1: Kani ee satyanni ye manavudu kudanu anta toraga visvesinchadu.
0: But no man will believe in this truth.
1: Samudram untunnadi.
0: There is ocean.
1: Ee samudramulo asankhyakamulainatundi oka alalu bayale deerutunnayi.
0: There are infinite number of waves that come out of this ocean.

0: అయితే ఈ అల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: హౌఎవర్ అవుట్ ఆఫ్ ద వేవ్స్ యు ఫైండ్ ద ఫోమ్ కలెక్టింగ్ ఆన్ ద సర్ఫేస్.
0: మన దృష్టి అందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద ఓషన్ వేవ్స్ అండ్ ఫోమ్ ఆర్ డిఫరెంట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము ఇవి అలలు యందు కూడా ఉంటుంది.
1: ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్, ద కెపాసిటీ టు మేక్ థింగ్స్ వెట్, ఆల్ దట్ రిమైన్స్ కూల్ ఆల్ ది టైమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ ఫార్మ్స్.
0: ఈ సముద్రం యొక్క రుచియే అలలు యందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ద వేవ్స్ ఆల్సో.
0: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
1: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
0: అగాధమైనటువంటి సత్యక్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: Out of this fathomless depths of this mighty ocean, సత్యక్ ఆనంద, you find the individual creatures, the waves originating out.
0: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
1: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
1: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
0: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తామో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది.
1: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
0: యద్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
1: All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one.
0: Aite manamu itti divyamainatuvanti tattvanni manam gurtinchukovadaniki tagina krushi cheyatam ledu.
1: However, we are not making effort to know the principle of divinity.
0: Patti manavuni endu kudanu brahmatvamu maya tattvamu rendu kudanu imidi untundadi.
1: In every human being, these two principles, the illusion and the divinity, exist together.
0: ఒకానొక సమయంలో రాముడు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha.
0: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైన వారు కాదు.
1: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
0: పార్వతి అనగా శ్రద్ధ.
1: పార్వతి ఈజ్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
1: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
1: దేర్ఫోర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఫెయిత్,
0: మానవుని ఎందుకు శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ఆర్ ప్రెసెంట్, స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ ఫెయిత్.
0: మానవుడు కూడాను అర్ధనాదీశ్వరుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఆండ్రోగైనస్.
0: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి ఎందు ఉంటున్నది.
1: Like this, the divinity and the illusion are present in the same individual.
0: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
1: when we inquire what is this divinity, what is this illusion,
0: sat chit anandam roopa namam ani aidu untunnayi.
1: There are five principles: the sat, the being, chit awareness, ananda the bliss, the name and form. Ee sat chit
0: anandam anetundide brahma roopamu.
1: Brahma has these three: sat chit ananda,
0: roopa namamule maya tattvamu,
1: the name and the form or the illusion.
0: Ivi kevalamu drushyagocharamuga untunnave kaani ఇది భావశుద్ధిగా లేవు.
1: దే ఆర్ ఓన్లీ అపారెంట్ బట్ నాట్ రియల్ ఇన్ కంటెంట్.
0: సముద్రంలో ఉండినటువంటి జలము అలలుగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి?
1: ఫర్ ద వాటర్ ఆఫ్ ద ఓషన్ టు ఫ్లో యాజ్ వేవ్స్, వాట్ షుడ్ హ్యాపన్?
0: నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలుగా రూపొందుతుంది.
1: As the wind blows continuously, the same water will come out as wave.
0: వాయువు లేకపోతే ఈ నీరు అలనే కాదు.
1: When there's no wind, you don't expect a wave.
0: కనుకనే వాయువు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి.
1: Because of the power of the wind, the same water transforms into waves.
0: కనుకనే మాయా శక్తి వల్లనే ఈ సచ్చిత్ ఆనందమనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపమునందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
1: Because this mighty power of the illusion, out of this ocean of Satchidananda, the divinity, you find the individuals arising out of it as waves.
0: ఆ వాయువే మాయా.
1: And that wind is illusion.
0: ఈ అలనే జీవుడు.
1: The waves are the individual.
0: సముద్రమే సచ్చిదానందము.
1: The ocean is సచ్చిదానంద.
0: కాబట్టి సచ్చిదానందం నుంచి వచ్చినటువంటి జీవులు సచ్చిదానంద స్వరూపుడే.
1: Therefore the individual out of this Satchidananda is verily the same.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
0: కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకొని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాం.
1: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
0: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది.
1: The Satchidananda, the divinity, is with this illusion.
0: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
1: However, this illusion will vanish gradually.
0: పుట్టిన అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుండాలి సముద్రమునందు.
1: The wave which is produced naturally will annihilate, will merge back into the ocean.
0: పుట్టినది గిట్టక తప్పదు.
1: That which is born is bound to die.
0: కానీ పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
1: It is only the nature of the body to be born and die.
0: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మ తత్వము.
1: That which is beyond birth and death is divinity.
0: అనుపరిస్మనే బ్రహ్మను బృహత్ స్వరూపుడు అన్నాడు. అనగా అనంతమైన సర్వత ప్రాణిపాదం ఎక్కడ చూచినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము.
1: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
0: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
1: In this world you don't find anything without this
0: principle of Brahma. స్వరూపమే.
1: The whole universe is manifestation of Brahma.
0: కానీ మన యొక్క హద్దులు మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైనటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
0: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
1: జస్ట్ యాస్ వీ హ్యావ్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ when there is actually a rope, we have the feeling of an individual while being Brahman ourselves.
0: కనుక సర్వులు కూడాను బ్రహ్మ స్వరూపులే.
1: So all are forms of Brahma.
0: కేవలం మేము అల్పులమని మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం విభజించుకోకూడదు.
1: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
0: కాన మనం ఈ విభజించుకోవటంలో ఉండినటువంటి పొరపాటే ఇది ఒక పెద్ద అజ్ఞానము.
1: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే అజ్ఞానము.
1: Not realizing the truth is ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
1: The recognition of truth is wisdom.
0: ఈ జ్ఞానజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
1: The wisdom and ignorance you don't get out of textual knowledge.
0: కనుకనే సర్వం జ్ఞానమయం.
1: So everything is of jnana
0: wisdom.
1: The whole world is of wisdom.
0: ప్రతి వ్యక్తి సమష్టి కూడాను జ్ఞానమయమే.
1: The individual and society is full of wisdom.
0: ఆ జ్ఞానమే పరమాత్మ స్వరూపము.
1: That wisdom is the embodiment.
0: అదే సత్య స్వరూపము.
1: God is the embodiment of wisdom.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: Therefore God is this truth, wisdom and infinite.
0: కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే.
1: In this the vayu, the wind is also Brahman.
0: ఈ వాయువు సర్వత్ర ఉంటున్నది.
1: It is present everywhere.
0: కానీ మన కంటికి కానరాదు.
1: But you don't see with the eye.
0: చేతికి చిక్కదు.
1: You can't catch hold of it.
0: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
1: As you can't see and catch hold of it, you cannot deny.
0: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పటకు వీలు కాదు.
1: As you don't see with the eye, you cannot deny.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ది ఎయిర్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ అస్
0: కానీ మన కంటికి కనిపించదు.
1: Yet you don't see.
0: మన చేతికి చిక్కదు.
1: You can't catch hold of it.
0: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: But without air you cannot live.
0: కనుకనే ఈ గాలియే ఒక మాయా.
1: This air is an illusion.
0: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
1: You may feel that may help you or harm you.
0: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
1: But this illusion will never harm you.
0: ఈ మాయ పట్టినన్ను చాలా బాధిస్తుందని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాం.
1: Many times we feel sad that we are put to suffering by this delusion.
0: మాయ ఎవరిని పట్టింది?
1: Whom does it catch?
0: మాయకు కాళ్ళు చేతులు లేవు.
1: Illusion has no legs and hands.
0: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
1: You have legs and hands.
0: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
1: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులు ఉన్నది నీకే.
1: You have hands.
0: నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి వాయువు అనేటువంటిది వీచి దానిని జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నాడు.
1: Therefore, out of this ocean of Brahman, it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
0: సమస్త సృష్టికి కూడాను మాయనే మూల కారణము.
1: For the entire creation, it is the illusion the main cause.
0: మాయయందు పుట్టి మాయయందు పెరిగి మాయనెరుంగరే మందమతులు.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Gatulanniyu maya.
1: The life is illusion.
0: Bhavabandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaramadi maya.
1: Family life is
0: illusion.
1: Savu
0: maya.
1: Death.
0: Maya bratukukinta maya lo madanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away? Ee maya
0: bratuku enduku mayalo padali?
1: Why should we be trapped by this illusion?
0: ఇది కేవలం అన్ని కూడాను అజ్ఞానమే మూల కారణము.
1: The ignorance is the root cause for all this.
0: అజ్ఞానమునకు మూల కారణం ఏమిటి?
1: What is the main thing responsible for this ignorance?
0: మన కర్మనే మూల కారణము.
1: Our action is responsible.
0: కర్మ నుంచి జన్మం వచ్చింది.
1: The action leads to birth.
0: జన్మ నుంచి భ్రమలు కలిగినాయి.
1: It's the birth that deludes you.
0: భ్రమ నుంచి అజ్ఞానం బయలుదేరింది.
1: And the delusion that makes you ignorant.
0: కనుక ప్రతి దానికి కూడాను మన కర్మలే మూల కారణము.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: Therefore, you have to investigate the correct action.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: As is the action, so is the reward.

0: You may immerse a vessel either in a small tank or in a mighty ocean, but you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you cannot draw it.
1: నీయొక్క ఉపాధిని పరిష్కరించుకొనియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద వెస్టర్ యూ పుట్ ఆన్,
1: నిరంతరము మన బాహ్యమైనటువంటి చింతయందు, ప్రాకృతమైనటువంటి ఆలోచనలయందు, ప్రకృతమైనటువంటి ఒక తత్వమునందు మన జీవితం అంకితం చేసుకున్నాం.
0: వి స్పెండ్ ఆల్ అవర్ డే ఇన్ ఫిజికల్ డైలీ ఎఫిమరల్ వరల్డ్లీ రొటీన్,
1: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు ఎందే మన జీవితము అంకితం చేసుకున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్ డెడికేటింగ్ టు ద వరల్డ్.
1: లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
0: యు గో బై ద వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
0: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్ వర్డ్ టు ఇన్ వర్డ్,
1: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడు అయిపోతావు.
0: దెన్ యూ బికమ్ బ్రహ్మన్.
1: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నామనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
0: యూ థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
1: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యూ కెన్ నో ద డివినిటీ.
1: డిస్క్రిమినేషన్ చేయాలి.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్.
1: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
0: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
1: ఎంక్వైరీ అనేటి పదం సరైనటువంటిది కాదు.
0: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
1: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
0: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: ఎక్కడ చూసినా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
0: When that is present everywhere, why do you need to inquire?
1: కనుక ఎంక్వైరీ మనం చేయనక్కర్లేదు.
0: So you don't need to inquire.
1: నీ లోపల వెలుపల చుట్టూ సర్వత్రా ఉంటుండాలి.
0: It is in you, around you, above you, below you. It is everywhere.
1: కనుక ఇట్టు దాన్ని మనం ఎన్క్వైరీ చేయటం ఎందుకు?
0: దెన్ వై డూ నీ టు?
1: అది కూడా ఒక అజ్ఞానమే.
0: ఇట్స్ ఆల్సో ఇగ్నోరెన్స్.
1: కనుక ఈ సాధనలన్నీ కూడా కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నాము.
0: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ అండర్టేకెన్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ మైండ్.
1: ఒక తామర పుష్పం వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ లోటస్ ఫ్లవర్.
1: ఇందు లోపల మధుకరము అన్నారు.
0: ఇట్స్ కాల్డ్ మధుకర.
1: మధుకరం అనగా తుమ్మెద.
0: ఇట్ ఈస్ ది
1: బీ. తుమ్మెద ఈ యొక్క కమలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్ని అంతా గోలుతుండాలి.
0: ఇట్స్ ద బటర్ఫ్లై దట్ కమ్స్ అక్రాస్ దిస్ లోటస్ ఫ్లవర్ అండ్ డ్రాస్ ద హనీ.
1: అయితే ఈ కమలము దేని వల్ల జీవిస్తుండాలి?
0: హౌ డస్ ఇట్ లివ్ ద లోటస్ ఫ్లవర్?
1: ఈ మధుకరం నుంచే జీవిస్తుండాలి.
0: ఇట్ లివ్స్ బికాస్ ఆఫ్ దిస్ బటర్ఫ్లై.
1: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
0: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్?
1: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
0: వీ హావ్ టు క్లాసిఫై ఇంటు టూ.
1: మధుకర.
0: One is madhu, the second is kara.
1: Madhu anaga jalamu.
0: Madhu means water.
1: Kara anaga surya rasmi.
0: Kara means sunlight.
1: Ee kinda jalamu paina surya rasmi rendu unnapude ee kamalam anetundi jeevisthundi.
0: Therefore the lotus flower lives with the help of water below and sunlight above.
1: Kanuka kinda jalam undali madhu.
0: There is water below madhu.
1: కరా సూర్య రశ్మి రావాలి.
0: అండ్ ద సన్ లైట్ కరా ఈ
1: రెండింటి ద్వారానే ఈ మనోకమలమంతా వికసిస్తుండాలి.
0: అవుట్ ఆఫ్ దీస్ టూ ఓన్లీ ద ఫ్లవర్ ఆఫ్ హార్ట్
1: బ్లాసమ్స్. ఈ మనసునందు అనేక రకములైనటువంటి భ్రమలు ప్రవేశిస్తున్నాయి.
0: అండ్ ద మైండ్ హాస్ గాట్ సో మెనీ ఇల్యూషన్స్.
1: మనం భ్రమరం అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
0: భ్రమర వీ కన్సిడర్ ఇట్ ఎ బీ.
1: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
0: It is not bhramara be, it is brahma illusion.
1: ee brahma desire.
0: Desire
1: kanuka ee desire manaku anninti nindu kudanu aneka vidhamainatvanti yokka aananda dukkhamulanu andistuntadi.
0: So it is the desire which is the main root cause for the pleasure and pain.
1: ee manasu yokka desires nu manam ye matram kudanu ventaadakoddu.
0: You should not be carried away by the desires of your mind.
1: మనసు అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: When once you follow your mind, you'll be again deluded.
1: మనసు ఆధారముగా గొన్న మానవుండు.
0: The man who goes by the vagaries of the mind.
1: మనసు ఆధారముగా గొన్న మానవుండు.
0: The man who takes the mind as the basis.
1: భ్రమణ కంటెను హీనమై బ్రతుకు చెడును.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhina adharamuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuniganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhina adharam cheskovali.
0: Rely on your intellect.
1: Mind ni manam adharam cheskokoddu.
0: Don't follow the mind.
1: Ee mind anetvantidi కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
0: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
0: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
0: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
0: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
0: Like this you can go on proceeding along the path of inquiry through the theory of negation.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
0: మై బాడీ,
1: నా మనసు,
0: మై మైండ్
1: అంటే ఏం అర్థం?
0: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
0: మై మైండ్ యు సే సో.
1: నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
0: వెన్ యు క్లెయిమ్ ది యువర్ బాడీ యు సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
0: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనసు, మనసు నేను కాదు.
0: నా నో మనస్ మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
0: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడా నువ్వు అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదములు నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందే.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
0: The entire Veda is dualism.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
0: When Veda itself is dualism, how do you expect non-dualism?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
0: Veda is meant to make you and to show you the path to be happy, to be comfortable and actual path to divinity.
1: గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి?
0: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself. Veda teaches our code of conduct.
1: కానీ వేదము ద్వైతమే.
0: But Veda is dualism.
1: కానీ వేదాంతము అద్వైతం.
0: But Vedanta is non-dualism.
1: ఆ వేదాంతమే ఉపనిషత్తులు.
0: That Vedanta is Upanishad.
1: ఆ వేదాంతమనందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది.
0: In Vedanta also negates these ideas.
1: అహం బ్రహ్మాస్మి ఇందులో రెండు ఉంటుండాలి.
0: When it is said అహం బ్రహ్మాస్మి there is dualism.
1: నేను బ్రహ్మను,
0: ఐఎమ్ బ్రహ్మ,
1: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
0: హియర్ టు ఐ అండ్ బ్రహ్మ.
1: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
0: When two are there it is dualism, not non-dualism.
1: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించడం లేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
1: దీనికి చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
0: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
1: ఇది సరి అయినటువంటి యొక్క పదం కాదు.
0: It is not the exact word.
1: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
0: Some scholars who act as gurus or preceptors in order to receive certain gifts from disciples,
1: నిజముగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
0: The correct name is Vyasa Purnima.
1: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
0: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
1: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
1: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిక్స్ కంపోజ్.
1: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
0: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ and now we call it guru purnima.
1: Vyasa purnima ante vyasudu chala goppa vaadu, vidyavantudu.
0: Vyasa is highly knowledgeable, the one of wisdom.
1: Anantamainatundi vedamulanu alpayusu galiginatundi manavudu dini adhyayam cheyaledu.
0: Man with short life span cannot go through the infinite knowledge of Veda.
1: Anni vedamulu nundi undinatundi okka rukkunu pratyekam chesi diniki oka rugvedamu ani pettadu.
0: He separated all rukulu or main principles and called it Rigveda.
1: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
0: This is called full of mantras.
1: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
0: That which is repeated again and again is mantra.
1: ఈ అనంతమైనటువంటి వేదములో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
0: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
1: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
0: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇంకా అన్ని వేదములు ఎందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
0: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
1: దీనికి సామవేదము అని పెట్టాడు.
0: ఇస్ క్లాసిఫైడ్ యాజ్ సామవేద.
1: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
0: In what way is it useful?
1: సంగీత సాహిత్యాలకంత పనికి వస్తుంది.
0: సామవేద ఇస్ యూస్ఫుల్ ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
1: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సామగాన.
1: ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
0: దెన్ హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అథర్వణస్.
1: దీనికి కొంత అస్త్రశస్త్రములకు
0: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ
1: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
0: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్
1: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
0: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
1: అథర్వణ వేదము అని పెట్టాడు.
0: అండ్ హి కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
1: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
0: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
1: ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: Each subject has got one guru.
1: కాలేజీలో కూడా పోతే
0: in college
1: మీరు విచారణ చేసినప్పుడు ఒక సబ్జెక్టుకు ఒక గురువు.
0: You have one
1: physics teacher ఉంటారు.
0: You find one guru to teach
1: physics. Chemistry teacher ఉంటారు.
0: You call him
1: mathematics teacher ఉంటారు.
0: You call
1: language
0: him mathematics teacher.
1: అంటాడు. బటన్
0: you call him language teacher, mathematics teacher.
1: అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు.
0: Each subject has got its own teacher.
1: అదే విధంగానే
0: likewise
1: కొన్ని కొన్ని నామములకంతా కూడాను ఒక టీచర్ గా ఉంటాడు.
0: So for each subject there is a teacher.
1: ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు.
0: In spiritual path, the spiritual teaching is given by spiritual teacher.
1: గురువులు అని చెప్పకూడదు.
0: You cannot call them gurus.
1: గురు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు?
1: రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
0: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇంతేకాదు దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
1: అకా గుకారో అనగా గుకారో గుణాతీత.
0: Go beyond the attributes.
1: Rukaro ruparahitaha.
0: Ru formless.
1: Gunatitudu ruparahitudu oka brahmane.
0: The one without attributes, the one formless is Brahma.
1: Adanni matrame guru guruhu annaru.
0: So God Brahma is guru.
1: Kanukane avataram evvaru kudanu evvarikini ee vidhamaitundi upadeshamulu cheyaledu.
0: Therefore avatars did not teach or upadesha to anybody.
1: Endukati upadesham enduku?
0: Why do you
1: manu swadesham nunde unnanu upadeshaniki enduku mari povali?
0: When you are in Swadesha, in your own land, why do you need Upadesha, the teaching? You are there within yourself. You are in spirit. Then why do you need this teaching? Those that do not know this truth, they start teaching. A teacher who teaches others has got his own teacher in turn.
1: కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు.
0: Therefore, the one without any guru above him is the true guru.
1: కనుకనే భగవంతుడే అందువల్లనే

0: ఈనాటి కాలం లోపల ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ, దట్ గురు ఈజ్ విష్ణు, దట్ గురు ఈజ్ ఈశ్వర.
0: కాదు కాదు,
1: నో,
0: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
1: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
1: దేర్ఫోర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వర.
0: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిగుణముల యొక్క స్వరూపాలు.
1: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: బ్రహ్మ రజోగుణము.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పైయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: విష్ణు. తమోగుణం యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరు కంటితో చూచిన వారు లేరు.
1: నో వన్ హెస్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రతి హృదయమునందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
1: ఎవ్రీ హార్ట్ హెస్ గాట్ దిస్ ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇంత సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి
1: we give up such an easy path.
0: అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి
1: we proceed along the unnecessary path. అపోహలకు
0: గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
0: Guru, neeku nuve guru.
1: Who is your guru? You yourself is the guru.
0: Marma merigina manunimshamulo manasey variki guru rendi annaru.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There is no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu
1: the gurus today
0: edo mantralu cheppatamu గురు పూజలు చేయించుకోవటము ఈ విధంగా జరుగుతుంటుంది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
1: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్.
0: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
1: Mantra is whispered into the ear and hand is stretched to collect the money.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఏ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఏ గురు.
0: కనుక నీకు మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఏ గురు అంటూ
0: నీకు నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకు నీవే శక్తి.
1: యు ఆర్ ఎనర్జీ.
0: సర్వము నీయందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్ భువస్వః.
0: భూర్ అనగా భూలోకము.
1: భూర్ ద ఎర్త్.
0: భువః సూర్యలోకము.
1: భువస్వర్లోకం.
0: సువః స్వర్గలోకము.
1: సువః హెవెన్.
0: భూర్ భువస్వః.
1: భూర్ భువస్వః.
0: ఏమేమో లోకములు ఇంత ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
0: Bhoo anaga bhulokamu.
1: Bhoor means this earth.
0: Bhulokam anaga ami material lokam.
1: This earth, the life on earth is just of material.
0: Kalukane bhoor anaga emiti materialization.
1: So the first level bhoor is materialization.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
0: అది ఏ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
0: ఇంకా సువహ.
1: థర్డ్ వన్ సువహ.
0: అది ఏ జ్ఞానము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: That is called prajnana, which is Brahman.
0: ఇది దీనినే రేడియేషన్ అన్నారు.
1: This is called radiation.
0: Materialization, vibration, radiation. మూడు మనయందే ఉంటున్నాయి.
1: Materialization, vibration, radiation, all the three are in you.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: They are not present in any separate world.
0: సారోక్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: This is what is called the proximity, the identity and the merger.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
0: అందరికి ఉపకారకరమైన కార్యములు చేయాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఆ సమయం నందు కూడా నీ ఏమేం చింతించాలి?
1: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: I help him. I am Brahma.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: The receiver is Brahma.
0: అందుకోసమే మన భారతదేశం నందు అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: One is Daridra Narayana, the second is Lakshmi Narayana.
0: Lakshmi Narayana kavasanna sevakulanta untaru.
1: Lakshmi Narayana has so many servants.
0: Lakshmi Narayana kavasanta shaktulanta untayi.
1: Lakshmi Narayana is affluent, rich enough.
0: Bhojanaliki emi takku undadu.
1: There is no shortage.
0: Kani Daridra Narayana ki ye shaktulu undadu.
1: Daridra Narayana.
0: Alanti vanni manam shaktini ichi pempondimpa cheyali.
1: We should help Daridra Narayana.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: వ్యాస్ ఆల్సో సెడ్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికి నువ్వు సహాయం చేయి,
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయము నీకు నీవు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఈస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: ద వేదా సేస్ హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ పే యువర్ ఒబేసన్స్.
0: అనగా దీని అర్థం ఏమిటి?
1: రెస్పెక్ట్ గాడ్. వాట్ డస్
0: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
1: మీన్స్ హూ రిసీవ్స్ యువర్ సాల్యుటేషన్స్ ఈజ్ ఆల్సో బ్రహ్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను, సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: Edi right, edi wrong.
1: What is right and what's wrong?
0: Kevalam deeniki moola kaaranam nee vyastiga bhavistunnavu.
1: The main reason is you consider yourself as a individual.
0: Samasti.
1: You are not individual, but you are collective.
0: Samasti kaadu srushti.
1: And you are cosmic form, creation.
0: Srushti kaadu pushti.
1: That is the strength.
0: Pushti kaadu parameshti.
1: It is not mere pushti, the strength, but it is parameshti divinity.
0: Pushti neeve, samasti neeve, srushti neeve.
1: Therefore, you are the divinity, you are the cosmic form, and you are this creation.
0: శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should gain the strength of energy.
0: తర్వాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: And then it leads to creation.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మ యొక్క పరమేష్టి.
1: The power of this creation is the divinity.
0: కనుకనే అందరు కూడాను భగవత్ స్వరూపులే.
1: So all are forms of divine.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: There's nothing at low and high.
0: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: You may feel, will I have that power of Swami?
0: Follow me. తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకును ఆ శక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
0: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యు వాంట్ ద స్టేట్ ఆఫ్
0: నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుంది.
1: ఇఫ్ యు రియల్లీ ఫాలో యు విల్ ఫైండ్ ద బ్లిస్.
0: ఎంత మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుంది ఈ యొక్క ఆనందం.
1: యు ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: When that bliss is within you, why do you struggle hard to find it outside?
0: ఈ జగత్తులో నాకు ఏదో ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
1: You think that the bliss is present in the
0: world. జగత్తులో ఏ మాత్రమూ ఆనందం లేదు.
1: There is no bliss in the world.
0: అంతా నీ యందే ఉంటుంది.
1: It is within you, immanent.
0: Reflection of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
1: So you are the embodiment of Brahman.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: Consider yourself as Brahma.
0: ప్రమత్తమైన నీవు ఎల్లప్పుడు కూడాను నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
1: Slowly, gradually you repeat and feel that you are Brahman.
0: నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Then you transform yourself into Brahma.
0: చూడండి, ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
1: Here is camera.
0: ఆ కెమెరా ఒకవైపు నా వైపును తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుండాలి.
1: If you turn this camera lens towards Swami and put on the switch, you will find the picture.
0: నీ మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుండాలి.
1: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
0: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
1: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
0: బుద్ధి అనే స్విచ్ వేయి.
1: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
0: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
0: మన దేహమే ఒక కెమెరా.
1: అవర్ బాడీ ఇస్ ఎ కెమెరా.
0: మన మైండ్ ఏ ఒక లెన్స్.
1: మైండ్ ఈజ్ అవర్ లెన్స్.
0: మన భావమే ఒక పిక్చర్.
1: ఫీలింగ్ ఈజ్ ఎ పిక్చర్.
0: అనగా ఫిలిము,
1: That the film is the picture.
0: Buddhe sichi.
1: Intellect is the switch.
0: Mana drishtiye daiva drishti.
1: And our vision, our looks is divine. Appude daiva
0: drishti pettinappudu manlone daivatvam vachi praveshistundi.
1: And once you turn God word,
0: andukosam
1: ane
0: swami aneka vidhamulaga meeku cheptuntadu.
1: So Bhagavan tells us in varied
0: forms. Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
1: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
0: Ninnu brahma tattvamulo praveshimpachese kosamani.
1: To make you brahmani.
0: Ee brahma satyanni neeku bodhinche nimittamai.
1: To teach you the truth of brahma.
0: Ee pavitramainatvanti jeevithanni aadarshavantamaina jeevithanga roopondinchadaniki.
1: To make the sacred life ideal to demonstrate to others.
0: Kaaka prati manavudu kodunu ideal man ga tayaru kavali.
1: So every man should transform into an ideal man.
0: Anaga emiti?
1: What does it mean?
0: Daivam ee reetiga andariki sakshibhutamo prati manavudu kodunu andariki sakshibhutudiga undali.
1: Just as God is an eternal witness, every man should stand as a witness.
0: Teraku venakala dagiyunna
1: behind the curtain there is hidden
0: sattamunu chuda evariki taramu kaadu.
1: Behind the curtain there is a hidden divinity which you cannot see.
0: Karyam ivvalanunde kaaranam avvalanunde.
1: Cause is on this side, the effect is on the other way.
0: Kanuka karyakarana sambandham entunte okka bhavamundu neevu batiki undu.
1: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
0: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా ఉంచుకోవాలి.
1: Redeem your lives with such a thought.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of
0: ప్రపంచమంతా ఇప్పుడును ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావమును నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
1: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world.
0: Yavari paina kodunu manam dvesham cheyakokoddu.
1: You should not have hatred, malice towards anybody.
0: Sarva bhura tiraskaram kesavam pratigacchite nivu bhagavantuni tiraskarinchinattu vaade avutavu.
1: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
0: Kanuka bhagavantude meeku guruvu.
1: God is your guru.
0: Gurur guru.
1: He is teacher of teachers.
0: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
1: When that high position of guru is there, why do you suffer?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
0: కామధేనువే ఉండ
1: అడిగిన
0: పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
0: ఎందుకు?
1: Why?
0: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరం దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
1: You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beg
0: others? Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
1: All are children of God. All are the sparks of divine.
0: Kalpane geeta yandu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha annaru.
1: Therefore Gita declares that you are all the sparks of the divine and eternal.
0: Chukkalanniyu brahma suryundu adi brahma chandrudannanu brahma jalamu brahma.
1: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
0: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
1: The heaven
0: Talli
1: is Brahma.
0: Annanu Brahma, Tandriyan Brahma.
1: Mother is Brahma, father is Brahma.
0: Bhagyambuladi Brahma, Navjatyamadi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
1: The wealth is Brahma, the deservedness
0: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
1: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఇన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
0: కర్మలన్నీయు బ్రహ్మ,
1: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
0: కాయమంతయు బ్రహ్మ,
1: ద బాడీ ఇస్ బ్రహ్మ.
0: సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ.
1: Everything is Brahma. This august assembly is Brahma.
0: Andaru Brahma swarupule.
1: All are the forms of Brahma.
0: Brahma lenatundi ekkada kani kanaraadu.
1: There is no place where there is no Brahma.
0: Kanukane sarvata paanipadam ani vedantam bodhinchindi.
1: Therefore Veda teaches God is everywhere.
0: Deenine scientist anta kudanu.
1: This scientist
0: ekkada chuchina kani anusakti untundadi.
1: Scientists declare that there is atomic power everywhere.
0: Adi leni chotu ledu.
1: There is no place without it.
0: దీనిని వేదాంతం చెప్పింది.
1: దిస్ వేదాంత
0: అనోరణీయాం మహతో మహీయాం.
1: ఇట్స్ వేదాంత.
0: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ అమంగ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
1: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఈజ్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారణ చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు వరీ.
0: భగవద్ భావాన్ని నీవు చింతిస్తూరా.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్స్ విత్ ఇన్ యువర్
0: సెల్ఫ్. అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దట్.
0: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: దట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ అండ్ రిక్వైర్.
0: కట్టగలబడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
1: అల్టిమేట్లీ యూ విల్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
1: సో ఆల్ నేమ్స్ ఆర్
0: డివైన్. అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
1: ఆల్ ఫే ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: అనేక ప్రభువుకు అనేక నామం.
1: వన్ గాడ్ హస్ మెనీ నేమ్స్.
0: ఎన్నో పేర్లు పెట్టాం.
1: సో మెనీ నేమ్స్.
0: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
1: వి హావ్ సో మెనీ స్వీట్స్, మైసూర్పా, గులాబ్ జామ్, సో మెనీ స్వీట్స్, బట్ ది షుగర్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్పాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
1: And once you know this truth that sugar is same, you will not say I want Mysore pak and not gulab jam.
0: Ippa chapaljyam le tappa, sugar chapaljyam le dakkada.
1: Taste differ, nothing wrong with the sugar.
0: Kanukane mana manasu yokka bhrantule ivanni kaani teepulo dosham ledu.
1: It's only our likes and dislikes, nothing wrong with the sugar.
0: Manishi anta kudunu brahma swaroopame.
1: The human is brahman.
0: Kanukane విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
1: దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ విశ్వం.
0: వి ప్లస్ మో, విశ్వము అని అయిపోయింది.
1: దిస్ వి ప్లస్
0: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
1: విశ్వము ఇస్ ద వన్ దట్ హెస్ కమ్, దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్.
0: విష్ణువు విశ్వం, విష్ణు స్వరూపం ఉంది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
0: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
1: వి షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఒక చిన్నది ప్రాప్తమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణం కనుక మీకు చెప్తున్నాను.
1: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
0: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
1: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ అవర్ ఇగ్నోరెన్స్.
0: శంఖ, చక్ర, గదా, పద్మము అంటున్నాం.
1: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్.
0: అంతరార్థం ఏమిటి?
1: ద కౌంచ్. వాట్ ఇస్ ది
0: శంఖము?
1: ద కౌంచ్.
0: శంఖం అనగా శబ్దము.
1: ఇట్ ఇస్ ద సౌండ్.
0: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: చరాచరమయీ
1: దట్ విచ్ ఇస్ మోర్ టైల్ అండ్ నాట్ మోర్ టైల్.

0: One of illusion.
1: శబ్దబ్రహ్మమై.
0: The sound.
1: అది ఏ శంఖము?
0: That is count.
1: చక్రము.
0: The wheel.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: Do you think that he is carrying a wheel with him?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: The wheel of time is in the hands of God.
1: కాల చక్రము అంటున్నారు.
0: That is the wheel of time.
1: గధ.
0: And from the mace.
1: గధ అనగా ఏమిటి? బలము.
0: The mace stands for strength.
1: పద్మము.
0: The lotus.
1: పద్మము అనగా హృదయము.
0: Lotus is the heart.
1: కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: So every heart is in the hands of God.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి. భగవంతుని చేతిలో ఉంటుండాలి. బలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణు యొక్క శంఖ చక్ర కదా పద్మం ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది, వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు. పాపం
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ యు మీన్ సెట్.
1: రమణ అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఈశ్వర అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: What's the meaning?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: That is the master of all cows.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: Vaishnava is called గోపాల.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి
1: గోవులను పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇటు విష్ణు అండ్
1: కృష్ణ పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరి ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను దమరకము.
0: ఈశ్వర క్యారీస్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నింటి ఎందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుండాలి.
0: వీ ఫైండ్ వైష్ణవ్ ఇట్ ఫిలాసఫీ.
1: దమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: దమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ ధమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద ధమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము.
0: ట్రైడెంట్.
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వీ వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: ద వీణ హస్ సో మెనీ
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్స్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ bring the sound out of tune, you can't hear.
1: Tigalu veri veriga unnai kaani veena okkate.
0: Though the strings are many, veena is one and the same.
1: Ee tigalu anninti yokka ekatvamto suswaranga paliginappude manaku aanandam chikkutundi.
0: When all the strings are played in harmony, you listen to melody.
1: Desamanta oka veena vantidi.
0: The whole country is like veena.
1: Anni matamulu oka tigala vantive.
0: All religions are like string.
1: Anni matamulu ekamaipoyi oka suswaranga vaste adhe manchi aanandamu.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీనిపైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi Baba asked for 2 rupees as offering. 2 rupees.
1: ఎందుకోసంటే?
0: Why?
1: ఒకటి శ్రద్ధ ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడాను ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find
1: బద్దలు వేరు వేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find
1: a plant. Shraddha bhakti rendu cheri rendu okka dabbala cheri povali.
0: Therefore, you find the sincerity and the devotion like acting like cotton
1: leaves. Appude anandamu aneetundi mokka aavirbhavistundi.
0: Then you find the seed germinating into the plant of bliss.
1: Kanuka ye matha bhedamulu kuda pettukokkundu.
0: We should not observe any differences on grounds of religion.
1: Matamulanni veru margambu okkate.
0: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
0: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
0: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
0: The colors of the cows vary, but the milk is one.
1: Jeeva jantulu veru jeevundu okkane.
0: The creatures are many, but the indweller is one.
1: Poola jatulu veru poojalu okate.
0: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
0: You lose all your intelligence and you turn foolish. To carry a living, you are bound, you are chained.
1: చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటి ఉంది. పూజ ఒక్కటే.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుచుకోవాలి.
0: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్
1: అందరూ దైవస్వరూపులే.
0: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరు కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
0: దేర్ ఫార్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి పెంచుకోవాలి.
0: దేర్ ఫార్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనేది ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ observe differences whatsoever.
1: Kali brotherhood of man, fatherhood of God annaru, adi sarainatundi kaadu.
0: But we say brotherhood of man and fatherhood of God, it's not true.
1: Yemi brotherhood of man antundi?
0: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledu.
0: Don't you find many brothers taking the matter to the supreme court fighting
1: brothers
0: for property?
1: There's
0: no unity among
1: brothers. brothers antundi kuda manaku akkarledu.
0: Let's not say brothers.
1: Ekaatma bhavam.
0: We should have the
1: same. నీయందు నాయందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: The same spirit is present in you and me.
1: భేదమును కలగవక్కడ.
0: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదిది.
0: But it's not that simple.
1: ప్రాక్టీస్ చేయాలి.
0: We should practice.
1: యోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
0: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
0: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
0: You practice writing.
1: Reading anta practice.
0: Reading out of
1: walking anta practice.
0: Walking you
1: talking
0: practice.
1: Anta practice.
0: Talking.
1: Eating anta practice.
0: Eating.
1: Anta practice.
0: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలి మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
0: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
0: ఇఫ్ యు ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, యు విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకూడను దైవాజ్ఞగా మీరు భావించాలి.
0: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
1: మనం చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
0: You be the recipient of God's
1: love. ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
0: When once you have love, everything will follow.
1: ప్రేమ ముదిత మనసే కసో.

0: యు ప్రాక్టీస్ నో ది ఇన్నర్ ట్రూత్.
1: ఇది దైవాజ్ఞను శిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
0: ఇఫ్ యు ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యు విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకును

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో.
2: Life today is highly confused.
1: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
2: They interpret and give various meanings to this very word, God.
1: దినము కానటువంటిదే దైవము అని నీకు అర్థం.
2: That which is not dinamu or a day is God, దైవము.
1: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం.
2: The true meaning of దైవము, God, is వెలుగు, light.
1: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
2: This light is in everyone.
1: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
2: Ancients compared this with words like light, effulgence, radiance, brilliance, and so on.
1: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది. ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
2: This very light changes into darkness, and the dark converts itself into light.
1: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
2: The light and dark do not coexist at the same time.
1: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడా పిలుస్తూ వచ్చారు.
2: This is also called the ignorance and wisdom.
1: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
2: In the darkness that takes one to the light.
1: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
2: The light converts itself into dark.
1: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాషయందు అభావము అన్నారు.
2: This in Vedanta is called abhava.
1: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
2: అభావ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ సింప్లీ భావ ఆర్ ఫీలింగ్.
1: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
2: దిస్ వర్డ్ భావ హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
1: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
2: ప్రేయింగ్ గాడ్ విత్ భావ ద ఫీలింగ్ ఇస్ వన్.
1: గుణముల చేత మరొక రీతిగా భావించడం ఒకటి.
2: Considering God full of attributes.
1: లీలల చేత ఇంకొక విధంగా భావించటం ఒకటి.
2: Taking all leelas of God.
1: నామము చేత మరొక విధంగా భావించటం ఒకటి.
2: Chanting the name of God is the fourth one.
1: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
2: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
2: Following these four paths, man understands the reality.
1: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడాను హృదయమే మూలస్థానము.
2: For all these four, the feeling, the form, the name, and the singing, the heart is the center.
1: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపములు కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికీ ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in deha, the body, he is called dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, sharira is called the shariri, indweller.
1: ఈ దేహమనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the basis of the body is
1: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లనే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కొడును గడియారం పెండులం వలె అటు ఇటు మనసును తెలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కొడును అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉంది అని నువ్వు చూసుకుంటావు.
1: యు వాచ్ ద 100 రూపీ కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు.
1: యు సే దిస్ ఇస్ మై 100 రూపీ నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 రూపీ నోట్ విల్ లాఫ్ ఎట్ యు.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ
0: స్టే విత్ యు? బజార్ పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యు ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ఎన్ని ముఖాల్లో చూచాను నేను?
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీ పిల్ల వాచ్ చేయండి,
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది,
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాడు?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది, భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్, వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నేను ఈ వివాహం జరిగిన తర్వాతనే హీఈస్ మై వైఫ్ అంటాను.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే హీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ
0: సే ఇంతకు పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.

0: Truth and reputation or good name, they are permanent.
1: దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది.
0: The body may die, but the name will remain.
1: సత్యం తికాల భాగ్యం.
0: Truth is changeless in all three periods of time.
1: మన పుట్టకపురము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుంది అది. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుంది అది సత్యం.
0: Truth was there before we were born. It will be there during our lifetime thereafter.
1: సత్యం కాదు.
0: Truth doesn't change.
1: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
0: Truth is only one and not two.
1: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
0: What are those things that will stay permanently? What are those things that will pass off?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవం.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.
1: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
0: We should take the help of
1: సత్యం. మన స్వరూపమే.
0: We are the forms of truth.
1: మనం కొత్తగా కొనుక్కున్నటువంటిది కాదు.
0: It's not the one newly bought.
1: అయితే
0: however,
1: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: However, when you are in solitude, the truth will manifest.
1: అయితే ఏకాంతం అంటే ఏమిటి?
0: What do you mean by solitude?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తలంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
0: They take distorted version to the solitude and interpret it in a wrong way.
1: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
1: ఏకాంతం కాదు, ఏకాకి.
0: It is not solitude, it is a loneliness. ఏకాకి.
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను, ఏ పొదల మధ్యను, ఏ కేవ్స్ నందునో మనం ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం. అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it is a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
1: అది కాదు ఏకాంతం.
0: It is not solitude.
1: అందరి మధ్య ఉంటుండు.
0: Be amidst all.
1: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
0: You sit in the street, on street.
1: నీ యొక్క సమావేశంలో కూర్చో.
0: You sit in an assembly.
1: ఎక్కడ కూర్చున్నప్పటికీ.
0: Wherever you are.
1: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: నీ యొక్క దేహం కాని, నీ యొక్క భావం కాని, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కాని ఏమాత్రమో మనస్సు చెలించకూడదు.
0: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ కన్సిడరేషన్.
1: బిట్వీన్ యూ అండ్
0: గాడ్. ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
1: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
0: That which relates you and God.
1: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
0: Nothing should come out of
1: the way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
0: Not even a mosquito.
1: అది ఏకాంతము.
0: That is solitude.
1: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింపు చేసుకుంటున్నారు.
0: There are so many meanings. We interpret in various way.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్ లో పో, ప్లేన్ లో పో, ఎక్కడ పోయినప్పటికి నీ మనసును ఆ దానిపై అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీబడీ and meditate and concentrate on God.
1: Rendinti yandu aavirbhavinchetundi prakashame prema.
0: That which comes out as brilliance is love.
1: Adavi lopala chettulu untai.
0: You find trees there in a forest.
1: Chettu kommalu okadanikoti raasukuntai.
0: The branches rub against each other.
1: Okadanikoti raasukuntu raavadam cheta andulo oka agni prarambham avutundi.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: అదే విధంగానే
0: లైక్ వై
1: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
0: లైక్ వైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ would naturally lead to the production of the fire of love.
1: లేక భార్యాబిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: క్షణికమైనటువంటివి.
0: They're all momentary.
1: కదిలిపోయేటువంటివి.
0: They pass off.
1: స్థిరము కానటువంటివి.
0: They're not steady.
1: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి.
0: They'll run away, they'll drop down, they'll tour to decline.
1: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము తెలించేటువంటిది కాదు.
0: But the divine relationship between you and God,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: It cannot be deluded.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have this love, the eternal truth,
1: స్వాధీనమైపోయి ఉంటాయి,
0: will have under their control everything on earth.
1: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So Chagaraj also said,
1: Rama, నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
0: It's enough if I have the strength of your grace.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: All the 9 planets will be under my control.
1: ఎందుకు ఈ కన్నులు?
0: Why?
1: పురందర దాసు కూడా చెప్పాడు.
0: పురందర దాసు

0: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
1: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
0: What for? Why these eyes if I don't look?
1: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
0: Krishna appeared in the form of a cowboy to Suradasu.
1: Aya Suradasu, ekkadiki velutunnaru?
0: He says, Suradasu, where are you going?
1: Kani, neevevaru nayana ani adigaadu Suradasu.
0: Suradasu asked him,
1: who are you? Cowboy.
0: I'm a cowboy.
1: Ee cowboy lo rendu arthalu untunnayi.
0: Cowboy, this word has two meanings.
1: Pasuvulu meepeetunti vaadu ani okati.
0: The one who will be rearing cows.
1: Govullu kaapadeetunti vaadu okadu gopaludu. Atanu kuda cowboy.
0: And Gopala Krishna is also cowboy.
1: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
0: యు టేక్ ఎనీ మీనింగ్.
1: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
0: సో ఐఎమ్ ఎ కౌబాయ్ హీ సెడ్.
1: ఎక్కడ పోతున్నారు?
0: వేర్ ఆర్ యు గోయింగ్?
1: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
0: సూరదాస్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
1: అయితే దారి ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద రూట్.
1: మరి ఇంక ఎక్కడ దారి?
0: దెన్ వే వాట్ ఎల్స్?
1: నేను చూపిస్తాను రా.
0: హీ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
1: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
0: He called him alone and said, do you know who
1: you
0: I am?
1: Cowboy, he said.
0: You are a cowboy.
1: Cowboy, when you get there, so?
0: How do you know that I am a cowboy?
1: You have told me.
0: You yourself said.
1: I think you are a cowboy. No, you tell me.
0: But do you know what sort of cowboy I am?
1: I am Gopala.
0: I am Gopala.
1: నీవు గోపాలండి ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు.
0: యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గో టు ద ప్లేస్ వేర్ ద్వారకలో
1: ఉన్నాడు గోపాలుడు.
0: గోపాల ఇస్ దేర్ ఇన్ ద్వారక.
1: కనుక నీవు ఎక్కడున్నాడో చూస్తాని నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
0: Shall I grant you the vision so as to see Gopala?
1: పొద్దన్నాడు సూరదాస్.
0: సూరదాస్ సార్, I don't want it.

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐస్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music. Anybody heard your music? Nobody.
1: Kanuka na pani pankajamandu paramatma yeyunda paadu samsarambu koraniyala.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: ఐ డోంట్ వాంట్ దిస్.
1: ఎందుకనగా
0: వై
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ అణిముత్యములైనటువంటి యొక్క ఈ ప్రాప్తమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
0: వెన్ యు ఆర్ బై మై సైడ్ ద మేరు మౌంటైన్ ద కన్ఫర్ట్ వాట్ ఆల్ దట్ ఇస్ ఆస్క్డ్ ఫార్ వై డు ఐ నీడ్ దిస్ పెబుల్.
1: ఓ గోపాల నీవు కేవలము కౌబాయ్ కాదు.
0: You are not merely a cowboy.
1: You sarchat gopaludave.
0: You are Gopala, Krishna himself.
1: Etta telusukunnav?
0: He said, how do you know?
1: Nee madhuramainatundi maatalu endi nee swaroopam naaku gurtinchadaniki veelavutundi.
0: Your voice, your sweet words made me know that.
1: Bhagavantudu eppudu kuda nu madhuramainatundi reetiga maatladtadu.
0: God speaks with all sweet
1: words. Andukosame nayanam madhuram, vachanam madhuram, hrudayam madhuram, astham madhuram, పాదం మధురం, మైదరాధిపతే మధురం మధురం మధురం మధురం, అంత మధురమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ దట్స్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుకనే తులసిదాస్ కూడా చెప్పేసేసినాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్,
1: హస్తకమలం, పాదకమలము, ముఖకమలము, నేత్రకమలము, అన్ని కమలములే భగవంతునకు.
0: తులసిదాస్ కంపేర్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ విత్ ద లోటస్ ఫ్లవర్. The feet, lotus flower, the face and eye, everything they look like lotus flower.
1: ఎందుకోసం దీని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: Why is that comparison?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: Where do we find the lotus flower?
1: బురదలో పుడుతున్నాయి.
0: They're born in mud.
1: నివసించేది ఎక్కడ?
0: Where do they live?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: Over the surface of water.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: It doesn't take the mud where it is born.
1: తనం నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: Nor the water over which it flows.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: The lotus cannot live for a moment without the mud nor water.
1: కాబట్టి నేను పూర్వ జన్మము అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: I was born in the mud. The birth earlier.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
1: పూర్వం అనేటువంటిదంతా బురద.
0: All the past is this mud.
1: ప్రజెంట్ అనేటువంటిది వాటర్.
0: ప్రజెంట్ ఈజ్ వాటర్.
1: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
0: I stand on the surface of water.
1: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
0: Without the present, it's all useless.
1: పాస్ట్ లేకపోతేను ప్రయోజనం లేదు.
0: Without the past, present can't be there.
1: రెండింటినీ ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: So both are there, I don't take any one of them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
0: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: You are in the present.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: On what? On this water of the world.
1: ప్రపంచాన్ని చేర్చుకోవద్దు.
0: Don't take anything around.
1: Past.
0: Past.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: Past life is also
1: the world. ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్ర అనగా వికాసము.
0: ప్ర మీన్స్ షైనింగ్.
1: పంచమనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం.
0: ఆల్ ది ఫైవ్, ది సౌండ్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు, ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: వేర్ ఎవర్ యు మే గో, యుల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్.
1: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
0: యు క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
1: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
0: వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత దిస్ భూత ద డెవిల్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుకనే
0: సో
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: దేర్ఫోర్ ద ప్రపంచ,
1: ఈ ప్రపంచంలో నేను కూడాను ఈ ప్రపంచంతో సంబంధం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఐ హావ్ నో రిలేషన్షిప్ విత్ ఇట్.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: లేడీస్ అప్లై ఐ టెక్స్ట్ టు దేర్ ఐస్.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ది ఐ బాల్.
1: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా.
0: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: ఈట్ ఆల్ ఆయిలీ స్టఫ్.
1: కానీ నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: దేవా, ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేనంటాను.
0: Though I am in the world, I am not touched by the world.
1: Dukkham kaani leka aanandam kaani,
0: either the pain or pleasure,
1: leka inkevindi attachment kaani leka detachment kaani,
0: either attachment or detachment, either
1: ee samyoga viyogamulato kuda naaku sambandham ledu.
0: I am not anyway connected with this union or separation. Ee
1: shariramato sambandham undi kaani aatma sambandham ye maatram kuda ledu. Aatma sambandham andariki undi, deha sambandham undi, kaani manasika sambandham ledu.
0: There is atmic relationship.
1: ఆ మనసే దైవం వైపున మరల్చాలి.
0: That mind has got to be directed towards God.
1: అది ఏకాంతం.
0: That is solitude.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: There is no place where there is no God.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: God is present everywhere.
1: సర్వము దైవ స్వరూపమే.
0: Everything is divine.
1: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: You don't need to be in search of God separately.
1: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మం అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ
1: అనేటువంటిది ఉండదు ఇంకా.
0: దెన్ దేర్ విల్ బి నో మోర్ బియాండ్ దిస్.
1: సత్యంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never resort to violence.
1: Dharma to jeevincheetunte vaadu himsaku paalbaradu.
0: The one who follows dharma would never be violent.
1: Dharma to jeevincheetunte vaadu himsalo paalbaradu.
0: The one who remains in peace will never be violent.
1: Prema to jeevincheetunte vaadu himsaku paalbaradu.
0: The one full of love will never be violent.
1: Prema anetundi okati utte anta ahimsa akkada cheripothuntadi.
0: When once there is love, it's just non violent.
1: Satyam akkada unte ahimsa akkade untuntadi.
0: Where there is truth, there is non violence.
1: Dharmam ekkada unte akkade ahimsa untundi.
0: Where there is dharma, there is non violence.
1: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమను ఎక్కడ ఉంటాయో అక్కడనే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ ఆన్ వైలెన్స్.
1: సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి.
0: You should act with both of your hands along the path of right.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manam shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akra himsane ledu.
0: Then there is no violence.
1: Kaga ee satya dharma shantilu rendu untinappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness
1: and peace,
0: there is no violence. Manaku
1: himsa ane sankalpam kuda raadu.
0: You don't think of any violent things.
1: Ee lokamlo ekkada chuchina gaani himsakrutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యూ ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: We should never give up love.
1: నా అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
0: In all discourses most necessarily Bhagavan refers
1: to ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాస.
0: This love and dharma, inhalation and exhalation, breathing process.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: వాట్ ఎవర్ మే బి ది సబ్జెక్ట్,
1: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: This love and righteousness,
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
0: That is standard.
1: సత్యం వద ధర్మం చర.
0: Be truth and follow dharma, righteousness.
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: They should be present throughout our lifetime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: You certainly go through many texts.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యూ ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ థరో రీడింగ్,
1: ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము భద్రం చేసుకుంటున్నాం.
0: టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్, ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైచియస్నెస్.
1: సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్.
1: సేవలు అంటే ఎట్లాంటివి?
0: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ సో యాజ్ టు కిల్ అవర్ ఈగో.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సర్వ్.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: Many pray to Swami, Swami give us good mind.
1: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I will go, I'll be treading on the path of righteousness.
1: వారు భక్తులే కాదు.
0: Those that ask like that are not devotees at all.
1: ఎందుకనగా?
0: Why?
1: నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
0: యు ప్రే ఫర్ ఎ గుడ్ మైండ్, ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గుడ్ మైండ్.
1: ఒకరి ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, హాస్ టు బి గివెన్ అండ్ రిసీవ్డ్.
1: నీకు సద్బుద్ధి ఉంది,
0: యు హావ్ ద గుడ్ మైండ్,
1: కానీ నీ ఉపయోగపెట్టండి.
0: బట్ యు డోంట్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము,
0: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ది
1: ప్లేట్. తింటే కదా నీ ఆకలి తీరుతుంది.
0: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి అపీస్డ్.
1: ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: ఇఫ్ యు డోంట్ ఈట్ హౌ డు యు ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: యు షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యు హావ్ ఎనర్జీ.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: యు డోంట్ ఈట్ అండ్ సర్వ్ ఫర్ హంగర్.
1: నీవు బలహీనుడిగా భావిస్తున్నావు.
0: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కానీ ఈనాటి ఆచరణ ఎట్లా ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: మోస్ట్ ఆల్ డివోటీస్ అటెండ్ కాంగ్రిగేషన్స్ వేర్ దర్ ఇస్ హరికథ ఆర్ డిస్కోర్స్ ఆర్
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: సో లాంగ్
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: సో లాంగ్
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: సో లాంగ్ హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చావు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to number of discourses this
1: way? ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice, you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a matter of
1: fashion. ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen to this.
1: ఏమి జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things
1: are said. They ask, at least tell a little. It
0: has not gone into
1: the head.
0: Then what have gone?
1: భక్తులు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిన్నె నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: ఈ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఎ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాస్ ది క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికేమి ఓ గౌడు దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: The scholar should have all the pride of talking to masses, large crowd.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
0: one day
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
0: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: సరే, సీట్ ఫిలప్ కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: The pandit said, the vacant seat should be occupied. Doesn't matter, send your son.
1: సరే, ఇంటికి పోయాడు.
0: He went home.
1: ఒరే, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunu unnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundi emto, vaadu avanni vadali petti potadu emto, etta vaadini pampincheedi ani sandehinchadu.
0: This person started wondering and felt so sad because the scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: This person approached the pandit.
1: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, he told this pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: దయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: This pandit told straight away so as to be imprinted on his heart.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
0: You have been listening to my talks since 16
1: years. మీకు ఎంత వైరాగ్యం వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది.
0: To what extent you developed this renunciation?
1: ఒక దినం మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
0: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: Same thing, years and years after year we come here.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెనన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంత కాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
0: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
0: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: Have you taken in at least one word? That
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: We still ask Bhagavan, I want this, do this for me.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
0: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగే కూడా నువ్వు మీకేమైనా అవమానం లేదా?
0: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీసింగ్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
0: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
0: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
0: స్టిల్ అవర్
1: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
0: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
0: Still we want, Swami, you do this for me.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
0: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: చెప్పినట్టు నడుచుకోండి.
0: You follow as per his command.
1: నడుచుకోవడానికి జీరో, అడగడానికి హీరో.
0: In practice we are zero, to ask we are heroes.
1: కనుక ఈనాడు భక్తులంతా ఎట్టుందంటే పనికి పరార్, తిండికి తయారు.
0: తిండికి తయారు, వేర్ రెడీ ఫర్ ఫుడ్. పనికి పరార్, ఫర్ వర్క్ విల్ రన్ అవే.
1: చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రము పాటించడం లేదు.
0: వీ డోంట్ అబ్జర్వ్ ప్రాక్టీస్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్.
1: కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ ఒబే, ఫాలో ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ, దట్ ఇస్ సెడ్.
1: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
0: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ దేర్. They are not meant for simply going
1: through.
0: All religious books are not meant for mere reading.
1: They are
0: meant so as to be practiced.
1: Today we
0: just go through them repeatedly.
1: Oh, రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
0: ఓర్ ఇయర్స్ వీ గో
1: చేసిన పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. అది పారాయణాలు పరిగెత్తిపోతుంది.
0: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
1: రన్నింగ్ అవే,
0: ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
1: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
0: వై షుడ్ యూ రీడ్ దెన్?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
0: ఎట్లీస్ట్ ప్రాక్టీస్ వన్,
1: అదే చాలు.
0: దట్స్ ఎనఫ్.
1: ఎందుకనగా
0: ద రీజన్,
1: గంగ గోవు పాలు గంటడైన చాలు.
0: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
1: కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: కనుక నీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ అంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ ఫుల్.
0: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ ఫుల్.
1: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
0: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
1: అధిక భాష లేకుండా చూసుకోండి.
0: డోంట్ టాక్ టూ మచ్.
1: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
0: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
1: ప్రేమను మాత్రం వదలకండి.
0: నెవర్ గివ్ అప్ లవ్.
1: ఏదైనా సహాయం వస్తే తప్పక దానికి సహాయం చేయాలి.
0: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
1: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్
1: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
0: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
1: జీవించడం ఆశ్రమంలో,
0: వీ లివ్ ఇన్ ఆశ్రమ్.
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
0: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
0: Why should we be here in the ashram?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమం కావాలి.
0: In order to be free from all anxiety.
1: అన్ని అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
0: Though we are here, we have so many attachments.
1: ఈ శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమం చేరినటువంటిది కాదు.
0: It is full of suffering, శ్రమ. It's not ashrama. That is a relief to all the kind of suffering.
1: శ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
0: You should not be tired. You should not have any exertion.
1: అశ్రమ
0: అశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
0: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 5th discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Namo nirahankar samadukha sukachami. Ahankara mamakaramulu dooramu chesukoni sukamunu dukkamunu tamamuga bhavinchi orimi galiginatuvanti vyakti naaku atyanta priyudu ani గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పౌండ్స్ దట్ హీఈస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం అటాచ్మెంట్స్ అండ్ హూ కెన్ ట్రీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ జాయ్ అండ్ సారో.
1: ఇది సామాన్య సాధకులకు అసాధ్యం.
2: ఫర్ ఆర్డినరీ సాధకర్స్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
1: నిత్య జీవితంలో షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆర్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది ఫ్యామిలీ పాత్ టు ఫాలో దిస్ పర్టికులర్ థింగ్. దే మే బి ఏబుల్ టు జస్ట్ వర్షిప్ గాడ్, దే మే బి ఏబుల్ టు ఆఫర్ 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ విచ్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ స్క్రిప్చర్స్, బట్ దిస్ the nirmama nirahankara which has been explained would be very difficult for an ordinary sadhaka.
1: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
1: Mana yokka tattvam daivam yokka aatma bhinnamuga ga chuchinanta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we do not differentiate our own principle from the command and the order of the Lord himself.
1: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ the divinity of the individual, who would be able to just follow it?
1: Swashariram swayam jyotihi. Swashariram swayam jyotihi. Swarupam sarvarachanam. Bhagavantudu sarvula dehamunandunu sarvarachakuniga జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకారం మమకారములో అరిక

0: చెప్పుకోవటం అది సులభం అవుతుంది.
1: వన్ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యోతి అండ్ ఫ్లేమ్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ ఆల్ పీపుల్. ఇట్ వుడ్ బి పాసిబుల్ టు కంట్రోల్ అవర్ ఈగోయిజం అండ్ ఆల్సో అవర్ అటాచ్మెంట్.
0: స్వశరీరం స్వయం జ్యోతి. ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటున్నది.
1: దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీస్.
0: స్వరూపం సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
1: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫార్మ్.
0: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజన్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
0: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
0: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
1: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
0: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
1: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వి హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
0: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
1: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ దే సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
0: బయట ప్రపంచములో కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: బయట ప్రదేశములో కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
0: దృష్టిలో కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ యాజ్ సచ్.
0: మా లోపలని,
1: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
0: మా అంతరాత్మ ఎందే,
1: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
0: మా దివ్య భావము నుండి,
1: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
1: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
0: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
1: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, షీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
0: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
1: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
0: దేహమనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
1: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
0: కనుకనే మానవుని యొక్క శరీరం ముందే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్ సైడ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బియాండ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
0: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండే చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ. ఫైబర్స్
0: మట్టి జలము అగ్ని వాయువు ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ద లార్డ్ ఇన్ దీస్ వెరీ ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్కై ఆర్ స్పేస్.
0: మట్టిలో మాణిక్యము చిక్కును కానీ మానులో చిక్కదు.
1: యు ఫైండ్ ది డైమండ్స్ ఇన్ ద ఎర్త్ అండ్ నాట్ ఆన్ ది టాప్ ఆఫ్ ఎ ట్రీ.
0: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
1: ఇన్ ది సేమ్ వే యు ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
0: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధనల చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్.
0: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ ఎందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
1: గాడ్ హెస్ బీన్ డ్వెలింగ్ ఇన్సైడ్ ది బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ యూనిట్ ఈక్వల్ టు ఇన్ మెజర్మెంట్ టు ఎ థంబ్.
0: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: దిస్ బాడీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్.
0: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
1: ఇట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్.
0: దైవము ఊరేగించేటువంటి రథము.
1: దిస్ ఈజ్ ఎ చారియట్ విచ్ క్యారీస్ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
0: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
1: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీఈస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
0: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బీ ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
0: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మలు ఎందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనలు ఎందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
1: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
0: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
0: ధర్మవిరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
0: కారణమేమనగా దేహో దేవాలయతో జీవో దేవ సనాతన.
1: ది రీజన్ ఈస్ దాట్ దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
1: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సీక్రెట్ వే పాసిబుల్.
0: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
0: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
1: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
1: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
0: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఒబ్టైన్ ఈజీలీ బై అస్.
0: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నెంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
0: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యూ వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నెంబర్ ఆఫ్ జన్మ.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
1: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
0: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
1: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సీక్రెట్ బోట్ విచ్ విల్ హావ్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ సో దాట్ విల్ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార సేఫ్లీ.
0: ఈ యొక్క సాగరమునందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
1: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
0: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహమోహచ్చల్యమైనటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్ లాస్ట్ గ్రీడ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ దే ఆర్ కంపేర్డ్ టు ది క్రోకడైల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ట్రబుల్ ద మ్యాన్.
0: ఈ సంసారం అనేటువంటి సాగరము చాలా అగాధమైనటువంటిది.
1: దిస్ ఓషన్ ఆఫ్ సంసార ఈజ్ అన్ఫాథమబుల్.
0: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
0: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
1: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
0: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
1: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూఆర్ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్స్ ది బెస్ట్ మెథడ్ ఈస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: స్వశరీరీ స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకు కూడాను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
1: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
0: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
1: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్తుణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
1: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
0: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైప్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
1: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
0: Eeta nechukunna tarvata ee yokka sahaya karmalu sahaya kriyalu ee sahaya padarthamulu manaku emaatram kodano avasaram undadu.
1: Once you learn swimming, the aids will be of no use to you.
0: Ade vidhamugani geeta manaku artham ayyanta varaku ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
0: గీతా యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగముగా గోచరిస్తాయి.
1: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
0: భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
1: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఈ ఆరు విధములైన అరిషడ్ వర్గమును సాధించమని కూడా బోధించింది.
1: ఇట్ హాస్ ఆల్సో టాట్ దట్ యు హావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
0: చెప్పుట సులభం, చేయుట కష్టం.
1: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
0: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియముల యందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these five senses and he is only activating.
0: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
1: Before we recognize this truth and experience it, whatever other things which you may do, they will not be giving us satisfaction.
0: నోటిని ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిడినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
1: స్వీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్, వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో, యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్, బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
0: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
1: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
0: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
1: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
0: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేతుము, ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ anger, etc., you would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
0: compassion,
1: love, etc.
0: Kanuka mottamota bhakti bhakti bhakti ee bhakti aneetundi vishayam lopala kevalamu manavuni yokka vishayam emito bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
1: In the very first place, we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
0: Bhagavantuni pai gala anuraktiye bhakti.
1: Bhakti, devotion refers to the love of the Lord.
0: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
1: Describing devotion as love for the Lord looks like a very big
0: kanuka bhagavantuni endundinatundi oka bhakaram aneetundi jeeva shaktini అనురక్తి అంటున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
1: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వలెంట్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఈవ్ దీస్ టు ది క్యారెక్టరిస్టిక్
0: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
1: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
0: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి
1: లవ్ మే బి కంపేర్డ్ టు లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
0: యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కాని పరుల నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది. మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
1: In this world, man has developed the disease of some bhavaroga.
0: Prati okkati kudanu manaku rogame kaani bhogamu kaadu.
1: All that we see in life is more in the form of a disease rather than in the form of enjoyment.
0: Manaku aakali anetundi oka rogamu prarambhamaindi.
1: Take for example the disease of hunger.
0: Ee aakali anetundi rogamunaku anname deeniki aushadham.
1: Food is the medicine for the disease of hunger.
0: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
1: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
0: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
1: We think that this is really an enjoyment.
0: పంచభక్ష పరమానములతో కూడినటువంటి ఆహారము భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
1: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
0: Kaadu kaadu. Idi rogamulaku aushadhame.
1: But it is not true. It is
0: konni aushadhamulu aneka vidhamainatundi okka aushadhamulu mix chesi dani bhujistuntaru.
1: Sometimes medicines are in the form of a mixture which contains
0: oka aakali aneetundi okka ee rogamulaku pancha bhaksha paramannamulu ivanni kudanu oka mixture ga teeskoni bhujinchavalsi vastundi.
1: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But there is only a medicine.
0: Dahamu.
1: Thirst.
0: Idi kudanu oka rogame.
1: This is also a disease.
0: Deeniki challani paniyam andinchinappudu ee rogam nivarana avutundi.
1: When you give cold drink, this disease is cured.
0: Idhe vidhamugane ఈ అర్షడ్ వర్గములు కామ క్రోధ రోగ మోహం అనుమాత్సల్యములు ఇవన్నీ కూడా మానవుని ఆవరించినటువంటి రోగములే.
1: ఇన్ ది సేమ్ వే దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్, యాంగర్, హేట్రెడ్, అండ్ ఈగోయిజం,
0: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
1: ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ బికమ్ మెడిసిన్.
0: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కానీ ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
1: Man has been thinking wrongly that he is enjoying different types of.
0: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
1: He has been teased by a number of diseases.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశాన్ని గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
1: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
0: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
1: All the sadhanas have been done only with the help of this body.
0: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
1: All the types of education we have been learning only through the body.
0: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
1: The extraordinary speciality of God is also being learned through body.
0: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
1: Taking body as the basis, we have to make an attempt to see the Lord inside it.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
0: పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
0: పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
1: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్రము లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
1: We have to make an incessant search and a serious search and find God's knowledge about it.
0: Seek, seek, and it shall be found.
1: It is said, seek, seek, and you will find it. It shall be found.
0: Manu vetiki, vetiki, vetiki, vetiki, darulo, praveshinchinappude, అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము.
1: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
0: అనేక పదార్థములు ఉన్నటువంటి గదిలో కూడా మనం ప్రవేశించి వెతికినప్పుడే మనకు కావలసిన పదార్థం చిక్కుతుంది.
1: For example, if you go to a room where a number of articles are kept, only when you search you'll be able to get the article which you want.
0: వెతకక పూర్వము మనకు కావలసిన పదార్థము లభించదు.
1: Without searching you will not get the article which you want.
0: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
0: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
0: కనుక మనం అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
1: Therefore you have to ask and ask, knock at the door and knock, and then you have to search and search, seek and seek.
0: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
1: We have been knocking at the door.
0: ఏ తలుపును తడుతున్నాం విచారించుకోవాలి.
1: You have to just search and find out which particular door are you knocking
0: at. మోక్ష తలుపును తడుతున్నామా, బంధన తలుపును తడుతున్నామా?
1: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
0: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
1: We have not been knocking at the door where God is residing inside.
0: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
1: We are knocking at the door where the devils are dwelling.
0: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
1: Whom are we approaching and taking shelter in?
0: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the truth. Whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
0: దైవాన్ని దర్శిస్తున్నాము.
1: We are looking at the Lord.
0: కాని దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
1: But we are not asking the divinity itself.
0: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
1: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
0: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
1: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
0: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకం గావించుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
1: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
0: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
0: ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
0: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
1: And in what way should we aspire for the Lord?
0: Mandalo marigina matakai leduda amba amba ani arachinatlu.
1: It is in the way that a calf will be crying most heartily for the mother which has gone along with the herd of cows.
0: Bhatta vasina kanta viraha vedana sokki moola moolala dagi moolginatlu.
1: Like a chaste woman who has lost her husband and who cries on account of the suffering.
0: ఆకలి చేతను అల్లాడు చున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
1: Like a person who is hungry, who is suffering from the pangs of hunger, asking for
0: food. బిడ్డలు లేకను అల్లాడు చున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
1: In the same way, a person who does not have children will be aspiring for a child and praying for a child with the God. In that particular fashion, we have to
0: pray. Today,
1: with a full of devotion,
0: తాదాత్మిక తత్వాన్ని అనుభవిస్తూ,
1: feeling oneself with the Lord and praying,
0: దైవత్వమును ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
1: Identifying himself with the Lord, he has to just pray for him.
0: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా చేస్తూ ఉన్నాయి.
1: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
0: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
1: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్, అండ్ ఇన్ ద వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
0: మనో మాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్, ఇట్ బికమ్స్ ప్రేయర్.
0: మనో మాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్, ఇట్ బికమ్స్ వర్షిప్.
0: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
1: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్, యూ బికమ్.
0: కనుకనే మనస్సు ఏకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్ ద
0: ఐటి. ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
1: టుడే వీ హావ్ టు వెరిఫై వెదర్ వీ ఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పాత్.
0: మనసు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
1: థాట్, వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్, బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
0: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
1: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
1: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
0: Kanuka ee vidhamainatunte action anta kudanu daivam daggara chellavu.
1: All these things will not work with God.
0: Yat bhavam tad bhavati ani yatti tattvamo atti phalitamu untuntadi.
1: Your thoughts will bring you the results.
0: Yatti pindyo atti rotte.
1: The size of the cake depends upon the quantity of
0: flour. Yetti tindo atti threpu.
1: Your hiccup depends upon the food that has just taken.
0: Yetti bhavamo atti bahyam.
1: And whatever we are feeling is reflected in the way that we talk.
0: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
1: In the very first place, therefore, we have to try to purify our own feelings.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: విరాట్ మేక్ అవర్ లవ్ ప్యూర్.
0: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ,
1: విరాట్ జస్ట్ డెవలప్ ఫర్దర్.
0: క్షమకు మించినటువంటిది మన మరొకటి జగత్తులో లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
0: క్షమ సత్యము.
1: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ఈస్ రైషియస్నెస్.
0: క్షమ వేదము.
1: ఇట్ ఈస్ వేద.
0: క్షమ అహింస.
1: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
0: క్షమ సర్వము.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
0: క్షమ దయ.
1: ఇట్ ఈస్ కంపాషన్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక, అనగా ఓరిమి,
1: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్,
0: ఈ ఓర్పుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ బి ఏబుల్ టు
0: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
0: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
1: This anger is rather dangerous.
0: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
1: This anger is going to ruin the very life of man.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మ నిపించుకున్నట్టు చేకూరుచుమి.
1: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
0: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
1: Not merely that, he would lose his own wealth also.
0: Tanakungara gauravamu daddamu seyunu.
1: All the honor that he enjoys will be burnt to ashes.
0: Tanavarala keda seyunu.
1: And it will bring separation from the people who are near and
0: dear. Jannaku kopamu valla sarvamu chedugunu.
1: On account of anger, people will lose everything.
0: Kanukani ఈ కోప, తాప, ఈశ్వర, దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు, భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్, బికాస్ this particular hatred, jealousy and such other bad traits are going to be very harmful.
0: Prema dveshanni erugudu.
1: Love does not know.
0: Prema swarthaniki pravesham ivvadu.
1: Love does not allow selfishness to enter.
0: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
1: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్.
0: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునిట ఉండదు.
1: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
0: కనుకని ఈ ప్రేమ తత్వమే దైవత్వం.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్.
0: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
1: ఇఫ్ వి వాంట్ టు అక్వైర్ లవ్ అండ్ వి వాంట్ టు అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్.
0: పుట్టిన చంద్రుని మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండెంటను లేకపోతే పెట్టమాక్స్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుడు చూడాలి.
1: If you want to see moon, there is no need for the help of a torch light or some candle light etc. In the light of moon itself you will be able to see moon.
0: Kanuka daivanni manam pondavalanante daivam prema swaroopudu.
1: If you want to acquire and reach God, God is the very embodiment of
0: prema. Swaroopunni pondalanukunte prema aadharamtone pondachunu kaani japa tapa jana ivanni kuda manaku akkarledu.
1: Only on the basis of love you can reach God because he is the very embodiment of love. There is no need for meditation.
0: Ee prema paripakva sthitiki vacche anta varaku మనకు ఈ సాధన అవసరం.
1: బట్ దెర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జపతప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
0: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
1: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
0: కనుక జపము తపము జ్ఞానము భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
1: The good acts like japa, tapa, dhyana, etc. will make your, will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
0: Karuka, ee vidhamaina sadhanalu, pavitramaina prabodhalu, manam kontha varakunu aalakinchi, daani artham chesukoni, aacharaniyandu unchinappude, manamu dhanyulamavutamaneetundi satyanni ee naadu meeru gurtinchali.
1: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we be able to reach the goal.
0: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సాత్వికంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

చక్కెర కంటే తీపి, దది సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము

నిత్యమీ చక్కని దాని మీరు స్మరియుంపుము

0: sweeter than the sugar, tastier than the butter, tastier than the nectar. It is the very nectar.
1: Santosh.
0: Chant the name, the glorious name of Krishna, which is all the sweetness. Embodiments of love.
1: ప్రాచీన కాలం నుండి కృష్ణతత్వం అనేటువంటిది ఆబాల వృద్ధుల వరకు కూడాను అతి మధురమైనటువంటి పేరు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యంగ్ అండ్ ఓల్డ్ లైక్ రిలిస్ట్ ద నేమ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ నెక్టరైన్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్నులు గావిస్తూ వచ్చింది.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీ వన్ లాస్ట్ వన్ సోన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియా.
1: గోపపాలులతో చేరి బలరామకృష్ణులు ఇరువురు కూడాను యమునా తీరమునందు గోవులను తీసుకుని ఆటలాడుతూ వచ్చారు.
0: అలాంగ్ విత్ కౌహర్డ్ బాయ్స్ బలరామ కృష్ణ వర్ గేజింగ్ ది కౌస్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్ యమున.
1: గోపబాలురు కృష్ణుని యొక్క ఆటపాటల్లో ఆనందములో మునిగి గోవులు యొక్క తత్వమనే మర్చిపోయారు.
0: ద కౌహర్డ్స్ దేర్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ కృష్ణ హ్యావ్ ఫర్గాటన్ దెమ్సెల్వ్స్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కౌస్ అరౌండ్.
1: కొంతసేపటికి చలిది భుజించి కొంత విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు.
0: దే వర్ రెస్టింగ్ ఆఫ్టర్ పార్టేకింగ్ దేర్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ లోపల తీవ్రమైనటువంటి వేడి నలుదిశలో కూడా వ్యాపిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ద హాట్ ఎయిర్ స్టార్టెడ్ బ్లోయింగ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్.
1: ఎక్కడ చూసినా కూడా మంటలు,
0: దేర్ ఫ్లేమ్స్ అబ్లేజ్ ఆల్ అరౌండ్.
1: చూచుటకే సాధ్యము కానటువంటి యొక్క జ్వాలలు,
0: ద ఫ్లేమ్స్ కాన్ బి ఈవెన్ వాచ్డ్.
1: గోపబాలులు చూచారు.
0: Cowherds noticed this.
1: Krishna, ee mantalanu neevu tappa anyulu challachaleru.
0: Cowherds said, Krishna, you only can extinguish the flame, the fire. None can ever do it.
1: Ee teevramaina vedi valla pasuvulu kodanu bharinchukolaleka nalutisalu kodanu parigettu vachayi.
0: Cows started running hither and there, being not able to bear the severe heat.
1: ఎవరూ తన యొక్క గోవులను పట్టడానికి వీలు కాలేకపోయింది.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కౌస్.
1: ఈ వేడి క్షణక్షణమునకు కూడాను అధికమవుతూ వచ్చింది.
0: ద హీట్ వెంట్ ఆన్ రైజింగ్ మోర్ అండ్ మోర్.
1: ఇంకా గోపాలకు వేరొక మార్గం కనిపించలేదు.
0: కౌహర్డ్స్ డిడ్ ఫైండ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్.
1: అందరూ పరిగెత్తి వచ్చి, కృష్ణ కృష్ణ కృష్ణ, నీవే వీటిని కాపాడాలి, రక్షించాలి, మమ్మల్ని క్షమించము అని కోరారు.
0: ఆల్ కౌహర్డ్స్ అప్రోచ్ కృష్ణ అండ్ దే సాట్ హిస్ పార్డన్ అండ్ సెడ్ దట్ హీ వాస్ ద ఓన్లీ రిఫ్యూజ్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు పక్కన నవ్వి, గోపబాలురా, ఇంతకాలం నాతో తిరిగి ఆడి పాడి ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఇంత మాత్రం మీకు ఒక విధమైనటువంటి అనుభవం లేకపోయిందా?
0: Krishna smilingly said to those cowherd boys, you have been moving with me, smiling, playing, singing, but could you not experience this much of fraction?
1: Kamsulu pampetuvanti dutala valla aneka paryayamulu varini hatamarchi meeku aanandam andistu vacharu.
0: I gave you all the delight by killing the messengers of Kamsa.
1: Ippudu ee govuru yokka avasthanu chuchi మీరు భరించలేకపోతున్నారు.
0: I am not able to bear the present plight of the cows now.
1: ఎక్కడ వెళ్ళినవో ఈ గోవులు, ఏ విధంగా ఉన్నవో ఏమి గోవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You were not able to notice where they have gone, where they have ran about all around in the vicinity.
1: అందర్ని దగ్గర పిలిచి
0: He called them
1: close. గోపబారు విచారించకండి.
0: He said, "Oh boys, do not worry."
1: కోరిన ఫలమిచ్చి కల్పవృక్షం ఉండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: When there is a wish fulfilling tree there in the backyard, why are you after other weeds?
1: అడిగిన పారిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: When there is wish fulfilling cow there, why do you buy another cow?
1: మిండెడి కాంతితో మేలు పర్వతం ఉండా వెండి బంగారుకై వెతుకునేలా.
0: When there is Meru mountain full of gold, why do you want to buy silver and gold?
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుని మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండగా ఈ చిన్న ఆపత్తునకై మీరు ఎందుకు ఇంత భ్రమిస్తున్నారు?
0: When Krishna is always with you, in you, above you, below you, around you, why are you worried about all these problems?
1: ఒక్కతూరి కన్నులు మూసుకొని నన్ను స్మరించండి.
0: You close your eyes and think of me at once.
1: కృష్ణుని ఆజ్ఞను నడుచుకునేటువంటి వారు గోపబాలు.
0: Those boys followed the command of Krishna in toto.
1: తక్షణమే అందరూ కన్నులు మూసుకున్నారు.
0: They closed their eyes immediately.
1: కృష్ణ కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వచ్చారు.
0: They were chanting the name of Krishna repeatedly.
1: ఒక్క క్షణమైన తర్వాత
0: within a moment of time
1: గోపబాలారా మీ నేత్రములు తెరచండి.
0: He wanted the cowherd boys to keep their eyes open.
1: చూడండి మీ గోవులు ఎక్కడ ఉన్నావో.
0: Find out where your cows are.
1: తెరిచి చూచేటప్పటికీ
0: when they watched,
1: అగ్ని చల్లారింది.
0: The fire was extinguished.
1: తమ తమ గోవులు తమ చెంతకు వచ్చినాయి.
0: They could see their own cows.
1: ఈ దృశ్యాన్ని చూచి ఈ గోపులు గోపపాలు ఆనందముతో మునిగి దీనిని భరించుకునలేక అతి త్వరగా తమ గృహములకు వెళ్లి తమ తల్లిదండ్రులకు ఈ విచిత్రమైనటువంటి చిత్రమును నిరూపించాలని వెళ్లారు.
0: The cowherd boys were extremely happy, very much excited to find their own cows over there. By the grace of Krishna, they immediately ran to their residences and started narrating what all that happened to their parents.
1: ఇత్యాది విచిత్రమైన చిక్తులు ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపిస్తూనే వచ్చాయి.
0: Such mysteries are noticed everywhere.
1: కేవలం భారతదేశమునందు మాత్రమే కాదు.
0: Not merely in Bharat alone.
1: Russia ఎందు కూడాను
0: country Russia.
1: అక్కడ కూడాను ఇట్టి విచిత్రమైనటువంటి శక్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి.
0: Many miracles and mysteries were noticed.
1: Wolf Messenger అనేటువంటి అతను
0: Wolf Messenger
1: 1899 లోపల
0: in the year 1899
1: సెప్టెంబర్ 10వ తేదీ
0: సెప్టెంబర్ 10th
1: రష్యాలో జన్మించాడు.
0: He was born there in Russia.
1: జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
0: Right from the time of his birth, his face was just shining with all the brilliance.
1: చిన్న పిల్లవాడు తనకు తెలియకనే చేతులు త్రిప్పటం.
0: And that boy started just moving his hands.
1: నవ్వుకోవటము.
0: Start smiling within himself.
1: ఏదో మాట్లాడుకోవటము.
0: Talking within himself.
1: ఈ విధమైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చేష్టలన్నీ చేస్తూ వచ్చాడు.
0: He was acting in a mysterious way, an understandable way.
1: తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడి ఈ చిత్రాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: The parents were mystified because they could not know the significance.
1: ఈ విధంగా ఒక్క సంవత్సరం గడిచింది.
0: One year passed like this.
1: రెండవ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు.
0: Second year he started speaking.
1: తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు.
0: He was talking within himself.
1: తల గోక్కుంటున్నాడు.
0: Scratching his head.
1: నవ్వుకుంటున్నాడు.
0: He was smiling with him.
1: ఇక్కడ పరిగెత్తడం అక్కడ పరిగెత్తడం ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: He started running about all around and he was pretending as if he was talking to someone.
1: తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు.
0: Parents could not understand this mystery.
1: ఈ పిచ్చి పిల్లవాడా ఏంటి?
0: They were thinking that the boy might be mad.
1: ఎందుకోసం ఈ విధంగా చేస్తున్నాడు?
0: Why is he acting so?
1: ఎవరితో మాట్లాడుతున్నాడు?
0: With whom he is?
1: ఎవరిని చూసి నవ్వుతున్నాడు?
0: With whom has he been laughing?
1: ఈ విధంగా తమలో తాము ఎంతో ఆశ్చర్యపడుకుంటూ ఆనందాన్ని పొందుతూ తిరిగి కొంత భయాన్ని కూడా పొందుతూ వచ్చారు.
0: దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, దే వర్ మచ్ డిలైటెడ్, అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఈ విధంగానే జరుగుతూ ఉండగా
0: అట్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్
1: 1806వ దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకుని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు.
0: హెఫ్టీ పర్సనాలిటీ, హీ జస్ట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి.
0: హీ కాల్డ్ దట్ బాయ్ టు కమ్ క్లోజ్.
1: మెస్సింగ్ మెస్సింగ్ మెస్సింగ్ కమాన్ కమాన్ అన్నాడు.
0: ది జైజాంటిక్ పర్సన్ కాల్డ్ హిమ్ మెస్సింగ్ కమ్ క్లోజ్ టు మీ కమాన్.
1: దగ్గరికి పిలుచుకొని
0: హీ కాల్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన
0: boy,
1: ninnu nee talidandru pichivadanu kori,
0: your parents are thinking that you are mad.
1: ekkada oka pichaspatrilo cherchadamo leka edha balaru oka school lo cherchadamo ee vidhamainatundi kriyalaku siddhanga untunnaru.
0: your parents are prepared to admit you in the mental hospital. They want to admit you to school.
1: neevu ekkada neevu vellavaddu.
0: you don't need to go anywhere.
1: nee pichi telisina variki telustundi gaani pichi variki em telustundi.
0: Knowledge people know the significance of your madness, not the ignorant.
1: Adhyatmika pichi.
0: This is spiritual madness.
1: Ee pichi andariki padte deshame baagu padutundi.
0: If all are spiritually mad, the whole country would progress.
1: Kanuka neevu samanyamainatundi badullo neevu cheravaddu.
0: Don't get yourself admitted to ordinary schools.
1: Laukikamaina bhautikamaina ee vidyalayam niku ee maatramo antadu.
0: The formal secular knowledge will never impress you.
1: ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విచ్ యు హావ్ గాట్ టు లెర్న్.
1: నిన్ను చెప్పే నిమిత్తమే నేను వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ ఓన్లీ టు టీచ్ యు.
1: అప్పుడు ఆ పిల్లవాడు మెస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
0: వెన్ మిస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్ నాట్ టు ది ఇగ్నోరెంట్.
1: ఆధ్యాత్మిక పిచ్చి.
0: This is spiritual madness.
1: ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది.
0: If all are spiritually mad, the whole

0: అన్నాడు.
1: When missing said, oh grandfather, where do you come from?
0: నేను చెప్తాను తర్వాత.
1: He said, I tell you later.
0: నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ నేను అక్కడ నుంచి నేను వచ్చాను.
1: I have come from that place actually, which is not known to you.
0: ఈ మాటను మాత్రమే నీవు మరవద్దు.
1: Never forget this.
0: ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు.
1: Learn only the spiritual knowledge.
0: ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు.
1: Don't get into this worldly, ephemeral, secular, momentary knowledge.
0: నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది.
1: Now you are a boy.
0: ఇది పరిపక్వమయ్యేంత వరకు కూడాను నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు.
1: Until you mature, grown up, don't have any kind of association with anybody.
0: ఇదిగో నేను ఇంక వెళ్ళి వస్తున్నాను అన్నాడు. అక్కడ నుంచి అంతర్ధానమయ్యాడు.
1: Then he said, I'll go back. And there he vanished.
0: చూచాడు ఈ మెషిన్.
1: This machine started watching.
0: ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు?
1: Actual place where from he has come, where he has gone back to.
0: నేను అంతేనా వచ్చాను, తిరిగి నేను అక్కడికి వెళ్తానా? తనలో తానంతా విచారం చేస్తూ వచ్చాడు.
1: He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the same place.
0: ఎక్కడికి వెళ్ళాడు? ఇటు అటు పరిగెత్తాడు, లోపలికి వెళ్ళాడు, బయట వచ్చాడు, ఎగిరాడు, దుమికాడు, ఏమేమో చేస్తూ వచ్చాడు.
1: He ran in different directions. He was jumping in search of him.
0: ఇది నా చేత కానిటువంటి పని.
1: And he could not find him ultimately.
0: ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపనుడు నేను చేయలేడు.
1: It was possible to that noble soul to do it and not for an ignorant person like me.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు.
1: And he was growing day by day.
0: తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు.
1: Parents didn't send him out anywhere.
0: కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు.
1: And they kept him at home.
0: 1909 ఫిబ్రవరి 9 చూచాడు. నేను ఎక్కడికైనా వెళ్ళాలి.
1: I should go somewhere.
0: ఈ ఇంట్లో ఉండకూడదు.
1: I should not stay here.
0: ఇది లౌకికమైనవన్నీ విద్యను నేర్పుతున్నది.
1: And this teaches me the material knowledge.
0: ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు.
1: But the noble soul wanted me to acquire spiritual education.
0: లోపలికి వెళ్ళాడు.
1: He has gone in.
0: ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు.
1: And he didn't find any money there.
0: ఒక అర పైన 8 అణాలు ఉండినాయి.
1: On a particular rack, he could find 8 NS.
0: ఆ 8 అణాలు తీసుకున్నాడు.
1: And he took those 8 NS.
0: బయలుదేరాడు.
1: And he started moving.
0: ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు.
1: He does not know where he is going, where he should exactly go.
0: క్రమక్రమేణా ఈ 8 అణాల తోపల్నే ప్రపంచమంతా చుట్టాడు.
1: With his 8 NS, he could go around the world.
0: ఎవరూ అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు.
1: No one questioned him.
0: ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వారు లేరు.
1: No one asked for the ticket.
0: ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు.
1: No one asked for money.
0: ఎవరు అతని చెంతకే రాలేదు.
1: No one came close to him.
0: ఈ విధంగా తిరిగి
1: he wandered, moved.
0: కట్టగలపటికి 10 సంవత్సరం తిరిగాడు.
1: He went round for 10 long years.
0: అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది.
1: And he was aged 19.
0: 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు.
1: And then he stepped into this country, India.
0: ఇండియాలో ప్రవేశించి,
1: హావింగ్ కమ్ ఇంటూ ఇండియా,
0: కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్ లో కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ టు రీచ్ అనంతపుర్ ఫ్రమ్ కడప. హీ సాట్ దేర్ ఇన్ ద ట్రైన్.
0: ఇది వస్తూ కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్.
1: ద ట్రైన్ స్టాప్ దేర్ నియర్ కమలాపురం స్టేషన్.
0: అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను.
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ దేర్ అట్ దట్ టైమ్ ఇన్ కమలాపురం.
0: ఏమి చదువు?
1: వాట్ స్టడీస్?
0: పిచ్చి చదువు.
1: జస్ట్
0: 3-4 క్లాసులు చదువుతున్నావు అంతే.
1: We're just studying third class.
0: దాంట్లో రమేష్, రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు.
1: And the two friends sitting one on either side of his desk.
0: ఈ రమేష్ చాలా రిచ్ బాయ్.
1: రమేష్ ఇస్ ఎ రిచ్ బాయ్.
0: అతని తండ్రి సిరిస్ దార్.
1: హిస్ ఫాదర్ ఇస్ సిరిస్ దార్.
0: సిరిస్ దార్ అంటే సిరిస్ దార్ అప్పుడు పేరు సిరిస్ దార్ అంటే
1: రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్ దార్.
0: అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని సాయంకాల సమయం లోపల స్టేషన్ వైపును వెళ్లేటువంటి వారం.

0: And in the evening time, they used to go close to the station.
1: ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారము.
0: And they talk about the spiritual matters.
1: అప్పుడు ఏదో ఒక దినానికి రెండు ట్రైన్లు ఒక ట్రైన్ ప్రయాణం చేసేటువంటివి.
0: ఎవ్రీ డే అలాంగ్ ద రూట్ వన్ ఆర్ టూ
1: ట్రైన్
0: టచ్ ది స్టేషన్.
1: ఎక్కువ లేదు.
0: నాట్ మెనీ ట్రైన్స్ వెన్ బై.
1: మేము ముగ్గురు నడిచాము.
0: ఆల్ ది త్రీ
1: స్టేషన్ కు ప్రక్కలోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము.
0: ఆల్ ది త్రీ సాట్ దేర్ ఆన్ ఎ బోల్డర్. వారంతా
1: ఏదో ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము.
0: అండ్ ది టూ అదర్ బాయ్స్ వర్ పుట్టింగ్ క్వశ్చన్స్ టు భగవాన్ అండ్ భగవాన్ వాస్ క్లారిఫైయింగ్ దేర్ డౌట్స్.
1: ఈ కడప నుంచి అనంతపోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెషిన్.
0: దిస్ మెషిన్ నోటీస్ త్రూ ద విండో యాజ్ యూ ట్రావెలింగ్ ఫ్రమ్ కడప టువర్డ్స్ అనంతపూర్.
1: ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు.
0: The moment the train started to open the door,
1: dumkadu,
0: he jumped out of the train,
1: paddadu,
0: and he fell down.
1: Ayyo paapam kaalu virigindeyemo ani na venta unnatundi ee Rameshwaram vallu chaala baadha paddaru.
0: The two other boys felt so sad because he might have sustained a fracture as he jumped out of the train.
1: Kaaledu evari kosam vastunnaru, నా కోసం వస్తున్నాడు.
0: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్.
1: ప్రమాదము జరగదు, నిరుగుకుండండి అన్నాడు.
0: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. ఫర్ హూమ్ ఈజ్ హి కమింగ్? హి ఇస్ కమింగ్ టు సీ మీ. నథింగ్ విల్ హ్యాపెన్.
1: నడిచాడు, ఒక బ్యాగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు.
0: అండ్ హి వాస్ అకంపనింగ్ దీస్ త్రీ, ఫాలోయింగ్ దీస్ త్రీ బాయ్స్.
1: అయితే మాకు దగ్గర రాలేదు.
0: But he didn't come very near to them.
1: పదడుగులు దూరంలో కూర్చున్నాడు.
0: He sat 10 feet away from them.
1: కంటిదారా కారుస్తూ,
0: shedding tears,
1: నన్ను చూస్తూ ఉన్నాడు.
0: He was watching Bharat.
1: రెప్ప కూడాను వేయలేదు.
0: Well, he didn't just a wing.
1: ఈ దృశ్యాన్ని రమేష్ రాము చూచారు.
0: And the two other boys, Ramesh, noticed this scene.
1: అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు.
0: And the boys were afraid of foreigners.
1: ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ బాయ్స్ వర్ అఫ్రైడ్ టు సీ వైట్ పీపుల్ బికాజ్ దే వర్ అండర్ ద ఫాల్స్ ఒపీనియన్ దట్ దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఆర్మీ.
1: ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు.
0: దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ దే వుడ్ బి దే హావ్ టు జాయిన్ ది మిలిటరీ.
1: కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర దగ్గర వస్తూ వచ్చాడు.
0: బట్ దిస్ మిస్సింగ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్.
1: రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి.
0: రమేష్ ran immediately.
1: తండ్రి దగ్గరికి వెళ్లి,
0: he went to his mother.
1: నాన్న, నువ్వు జీప్ తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు.
0: And he told his father, you should come here immediately.
1: నీవు మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో.
0: సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు అస్.
1: ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికని వచ్చారు.
0: దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ అస్.
1: ఒక తెల్లటి దొర.
0: ఈజ్ ఎ వైట్ మ్యాన్.
1: అతను స్వామి వైపునే చూస్తున్నాడు.
0: అండ్ హి హస్ బీన్ వాచింగ్ రాజు.
1: కనుక రాజును చూస్తూనే ఉన్నాడు.
0: అండ్ హి హస్ బీన్ వాచింగ్ హిమ్ ఇంటెన్స్లీ
1: అని చెప్పి తండ్రితో చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే.
0: అండ్ సో సేయింగ్ హి మేడ్ హిస్ ఫాదర్ టు కమ్ టు దట్ స్పాట్ ఇన్ హిస్ జీప్.
1: ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకున్నాడు.
0: అండ్ దెన్ ఫాదర్ మేడ్ రాజు భగవాన్ సిట్ దేర్ ఇన్ హిస్ కార్.
1: రాజు, నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను.
0: అండ్ హి సెడ్ ఐ విల్ సర్టన్లీ టేక్ యు టు
1: యువర్ హోమ్. మొట్టమొదట మా ఇంటికి రా.
0: అండ్ యు ఫస్ట్ యు కమ్ టు అవర్ రెసిడెన్స్.
1: వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు.
0: అండ్ హి టుక్ భగవాన్ టు హిస్ హోమ్.
1: తీసుకుని పోతే ఆ జీప్ పోయిన చోట అంతా తాను వచ్చాడు. మెస్సింగ్,
0: ద మెస్సింగ్ ఫాలోడ్ ద జీప్ త్రూ అవుట్.
1: వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేశాడు. డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు.
0: అండ్ హీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హౌస్ డే అండ్ నైట్.
1: తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము, పిలిచటము, చాలా ఆనందంగా తను నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది.
0: వెన్ ఎవర్ హీ హాడ్ అన్ అకేషన్ టు సీ భగవాన్ ఓవర్ దేర్ హీ యూస్ టు స్మైల్ అండ్ టాక్ విత్ హిమ్సెల్ఫ్ జంప్ ఇన్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: కానీ ఇది సరైనది కాదు. బ్రిటిష్ వాళ్లకు మనం ఏం చెప్పడానికి వీలు లేదు కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు.
0: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టైమ్ యాజ్ హీ హ్యాపెన్ టు బి ద ఫారెన్ రూల్ ఇట్ వాస్ బోల్టెడ్ ఫ్రమ్ హిస్
1: సైడ్. ఇంటికి పంపించారు, చెప్పి పంపించారు.
0: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ రెసిడెన్స్.
1: అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు.
0: అట్ దట్ టైమ్ శేషం రాజు వాస్ ది టీచర్ దేర్.
1: చూడండి, ఒక దొరగారు వచ్చి అబ్బాయిని రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు, మేము మా ఇంటిలో దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు.
0: మెసేజ్ వాజ్ సెంట్ టు శేషంరాజు, సార్, హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్, బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్ బట్ రైట్ నౌ హీస్ విత్ అస్.
1: చూచాడు, 3 దినములు అయిన తర్వాత ఈయన ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు.
0: హీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ 3 డేస్ అండ్ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్.
1: ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్తో డోర్ పైన రాసేశాడు.
0: హీ స్క్రిబుల్డ్ ఫ్యూ లైన్స్ ఆన్ ద డోర్.
1: ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతులు.
0: ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆర్ వెరీ లక్కీ, ఫార్చునేట్.
1: ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు.
0: దే హ్యావ్ దిస్ బాయ్ హియర్.
1: ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ దిస్ బాయ్.
1: నాకు ఇంతనే ప్రాప్తి.
0: ఐ డిజర్వ్డ్ ఓన్లీ దిస్ మచ్ రైట్
1: అని వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి,
0: అండ్ హీ సెడ్ థ్యాంక్స్ టు దెమ్,
1: తాను వెళ్లిపోయాడు.
0: అండ్ హీ రిటర్న్.
1: వెళ్లిపోయినటువంటి వాడు తిరిగి రష్యా చేరాడు.
0: అండ్ హీ రీచ్ రష్యా.
1: రష్యా చేరిన తర్వాత,
0: హావింగ్ గోన్ దేర్,
1: మరి ఒక 20 సంవత్సరం తర్వాత మరి ఇండియాకు వచ్చేసాడు.
0: ఆఫ్టర్ 20 ఇయర్స్ హీ విజిటెడ్ ఇండియా అగైన్.
1: క్రిల్లిన్ అనేటువంటి ఒక కెమెరా తీసుకుని వచ్చేసాడు.
0: హీ బ్రాట్ ఎ కెమెరా, క్రిల్లిన్ కెమెరా.
1: దాన్ని తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ దట్ కెమెరా స్పెషల్.
1: ఇక్కడే దాన్ని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ హీ నెవర్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ కెమెరా.
1: దాంట్లో ఔరా అనేటువంటిది, అనగా ఒక మనిషి చుట్టూ కూడాను ఒక తేజస్సు వస్తుంది.
0: ద కిర్లియన్ ఫోటోగ్రఫీ వుడ్ కవర్ ద ఔరా అరౌండ్ యువర్ హెడ్.
1: సాత్వికమైనటువంటి దీనికి మంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సు వెనుక వైపున వస్తుంటుంది.
0: ఇఫ్ వన్ ఇస్ పైయస్ ఇన్ హిస్ నేచర్ ద ఔరా కలర్ వుడ్ బి బ్రైట్ అరౌండ్.
1: తమో గుణమైనటువంటి వారికి నల్లటి ఔరా వచ్చేస్తుంటారు.
0: మ్యాన్ విత్ ఇనర్షియా వి హ్యావ్ హిస్ ఔరా బ్లాక్ ఇన్ కలర్.
1: తమో గుణం వాడికి వచ్చేసింది, ఇంకా రజో గుణం వాడికి ఎర్రటి ఔరా వచ్చింది.
0: ద వన్ విత్ ఎమోషనల్ టెంపరమెంట్ విల్ హావ్ రెడ్ ఔరా.
1: ఈ కమలాపురమే వచ్చాడు. ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏమిటని ఎన్క్వైరీ చేసుకున్నాడు.
0: హీ కేమ్ బ్యాక్ టు కమలాపురం అండ్ ఎంక్వైరింగ్ వేర్ రాజు వాస్.
1: అప్పటికి నేను మారిపోయినాను, రాజు కాదు.
0: బై దట్ టైమ్ హీ ఇస్ నో మోర్ రాజు.
1: అతను ఇప్పుడు గురువు అయినాడు మా హిందువులకంతా.
0: నౌ he is preceptor, a guru himself.
1: Atani peru satyam.
0: His name is satyam.
1: Kabatti satya sai baba ani peru pettinaru.
0: His present name is satya sai baba.
1: Ippudu puttaparthi leka bengaluru lona untadu ani cheppin chepparu.
0: Right now he may be there in puttaparthi or bangalore.
1: Thana akkada unchi bayal deraadu bengaluru ki.
0: He started from there towards Bangalore.
1: Bengaluru bayateri rail vachinappudiki akkada crowd anta kaachukoni untundaru.
0: In fact there a big crowd was waiting.
1: Emti ee gumpu unte Satyasai Baba ki darshanam kosam vacham annaru.
0: The crowd responded they are all there to have darshan of Bhagwan.
1: Cheppetappudiki idenemo Satyasai Baba ani cheppindani akkade nilichukunnadu.
0: He stood there waiting for Bhagwan.
1: Nenu appudu vachi janam lopala tirugutu undinanu.
0: Bhagwan was moving amidst the crowd.
1: చూచాడు బెర్లిన్.
0: అండ్ దిస్ మిస్సింగ్ సా హిమ్.
1: ఈ అబ్బాయే ఆనాడు చూచినది.
0: హీ కుడ్ ఐడెంటిఫై దట్ హీ సా ద సేమ్ పర్సన్.
1: తేజస్ ఇంకను ప్రకాశిస్తూనే ఉన్నది.
0: అండ్ ది స్టిల్ యు ఫైండ్ ద బ్రిలియంట్.
1: అని మెత్తగా మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళాడు.
0: ఫస్ట్ హీ వెంట్ టు ది కాలేజ్ ప్రిన్సిపల్.
1: కాలేజీ ప్రిన్సిపల్ పేరు నరేంద్ర అని అతని. అప్పుడు
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ అట్ ద టైమ్ వాజ్ నరేంద్ర.
1: అతను చాలా గొప్పవాడు.
0: వెరీ గ్రేట్ మ్యాన్.
1: సంస్కృతం కూడా చదివినటువంటి వాడు.
0: హీ నోస్ సంస్కృత్.
1: పిల్లలకు చాలా చక్కగా బోధించేటువంటి వాడు.
0: అండ్ వాజ్ ఎ వెరీ గుడ్ టీచర్.
1: అతను డాక్టర్. తండ్రి పేరు దామోదర్.
0: అండ్ హీ హ్యాపెన్స్ టు బి సన్ ఆఫ్ దామోదర్.
1: అతను జడ్జి.
0: దామోదర్ వాజ్ ద జడ్జ్.
1: వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు.
0: Both of them were there.
1: Chepparu ee pillavaadiki nannu okka thuru chupinchandi annadu.
0: And he requested both of them, let me have darshan of this boy.
1: Tarvata camera open chesi,
0: and he opened the camera.
1: Itanu neeku sariyainatundi deento meeku kanipinchatam ledhu.
0: You are not able to see the reality, he said.
1: Itanu sakshat bhagavantude.
0: He is God himself.
1: Meeru gurtinchukolekapothunnaru.
0: You are not able to know.
1: సామాన్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు.
0: యూ గో బై ది ఆర్డినరీ ఫామ్.
1: ఔరాలో చూడండి మీరు బాగా.
0: యూ వాచ్ ది ఆరా.
1: దాన్ని తీశాడు. నేను నగర సంకీర్తన పోతే అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాను పైన నుంచి.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది నగర సంకీర్తన ఇట్ వాస్ దట్ టైమ్ వెన్ భగవాన్ వాస్ గివింగ్ దర్శన్ టు ది క్రౌడ్.
1: కింద నుంచి కెమెరా ఒత్తాడు.
0: అండ్ హీ క్లిక్డ్ ది కెమెరా.
1: ఏమిటో అన్ని లైట్ అవుతుంటూ అతని దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్ రౌండ్ ది ఆరా.
1: ఆ ఫోటో చూపించాడు.
0: అండ్ హి షోన్ ద ఫోటో.
1: నా మొహం చుట్టూ కూడాను పెద్ద తేజస్సు.
0: అరౌండ్ ది ఫేస్ ఆఫ్ భగవాన్ దేర్ ఇస్ ఎ బ్రిలియన్స్ రేడియన్స్.
1: నా దేహం పూర్తి కూడాను ఒక పవిత్రమైనటువంటి వైట్ లైట్ వచ్చేసేసి,
0: ద హోల్ బాడీ ఇస్ హైలీ ఎఫల్జెంట్.
1: నా బాడీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
0: నథింగ్ ఎల్స్ వాజ్ నోటీస్డ్ అదర్ దాన్
1: ఈ బాడీలో ప్రతి ఫింగర్, ప్రతి నెయిలు, ప్రతి ఇది అన్ని కనిపిస్తూ వచ్చాయి.
0: ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ కాగ్నైజబుల్.
1: నరేంద్ర ఈ ఫోటో తీసుకున్నాడు.
0: నరేంద్ర కలెక్టెడ్ దట్ ఫోటో.
1: తీసుకుని ఇలాంటి ఫోటోలు మా భారతదేశంలో చిక్కవు.
0: He said, it's not possible to have such photos here in India.
1: ఇది నాకు కావాలి అని ఆశించాడు.
0: And he wanted that photograph.
1: ఫోటోగ్రాఫ్ ఇస్తాను కానీ కెమెరా నేను ఇవ్వను అన్నాడు.
0: He said, I'll give the photo but not the camera.
1: దీంతో నేను ఇంకా ఎంతో అనుభవించవలసినటువంటి ఉన్నాయి.
0: I need some work to be done with this camera.
1: మొట్టమొదట ఆ బాబాతో నన్ను చేర్చండి చాలు నాకు.
0: And he said, just carry this photo, Bhagwan, that is enough, he said.
1: సాయంకాలం ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, క్లాస్ మీటింగ్ అని.
0: అండ్ ఇట్ వాజ్ మీటింగ్ ఆఫ్ హిస్ క్లాస్ స్టూడెంట్స్ దేర్.
1: అప్పుడు నేను కూర్చున్నాను.
0: భగవాన్ ఆల్సో వాజ్ ప్రెసెంట్ ఎట్ ద టైం.
1: అతను వచ్చాడు. ఈ క్లాస్ టీచర్స్, ఈ మాస్టర్స్ ఎవరిని చూడటం లేదు.
0: అండ్ హీ మిస్సింగ్ ఆల్సో కేమ్ ఓవర్ దేర్. హీ డిడ్ వాచ్ ఎనీబడీ.
1: ఎక్కడ కూర్చున్నాను, ఏం చేస్తున్నానని అటు ఇటు చూడటము, ఆ జనాల లోపల చూడటము, ఈ రకంగా జరుగుతుండాలి.
0: హీ హస్ కాన్సంట్రేటెడ్ హిస్ అటెన్షన్ ఆన్ భగవాన్ ఓన్లీ, వేర్ హీ వాజ్ మూవింగ్, వాట్ హీ వాజ్ డూయింగ్.
1: కట్టగడబడికి నన్ను చూచారు.
0: ఫైనల్లీ హీ సా భగవాన్.
1: మై డియర్, మై డియర్, మై డియర్ అని దగ్గరికి నడుచుకుంటూ దోచుకుంటూ వచ్చేసి,
0: హీ వెంట్ ఆన్ షౌటింగ్ మై డియర్, మై డియర్ అండ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు భగవాన్.
1: యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: అండ్ హీ సెడ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఐ ఆమ్ యువర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఐ ఆమ్ యువర్ ఇన్స్ట్రుమెంట్.
1: యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: యు ఆర్ మై ఎవ్రీథింగ్. యు ఆర్ మై ఎవ్రీథింగ్. యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: హీ వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ టెల్ దిస్ టు ఎనీబడీ టిల్ నౌ.
1: కనుకనే ఈ విధంగా చెప్పుకుంటూ తాను అక్కడే ఉంటుండి 10 దినములు అక్కడే ఉన్నాడు.
0: మిస్సింగ్ స్టేడ్ దేర్ ఫర్ 10 డేస్.
1: తనకు అన్ని చూపవలసినవన్నీ చూపినాను, చెప్పవలసినవన్నీ చెప్పినాను.
0: భగవాన్ టాట్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్ మెనీ టైమ్స్.
1: ఇది సామాన్యమైనటువంటి మానవత్వంతో గోచరిస్తుండాలి.
0: ఇట్ అపియర్స్ టు బి ఎ నార్మల్ హ్యూమన్ లైఫ్.
1: దైవం మానుష రూపేణ, దైవం దైవ రూపంలో ఎప్పుడు కూడా రాడు.
0: గాడ్ అపియర్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
1: మానవాకారం తందే వస్తుంటాడు.
0: హీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
1: ఇది మా శాస్త్రం నందు కూడా ఇది ఈ పద్ధతి ఉంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది డిక్టమ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: దానిపైన ఒక పెద్ద పుస్తకం రాశాడు.
0: అండ్ హీ హాస్ రిటన్ ఎ బుక్.
1: అది రాసి గోకాకు ఇచ్చాడు.
0: అండ్ హావింగ్ రిటన్ దట్ బుక్, హీ ప్రెజెంటెడ్ టు గోకాక్.
1: గోకాకు ఇంగ్లీష్ తెలుసు కానీ ఈ ఫ్రెంచ్ అంత బాగా తెలియదు.
0: గోకాక్ నోస్ ఇంగ్లీష్ థరలీ బట్ నాట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్.
1: దానిపైన ఈ రష్యన్ లాంగ్వేజ్ అసలే తెలియదు.
0: అండ్ రష్యన్ లాంగ్వేజ్ హాస్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్.
1: ఏదో పెట్టుకున్నాడు దగ్గర, కట్టగడపడికి అందరితోన వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తాను నేర్చుకుంటూ వచ్చాడు.
0: హౌఎవర్ హీ స్టార్టెడ్ పికింగ్ అప్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ఆల్ ద విజిటర్స్ విచ్ హ్యాపెన్ టు బి దేర్.
1: కొన్ని దినములు అయిన తర్వాత తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళాడు.
0: పీపుల్ డిడ్ నాట్ నో వేర్ దిస్ మిస్సింగ్ హ్యాస్ గాన్ లేటర్.
1: రష్యా నుంచి నరేంద్రకు లెటర్ వచ్చింది.
0: ప్రిన్సిపల్ నరేంద్ర రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ రష్యా.
1: యువర్ టీచర్ ఫర్ గాడ్.
0: అండ్ హీ సెడ్ యు ఆర్ ది టీచర్ ఆఫ్ గాడ్.
1: నీవెంత అదృష్టవంతుడు,
0: యూఆర్ వెరీ లక్కీ
1: అని చెప్పి అక్కడి నుంచి స్వామి విషయాలంతా నాకు తెలుపుతుండమని చెప్పి చెప్పాడు.
0: అండ్ హీ రిక్వెస్ట్ నరేంద్ర టు టెల్ హిమ్ వాట్ ఆల్ దట్ హీ నోస్ అబౌట్ భగవాన్.
1: ఒక దినము,
0: వన్ డే,
1: నేను నరేంద్ర ఇద్దరే కూర్చున్నాం.
0: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్, భగవాన్ అండ్ నరేంద్ర.
1: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను చెప్తూ వచ్చాను.
0: హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, భగవాన్ వాజ్ క్లారిఫైయింగ్ హిస్ డౌట్స్.
1: ఆ సమయంలో టక్కన అక్కడ వచ్చి దిగాడు.
0: At that moment, Mesing arrived there.
1: Etta vachadu, em vachadu anku chuste ticket ledu, emi ledu.
0: How he came there is a mystery, because he didn't have any ticket.
1: Vachadu, nannu chuchadu, tarvata mayamaipoyadu.
0: Immediately appeared there, saw Bhagavan and disappeared.
1: ఇది అందరికి గోచరమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ బై ఎవ్రీబడీ.
1: చెప్పితే అందరికి అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్.
1: దైవత్వం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది.
0: డివినిటీ ఇస్ హిడెన్ ట్రూత్
1: అని చెప్పి అప్పటి నుంచి ఈ కృష్ణుని యొక్క తత్వం అంతా నేర్పుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ వాజ్ టాట్.
1: తరువాత
0: లేటర్
1: ఒకనాడు
0: వన్ డే
1: ఈ గోపు బాలునంతా చేరి కృష్ణుడితో యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుతున్నారు.
0: The cowherd boys along with Krishna, they were just playing the game along the shores of Yamuna. The branches of the tree. They go on jumping from one tree to another tree.
1: ఆ విధమైన ఆటలు ఆడుతుంటే
0: while they were playing so,
1: కొంతమంది చాలా అలసిపోయారు.
0: Some were very much tired.
1: ఆ సమయం లోపల
0: at that time,
1: వామనమూర్తి అనగా పేరు వామన.
0: His name is Vamana.
1: భరద్వాజ మహర్షి
0: ద సేజ్
1: వాళ్ళిద్దరూ ప్రయాణమైపోతున్నారు. అప్పుడు
0: దే వర్ పాసింగ్ బై
1: ఆ యమునా తీరంలోకి వచ్చి
0: దే కేమ్ టు దట్ షోర్ ఆఫ్
1: గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్ గా ఉండేటువంటి స్థానము, ఎక్కడ నుంచి మనం స్నానం చేయవచ్చును అని అడుగుతూ వచ్చారు.
0: దే వర్ ఆస్కింగ్ ద కవర్డ్ బాయ్స్ వాట్ ఈస్ ద సేఫ్ జోన్ టు హ్యావ్ దేర్ బాత్, విచ్ ప్లేస్ ఈస్ so deep, so shallow.
1: Chettu painunnatundi krishnudu okka turu dunkadu
0: and Krishna was on the branch of a tree, jumped at once.
1: Dunkina tachame Balramudu kuda dunkadu.
0: Immediately Balram followed him.
1: Kannulu musukunnaru,
0: they closed their eyes,
1: yochana chesaru,
0: and they were thinking,
1: viru sakshat jeevatma paramatmalu.
0: They could identify that one is the individual soul, other is the cosmic spirit. The
1: divinity is the divine powers.
0: They could know the divinity, the divine power behind.
1: అని చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి
0: భరద్వాజుడు
1: కృష్ణుని అడుగుతున్నాడు,
0: నాయన
1: ఎక్కడ నోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు.
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ భరద్వాజ స్టార్టెడ్ ఆస్కింగ్ కృష్ణ విచ్ ఈస్ ద సేఫ్ జోన్ వేర్ ద షాలో వాటర్.
1: నేను చూపుతాను రామలింగం అని చెప్పి తానే దుమికాడు అక్కడే నీటిలో.
0: And Krishna himself jumped into water.
1: కృష్ణునికి ఇంతవరకు నీరు వచ్చినాయి.
0: And he was just
1: ఇది సేఫ్టీ ప్లేస్ అన్నాడు.
0: This is the safe zone, said Krishna.
1: మీ తక్షణమే స్నానం చేయండి.
0: You have your bath right now.
1: వెన్నతో చేసినటువంటి భోజనం మీకు తయారు చేస్తాము.
0: And we'll make the food made up of the butter.
1: మీకు ఆహారం అంతా కూడా సిద్ధం చేస్తాము.
0: We'll make the food ready.
1: మీరు ఇద్దరు స్నానం చేసి రండి.
0: Both of you finish your bath and come.
1: అన్నారు.
0: They said so.
1: అనేటప్పటికీ కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు.
0: కృష్ణ డిడ్ంట్ బ్రింగ్
1: ఎనీథింగ్. ఆనాడు టిఫిన్ క్యారీ వెనకాలి ఇలాంటివంతా లేవు.
0: దేర్ వర్ నో టిఫిన్ క్యారియర్స్ ఇన్ దోస్ డేస్.
1: రండి ఇక్కడ అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ దెమ్ టు కమ్.
1: ఒక మూట విప్పాడు.
0: హీ ఓపెన్ ద బన్ ప్యాక్.
1: అంటే ఒక ఘమ ఘమ ఘమ వాసన వస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ వెరీ గుడ్ స్మెల్.
1: మంచి వాసన,
0: గుడ్ స్మెల్,
1: పాలతో వండినటువంటి అన్నము.
0: ఇట్స్ వన్ ఫుడ్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ మిల్క్.
1: దానిపైన ఒక చిన్నది తట్ట.
0: And there's a plate above.
1: ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నారు.
0: And food is served to both and he wanted
1: ఈ
0: both of
1: పిల్లలు ఉన్నారు చూడండి, కోతి పిల్లలు. వీళ్ళు వారి వైపున వీడి వైపున చూసి చాలా తమాషలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
0: The other boys like monkeys started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food?
1: మహర్షులు వారి దగ్గర ఏం మాట్లాడేది?
0: They are sages. They can't dare to open their lips.
1: కనుక ఊరికో ఉన్నారు.
0: They remained silent.
1: వారు తీసుకున్నారు, సంధ్యావందనం చేసుకున్నారు, భుజించారు.
0: After saying some prayers, they started eating their food.
1: నాయనా కృష్ణ,
0: కృష్ణ
1: ఈ వంట ఎవరు వండారు?
0: Who cooked?
1: ఎవరు? మా అమ్మ యశోద.
0: He said, my mother Yashoda.
1: ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడు భుజించలేదు అన్నారు.
0: And both of them said, the food is very delicious, the type of which we have not tasted so far.
1: తిరిగి భోజనం చేశారు, ఆ యమునా నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చిన తాగుపోతున్నారు.
0: After taking the food, they had that water from Yamuna, quenched their thirst and started moving from there.
1: ఈ యొక్క చిత్రం చిత్రంతా కూడాను బ్రహ్మ కనిపెడుతున్నాడు.
0: Brahma was watching what all that has been happening.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: Where from these things coming?
1: ఆ యొక్క కెమెరామ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు?
0: Where from this cameraman came?
1: ఈ భోజనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from this food came?
1: కనుక ఇతన్ని పట్టాలి.
0: This person should be caught now.
1: రెండవ దినము గోపబారులందరూ కూడాను తమ ఇంటిలో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు.
0: On the following day, all the cowherd boys took all the cows to the nearby forest.
1: ఇక్కడ బలరామకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యములు బయట పెట్టాలని అదని చుట్టూ తిరిగారు.
0: And it's only time to know the power of Balaramakrishna. So he went around them.
1: వీళ్ళంతా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు.
0: The boys were playing.
1: వాళ్ళకు గోవుల పైన చింత లేదు.
0: దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద కౌస్.
1: కృష్ణుడి పైనే వారి చింత అంత.
0: దే వర్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ.
1: కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఎగురుతూ దుమ్ముతూ దీంట్లో మునిగిపోయారు.
0: దే వర్ కన్వర్సింగ్ విత్ కృష్ణ, ప్లేయింగ్ విత్ హిమ్, సింగింగ్ విత్ హిమ్.
1: బ్రహ్మ ఆవులను, దూడలను, బిగులను, ఆ గోపా బాలను అందరినీ దాచిపెట్టేశాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ వాట్ బ్రహ్మ డిడ్ వాస్ he has taken away all these cows and the calves and also
1: the ekkade gaani oka govu kanipinchaledu.
0: There is not even single cow.
1: Ekkade gaani oka gopa baarulu kanipinchaledu.
0: Not even one cowherd boy around.
1: Idantha kanipettadu krishnudu.
0: All this was noticed by
1: brahma chesinatundi pani.
0: This is the act of brahma
1: ani cheppi,
0: so saying,
1: oka gopa baarunni pilchi,
0: he called one boy to come close to him.
1: Chudu neevu kudunu kanipinchukunda po.
0: See, you also run away so that nobody would know you.
1: Nenanna sarvanna srishtisarani anta mandi gopabalunu anta mandi gopunnu anta gopa doodalnu annitni srishtinchadu krishnudu.
0: Krishna created there and then itself number of cowherd boys, the cows and the calves.
1: Evaravari kovu evaravari doodalu evaravari anni vallaku srishtinchichadu.
0: And each one had his own cow that belongs to him.
1: Oka dinamu rendu dinamulu kaadu,
0: not for a day or two,
1: 1 year.
0: It went on for one full year.
1: 1 year anta kuda nu intiki povatamu, govulu aa bucket lo chuttukamu, pettinavanta tinatamu, tigi raavatamu, taam kuda tellavarlesthane bon cheyatamu, pillalu kuda raavatu, ee vidhanga jarugutu vachindi.
0: This happened for one full year. Right in the morning the cows would be taken to the forest, followed by boys, they would be returning in the evening. The routine went on.
1: Kaani aa tallidarlu kuda tama putrulu anukuntunnaru, kaani ee maya putrulu ani cheppin telusaledu.
0: Parents also did not know what had happened. They were thinking that they are their own children.
1: Idantha jarigina tarvata,
0: after all this had happened,
1: Brahmaku siggu vachindi.
0: Brahma felt ashamed of it.
1: Enni dinamulu chesina kaani naa cheta kaadu inka.
0: It's not possible for me any longer.
1: దైవ లీలలు ఎంత విచిత్రమైనటువంటివి.
0: The will and the mystery of God is so peculiar.
1: భాగవతం లోపల చిత్రంబులు,
0: they're peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: sacred to all three worlds.
1: మునిజనాల విత్తంబులు,
0: they're very dear.
1: సన్మిత్రంబులు,
0: they're so close.
1: మునిజన వన పౌత్రంబులు,
0: that to be appreciated by saints.
1: చరిత్రంబులు అన్నాడు.
0: That is the leela and the will, the story of Vishnu.
1: అని చెప్పి రెండవ దినం బ్రహ్మనే వచ్చి,
0: next day Brahma came.
1: కృష్ణ నేను ఓడిపోయాను.
0: Krishna, I lost in this.
1: ఇదిగో మీ పిల్లలు, మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చిచ్చాడు.
0: Here are your boys, here are the cows and the calves, I am returning them to you.
1: ఆ గోవులు వచ్చినప్పటికి ఈ గోవులంతా అర్థధారమైపోయాయి.
0: By the time they came, the existing ones disappeared.
1: ఈ విధంగా కృష్ణ లీలలు బాల్యము నుండి కూడా శక్తివంతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క దృశ్యమును చూపుతూ వచ్చినటువంటి వాడు.
0: Right from the childhood, the mystery of Krishna, the leelas of Krishna were mysterious, incomprehensible, ununderstandable.
1: Inko oka chinna vichitram ee shariramto jarigindetundi cheptunnanu. Nenu eppudu evarku nenu cheppaledu.
0: Bhagwan never tells anybody, but we are lucky to hear from him right now an experience.
1: Nenu prashantanam ayin tarvata,
0: after this prashantanam was there,
1: itu vaipun room lo vachi nenu bhujinchadanu.
0: Bhagwan used to move towards this wing and partake food.
1: Nenu bhujinche samayalo anta kudanu gruhamma akkadiki vacheetvantidi.
0: It was at that time as Bhagwan takes his food, the mother also used to be there.
1: Kurchunedi.
0: She used to sit.
1: Swami inka koncham tinandi tinandi bakkabadipothunnaru meeru ani chaala varnichedi.
0: Mother always used to force him, you are so lean and thin, why don't you eat more?
1: Nenu evaritona yuddham cheyalna, నేను ఫ్యాట్ కావాలా, చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది.
0: అండ్ భగవాన్ యూస్ టు టెల్ మదర్, వై షుడ్ ఐ ఈట్ మోర్, ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్.
1: ఒక దినము,
0: వన్ డే,
1: ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు.
0: భగవాన్ వాస్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్.
1: ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని.
0: Why have they invited him to poison Bhagwan?
1: దినదినానికి పెరిగిపోతుండాలి మహత్తరము.
0: ద నేమ్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్.
1: ఈ ప్రశాంత నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు?
0: ఇన్ ఏ స్మాల్ హ్యామ్లెట్ లైక్ దిస్ హౌ డు ఎక్స్పెక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ మందిర్స్?
1: ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు.
0: అండ్ దే వర్ థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్.
1: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టము.
0: భగవాన్ రిలీజ్ టు వడస్ ఇన్ దోస్ డేస్.
1: అల్చంద వడలు చాలా ఇష్టము.
0: Vadas made up of special grain by name alachanda.
1: Alachandal vadal chesi,
0: and vadas were made.
1: Aa vadalopala payajan karipi,
0: and they mixed the poison in those vadas.
1: Naaku pettaru,
0: and those were served.
1: Nenu poyesamelone cheppanu.
0: భగవాన్ సెడ్ ఆన్ ది వే ఇట్ సెల్ఫ్
1: గృహమ్మాయితో చెప్పాను, ఈశ్వరమ్మతో చెప్పాను.
0: హి టోల్డ్ మదర్ ఈశ్వరమ్మ,
1: చెప్పి నువ్వేం భయపడవద్దు,
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: నేను సుబ్బమ్మ కూడా చెప్పాను,
0: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో,
1: చూసుకుంటారు,
0: జస్ట్ వెయిట్.
1: నువ్వేం భయపడవద్దు అన్నారు,
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది థింగ్.
1: సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది.
0: ఆఫ్టర్ దట్ ద హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ద ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, సెలైవా స్టార్ట్ కమింగ్ అవుట్.
1: నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను.
0: అండ్ భగవాన్ టోల్ ఈశ్వరమ్మ జస్ట్ టర్న్ ది హ్యాండ్.
1: ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు, ఇట్లా తిప్పింది ఆయమ.
0: అండ్ షీ వెంట్ ఆన్ మూవింగ్ హర్ ఓన్ హ్యాండ్.
1: తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది.
0: దేర్ అపియర్డ్ విభూతి ఇన్ హర్ హ్యాండ్.
1: చాలా భయపడిపోయింది,
0: వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్.
1: ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి?
0: స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ హిస్ హ్యాండ్.
1: కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము.
0: భగవాన్ కన్ఫర్డ్ దట్ పవర్ అట్ దట్ మూమెంట్ టు హర్.
1: దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
0: అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాస్ గివెన్
1: అయిపోయింది
0: అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్.
1: మేము పూర్వము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం.
0: ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి.
1: చిత్రావతి పోతుంటున్నప్పుడు చిత్రావతి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు.
0: ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్.
1: అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు,
0: దేర్ వర్ నో స్టూడెంట్,
1: గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు.
0: అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్
1: వచ్చేది. మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి,
0: దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్,
1: ఒక కుప్ప మాదిరి చేసుకోండి,
0: అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్.
1: ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది.
0: వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యూ విల్ గెట్ ఇట్ దేర్.
1: ఒకరు పెన్సిల్ కావాలనేది,
0: వన్ వాంటెడ్
1: ఒకరు పెన్ కావాలనేవాడు,
0: అదర్ పెన్,
1: ఇంకోటి లడ్డు కావాలనేవాడు,
0: వన్ పర్సన్ వాంట్
1: లడ్డు. అన్ని వారి బాల్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి.
0: దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్.
1: ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళు వెనుక్కు రావాలి పాత మందిరానికి.
0: అండ్ దే హావ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్, పాత మందిర్.
1: స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసు. అన్ని రా శరణం నాస్తే బుక్ కూడా రాసింది ఆమె.
0: దేర్ వర్ టూ అట్ దట్ టైమ్, కుమారమ్మ హూ రోట్ దట్ బుక్ అన్యదా శరణం నాస్తి,
1: సుశీలమ్మ, వాళ్ళు పరిగెత్తి వచ్చేసేసినారు.
0: అండ్ దే ర్యాన్ టు ది పాత మందిర్.
1: ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా?
0: బికాస్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైమ్.
1: అక్కడ ఎవరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము,
0: హోల్ మందిర్ వాజ్ లాక్
1: అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు.
0: దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్.
1: పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగి చేశాను,
0: భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ,
1: వాళ్ళని వెనుక నెట్టేసి
0: బ్రష్ దెమ్, పుట్ దెమ్ అసైడ్,
1: నీవు ముందు పో సుబ్బమ్మ,
0: యు ప్రొసీడ్
1: చెప్పింది ఆమె. మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను.
0: షి సెడ్ యు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గో.
1: వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి భావాలు,
0: దే హావ్ దట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: మేమిద్దరు ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే ఈమె ఎట్లా హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు.
0: ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్, బోత్ ఆఫ్ అస్ ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ వీ షుడ్ గివ్ హారతి బట్ నాట్ ఎ విడో.
1: సుబ్బమ్మ అక్కడ పోయింది,
0: సుబ్బమ్మ వెళ్ళింది,
1: హారతి అంతా కలిపింది.
0: అండ్ షీ మేడ్,
1: కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది.
0: And there was a big serpent near the doorstep.
1: నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను.
0: That for that reason Swami sent Subbamma there.
1: సుబ్బమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
0: Subbamma is highly careful.
1: అక్కడ వెళ్ళింది, చూచింది.
0: She saw that serpent.
1: చూచేసి ఆ సర్పాన్ని సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర అని పిలిచింది.
0: And she went on calling సాయి నాగేశ్వర.
1: ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ది టూ కేమ్ రన్నింగ్.
1: లోపల మేమందరం వచ్చేసేసినాం.
0: అండ్ ఆల్ అదర్స్ రీచ్ ద స్పాట్.
1: అప్పుడు ఈమె ధైర్యం చేసి, అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడాను భగవంతుడే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె.
0: షీ పిక్డ్ అప్ ది కరేజ్ బికాస్ భగవాన్ సేస్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్. గాట్ హోల్డ్ ఆఫ్ ది సర్పెంట్.
1: పట్టకూడదు,
0: వి షుడ్ నాట్
1: కిల్, చంపకూడదు,
0: వి షుడ్ నాట్ కిల్.
1: పట్టి దూరం ఎక్కడైనా ఇచ్చేయాలని పోయింది.
0: అండ్ షీ గాట్ హోల్డ్ ఆఫ్ ది సర్పెంట్ అండ్ షీ వాంటెడ్ టు డ్రాప్ సమ్వేర్.
1: పట్టేటప్పటికి చేయి అంతా చుట్టుకుంది అది.
0: అండ్ ది సర్పెంట్ కాయిల్డ్ రౌండ్ హర్ ఫేస్ హ్యాండ్.
1: ఈ లోపల నేను వచ్చాను.
0: ఇన్ ది మీన్ టైమ్ భగవాన్ అరైవ్.
1: ఏమి సుబ్బమ్మ,
0: పాములు
1: ఆట ఆడుతున్నావా అని తమాషగా చెప్పాను.
0: భగవాన్ సెడ్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, వాట్ సుబ్బమ్మ యు ఆర్ ప్లేయింగ్ విత్ సర్పెంట్స్.
1: నన్ను ముందుగా పంపించారు వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని, నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు.
0: And Subhama said, you have sent me first. You asked those two ladies wait there to protect them.
1: I know. And
0: Bhagavan made Subhama do many actions.
1: Karanam Subhama ante chala punyatpuraru.
0: Karanam Subhama is a virtuous lady.
1: She
0: is highly lucky one.
1: Modati munchi seval chestu vachindi.
0: She has been serving Swami.
1: Naake kaadu. నా కోసం వచ్చినటువంటి భక్తులందరి కూడా వంటలు వండటము వారికి వండి పెట్టుకోవటం.
0: షీ సర్వ్డ్ ఆల్ డివోటీస్ షీ కుక్డ్ ఫర్ దెం.
1: బంధువులందరూ ఆమెకు విరోధమైనారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ టర్న్డ్ అగైన్స్ట్ హర్.
1: ఆమె చెప్పింది నాకెవరు నాకు అక్కర్లేదు.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నాకు ఒక సాయిబాబు ఉంటే నాకు చాలు.
0: ఇఫ్ ఐ సాయిబాబు వన్ దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
1: సాయిబాబు ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను.
0: ఐ విల్ ఫాలో హిస్ కమాండ్ స్క్రూపులస్లీ షీ
1: సెడ్. అంత దృఢమైనటువంటి విశ్వాసం.
0: షీ హాడ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఒక దినం కూర్చొని
0: వన్ డే వైల్ సిట్టింగ్
1: సుబ్బమ్మ
0: సుబ్బమ్మ
1: నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను.
0: డూ యూ వాంట్ టు సీ యువర్ హస్బెండ్?
1: నేను అప్పుడప్పుడు ఇలాంటి జోక్లు అంతా ఇచ్చేటువంటి వాడిని.
0: స్వామి ఇట్స్ జోక్ లైక్ దట్ నౌ అండ్ దెన్.
1: చీ నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
0: హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ నో డిజైర్.
1: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
0: హావింగ్ హీ లెఫ్ట్
1: వాళ్ళు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు.
0: అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్
1: నాకు ప్రాప్తి ఉంది నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను.
0: ఐఎమ్ లక్కీ వన్ దేర్ఫోర్ ఐఎమ్ సర్వింగ్ యూ నౌ.
1: నేను ఒకసారి నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్ వెల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ.
1: కొంచెం అట్లా బయటికి పో అన్నాను.
0: జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్.
1: బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకుని ఉంది ఆమె పాపం.
0: అండ్ దేర్ నోటీస్ ఎ ట్రీ డ్రమ్ స్టిక్.
1: ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణరావు సిగరెట్ కాలుస్తున్నాడు.
0: వెన్ హీ వెంట్ దేర్ షీ ఫౌండ్ నారాయణరావు స్మోకింగ్.
1: చూచింది ఈ దృశ్యం.
0: షీ సా దట్ సీన్.
1: ఆయన ప్రత్యక్షంగా చూచింది.
0: షీ సా డైరెక్ట్లీ.
1: చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడాను.
0: షీ వాజ్ హ్యాపీ అట్ ది సేమ్ టైం అక్యూజ్డ్ హిమ్.
1: చచ్చి కూడాను ఈ యొక్క దురభ్యాసములు వదలలేదు.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ యువర్ వాయిసెస్.
1: ఇక్కడ కూడా సిగరెట్ తాగుతున్నాడే.
0: యు ఆర్ స్టిల్ స్మోకింగ్.
1: నేను ఈ దృశ్యం చూడను.
0: ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ సీన్
1: అని వచ్చేసేసి.
0: అండ్ షీ రిటర్న్.
1: అతనికి ఇద్దరు భార్యలు.
0: అండ్ హీ హాస్ టూ వైవ్స్.
1: సుబ్బమ్మ కరణం కమలమ్మ అని.
0: సుబ్బమ్మ కరణం కమలమ్మ.
1: కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరంలోనే ఉంటుండాలి.
0: కమలమ్మ ఈస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్.
1: అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి.
0: భగవాన్ సార్ కమలమ్మ యూ గో అండ్ సీ.
1: నేను ఆ రూపే నేను చూడను.
0: ఐ డోంట్ వాంట్ గో దేర్ ఎట్ ఆల్ అండ్ సీ.
1: స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను.
0: వీఆర్ హియర్ విత్
1: నాకు ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దీస్ ఫార్మ్స్.
1: ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను.
0: ఈ సెట్ జస్ట్ వన్స్ యూ గో అండ్ సీ.
1: ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు.
0: బై టైమ్ దిస్ లేడీ వెంట్ సా షీ సా హర్ హస్బెండ్.
1: ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళకి కనిపించాయి.
0: దే కుడ్ సీ ఆల్ దట్ సీన్ ఆఫ్ ది రిలేటింగ్ టు దిస్ నారాయణ రావు వాట్ హీ వాస్ డూయింగ్ వైల్ హీ వాస్ అలైవ్.
1: ఈ విధంగా కృష్ణావతారంలో కూడాను ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడాను తిరిగి చూపటం.
0: లార్డ్ కృష్ణ ఆల్సో డిడ్ సేమ్ థింగ్ దోస్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఎర్లియర్ వర్ మేడ్ టు హ్యాపెన్ అగైన్.
1: గోవర్ధన గిరి పర్వతం ఎత్తినప్పుడు గోవర్ధన యొక్క ఉత్సవం జరుపుకున్నారు.
0: When Govardhan mountain was lifted, it was a matter of celebration.
1: ఆ ఉత్సవా జరుపుకునేటప్పుడు దీనికి అప్పుడు కేవలము గోపికలందరూ పెండిక అనేటువంటి వాళ్ళంతా కూడాను ఒక విధమైన వరలక్ష్మి వ్రతము అని వేస్ట్ చేసుకునేవాళ్ళు.
0: At that time of the festival, the unmarried girls will observe the ritual by name వరలక్ష్మి వ్రతం.
1: వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి
0: వరలక్ష్మి వ్రతం is performed.
1: ఈ వరలక్ష్మి వ్రతము గోవర్ధన గిరి దగ్గరికి పోయి చేసుకునేటువంటి వాళ్ళు.
0: They perform this వరలక్ష్మి వ్రత very close to this Govardhan mountain.
1: అప్పుడు లోపల కూడాను రాధ చాలా గొప్ప భక్తురాలు.
0: రాధ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఆ భక్తురాలను హింసించుకుంటూ వచ్చారు చాలా మంది.
0: మెనీ పీపుల్ టెస్టెడ్ హర్ పుట్ టు సఫరింగ్.
1: ఎందుకంటే అప్పుడు కూడా నాస్తికులు లేకుండా పోలేదు.
0: ఎథీస్ వర్ ఆల్సో దేర్ అట్ దట్ టైమ్.
1: నాస్తికులు యాస్తికులు ఆస్తిక నాస్తికులు నాస్తికులు ఆనాడు నేడు ఏనాటికైనా ఉన్నారు.
0: థీస్ ఎథీస్ అండ్ ఎథీస్ థీస్ థీస్టిక్ ఎథీస్ వర్ దేర్ దెన్ అండ్ నౌ.
1: అప్పుడు ఈ రాధను ఒక ఇంటిలో వేసి బీగం వేశారు.
0: రాధా వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: దానిని నేను ఒక డ్రామా కూడా రాసి పిల్లలకు నేర్పించాను.
0: భగవాన్ కంపోజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రామా అండ్ టాట్ టు అవర్ స్టూడెంట్స్.
1: కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వస్తే ఇంక చూస్తానే ఇంక కృష్ణుడు వెంట పరిగెత్తిపోతుంది ఈమె.
0: యాజ్ కృష్ణ కమ్స్ రాధా రన్స్ ఆఫ్టర్ హిమ్.
1: కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోతుంది.
0: ది న్యూస్ విల్ గో అరౌండ్ ద విలేజ్.
1: ఆ కృష్ణకు రాధా ఒక కుటుంబం యొక్క గౌరవమే పాడైపోతుంది.
0: అండ్ ద రెప్యూట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రాధా విల్ బి స్పాయిల్డ్
1: అనే ఉద్దేశంతో ఆమెను తలుపు వేసి పెట్టేశారు.
0: విత్ దట్ ఐడియా షీ వాస్ కెప్ట్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: లోపల నుంచి ఏడుస్తూ పాడుతూ ఉంటుండాలి.
0: రాధా వాస్ క్రయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్.
1: అప్పుడు వినిపించింది కృష్ణునికి.
0: కృష్ణ హర్డ్ దిస్.
1: వచ్చేసి తలుపు తెరిచేసి కొట్టి తీసేసేశాడు.
0: అండ్ హి జస్ట్ ఓపెన్ ద డోర్.
1: భక్తును చూచి ఇది మీరు చేయవలసినటువంటి పని,
0: ఇస్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు డూ
1: టువర్డ్స్ భక్తి లేకపోయినప్పటికీ పర్వాలేదు, భక్తులను ఈ విధంగా పాడు చేయటము మీరు మహాపాపులు అని చెప్పిన
0: తెలుసు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డివోషన్ దట్స్ వన్ థింగ్, ఇస్ దిస్ నాట్ ద వే హౌ యూ షుడ్ మేక్ ఎ డివోటీ సఫర్ లైక్ దట్.
1: చాలా అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి
0: అండ్ హి గేవ్ హిమ్ ఎ బిగ్ టాక్.
1: రుక్మిణి సత్యభామతో పాటు తీసుకుని పోయాడు.
0: అండ్ హి టుక్ రాధ అలాంగ్ విత్ రుక్మిణి సత్యభామ.
1: అక్కడ పోయేటప్పటికి
0: దే వెంట్.
1: ఒక్క కోరిక కోరింది పాపం రాధ.
0: రాధ హ్యాడ్ వన్ డిజైర్.
1: నాకు ఇంకేమి వద్దు స్వామి,
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ స్వామి.
1: మీ మురళిని ఒక్కతూరి వాయించండి, నేను వింటాను చాలు.
0: ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఫ్లూట్ ద
1: మెలడీ. ఆనాటి నుండి కృష్ణుడు మురళిని ఇంకా పట్టుకోవటం లేదు.
0: అండ్ హీ హాస్ నాట్ పిక్డ్ అప్ ద ఫ్లూట్ దేర్ ఆఫ్టర్.
1: ఆమె అక్కడ పోతానే పాదాలపైన పడి
0: షీ ఫెల్ దేర్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.

0: Sing for us, O Krishna, such that our parched hearts are completely lifted in joy. Speak to us all your nectarine words.
1: Gopalu antatisi.
0: Drawing the milk out of the udder.
1: Nadamandu tirugabosi.
0: And it's just put there in the flute there.
1: Anaga nadam.
0: It's just put there in that flute.
1: ఈ విధంగా పాట పాడమని కోరింది పాపం.
0: అండ్ షీ వాంటెడ్ కృష్ణ టు సింగ్ దట్ వే.
1: కృష్ణుడు ఒక పాట పాడాడు.
0: కృష్ణ సాంగ్ ఎ సాంగ్.
1: పాట పాడేటప్పటికి వినింది.
0: షీ హర్డ్.
1: ప్రాణం విడిచింది.
0: షీ బ్రీద్ హర్ లాస్ట్.
1: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
0: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
1: అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్కరి త్యాగం చేసుకుంటూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ అనదర్ ఫర్ ద బీయింగ్స్ దెన్.
1: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
0: హీ సాక్రిఫైస్ దిస్ ఫ్లూట్ ఫర్ హర్.
1: ఆ గానంను త్యాగం చేశాడు.
0: అండ్ దెన్ ద మెలడీ టు
1: నాదమందు తిరిగిపోసి
0: అండ్ ఇట్ వాస్
1: గానరూపముగా మార్చి పాట పాడు మా కృష్ణ పరుకుతే నెలకొన్నట్టు.
0: యు ఫిల్ ఇట్ అప్ ది హోల్ ఫ్లూట్ అండ్ సింగ్ ద గ్లోరీ అండ్ ద మెలడీ సో దట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్.
1: ఇంకా అంతటితో కృష్ణుడు పాట పాడటం మానివేశాడు.
0: అండ్ దెన్ కృష్ణ డిడ్ సింగ్ అగైన్.
1: డ్రామాలో సినిమాలు ఇంకా కావాల్సిన పాటలంతా వేస్తుంటారు.
0: And today we find so many other songs.
1: కానీ కట్ట కడపటి పాట కృష్ణుడు ఇది ఒక్కటే చెప్పింది.
0: In fact, this was the last song of Krishna.
1: కృష్ణుడు అనేక రకమైనటువంటి ఒక లీలలు చూపుతూ వచ్చాడు.
0: There are many leelas associated.
1: లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు.
0: And he is very personification of leela.
1: ఇలాంటి లీలా మానుషుడైనటువంటి కృష్ణ తత్వాన్ని ఎవరు ఎంతవరకు వర్ణించినా వర్ణించడానికి వీలు కాదు.
0: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎక్స్టోల్ ఆర్ నరేట్.
1: ఇది అనంతమైనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అ ఫాథమ్లెస్ డెప్త్, అన్ఇమాజినబుల్.
1: అప్రమాణమైనటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్.
1: దీనికి ఒక ప్రమాణమే లేవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్.
1: అలాంటి దైవం యొక్క తత్వములు ఎన్నో కృష్ణ లీలలో మీరు చూస్తూ వచ్చారు.
0: యూ మస్ట్ హావ్ నోటీస్ నంబర్ ఆఫ్ ది లీలాస్, మిరకిల్స్ ఆఫ్ కృష్ణ.
1: కొన్ని కల్పితమైనటువంటివంతా కూడా చేస్తూ వచ్చారు డ్రామాల్లో.
0: ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వర్ జస్ట్.
1: కానీ కొన్ని సత్యమైనటువంటి కూడా చూపుతూ వచ్చారు.
0: సమ్ ఆర్ జెన్యూన్, సమ్ ఆర్ నాట్.
1: కానీ కృష్ణతత్వము పూర్తి ప్రేమతత్వమే తప్ప అన్యతత్వాలు అక్కడ కనిపించవు.
0: బట్ ద నేచర్ ఆఫ్ కృష్ణ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి కృష్ణ లీలలు ఆనాడు కృష్ణుడు తయారు చేసి అన్ని విధాల జగత్తును కంతా కూడాను చూపించుకుంటూ పోయాడు.
0: దిస్ ఈస్ ద లీలా, ద విల్ ఆఫ్ కృష్ణ విచ్ హస్ బిన్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ద్వాపర యుగమునందు మాత్రమే దైవత్వాన్ని ఎక్కువ విశ్వసిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ద్వాపర యుగమునందే స్త్రీల వల్ల దైవత్వం పబ్లిక్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ హస్ బిన్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్ మోర్.
1: స్త్రీల యొక్క తత్వము భావం యొక్క తత్వమే.
0: అండ్ ద నేచురల్ ఉమెన్ గోస్ బై ద ఫీలింగ్.
1: దైవం యొక్క చరిత్రను బయట పెట్టినటువంటి వారు స్త్రీలే.
0: ఓన్లీ ఉమెన్ హూ హాస్ బ్రాట్ అవుట్ ద డివినిటీ టు ద వరల్డ్.
1: అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి యజ్ఞం,
0: దే వర్ డూయింగ్ గాయత్రి యజ్ఞ.
1: యజ్ఞం చేస్తూ ఉండగానే
0: యాజ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్
1: కృష్ణుడు పిలిచాడు గోపవారును.
0: కృష్ణ కాల్డ్ బాయ్స్.
1: అక్కడికి వెళ్లి యజ్ఞం చేస్తున్నారు, మాకు ఆకలి అవుతా ఉంది, భోజనం తీసుకుని రండి అన్నారు.
0: గాయత్రి యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్. వెల్ వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, గో టు దట్ ఆల్టర్ అండ్ బ్రింగ్ ఫుడ్.
1: మొట్టమొదట ఋత్విక్కులను అడగమన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఆస్క్ దోస్ ప్రీస్ట్ ఋత్విక్.
1: ఋత్విక్కుల దగ్గరికి పోయి, అమ్మా అయ్యా, గోపాలుడు బలరాముడు ఇద్దరు వచ్చారు, నడుచుకొని వచ్చారు, ఆకలిగా ఉందట, మీరు కొంచెం అన్నం పెడతారా అన్నాడు.
0: అండ్ ది బాయ్స్ వెంట్ టు ఋత్విక్స్ ప్రీస్ట్ అండ్ సెడ్ బలరామ కృష్ణ వెరీ,
1: ఇదేం చత్రమా చావిడ అనుకున్నారా, మా యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత, దైవార్పితం అయిన తర్వాత, మేము భుజించిన తర్వాత మిగిలినప్పుడు వాళ్ళకి ఇస్తాం అన్నారు.
0: Only at the end of this ritual we'll have food and the remaining food will be given to you.
1: తిరిగి పోయి అమ్మల్ని అడగండి అన్నాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ ఆస్క్ విమెన్ దేర్.
1: వెనక వైపున పోయి
0: దే వెంట్ త్రూ బ్యాక్ డోర్.
1: అమ్మలంతా వంటలు వండుతున్నారు.
0: అండ్ విమెన్ వర్ కుకింగ్.
1: బొబ్బట్లు చేస్తున్నారు.
0: దే ఆర్ ప్రిపేరింగ్ బొబ్బట్లు స్వీట్.
1: అమ్మా కృష్ణుడు చాలా ఆకలి అంటున్నాడు, కృష్ణ బలరాములు కాచుకొని ఉన్నారు, మాకు ఇంత భోజనం పెడతారా అన్నారు.
0: దే సెడ్ హియర్ లుక్ హియర్,
1: ఇంతటి భాగ్యమా ఇంతటి భాగ్యమా అని అన్ని విరిపిరి విరిపిరి ప్యాకులు చేశారు, మూటలు కట్టేశారు, తన దగ్గర తామే తీసుకుని వెళ్ళినారు. అక్కడ
0: ది విమెన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు నోటీస్ ఇట్. దే బ్రాట్ ఆల్ ది స్వీట్స్ దేర్ అండ్ మేడ్ ఎ ప్యాక్ అండ్ దే స్టార్టెడ్ క్యారీయింగ్.
1: ఒక్కొక్క గోపికలంతా కూడా చెప్పారు, మరి ఇక్కడ వచ్చిన తర్వాత భర్తలు చేరుస్తారో చేరో,
0: వెదర్ ఇట్ బి పాస్డ్ ఆన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్.
1: వారికి ఇంకా నైవేద్యం కాకముందు కృష్ణుడికి పెట్టడము ఇది తప్పు కదా.
0: బిఫోర్ ది కుక్డ్ ఫుడ్ is offered to God is Brahman or Krishna. And here are the Ritviks who are Brahmins and is a coward boy, Krishna. How can you offer food to him? There were some women who objected. The other people didn't
1: bother.
0: Krishna is God himself.
1: Gopaludu Devudu.
0: Gopala is God.
1: అంత తీసుకుని వచ్చేశారు, నడుచుకుని వచ్చేశారు, వాళ్ళకంతా వడ్డిచ్చారు బలరామకృష్ణులకు, బాగా భుజించారు.
0: They served food to Balaram Krishna. They ate well.
1: తిరిగి వీళ్ళంతా కాలం అతీతమైన తర్వాత ఇంటికి పోయి చేరారు.
0: And after some time they returned home.
1: అప్పుడు భర్తలు ఎక్కడ పోయింటి మీరు ఇంతవరకు.
0: Then husband started asking, where have you gone?
1: మాకు లేకుండా భోజనము గొల్ల పిల్లవాడికి పెట్టాలిపోయారా?
0: Obviously you have not served food to us. And you have gone there to serve food to Krishna.
1: Ani chala chivattu pettaru.
0: And they just scolded them.
1: Mari kontha sepa ayin tarvata
0: after some time
1: jhanamlo kurchunnaru.
0: They sat in meditation.
1: Chi, meem chesindi tappu.
0: We have committed
1: the right.
0: We have committed a mistake. What you have done is right.
1: Ani cheppi tirigi snana chesi.
0: And they had their bath.
1: Aa migilinatvanti prasadalu maaku pettamani cheppina adigaru.
0: And they wanted the remaining food to be served to them as prasadam.
1: Ye avataram nandu kani దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ ఎనీ ఇన్కార్నేషన్ డివినిటీ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్.
1: దైవం దగ్గర కూడా లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ది ఉమెన్ హూ డ్రాస్ ది మ్యాన్ టువర్డ్స్ గాడ్.
1: స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడా అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ ది ఉమెన్ ద మ్యాన్ ఆల్సో కుడ్ హ్యావ్ డివోషన్.
1: కనుక స్త్రీలే లేకపోతే మగవారికి భక్తి రాదు అక్కడ.
0: When there is no woman, the man cannot be devoted.
1: ఆడవారు లేనిది అడవి అన్నారు.
0: A house without a woman is
1: adavi. మగవారు లేనిది మఠము అన్నారు.
0: The place without a man is matha.
1: కనుకనే మీరు స్త్రీలే భక్తికి చాలా మూలకారకులు.
0: So women are very important centers of devotion.
1: కనుకనే దైవము నిలిచాలనే ప్రపంచంలో దైవత్వం ప్రాప్తి కావాలంటే కూడా స్త్రీలే మొట్టమొదటి మార్గము.
0: ఫర్ ది డివోషన్ టు స్ప్రెడ్ అండ్ ఫర్ ది డివోషన్ టు బి సెంటర్డ్ విమెన్ ఆర్ మెయిన్ ప్లేస్ పీపుల్.
1: కనుక స్త్రీని భక్తి అన్నారు.
0: Woman symbolizes devotion.
1: పురుషుణ్ణి జ్ఞానము అన్నారు.
0: మ్యాన్ స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
1: జ్ఞానము అనేటువంటిది కేవలము వాక్య సద్దే.
0: అండ్ విజ్డమ్ ఇస్ వెర్బల్.
1: కానీ భక్తి అనేటువంటిది ప్రవర్తన యొక్క పవిత్రమే.
0: డివోషన్ స్పీక్స్ ఆఫ్ సీక్రెట్నెస్ ఆఫ్ కాండక్ట్.
1: ఈ స్త్రీలు అనేటువంటి వారు అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు.
0: విమెన్ కెన్ గెట్ ఇన్ టు ది ప్యాలెస్, ఇన్ టు ది ఇంటీరియర్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్.
1: మగవారికి దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశం, కానీ తర్వాత వాళ్ళని వెడితే వదలరు.
0: మెన్ కెన్ ఎంటర్ టు దర్బార్ హాల్, ద సెంట్రల్ హాల్ ఆఫ్ ది ప్యాలెస్.
1: కనుకనే జ్ఞానంకి అంతే ఉండేది.
0: Jnana can reach to that extent.
1: Jnana daivasthananiki matrame cherustundi.
0: Jnana will take you to the place of God.
1: Bhakti daivam yokka hrudayamlo kuda cherchipothundi.
0: Whereas devotion will take you to the heart of God.
1: Kanukane bhakti ki anta goppa viluvulu icharu.
0: Devotion is highly valuable.
1: Itti bhakti ni aanaati nunchi gopikalu జగత్తునికి వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
1: దైవ ప్రార్థనలకంతా కూడా వాళ్లే మూల కారణము.
0: దే ఆర్ ది మెయిన్ పీపుల్ హూ ప్రే టు గాడ్.
1: ఎక్కడికి పోయినా హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ కదా అని భావించారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నథింగ్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అదర్ దెన్ ది నేమ్ ఆఫ్ గాడ్ హరినామ.
1: హరినామే స్మరించండి.
0: థింక్ ఆఫ్ హరినామ.
1: ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ గోపికాస్.
1: ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట
0: ఇన్ దిస్ పుట్టపర్తి విలేజ్ ఇన్ ద బిగినింగ్
1: సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ
0: కరణం సుబ్బమ్మ
1: ఆమె ఇల్లు లేనంత వరకు ఎవరు కానీ భగవత్ యొక్క చింతనే చేయలేదు.
0: నో వన్ థాట్ ఆఫ్ గాడ్ ఎక్సెప్టింగ్ హర్.
1: ఒక్కొక్క తూరి
0: సమ్ టైమ్స్
1: నీ దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూసేటువంటిది గృహమమ్మాయి.
0: ద మదర్ నోటీస్డ్ మెనీ బిగ్ ఆఫీసర్స్ కమింగ్ టు విజిట్ భగవాన్.
1: పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తే చాలు భయపడేది.
0: ఇఫ్ ఎనీవన్ పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్ ద మదర్ ఈచర్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ పర్సన్.
1: మెత్తగా సుబ్బమ్మ ఇంటికి వచ్చేసేది.
0: అండ్ షీ యూస్ టు కమ్ టు సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏమైనా స్వామితో మాట్లాడతారు ఏమో, మీరు అక్కడ పోనీకోకుండా చూడండి, పోనీకోకుండా చూడండి అని చెప్పేది పాపం.
0: She is to pray to Subbamma. Some police officer has come here. See that he will not have a chance to speak to Subbamma.
1: చెప్పేది అమ్మా వారు కూడా భక్తులే కదా.
0: And Subbamma is to respond.
1: స్వామి కోసం అందరూ వస్తారు.
0: For Swami, all will come here.
1: నువ్వు బాధ భేదము పెట్టుకోవద్దు.
0: Don't have any kind of differences like.
1: స్వామి ఎవరు కూడా ముట్టలేరు.
0: None can touch Swami.
1: కాబట్టి స్వామి జోలికి ఎవరు రారు.
0: None can interfere.
1: అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మని కూడా కోప్పడేటువంటిది.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఈశ్వర మస్ట్ కోల్డెడ్ ఈవెన్
1: సుబ్బమ్మ. ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంటాను.
0: బికాస్ స్వామి స్టేయింగ్ అట్ యువర్ రెసిడెన్స్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్.
1: కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి చేర్చొద్దండి.
0: సీ దట్ నో పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్.
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: మెడ్రాస్ నుంచి
0: ఫ్రమ్ మెడ్రాస్
1: ఐజీపీ రంగనాయకం అని ఒకరు వచ్చాడు.
0: IGP Ranganayakam came here.
1: Madras తీసుకుని పోవాలని వచ్చారు.
0: And he wanted to take Swami to Madras.
1: అమ్మమ్మా ఇంకా ఒకే ఏడుపు ఒకే ఏడుపు.
0: Mother started crying because she didn't want him.
1: అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము.
0: It was his first visit to Madras.
1: అది ఏదో పెద్ద గ్రామం అట.
0: It's a very big place.
1: అది ఏదో పెద్ద దూరం అట ఆ దేశము.
0: It is far off place.
1: మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట.
0: And Bhagwan is taken to this country.
1: నేను పోనివను.
0: Said, I don't allow him to go.
1: Swami, meer pokurdu pokurdu ani ooriki yerchindi.
0: She went on saying, Swami, better you don't go, don't go.
1: ఎక్కడికి నేను పోకూడదు అన్నావు.
0: హి సెడ్ వాట్ ఇస్ ది ప్లేస్ దట్ యు డోంట్ వాంట్ టు గో.
1: మెడ్రాస్ ఎక్కడో ఉందట.
0: ఇట్ ఇస్ మెడ్రాస్.
1: అది ఏ దేశమో ఏమో. అప్పుడు పుట్టపర్తికి మెడ్రాస్ అంటే ఏదో ఏదే దేశం.
0: అట్ దట్ టైమ్ టు పుట్టపర్తి మెడ్రాస్ ఇస్ ఎ ఫారిన్ కంట్రీ.
1: ఆ విధంగా భావించేటువంటి వాడు.
0: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్.
1: అప్పటి నుంచి చాలా బాధపడుతూ వచ్చేటువంటి.
0: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: కానీ ఇదంతా ఏది కారణము?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్?
1: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా.
0: హర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: స్వామి ఎక్కడ తీసిపోతారు ఏమో.
0: స్వామి మే బి టేకెన్ ఎనీవేర్.
1: తర్వాత మొట్టమొదటి ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం.
0: ఇన్ఫాక్ట్ షీ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మందిర్.
1: సాటమ్మ వచ్చి, స్వామి ఈ పల్లె లోపల మేమందరం రాలేము పోలేము, కార్లు రావు ఏమీ రావు, చిన్న ఎద్దుబండ్లు కూడా రావు.
0: Sakama came and said, it's not possible for everybody to reach this village. Cars cannot reach here.
1: Even a bullock cart cannot reach here.
0: We have to drop all our vehicles there and walk all
1: the distance. Swami,
0: Swami, you come to Bangalore. We'll construct a very big building for
1: you. We'll give
0: you the palace.
1: ఏం చెప్పాను, నాకు ఆ ప్యాలెస్ అక్కర్లేదు.
0: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్
1: భవనాలు, నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ బిల్డింగ్స్.
1: నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు.
0: వన్ స్మాల్ రూమ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ
1: అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు.
0: దే డిడ్ంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: కట్ట గడపడికి ఆ ఏడుపు వల్లనే నేను పుట్టబర్తి వదలకోకుండా నేను వదలను వదలను వదలనని ఆమెకు మాట ఇచ్చాను.
0: భగవాన్ మేడ్ ఎ ప్రామిస్ టు మదర్ దట్ హీ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ పుట్టబర్తి.
1: ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది.
0: He gave a small example.
1: Swami, mokka ekkada puttundo akkadane daniki paadi gatti eru vesi neelu postunte goppa vruksham avutundi.
0: She gave a small example where the seed germinates, sprouts up, it has to be watered, it has to be manured on the spot only.
1: Inko chotu inko chotu perigi inko chotu ee vidhanga perigi perigi pettuntunte adi vruddham abhivruddhi raadu.
0: If we go on shifting this little plant sapling from one place to another, it won't grow.
1: Kaluka meeru puttina gramamlone undandi goppaga abhivruddhi vastundi annaru.
0: You stay here in your birthplace, it will progress.
1: నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను, నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హర్ ఎ ప్రామిస్, ఐ విల్ సెటిల్ హియర్, ఇన్ బిట్వీన్ ఐ గో అండ్ కమ్ బ్యాక్.
1: భక్తి ప్రపత్తులకంతా కూడాను ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు.
0: ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్, ఉమెన్ కమ్స్ ఫస్ట్.
1: కనుక స్త్రీల లోపల గొప్ప వివేకం ఉంటుండాలి.
0: అండ్ విమెన్ ఆర్ ఇంటెలిజెంట్.
1: విజ్ఞానం ఉంటుండాలి.
0: దే గాట్ విజ్డమ్.
1: ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: స్పిరిచువల్
1: జ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే గాట్ గుడ్ నాలెడ్జ్.
1: సర్వజ్ఞానం కూడా వారి యందే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్.
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి.
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్.
1: కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి.
0: దే టూ హావ్ weaknesses.
1: ఆ బలహీనతలు వాళ్లే వాళ్ళు సర్చ్ చేసుకోగలరు.
0: దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్.
1: కానీ ఎవరిని మనము చులకన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఎనీ వన్.
1: ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు.
0: వీ షుడ్ నెగ్లెక్ట్ ఎనీబడి ఆర్ వ్యూ దెమ్ లో.
1: ఈనాడు వారికి వచ్చింది, రేపటి దిన మనకేం వస్తుందో.
0: టుడే దే మే బి ఇన్ దిస్ సిచ్యువేషన్, టుమారో అందరూ క్షేమంగా ఉండాలని
1: లోకక్షేమం మహాభిహం అన్నారు.
0: వీ షుడ్ ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకని మొట్టమొదటి అందరూ కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: ఈ అందరి క్షేమం నిమిత్తమే భగవద్గీతలో కూడాను ఈ విధమైన బోధన చేస్తూ వచ్చింది.
0: ఇట్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఎయిమింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సర్వుల యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి.
0: వీ షుడ్ ప్రే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కడే సర్వుల యందు ఉంటున్నాడు.
0: ఓన్లీ వన్ గాడ్ హూ హాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: కనుకనే భగవంతుడు సర్వస్వరూపుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: కనుక కృష్ణుని యొక్క తత్వము ఎన్ని రకములైనటువంటి యొక్క ద్వాపరయుగంలో ప్రజలకంతా కూడాను మహాతత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ ఏజ్ ద్వాపర.
1: ద్వారకకు ఒక చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ విల్లింగ్ టు టెల్ సంథింగ్ దట్ హ్యాపెండ్ దేర్ ఇన్ ద్వారక.
1: కృష్ణుడు మధురలో ఉన్నాడు. మధురలో ఉన్నాడు.
0: కృష్ణ వాస్ స్టేయింగ్ దేర్ మధుర.
1: ఈ కంసుని యొక్క భార్య ఎక్కడ పోయినా తప్పింది గెలింది.
0: And Kamsa's attempts didn't stop.
1: దూతలను పంపటము, వీరిని హింసించడం, వారిని హింసించడం, ఈ విధంగా చాలా బాధలు పెడుతూ వచ్చాడు.
0: Kamsa went on putting people to suffering.
1: ఒకనాడు కృష్ణుడు కంసుని చంపిన తర్వాత,
0: after Krishna killed Kamsa,
1: కంసుని భార్యలు ఇద్దరు ఉంటున్నారు.
0: Kamsa had two wives.
1: వీరిద్దరు కూడాను ఒక మహారాజు కుమార్తెలు.
0: They are the daughters of a king.
1: కానీ అక్కడ ఆయన కృష్ణుడి పైన దండెత్తి వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కేమ్ ఓవర్ దట్ టు విన్ టు కాంకర్ కృష్ణ.
1: ఈ విధంగా దండెత్తి వచ్చేటప్పటికీ ఏం చెయ్యాలి? వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. గోపికలు,
0: ది గోపికస్ వర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
1: గోపల్లె అంతా కూడా, వేపల్లె అంతా కూడా బాధపడుతున్నారు.
0: ఆల్ ఇన్ సైడ్,
1: ఎన్ని దినాలు మేము ఈ అవస్థను పడాలి?
0: హౌ లాంగ్ షుడ్ వీ సఫర్?
1: చెప్పాడు.
0: హీ సెడ్,
1: నా యొక్క శక్తి సామర్థ్యం ఒక్కతూరి మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ఎట్ వన్స్ మై మిస్టరీ, మై కెపాసిటీ.
1: రాత్రికి మీరందరూ కూడా వేపల్లెలో పండుకోండి.
0: టు నైట్ యూ స్లీప్ దేర్ ఇన్ వేపల్లె.
1: రేపు తెల్లవారికి ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్.
1: వేపల్లెలో చక్కగా తన్మయత్తులైపోయి నిద్రపోయినారు.
0: వేపల్లె దే వర్ ఆల్ ఫాస్ట్ స్లీప్.
1: తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ విన్ దే గాట్ అప్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్ దేర్ ఇన్ ద్వారక.
1: వేపల్లె ఎక్కడ ఉంటుండేది?
0: వేర్ ఇస్ ద్వారకా, వేర్ ఇస్ వేపల్లె?
1: 1000 మైల్ దూరం ఉంటుండాలి.
0: 1000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్.
1: ఇక్కడ రాత్రి పడుకున్న వాడు తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ హియర్, నెక్స్ట్ మార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్ దేర్.
1: ఆ విధంగా గ్రామాలు గ్రామాలనే మారుస్తూ వచ్చాడు.
0: లైక్ దిస్ హి వెంట్ ఆన్ షిఫ్టింగ్ విలేజ్ టు విలేజ్.
1: ఇంతటి దైవత్వము మరొక దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే దైవత్వాన్ని మీరు చులకనగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ ది డివినిటీ.
1: ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ గో ఎనీవేర్.
1: ఏమైనా మార్చగలడు.
0: హీ కెన్ చేంజ్ ఎనీథింగ్.
1: కాబట్టి దీనికి ఏమాత్రం సందేహమే పడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ది డివినిటీ.
1: ఈ డౌట్స్ ఏ మనల్ని ముంచి వేస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ డౌట్స్ దట్ విల్ స్పాయిల్ us.
1: కనుకనే దేనికి మీరు డౌట్స్ పడకుండా,
0: నెవర్ డౌట్,
1: అన్ని గాఢమైన విశ్వాసంతో,
0: డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్,
1: దాన్ని విశ్వసించి దాన్ని మీరు ఫాలో చేస్తూ రండి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ ఫాలో ది డివైన్.
1: దైవత్వాన్ని అనుసరించడం వల్ల మనకు ఎప్పుడు కూడా నిజమైనటువంటి ధర్మమే ఏర్పడుతుంది, కానీ మరొకటి మనకు పరికరాదు.
0: బై ఫాలోయింగ్ గాడ్ ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రాపర్.
1: లోకసమస్త సుఖినో భవంతు.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ, దట్ ద హోల్ హ్యుమానిటీ బి ప్రాస్పరస్.
1: కనుక దైవత్వాన్ని మాత్రం మీరు పూర్ణంగా విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియు చేయకుండిన కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తము నందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసు నందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుంటున్నప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that, he will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
1: అది అనాసక్తి. ఆసక్తి లేనిటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: Ee sankhya yogamunandu nishkama karmanu pratyekinchi prakatistu vachindi.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: Yetti sadhakudu kani dushkarmala nundi nishkama karmalaku egaraakutam idi sadhyamu kani pani.
2: No person would be able to just reach a stage of nishkama karma if his tendencies are bad.
1: Nishkama karma nundi sadguna karmalaku anaga sadaachara karmalalo praveshinchi satkarmalalo praveshinchi tadwara nishkama karmalu cheradaniki prayatninchali.
2: A person will have to traverse from bad qualities to good qualities and good actions. From good actions, then he has to renounce the fruits thereof.
1: Karmalanu aacharinchutalo undinatvanti yokka antarartham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi erpadutundani Geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action, purity of the heart can be attained.
1: Chittasya shuddhaye karmaha. Chittasuddhi nimittamai karmalu acharinchamani aadeshinchindi.
2: The commandment is that one has to perform action for the sake of attaining purity of the heart.
1: Aithe yetti karmala cheta chittasuddhi erpadutundi?
2: By doing what type of action would a person be able to achieve purity of the heart?
1: తో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రతను ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ food which is cooked is taken as is eaten, it becomes only food.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: If the same food is offered to the Lord first and then taken, it becomes prasadam.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: Therefore, whatever is action is performed by man, it becomes a mere action and karma.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
2: Even if it is a small action, if it is performed as an offering to the God, it becomes karma yoga, a yoga of action and also yagna itself.
1: Itti karma yogamu chetane chitta shuddhi praptistundi.
2: Only through such yoga of action would a person be able to attain purity of heart.
1: Bhagavantuniki arpitamu gavinchavalsinatundi karmalu etti sthitilo undali.
2: In that case, what are the qualifications and what are the features of actions which can be offered to the
1: God? Etti pavitramainatiga undali.
2: How sacred should they be?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనదిగాను పవిత్రమైనదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ స్మాల్ ఆబ్జెక్ట్ ఈస్ ఆఫర్డ్ టు ఎన్ ఆర్డినరీ ఇండివిజువల్ ది ఆబ్జెక్ట్ మస్ట్ బి హావింగ్ సమ్ యూటిలిటీ అండ్ సమ్ ప్యూరిటీ అండ్ సమ్ సేక్రెడ్నెస్.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి.
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
2: హౌ ప్యూర్ దే షుడ్ బి
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి.
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి.
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
1: Kanukane bhagavantuniki arpinchinatundi karmalu sattkarmalaganu pavitramaina karmalaganu aadarshavantamaina karmalaganu roopondinchukovali.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante ఆ పుష్పమునందులు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్, యూ రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్, దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్ సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu mottamota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు.
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: ఇంకా సంపత్తి. ఇది శమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్ శమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular quality.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
2: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఈ ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: This particular quality of patience is an important quality for sthitaprajna.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: Resolute nature and determination is a very important precondition.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మికమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: Man's firmness and resolute nature may be described as the one which is undiluted, which is full of firmness, which in these respects.
1: Enni vidhamulainatundi ibbandulu manaku praaptinchinappatikini,
2: whatever obstacles you may get.
1: Enni vidhamulainatundi yokka anaanukoolam manaku sambhavinchinappatikini,
2: whatever troubles and problems you may face.
1: Pattina పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వీ షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
2: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: వన్ కెనాట్ లివ్ వితౌట్ ది అదర్.
1: పట్టుదల వీడిన్స్ మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
2: వితౌట్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: ఇఫ్ యు లూజ్ పేషెన్స్ డిటర్మినేషన్ ఆల్సో విల్ నాట్ బి దే.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నాము, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వి అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వి షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుండను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజన్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: Gita has proved that these are important qualities of sthita pragna.
1: Kanuka manavudu ettivadu aneetundi vishayanni nirupinchetundide karma kshetramu.
2: The area and the field of karma or action proves what type of man.
1: Kanuka indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
2: That is the very reason why so much of importance is given for nishkama action.
1: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
2: Just as mirror proves the type of face that we have,
1: mana dehamunandale temperature ni ye vidhanga thermometer nirupistundo,
2: just as thermometer gives the reading of the temperature of our body,
1: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi.
2: In action proves what type of feelings a person has.
1: Kanuka manavudu ettivadu aneetundi vishayanni taanu cheseetundi karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
2: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
2: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
2: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మల యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ ఎనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరెక్ట్.
1: కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఈస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
2: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
2: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
2: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
2: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణయందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకని సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గం నందు తాను ప్రవేశించాలి.
2: దేర్ ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మలు ఎందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
2: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
2: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
2: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
2: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
2: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు.
2: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
2: విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
2: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
2: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
2: There are two important things which form the basis of a avarana and vichepa.
1: ee avarana vichepam lok roopam ledu.
2: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
2: Avarana refers to the one which covers.
1: ఏ విధంగా కప్పబడినటువంటిది?
2: How does it cover?
1: దేనితో కప్పబడినటువంటిది?
2: With what does it cover?
1: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దేన్ని తీసివేయాలి?
2: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
2: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
1: ఇది మా యొక్క స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయా.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును,
2: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
1: చీకటిగా ఉన్న సమయంలో,
2: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
2: వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
2: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
2: వి ఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
2: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
2: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
2: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
2: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనలను భ్రమ ఆవరించినదా?
2: Whether snake has covered the rope or delusion has covered us.
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
2: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
2: ఇట్ ఇస్ ది డెల్యూజన్ విచ్ హెస్ కవర్డ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
2: దిస్ డెల్యూజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాయా.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
2: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడే.
2: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
2: Then this delusion has disappeared.
1: Unna padartham kanipistundali.
2: The real object is seen there.
1: Idi vichhepam.
2: This is vichhepa.
1: Unnadi eppatiki undide.
2: A thing which is existing is
1: also ye marpulu kudanu undavu.
2: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
2: It is the delusion which comes and goes. It is something like
1: maya kani.
2: బీట్ మాయ.
1: బాధలు కానీ,
2: బీట్ పెయిన్స్,
1: నిందలు కానీ,
2: బీట్
1: నిష్క్రమలు కానీ,
2: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
2: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
2: Relatives who have come to our house will not stay there permanently.
1: రావటం పోవటం.
2: They come and go.
1: ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
2: In the same way, this Maya comes and goes as a delusion for the human being.
1: ఉన్న త్రాడము కప్పబడినటువంటిది పాము.
2: It is the snake which covers the rope.
1: ఇదే ఆవరణం.
2: This is ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
2: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
2: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
2: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్.
1: కనుక అర్జునునికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
2: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him shine in his self-effulgence.
1: Kani manamu pai drishtilu matrame manamu abhivruddhi gavinchukuntunnam.
2: If we may be developing only superficial understanding,
1: antardrishti ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది శాశ్వతమైనటువంటిది.
2: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
2: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantudu chesetuvanti pani adi.
2: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu neevu jeevinchinappatikani enni vidhamulaitundi karmalu aacharinchinappatikani ivi kshanavanguram.
2: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువు ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
2: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
2: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
2: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
2: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
2: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
2: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
2: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
2: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యు విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయుటకు గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడం గాని కర్మని.
2: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
2: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
2: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
2: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: intakante unnatamainatunti uttamainatunti sthanam marakutunnadu nayana.
2: There is a stage which is far beyond, far more sacred than this.
1: ee swargame satyamu nityamani neevu bhavinchaku.
2: Do not consider this heaven as a permanent
1: chine punya matya lokam visanti. Idi kontha kaalamuku tirigi digiravalsi vastundi.
2: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
2: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
2: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchunani neevu bhavinchavachchu.
2: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
1: Ee mithya ee bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
2: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
2: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
2: దిస్ ఇస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
2: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
2: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
2: When you perform any action, there will certainly be a fruit for that action.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
2: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
2: Our grandfather might have sown a seed and developed
1: adi vruksham ayi kaayalu gaache samayaniki tata garu povachunu.
2: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
2: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
2: ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
2: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
2: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchcham enaatikaina phalamunistundi adi manavaru evaraina bujistaru aneetunte oka visala bhavamtone naati undachu.
2: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti visalamaina bhavamto paatinatunte vruksham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
2: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
2: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
2: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
2: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావంను అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
2: ఏ ఫీలింగ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ టు అండర్టేక్ యాక్షన్ ఫర్ ది సేక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ దిస్ ఎ గ్రేట్ యాక్షన్ గ్రేట్ ఫీలింగ్.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
2: పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విల్ హావ్ టు పర్ఫార్మ్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
2: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
1: ఈ యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
2: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
2: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యము కాదని మనం విసర్జించరాదు.
2: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
2: బట్ వి షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
2: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
2: వి షుడ్ హావ్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
2: వేర్ ఎవర్ యు సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఈ
1: పంచభూతములు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబములే.
2: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్టివ్
1: అంశములే
2: ఆఫ్ గాడ్.
1: అంశములే.
2: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
2: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యము మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
2: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
2: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
2: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
2: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ధ్వరుల లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు జస్ట్ ఫైట్ మీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: దీని గురించి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
2: The assembly was said that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది గాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
1: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహా సభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
2: In such a great magnificent assembly, అష్టావక్ర tried to enter.
1: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
2: హూ వాజ్ ప్రిపేర్డ్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
2: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
2: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
2: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాజ్
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
2: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ ఎనీ సబ్.
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
2: టెంపరీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
1: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
2: త్రీ డేస్ He had to wait at the door of Janaka.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
2: He was observing all those great scholars who were going to attend this meeting.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఈ ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
2: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
2: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
1: ఇతను వయోవృద్ధుడు కాదు.
2: He is not an elderly person.
1: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
2: He is a person of the middle age.
1: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
2: He does not seem to have much of experience.
1: కానీ అనుభవమా నిరాభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
2: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
2: We do not know what type of person he is.
1: కనుక ఎలాంటి వ్యక్తి నందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు.
2: కింగ్ జనక టుక్ హిస్ సీట్.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
2: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
2: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
2: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్, హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
2: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
1: scholars. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
2: The scholars were surprised.
1: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
2: There is a reason for our laughing, there is no.
1: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
2: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
2: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
2: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
2: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying the child.
1: When a child smiles,
2: every other person who looks at the child will be forced to smile
1: at him. This
2: is the great test and sacredness of
1: innocence.
2: There is sacredness which is inherent in innocence.
1: పండితులందరూ కూడా చాలా గొప్పవారు.
2: Scholars who have assembled them, they were
1: very great. అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళు.
2: There is no innocence there.
1: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకుని ఉంటున్నారు.
2: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loud.
1: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరు, కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
2: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్డ్ అట్ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
1: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
2: వెల్ సార్, ఐ ఎంటర్ దిస్ పర్టికులర్ అసెంబ్లీ థింకింగ్ దట్ దిస్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు.
2: ఇఫ్ ఓన్లీ ఐ హాడ్ నోన్ సచ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ అసెంబ్లీ, ఐ వుడ్ నాట్ హావ్ కమ్ టు దిస్.
1: నేను గొప్ప గొప్ప మహాపండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
2: ఐ ఎంటర్డ్ హియర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ గ్రేట్ స్కాలర్స్.
1: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
2: బట్ దేర్ ఆర్ ఓన్లీ కాబ్లర్స్ హియర్.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
2: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: Charmakarulu ante cheppulu kutteetunte varu ani dini artham.
2: Charmakarulu refers to a cobbler who stitches.
1: Inta kathinamainatundi padam upayogapedutunnava ani andaru kodunu chaala ugrulainaru.
2: All those scholars were very angry for using such an abusive or insulting word.
1: Astavakru cheppadu.
2: Astav
1: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
2: This is a proper word to describe our action, he said.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
2: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
2: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
2: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
1: స్కాలర్షిప్.
2: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
2: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కొన్ని అవకాశం కాదన్నాడు.
2: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
2: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు
1: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
2: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
2: చిత్తం
1: యొక్క ప్రభావమే.
2: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకని మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
2: We should develop inner vision and develop inner peace.
1: ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
2: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
2: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యానిఫెస్ట్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
2: సమ్వన్ వర్ టు జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ,
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
2: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్? నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
2: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: శాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
2: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కాని దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
2: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
2: Let us just assume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లైక్ యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
2: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
2: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
2: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉన్నాయి.
2: లెట్ అస్ జస్ట్ రిజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ వామిటింగ్.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత

0: టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతని ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time, we should not give medicine to stop his vomiting.
1: Mandulu isthe em avutundi edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopala mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
0: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata pade anta varaku nivu ఏ మాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యు సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్
1: టు. శాంతాన్ని వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
1: మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుంటాం. ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయంలో చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmamu.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ దెన్ ఓన్లీ హీల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పరిశుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్.
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్స్
1: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ద ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వెరెవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం.
0: టేక్ వన్ శమం.
1: మనశ్శాంతి.
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము.
0: దమం.
1: ఇంద్రియ నిగ్రహం.
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి.
0: ఉపరతి.
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష.
0: తితీక్ష.
1: ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్ వాట్.

0: ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏ మాత్రం కూడా చలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్, హావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవద్వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం.
0: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్
0: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man will be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
0: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: When one has disgust for desires of the objects of the world,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: Then only he will have sense control and then only
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: When there is peace of mind, there is inner and outer purity.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: When there is inner and outer purity, patience will become automatic second nature.
0: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్ట్ గా మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we'll have to practice by making it inner property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

సత్య ధర్మ ప్రేమ శాంతులు రేకు. సత్య ధర్మ ప్రేమ శాంతులు రేకున్న విద్యలన్నీ నేర్చి

0: నీకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోణలప్ప. గుణములివి నాలుగు పునాది గోడలప్ప.
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkadiki deni kosam vacharo danni marchipothunnaru.
1: You are forgetting the very reason that brought you all here to this place.
0: Ekkadiki vellinappudiki manamu దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో ద రీజన్ దట్ బ్రాట్ యూ హియర్, వై యు ఆర్ హియర్, వేర్ ఫ్రమ్ యు ఆర్ హియర్. యూ షుడ్ బేర్ ఇన్ మైండ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఒక పోస్ట్ లో ఒక కవర్ వేసినామంటే దీనిలో ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్, రెండు అడ్రస్లు లేకుండా ఆ కవర్ ఏమైపోతుంది?
1: An envelope to be posted must have these two, the two address and the from address, failing which, where does it go?
0: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోయారు.
1: You are in this world without knowing your from address and to address too.
0: Kanaka mee gati em avutundi?
1: What will happen to your life?
0: Rendu address lu lenetuvanti kavaru rendu address office potundi.
1: A letter without these two addresses, from and to, will go to the dead letter box.
0: Kanaka meeru edo oka address ni meeru gurtinchali.
1: So it is necessary to know one address.
0: Memu ekkadi nunchi vachamu?
1: Where from you have come?
0: Ekkadiki pothunnamu?
1: Where do you reach?
0: Ekkada unnamu?
1: Where are you now?
0: Ee moodinti endukodanu edo oka dani gurtinchali.
1: Of the three, you should recognize at least one.
0: Kani indulo e okati gurtinchakapoyinappudiki jeevitame oka vyartham aipothundi.
1: If you do not know at least one of these three, the whole life would be in vain.
0: Oka chinna katha,
1: a small story.
0: East Godavari, West Godavari ilanti pradeshallo pada padavallo bayal deri pothuntaru chaala mandi vyaparasthulu.
1: In places like East Godavari and West Godavari, people travel in boats, reach other shore for business transactions.
0: ఒక బోట్ లోపల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
1: A person was traveling in a boat.
0: ఇతను వ్యాపారస్తుడు.
1: He is a businessman.
0: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
1: There were nobody else there other than him.
0: ఆ బోట్ పర్సన్ ఏమి చెప్పాడు? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు.
1: The boatman asked him, sir, where do you come from?
0: ఫలాని చోట నుంచి వచ్చానని చెప్పాడు.
1: He said, I am coming from such and such a place.
0: కానీ అంతటితో వీరు మానలేదు.
1: And the conversation didn't stop there.
0: ఎక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
1: In fact, during our onward journey, we converse with our people to pass time.
0: ఈ పడవ నడిపే వాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాల.
1: ద బోట్మెన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ కాన్వర్సేషన్.
0: అయ్యా, వాచ్ చేతిలో కట్టుకున్నావు కానీ టైం ఎంతో తెలియదు.
1: యూ హ్యావ్ రిస్ట్ వాచ్ బట్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ టైమ్.
0: రిస్ట్ వాచ్ ఉండినప్పటికీ నీకు టైం తెలియకపోవటము నీ జీవితంలో ఒక భాగం గంగపారేయను అన్నాడు.
1: సిన్స్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ వేస్టెడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: న్యూస్ పేపర్ చేతిలో పట్టుకున్నావు.
1: యూ హోల్డ్ దిస్ న్యూస్ పేపర్ ఆన్ హ్యాండ్.
0: ఆ పేపర్ లో ఏమిటిండదు అనేటువంటిది నీకు తెలియకపోతే ఆ యొక్క పేపర్ పట్టుకుని ప్రయోజనం లేదు. ఇది రెండవ గంగపారు అన్నాడు.
1: యూ డు నాట్ నో ది కంటెంట్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ యు హావ్ వేస్టెడ్ అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్.
0: సరిగ్గా కొంత దూరం పోయినప్పుడు తాను నిలపవలసినటువంటి ప్రదేశం ఇంకా రాలేదు.
1: అండ్ దే ఆర్ యెట్ టు రీచ్ దేర్ డెస్టినేషన్.
0: కానీ పడవ వారికి ప్రొద్దు పోలేదు.
1: అండ్ దే హాడ్ టు కిల్ టైమ్ ఎనీవే డ్యూరింగ్ ద ప్రాసెస్.
0: నాయన, మీరు ఏం పడవలో ఎక్కారు, టైం చెప్తే తెలియదు అంటున్నావు, న్యూస్ పేపర్లో విషయం మీరు అడిగితే నాకేమీ తెలియదు అంటున్నావు, పోతే పోని, మీరు ఎక్కడికి పోయి దిగాలి అన్నాడు.
1: యు ఆర్ నాట్ గివింగ్ రిప్లైస్ టు దీస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద టైమ్ అండ్ ద కంటెంట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అండ్ ఎట్లీస్ట్ యూ డు నాట్ నో వేర్ యు ఆర్ సపోజ్ టు గో.
0: కానీ ఈ పడవ ఎక్కడికి పోతుందో నాకు తెలియదు అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఐ డు నాట్ నో వేర్ దిస్ బోట్ విల్ టేక్ అస్.
0: మరి తెలియకోకుండా బోట్ ఎక్కటము గంగపాలేను అన్నాడు.
1: నాట్ నోయింగ్ వేర్ టు రీచ్ యూ జస్ట్ గాట్ ఇన్ టు ద బోట్ యు ఆర్ వేస్టింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్.
0: మరి కొంతసేపు అయినప్పటికీ గాలి వీచింది.
1: అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద విండ్ స్టార్టెడ్ బ్లోయింగ్ సివియర్లీ.
0: పడవ అటు ఇటు అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉండాలి.
1: అండ్ ద బోట్ స్టార్టెడ్ టాసింగ్ దిస్ వే అండ్ దట్ వే.
0: ఈ గాలి ఒత్తిడికి పడవ చాలా వరకు కూడాను కంట్రోల్ లేకుండా పోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద వరల్డ్ విండ్ ద బోట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్.
0: అప్పుడు ఆ బోట్ మ్యాన్ అడిగాడు.
1: దెన్ బోట్ మ్యాన్ ఆస్క్డ్ ది ట్రావెలర్
0: సార్ మీకు ఈత వచ్చునా అన్నాడు.
1: అండ్ ద బోట్ మ్యాన్ ఆస్క్డ్ ది ట్రావెలర్ సార్ డూ యూ నో స్విమ్మింగ్.
0: అయ్యో నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: నౌ యు ఆర్ వేస్టింగ్ హోల్ ద లాట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: సిమిలర్ ఇస్ అవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ దిస్ లైఫ్.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏమి మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏమి తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది.
1: వీ డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వీ డు నాట్ నో వై వీఆర్ హియర్, వీ డు నాట్ నో వేర్ వీ అల్టిమేట్లీ రీచ్.
0: కనుక ఈ విధంగా ఏమీ తెలియకుండా పోతే మన జీవితం అంతా కూడా గంగపాలైపోతుంది.
1: ద హోల్ లైఫ్ అమౌంట్స్ టు వాయిడ్ ఎంప్టీనెస్ ఇఫ్ వీ డు నాట్ నో ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక మనము మొట్టమొదట ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వేర్ వీ ఆర్, where we ultimately return.
0: ee moodu da ye okati kuda teliyakunda pothe manam prayanam chesi prayojanam undadu.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: Kanuka manamu ekkadi nunchi vachamu, ekkadiki pothunnamu, ekkada unnamu ani from address, to address, staying address mooditi kuda telusukuntene manam jeevitham oka saarthakam avutundi.
1: Therefore our life is really fulfilled if we know answers to these three questions: where we come from, where we are, where we will reach ultimately.
0: ee moodintlo evokati teliyakunda poyinappudiki manamu jeevithamlo vyarthamaipothundi.
1: The life is a sheer waste if we do not know answers to these questions.
0: Goldstein wife aneka paryayamulu puttavattiki vacharu.
1: Goldstein and his wife visited this place repeatedly.
0: కానీ ఒకనాడు నేను కాలేజీకి పోతున్నాను.
1: వన్ డే భగవాన్ వాజ్ ప్రొసీడింగ్ టు ది కాలేజ్.
0: స్వామి మా ప్లేన్ 3 గంటలకు ఉంటుండది, నేను వస్తాను కాలేజీకి అన్నాడు గోల్డ్స్టీన్.
1: గోల్డ్స్టీన్ సెట్ భగవాన్ ఐ విల్ ఫాలో యూ బికాస్ ఐ షుడ్ బి లీవింగ్ అట్ 3 o'clock బికాస్ ఆఫ్ ఫ్లైట్
0: కనిపించాను.
1: అండ్ భగవాన్ సెడ్ yes and wanted him to follow.
0: అప్పుడు కారులో కూర్చున్నప్పుడు నేను గోల్డ్స్టీన్ అడిగాను.
1: While Goldstein was seated in the car by the side of Bhagwan, Bhagwan has put a question.
0: What is your program? Annanu
1: Bhagwan asked him, what's your program?
0: స్వామి నేను ఇంకా ఏమి నిర్ణయించుకోలేదు అన్నాడు.
1: అండ్ హీ సెడ్ ఐ హావ్ నాట్ యెట్ డిసైడెడ్ మై ప్రోగ్రామ్.
0: నేను పోతే 2 గంటలకు బయలుదేరాలి అన్నాడు.
1: హౌఎవర్ ఐ షుడ్ స్టార్ట్ అట్ 2 o'clock.
0: నేను చెప్పాను ఈనాడు ప్రోగ్రామ్ మానుకోమని చెప్పాను.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ట్రావెలింగ్.
0: అయ్యో టికెట్ తీసుకున్నానే వేస్ట్ అయిపోతుంది, ఏం చేసేది అన్నాడు.
1: అండ్ హీ సెడ్ భగవాన్ ఐ పర్చేస్ ద టికెట్ ఐ షుడ్ గో ఆర్ ఎల్స్ ది హోల్ టికెట్ ఈస్
0: టికెట్ వేస్ట్ అయినా పర్వాలేదు నీ ఈనాడు పోవద్దు అన్నాను.
1: భగవాన్ సెడ్ డజంట్ మ్యాటర్ ఈవెన్ మనీ ఈజ్ వేస్టెడ్ ఇస్ గాన్ బట్ యెట్ డోంట్ అండర్టేక్ ద ట్రిప్.
0: కానీ అతని మనసు చాలా కన్ఫ్యూజన్ లో పోయింది.
1: దెన్ హీ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్.
0: సరే తెలియదు వస్తూ మేము వచ్చే సమయం లోపల తిరిగి ప్రశ్నించాడు స్వామి నేను ఎప్పుడు వెళ్ళాలి అని.
1: ఫైనలీ ఆఫ్టర్ ద రిటర్న్ హీ ఆస్క్డ్ స్వామి వెన్ షుడ్ ఐ గో.
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్ యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ప్లేన్ లేకపోతే ఒక దినం అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హీ సెడ్ స్వామి ఐ విల్ లీవ్ నౌ. If I don't catch flight, I don't mind waiting there in Bombay.
0: Sir, ivanni kuda niku anavasaram entundi, povaddu ante povaddu.
1: These are not necessary. I say that don't go, just stop your trip.
0: Kaani itaniki ticket anta waste aipothundi ani thanu poye tirali annadu.
1: He doesn't want to waste the ticket. He decided to go.
0: Kaani ticket waste avutundani cheppi telisukunnadu kaani తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటి గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: హీ థాట్ ఆఫ్ వేస్టింగ్ ది టికెట్ బట్ హీ హాస్ నాట్ థాట్ ఆఫ్ దిస్ దట్ హిస్ హోల్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వేస్టెడ్.
0: సరే పోమని చెప్పాను.
1: భగవాన్ ఓకే హిస్ ట్రిప్.
0: ఇంటికి వచ్చాడు, ఏదో ప్యాకులు చేసేసాడు, కార్లో ఎక్కాడు.
1: హీ ప్యాక్ ఆల్ హిస్ లగేజ్ గాట్ ఇన్ ద కార్.
0: వెళ్ళాడు బెంగళూరు.
1: అండ్ హీ వెంట్ టు బెంగళూరు.
0: బెంగళూరులో నుంచి ప్లేన్ ఎక్కాడు, బొంబాయిలో దిగాడు.
1: హీ కాట్ ద ఫ్లైట్ అండ్ రీచ్డ్ బాంబే.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ట్రైన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారు అని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్.
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: She said, don't worry, think of Swami, pray to Bhagavan. That's what she said.
0: Hijacker vachesi iddanni kurchondi ani cheppadu.
1: Hijacker instructed both of them to be comfortably seated.
0: Vidu seat lo kurchun tarvata second seat ki kuda anu vellaadu.
1: And then the hijacker has got proceeded further to the next seat.
0: Akkada chinna chinna pillalu seelu anta untunnaru, vaadu chaala baadha padutunnaru.
1: And he noticed children and women who were feeling very sad.
0: Kaani vaariki aa baadha em lekka.
1: But they are not afraid of the situation.
0: ఏమి లెక్క చేయకుండా వాళ్ళందరికీ కాల్ చేశాడు.
1: అండ్ ది హైజాకర్ విదౌట్ ఎనీ కైండ్నెస్ హీ వెంట్ ఆన్ షూటింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: వీళ్ళిద్దరిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళని కాల్ చేశారు.
1: దీస్ టూ ఓన్లీ వర్ స్పేర్డ్, ఆల్ ది అదర్స్ వర్ షాట్.
0: అప్పుడు తాను స్వామి ఎందుకోసమే నన్ను పోవద్దని చెప్పాడు.
1: దెన్ దే కుడ్ అండర్స్టాండ్ వై స్వామి డిడ్ంట్ వాంట్ దెమ్ టు ప్రొసీడ్ విత్ ద ట్రిప్.
0: తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ 2 or 3 months హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హెస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈస్ వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్స్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ seeing Bhagavan he could have courage.
0: Then Mari prashninchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami says, Swami, I have no plans now.
0: Meer eppudu chepte appudu potanu.
1: I'll go as and when you decide.
0: Sare inta matram nenu telusukunnavu kada ani.
1: Bhagavan was happy that he could experience that.
0: Nenu sare ada oorukunnanu.
1: And Bhagavan kept quiet.
0: కొన్ని దినములు అయిన తర్వాత నేనే టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: On a specific day, as said by Bhagavan, he could leave this place.
0: సరే అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: And he was very happy.
0: కానీ మరి ట్రైన్ ఎక్కాడు.
1: And again, he had to travel.
0: ఇదంతా అయిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టమంతా కూడా పంపించారు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ కుడ్ గెట్ ఆల్ ద కంపెన్సేషన్ అమౌంట్.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: ద హ్యుమానిటీ టుడే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే ఆర్, వేర్ దే గో.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: పీపుల్ విల్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఇట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్.
0: అప్పటి నుంచి కూడా మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు అని నిలిచాడు.
1: అండ్ గోల్డ్స్టీన్ వుడ్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని చూస్తున్నావు కానీ నీ మనోబలాన్ని నేను పెంచుకోమని చెప్పాను.
1: Bhagavan wanted him to grow mentally, not simply satisfied with physical strength.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి తాను వెళ్ళాడు, కసరత్తు చేస్తూ వచ్చాడు.
1: And then he went on contemplating on Bhagavan's teaching, exercises.
0: హైదరాబాద్ వాడు అమెరికాకు పోయిన తర్వాత,
1: after reaching America,
0: ఈ కసరత్తు లోపల ఎట్లా ఉండినటువంటి వాడు, పెద్ద ఉన్నవాడు, కానీ 60 kgs తగ్గిపోయినాడు.
1: He lost 60 kgs of weight.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటి విజయ తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. కనుక ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: bhaja govindam anipetta untundali. Bhaja govindam, bhaja govindam, govindam bhaja udamate sampraapte sannihite kale nahi nahi nahi rachate dukrunkarane. అప్పుడు చెప్పాడు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్, you are simply pulling on your life.
0: కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు.
1: If a question is put, why are you here?
0: ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మరణ.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: దీనికోసం మనం వచ్చామని. ఇది కాదు నీవు రావడం, ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: కేవలము ఖానా పీనా కోసం రాలేదు.
1: Not merely for food and drink you are here.
0: నిద్రపోవటం కోసం రాలేదు.
1: Not merely for sleeping.
0: కేవలం చదువుకోవటం కోసం రాలేదు.
1: Not for education.
0: కానీ వచ్చిన పని వేరే ఉంటుంది, దాన్ని నీవు మర్చిపోయినావు.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: See that the very purpose is fulfilled.
0: ఈ దేహం వచ్చింది.
1: The body is here.
0: దేహం పెరుగుతూ ఉండాలి.
1: The body is growing day by day.
0: ఈ పెరిగింది తరగక తప్పదు.
1: And the body that grows is sure to diminish.
0: కనుక ఈ పెరిగేటికి దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: And as we grow, we should also work for emancipation.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
1: The one who recognizes truth will have his life liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఈ జగత్తుకు వచ్చాం మనం.
1: We are all here in this world.
0: ఇందులో ప్రయాణమైపోతున్నాము.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: We have got so many waves, so many obstacles, so many ups and downs.
0: దీన్ని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: We should have the strength and resistance to face the challenges.
0: దీనినే సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: This is the real true spiritual strength.
0: దీని మధ్యలో ఏమైనా జరగని.
1: Many things may happen in between.
0: దానికి మనం భయపడకూడదు.
1: You should never be afraid of this situation.
0: అలలు పొరలు వస్తుంటాయి.
1: No doubt the problems do come.
0: ఈ సంసారి బహు దుస్తారి.
1: It's so difficult to cross this ocean of
0: life. పారే పాహి మురారి.
1: Oh God, be compassionate towards me and help me to cross.
0: Govindam, Bhaja Govindam.
1: Therefore, chant, sing His glory, God's name.
0: ప్రతి ఒక్క తూరి తల్లి గర్భంలో పుట్టటము, తల్లి గర్భం నుంచి పోవటము, ఇంతేనా మనం వచ్చినటువంటి పని? మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: We are in the cycle of birth and death.
0: మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటి.
1: The human life should be for liberation.
0: వీడు చదివే చదువులకును, వీరు చేసేటువంటి పనులకును, వీరు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ ఫైండ్ ఎ ప్రాపర్ పాత్, ప్రాపర్ డైరెక్షన్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్, ఫర్ ఆల్ ద పొజిషన్ దట్ వీ హ్యావ్.
0: ఎంతో ధనం ఉన్నదని బాగా సంపాదిస్తారు, చదువుకుంటారు.
1: ఎక్స్పెక్టింగ్ దట్ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, యూ స్టడీ వెల్.
0: చదువు ఏమిటి? చదువు ఏమైనా కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: By what for this simple education that can be learned by birds and beasts as well?
0: మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు.
1: In circus you watch many things.
0: కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: And you find the animals there lots of education.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: దాన్ని సద్వినియోగం పరచుకోవాలి.
1: We should make proper use of our education.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: Kanuka manam vachinamu kevalu vachinatundi chadu kosam kaadu.
1: We are here not merely for education.
0: Chadavali,
1: we have to study anyway.
0: Chadinatundi degrees kuda teeskovali.
1: We have to get our degrees as well.
0: Kaani degrees teeskunnanta maatramu chaladedi.
1: Mere acquisition of a degree is not enough.
0: Chadivi raya nechina varandaru vidyavantulena.
1: Can you call oneself educated by merely learning how to read and write? By merely getting a degree, can you call yourself educated? Without spiritual knowledge and awareness, can that be education at all? What is the use? What is its value? When once we have these two, the purpose of education is achieved.
0: ప్రతి మానవుడు కూడాను మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకుని చేయాలి.
1: Therefore everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: నేను MBA పాస్ చేశాను.
1: I passed MBA.
0: MDA పాస్ చేశాను.
1: I got this degree MBA.
0: డిగ్రీ దండికి పొందాను.
1: I have many degrees.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: దాన్ని యూజ్ చేయాలి కదా.
1: You should make proper use of the degrees.
0: ఆ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోవాలి.
1: If it is not practically properly used, all the degrees
0: సుజ్ఞానం సుఖతి లేక విద్య సద్విద్యనగున.
1: Without this spiritual knowledge and awareness, can you call it a true education?
0: ఇవన్నీ కేవలము పేపర్ లో ప్రింట్ వేసినట్టుగా ఉంటాయి.
1: That's all amount to paper degrees printed.
0: కానీ ఇది కాదు మనం. ఆ పేపర్ ది పే ఇన్ ఫర్ నా జీవితం లోపల ఆ యొక్క పే చేయాలి మనం ఈ చదివినటువంటి దాన్ని.
1: And therefore it should be imprinted in our heart, pay for in our heart within.
0: దీన్ని అప్పుడే మనకు సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్ రియలైజ్డ్.
0: కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: సో వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ వై వీ ఆర్ హియర్.
0: గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ కైండ్ దట్ కెన్ బి అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదో వచ్చినాము, సంపాదించాము, బ్యాంకుల్లో పెట్టాము, పిల్లల్ని చదివించాము, పిల్లల్ని ఫారెన్ పంపించాము, అన్ని చేశాము.
1: హావ్ బీన్ బోర్న్, one is educated well, has taken care of the family, sending their children abroad with money in the bank. That's not enough.
0: Inka unnavu nee prapanchamulo.
1: You are still here.
0: Katta kadapati varaku kuda nu shanti ni pondali.
1: Till the end you must enjoy peace.
0: Deeni valla nenu aanandam anubhavinchanu aneetvanti oka nischayamu teriyali.
1: You should aspire that state of bliss.
0: కనుక మనం వచ్చినటువంటి ఎందుకు దాన్ని నిరంతరం కూడా మన మనం మర్చిపోకుండా ఉండాలి.
1: Therefore we should never forget the purpose of life, why we are here.
0: మనం వచ్చినది ఒకటి, దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాం.
1: We forget the aim of life and spend life in a different direction.
0: గాంధీ చదవడానికి పోయాడు.
1: He went there for studies.
0: లండన్ లో పోయాడు.
1: He reached London.
0: బార్ట్ లో చదివాడు.
1: And he was studying for barrister degree.
0: కానీ చదివినాడు.
1: He studied well.
0: కానీ ప్రయోజనం ఏంటి?
1: But he could know its value.
0: దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని తనకి అర్థం చేసుకోలేదు.
1: He could not understand how to make use of all the law that
0: తిరిగి వెనుకకు ఇండియాకు వచ్చిన తర్వాత
1: After returning back to India,
0: అంత చదివినటువంటి వాడు పూర్తి అన్ని విధాలా త్యాగం చేశాడు.
1: He sacrificed all that he acquired.
0: కాంగ్రెస్ లో ప్రవేశించాడు.
1: He joined Congress movement.
0: ఈ కాంగ్రెస్ అంటే ఏమిటి?
1: What is this Congress?
0: Congress.
1: Congress. Congress meaning in those days calm dress.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: He had minimal dress.
0: ఒక పంచ కట్టుకున్నాడు.
1: And a dhoti.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: And he thought that is calm dress. Congress.
0: Calm dress lo Congress ledu.
1: In fact, it's not true Congress.
0: Chala good mind, good seva, good sadhana, good service. అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు అక్కడ పాపం.
1: And that's another one. Man of good service, good feeling, good nature, good mind.
0: ఎవరు అతను?
1: We see.
0: మీకు తెలుసును సుభాష్ చంద్రబోస్.
1: You know, he is Subhash Chandra Bose.
0: ఈ సుభాష్ చంద్రబోస్ చాలా సేవ చేసినటువంటి వాడు.
1: సుభాష్ చంద్రబోస్ ఇస్ ద వన్ ఆఫ్ సర్వీస్.
0: ఈ లోపల బోస్ యొక్క దీపం జారిపోయింది.
1: అండ్ దెన్ ద బోస్ ఇస్ ఫర్గాటెన్.
0: ఈ విధంగా మనం ప్రపంచం లోపల విషయాన్ని చూస్తే ఏది మంచి చెడ్డలు అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బతిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీపుల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఈవెన్.
0: ఇంత పేరు పొందినటువంటి యొక్క మహనీయులు లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ మెనీ పీపుల్ మెన్ ఆఫ్ ఎస్టీమ్.
0: ఇలాంటి వారితో మనం దేశంను ఎంతో మనం రక్షించాలి.
1: With such people, we have to safeguard, protect this country.
0: Sacrifice cheyali.
1: One should be prepared to sacrifice.
0: Anala emti ee deham naadi kaadu.
1: Don't identify yourself with the body.
0: Ee deham oka instrument.
1: Body is an instrument.
0: Naaku panimuttu.
1: It's just an instrument.
0: Ee naadi oka kevalam oka vidhamainatundi vastram vantidi.
1: It is like a cloth that a tire that I put on.
0: Chiripoyinappudu chinigipothundi.
1: And if it's worn out, I give it up.
0: Antavarku deenni manam anubhavinchali.
1: Till then, I must make you.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: With this, he brought very good name to this country.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: Therefore, out of sacrifice, we can serve this
0: country. వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వమానసు. నా కర్మణ నా ప్రజయ ఈ విధంగా నాకు నా యొక్క పని గాని నా కర్మలు గాని నాకు మంచివి కాదు. త్యాగేనేకి అమృతత్వ మానసు అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: Therefore Veda clearly emphatically says this point, no association, no authority whatsoever other than sacrifice that would take you to immortality.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సాత్వికంగా భావించుకోవాలి.
1: Having been born as a human being, we should sing the glory of God and end our life.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: The body may suffer.
0: ఈ బాధలు మనకి ఏమాత్రము బాధించవు.
1: And these sufferings should not be obstacles.
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూంలో పడిపోయింది.
1: The physical body of Bhagavan fell down there in the bathroom at Bangalore.
0: నా రూమ్ లోపల స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి వాళ్ళు.
1: అండ్ మెనీ స్టూడెంట్స్ స్టే దేర్ విత్ భగవాన్.
0: వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ దేర్ ఇన్ స్వామీస్ రూమ్.
0: నాకు చాలా సేవ చేశారు పాప.
1: దే సర్వ్డ్ భగవాన్.
0: కానీ నేను చెప్పాను నాకు ఈ దేహాభిమానం లేదు.
1: భగవాన్ టోల్డ్ దెమ్ ఐ డోంట్ హ్యావ్ బాడీ అటాచ్.
0: ఎంత వీరు బ్యాండేజ్ చేసినా ఎంత వీరు ఆపరేషన్ చేసినా నాకు ఇది దేహం నాది కాదు.
1: యూ మే పుట్ సమ్ బ్యాండేజ్ వాట్ ఎవర్ మే బీ but I don't identify
0: with it. చేసుకోండి కానీ నాకు ఈ దేహంతో సంబంధం లేదు.
1: యు మే డూ ఎనీథింగ్ విత్ దిస్ బాడీ.
0: ఉండినంత వరకు నా పని నేను చేయాలి.
1: బికాస్ ఐ హావ్ గాట్ మై ఓన్ మిషన్ సెడ్ భగవాన్.
0: అప్పటి నుంచి కూడా నువ్వు నాకు కట్లు కట్టి ఏమేమి చేయలేదు. నేనేమిటి కట్టించుకోలేదు.
1: అండ్ భగవాన్ డి నాట్ అలౌ ఎనీబడీ టు పుట్ ద బ్యాండేజ్.
0: నేను అట్లనే నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటికి కూడా అట్లనే నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలోపల నయమైపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ దట్ లెడ్ టు ఆపరేషన్ ప్రైమర్.
0: పడటము దానికి అన్ని విధాలు దెబ్బలు తగలటము.
1: And it's because of the fracture he was operated upon.
0: ఒక్క కట్టైనా నేను కట్టించుకోలేదు.
1: He didn't have any bond, any bandage.
0: అట్టనే నడుస్తూ వచ్చాడు.
1: But Swami went on moving about.
0: ఇప్పుడు కూడా అట్టే నడుస్తూ వచ్చాడు.
1: Even now Swami walks.
0: కానీ నాకే బాధలు లేవు.
1: Swami has no suffering.
0: ఏ కష్టము లేదు.
1: No pain whatsoever.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే, ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: Many devotees feel so bad that Swami may be undergoing some pain and suffering. Swami has no pain at all whatsoever.
0: ఈ నాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: Till this day Bhagavan does not know what pain is.
0: అట్టనే నడుస్తూనే ఉన్నాను.
1: Swami is just is moving about.
0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this spirit of sacrifice you can accomplish it.
0: నేను చెప్తున్నాను చేస్తున్నాను.
1: Bhagavan says and acts.
0: చెప్పిందే చెయ్యాలి.
1: What is said must be acted upon.
0: చేసిందే చెప్పాలి.
1: What you act, what
0: మనస్
1: you do ఏకం,
0: must be said. వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: That is the harmony of thought, word and deed.
0: అది నిజమైనటువంటి మహత్వం.
1: That is the greatness, mystery.
0: ఎంతసేపైనా నేను నిల్చుకోగలను.
1: భగవాన్ కెన్ కంటిన్యూ టు రిమైన్ స్టాండింగ్.
0: డాక్టర్స్ చెప్పేశారు ఎక్కువ టైం నిల్చుకోకూడదు అని.
1: డాక్టర్ సెట్ స్వామి డోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడా నేను ఎంత కాలమో నేను నిల్చుకుంటున్నాను.
1: స్వామి యూ యాజ్ యూ సీ హిమ్ హీస్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైమ్.
0: నాకే బాధలు లేదు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఒక్క మాత్ర అయినా నేను వేసుకోను.
1: భగవాన్
0: ఒక కట్టైనా కట్టుకోను.
1: హ్యాస్ నో బ్యాండేజ్ and he has not swallowed single tablet.
0: నాది కేవలము ఒకే సరైనటువంటి ఒక భావం.
1: స్వామి హాస్ గాట్ ది ఓన్లీ సేమ్ ఫీలింగ్.
0: నేను చేస్తూ మీకు చూపుతున్నాను.
1: స్వామి యాక్ట్స్ డస్ డెమోన్స్ట్రేట్స్ అండ్ టెల్స్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీని మీ బాడీ వాటర్ బబుల్ మనం అనుసరించకూడదు.
1: దేర్ఫోర్ డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కనుకనే నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: అదే ఆత్మాభిమానం తీసుకోవాలి.
1: దట్ ఈస్ ఆత్మాభిమాన అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఉంటుంటే ఏ బాధలో మనకు నొప్పి పెట్టదు.
1: వెన్ వన్స్ యూర్ అటాచ్డ్ టు ద సెల్ఫ్ ఆత్మాభిమాన నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ.
0: కనుకనే ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలు ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఈజ్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్
0: సెల్ఫ్. ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ కానీ ఇష్టం ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్
0: నాకు నొప్పి లేదు.
1: హెస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: Swami is telling you the fact of facts, the truth.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: He doesn't understand what pain is.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: With that courage, we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: Bhagavan has taken upon himself this suffering to demonstrate to the humanity that one has to bear the suffering.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: ద బాడీ మే సఫర్, బాడీ మే పాస్ త్రూ సో మెనీ పెయిన్స్ అండ్ అదర్వైజ్, బట్ యెట్
0: ఈ దేహాన్ని
1: సాక్రిఫైస్
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ సర్వ్ గాడ్.
0: భగవంతుడి నూరి గంధం వలె పట్టించాలి.
1: అండ్ యాక్చువల్లీ వీ షుడ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిండేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్. So I have to surrender, dedicate in service to God.
0: Manidapa kompa.
1: It's dirty one.
0: Roga maggeluke hevaka gampa.
1: Full of affliction.
0: Jati sancharanam pondu dumpa.
1: It takes upon life after
0: life. Avasanam meedigaleni kampa.
1: It cannot cross this ocean of life.
0: Ambula padanamu manam eppu dalampa.
1: It's full of bones.
0: మీ నిశ్చలమనే అమ్మబోకు మనస.
1: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదం ఆశ్రయించవి.
1: సరెండర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అది చేయండి మీరు.
1: That's what you are supposed to do.
0: దాంతో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: డోంట్ బాదర్, డోంట్ బి వరీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్.
0: మీ చేతనంత సేవలు దేశానికి చేయండి.
1: సర్వ్ దిస్ కంట్రీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ రెండర్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ.
0: ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం కొంచెం దారి చూపడం కూడాను ఒక సేవనే.
1: టు హెల్ప్ ఎన్ ఓల్డ్ లేడీ ఇన్ షోయింగ్ హర్ రైట్ పాత్,
0: దోప చూపడం వల్ల నాకేం వస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: Well, how is it going to benefit me? Some people may think so.
0: Chinna sevalo kodanu pedda phartham untundali.
1: The fraction of service will give big results.
0: Kanuka meer seva chestunnarandi.
1: Therefore servants are.
0: Sevaku menchinatvanti karyam marokati ledu.
1: There is no other greater task higher than service.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee deham ichinatvanti enta pavitram kosam.
1: The body is sacred. To do sacred
0: చాలా మంది చూస్తుంటారు ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: విమెన్ విల్ బి ఏబుల్ టు నోటీస్ అండ్ అబ్జర్వ్ దిస్ పాయింట్.
0: ఇంత బాధలు పడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి స్వామి తగ్గలేదే చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: అండ్ మెనీ విమెన్ థింక్ స్వామి ఇస్ వెరీ ఫైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. దట్స్ వాట్ దే సే.
0: నేను తగ్గలేదు,
1: స్వామి హాస్ నాట్ లాస్ట్ వెయిట్,
0: ఎక్కలేదు,
1: హాస్ నాట్ గెయిన్ వెయిట్,
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు,
1: హాస్ నో పెయిన్. Whatever work that he may undertake, the stress and strain.
0: Speed ga nadustanu.
1: Swami can walk very fast also if he decides.
0: Aithe ee doctors koncham bayam valla nenu unnanu.
1: Because doctors wanted him not to walk like that.
0: Swami, meer speed ga nadachakandi.
1: They said, Swami, don't walk fast.
0: Pillalni evarinaina iddaru pettukondi.
1: Have two boys by your side.
0: Vaadu sahayanga undali.
1: Let them help you.
0: Ani vaadu tondar pettuntaru.
1: They want, they insisted on.
0: Vaadu kuda trupti pechali.
1: And doctors also must be satisfied.
0: పెట్టే నిమిత్తమే నేను ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉంటుంటారు.
1: టు సాటిస్ఫై డాక్టర్స్ భగవాన్ ఈస్ ఫాలోయింగ్ దర్ ఇన్స్ట్రక్షన్ బై హ్యావింగ్ టూ బాయ్స్ బై సైడ్.
0: ఆ ఇద్దరికి కూడా నేను ఏమాత్రమో బాధలు పెట్టడం లేదు.
1: అండ్ స్వామి విల్ నెవర్ మేక్ దోస్ టూ బాయ్స్ టు సఫర్ ఐదర్.
0: తమ ఆఫీస్ పోతుంటారు,
1: గో టు దర్ ఆఫీస్.
0: ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: ఆన్ రిటర్నింగ్ ఫ్రమ్ ద ఆఫీస్ దే వెయిట్ ఫర్ స్వామి.
0: నేను పుష్టి అని పిలిస్తే పుష్టి వస్తాడు.
1: And you say, Prushti, he will be there.
0: Naina, akkada neer teesko antarante.
1: Swami says, get water from there.
0: Aa neer teeskuntanu traagutanu.
1: And Swami sips the water.
0: Ee pothu. Aa iddaru kudano aa vidhanga seva chestunnaru. Aa sevane goppa sevaga untuntadi.
1: Both of them are serving Bhagavan. It's the greatest of all.
0: Ee vidhanga ee sevakuru kudano baadha pettatam ledhu.
1: Those prepared to serve, they don't suffer in any way.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: సఫరింగ్
0: నొప్పించక తానో ఒక తప్పించక తిరిగివాడు ధన్యుడు వేమా అన్న.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెంగ్యూస్, దే హ్యావ్ నో స్ట్రెయిన్ ఎట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడీ.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్, విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ.
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఈరోజు దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born,
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: And the body is 79
0: కానీ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: Does Bhagavan look like that 79 year old?
0: No.
1: No, no.
0: ఇప్పుడే కాదు,
1: not only now,
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: Let that be. Let that be 80th birthday, 90th birthday, Bhagavan will remain like this.
0: In ఏమాత్రం ఒకరి పాదాభిమానం కాదు.
1: Bhagavan will never submit himself in the hands of anybody.
0: నా కన్నులు, నా పండ్లు, నా అన్ని చక్కగా ఉన్నాయి.
1: Bhagavan's eyes and teeth are in perfect order.
0: 79 సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Naturally at this age, one will be losing the teeth.
0: కండంతా కూడా కనిపించకుండా తెరలు వస్తాయి.
1: There will also cataract problem at an advanced age.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: And you find wrinkles.
0: నాకు ఏమాత్రం మడతలు పడ్డాయి.
1: No wrinkles on the face.
0: ఎప్పుడూ నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటి నాకు రానే రాదు.
1: There is no trace of old age on Swami anyway.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: Swami is beyond, no old age.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి, తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్ కీపింగ్ దిస్ ఎస్.
0: నేను ఒక్కడే కాదు, మీరు అందరూ కూడా మంచి భద్రంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ హెల్తీ.
0: అయితే మీరు ఆ స్ట్రాంగ్ ను చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్.
0: మీరు మీ శక్తిని మీరు అన్ని విధాలు దుర్యోగం చేసుకుంటున్నారు.
1: యూఆర్ మిస్యూజింగ్ ఆల్ ద లేటెంట్ పవర్.
0: ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి.
1: Be courageous enough. Don't never miss your
0: duty. Swami yokka deentho meeru అభివృద్ధి రావచ్చు.
1: విత్ భగవాన్స్ గ్రేస్ యూ విల్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ అండ్ ప్రాస్పర్.
0: ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చు.
1: వీ కెన్ సర్వ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి.
1: See that you are healthy so that you would be able to serve.
0: అలంకారం కోసం కాదు.
1: Not for mere maintenance.
0: సేవ కోసమని.
1: It's only for service.
0: కనుక నాకు ఈ దేహం అనేటువంటిది సేవ నిమిత్తమే కావాల్సినటువంటిది.
1: So body is required to serve.
0: దేనికైనా నేను సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్.
0: ఇప్పుడు ఎవరికైనా నాకు ప్రాణం కావాలంటారు, నేను తక్షణమే ఇచ్చేస్తాను.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ లైఫ్, భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: దానికి కూడా నేను సిద్ధంగా ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ.
0: కనుకని మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానమైన మీరు భావించాలి.
1: దేర్ఫోర్ నెవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: నార్ కెన్ యూ నెగ్లెక్ట్ ద బాడీ.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండా.
1: ఫర్ ఆల్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండా.
1: దేర్ ఇస్ ఎ డ్రైవర్ దట్ వుడ్ మేక్ ద ట్రైన్ మూవ్.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండా.
1: When man has got the mind,
0: manasiki enduku ee dhairyam undakoddu.
1: Why not you be courageous enough?
0: Kanuka manasuku manam dhairyam kavali.
1: Therefore the mind requires strength.
0: Aa shaktini manam sampayinchali.
1: We should have that power.
0: Meeru tappaka meeru gurtinchukoni pratinchali.
1: And therefore in full recognition of this fact, we should require this mental strength.
0: Pillanu chustuntanu.
1: Bhagavan watches boys.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: దట్ బిట్వీన్ 20-30 ఇయర్స్.
0: కానీ మొహాలు చూస్తే చాలా లొతకలు పడి ఉంటాయి.
1: ద ఫేసెస్ ఆర్ నాట్ బ్రైట్, దే ఫుల్ ఆఫ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: అట్లా రాకూడదు.
1: యూ షుడ్ బి
0: ఎప్పుడు కూడా మంచి ధైర్య సాహసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి హైలీ కరేజియస్, వెరీ స్ట్రాంగ్.
0: ఈ విధమైనటువంటి దీంతో మీరు అభివృద్ధి అయిపోయి విద్యలు బోధించుకొని ఆ విద్యను పాస్ చేసుకొని మీ జీవితాన్ని సేవల్లో సార్థకం చేసుకోవాలి.
1: విత్ ద స్ట్రాంగ్ ఫిజికల్ హెల్త్, ద మెంటల్ పవర్, యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్, అక్వైర్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ దెన్ సర్వ్ సొసైటీ.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైమ్ బి దాట్ యు బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: Then that is the true purpose of the body.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: Be ready to sacrifice your body.
0: I am ready.
1: And you should say, I am ready.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి అయినటువంటి యొక్క శక్తిని సాధించి పెట్టాలి.
1: With this courage, you should enter the society and serve the community.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఇదేదో పెద్ద వైభవాలు జరుపుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి ఒక భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: ది పర్పస్ బిహైండ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ భగవాన్ ఇస్ దిస్, దట్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు సర్వ్ ది కమ్యూనిటీ. ఇట్ ఈస్ ఫర్ ది సర్వీస్ టు ది సొసైటీ.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: అది మనకు నిజమైనటువంటి సేవ.
1: దట్ ఈస్ ది ట్రూ సర్వీస్, ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

ಪ್ರಭು ದರ್ಶದಿನ

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకున్నో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేద వరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఈస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone where do you come from, he says I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఎనీవన్ హూ ఆర్ యూ, ఐఎమ్ ది సన్ ఆఫ్ సూరయ్య.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: ఎవ్రీ రిప్లై ఫర్ దట్ మ్యాటర్ ప్రిసీడ్స్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ.
0: నీ పేరేమి అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ వాట్స్ యువర్ నేమ్,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: ఇట్ టెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: నా పేరు గోపాల్.
1: మై నేమ్ ఈస్ గోపాల్.
0: మా తండ్రి పేరు భూపాల్. మా తాత పేరు నేపాల్.
1: ఫాదర్స్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్, ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I, that's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetuvanti motta motta puttindi.
1: Right, this I is born at the time of birth.
0: Tadupare varu veeru aneetuvanti vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ పవర్ఫుల్ సిగ్నిఫికెంట్ సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్డ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేట్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: Nenu prodduna vachanu antavu jawabu.
1: The answer is, I come this morning.
0: Prodduna vachindi edi?
1: What is that came this morning? Who came?
0: Deham vachindi.
1: It's the body that came this morning.
0: Kabatti dehamane nenu aneetundi bhrantito nenu prodduna vachanu antunnavu.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: Sare dehame neevu anukoni nenu prodduna vachanu ani cheptavu.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యు సే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యు సెడ్,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్ బట్ వేర్ యాజ్ యూ సే దట్ యువర్ డిఫరెంట్.
0: నా చెయ్యి,
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్,
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమునందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, ఎట్ టైమ్స్ వీ ఐడెంటిఫై టు అవర్ బాడీ అండ్ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ, ఎట్ టైమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్.
0: అది నిజమా, ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say identify your body, my body, it is temporary.
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది.
1: But is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: This principle of eternal truth of I is forgotten by mankind today.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబ్ మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లరు దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore, I is the seer.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illuminate.
0: బల్బులా వెలిగేది.
1: Do you mean to say the bulbs that illuminate? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించేది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నులా చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీ.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టు.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనిని దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే.
1: దట్స్ వాట్
0: దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: దట్స్ వాట్ దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్ యాజ్ యూ ఫైండ్ ఇన్ ఎ మిర్రర్.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: That is this world.
0: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The seen is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore, divinity, God is the combination of cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యము దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపారెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ యువర్ డెత్
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: If eyes were to see, why don't they see now?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: The seer is not there now.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: The very same eyes are present.
0: కానీ అందులో చూడబడేటువంటి ఒక ద్రష్ట లేడు.
1: But seer is missing in the dead body.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: Therefore, the seen is experienced by the seer only.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను నేను నేను.
1: And therefore this seer, the witness, is I.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడా, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇట్స్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor
0: leaves. ఈ నేను.
1: This I neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండినటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poyetundi, passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatam, raka pokalu anetundi oka tattvam.
1: Aham, the I, that neither comes nor goes.
0: Kanuka, ee drushyam anetundi danini, manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the seen as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్
0: వాట్ ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్,
0: అతని హైట్ 6 feet,
1: హిస్ హైట్ ఇస్ 6 feet,
0: అతని వెయిట్ 80 kilos,
1: అండ్ వెయిట్ 80 kilos,
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు,
1: యు గో బై ది హైట్
0: అండ్ కలర్, చామన ఛాయ,
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్
0: అతని రూపము పట్టనెత్తి,
1: అండ్ హిస్ బాల్ హెడ్,
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్ని నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ ఊడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణములు ఎట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior might
0: ante gunam untunnayo,
1: what sort of quality,
0: adu kanipinchetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkarledu.
1: One don't need not
0: na manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that you
0: don't see? Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడాను దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కాని ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉందది అంటాం.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నేను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపము లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపముంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ as an undercurrent.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరాలు పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం ఉన్నందుంటే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచినా
1: wherever you may search
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతకి అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమి చూస్తున్నామంటున్నారు.
1: This what the modern scientists say that he finds atomic power.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanani pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet bhagavan.
0: Ee science anetundi dantho kevalam oka vidhamainatundi okka telivitetalu kuda chaala takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: Telivivantulu aneetundi enta goppa telivivantulu antuntaro anta vishwasam lekunda untaru.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: Ekkadaina meer vetiki chudandi.
1: You may search anywhere.
0: Goppa medha shakti gala vaadite vaniki emi vishwasam undadu.
1: If you find anyone a greatest
0: intellectual,
1: he has no faith in his wife nor in his own self.
0: Eppudu chusina kaani లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ద లాబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్,
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారన్నాను.
1: యూ థింక్ యూఆర్ ఆల్ సైంటిస్ట్, వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ నోన్?
0: సూర్యచంద్రాదుల యొక్క తత్వాలు మీరేమైనా గుర్తించారా?
1: Have you known anything about the sun and
0: సూర్యుడు చంద్రుడు భూమి ఒకే ఒక పదార్థమే కదా.
1: The sun and moon and earth belong same
0: man. తెలుసుకున్నామన్నాడు.
1: They said yes we know.
0: తెలుసుకున్నాను అని అన్నవాడు ఊరుకు ఉండకుండా సూర్యునికి ఇప్పుడు మధ్య వయస్సు అన్నాడు.
1: They should have kept quiet at that point.
0: మంచి యువకుడు ఈయన ఇప్పుడు సూర్యుడు అన్నాడు.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను.
1: Swami said, what's his age?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: He said, millions of years.
0: బుద్ధి లేదు.
1: You are fool.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ పోతుంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాడు.
1: When you just put zeros, add zeros to one, you say million.
0: భారతీయులు అనాది అన్నారు. ఎంత సులభము.
1: This Bharati has called it ancient anadi.
0: అనాది.
1: అనాది ancient.
0: అది చెప్పితే వాళ్ళకి అవమానం. ఇన్ ది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy antaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy separate.
0: Energy and energy matter.
1: Matter is energy, energy is matter.
0: రెండు కలిసి ఒక్కటే.
1: Both are one and the same.
0: Matter లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: Without matter you cannot see energy.
0: ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసే లేదు.
1: Without energy matter cannot exist.
0: రెండు చేరి ఒక్కటే.
1: Both together are one and the same.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: For a plant, a seed is necessary.
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
1: A seed has two cotyledons.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: With these two cotyledons it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మలచదు.
1: With a single cotyledon it not grow.
0: కనుకని ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon is energy.
0: ఒక బద్ద మ్యాటర్.
1: The other one is matter.
0: మ్యాటర్ ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: With these two cotyledons, the matter and energy, you find the rebirth.
0: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: Never say that you are not going to believe that you do not know.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
1: Oh individual, understand that which is not seen is responsible for
0: the
1: consequences of life. Oh puppet, understand the mystery of this play and the drama.
0: Andamu prayamu vindriya shakti undani nikka kroranna.
1: Oh don't pride yourself because of a youth and the sensual power.
0: Mundra tondaraloni musulita nambana musulda pandaga.
1: Here lies ahead advancing old age.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్.
0: తను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్.
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఈస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: People, you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani.
1: So
0: మనలో ఉండినటువంటి ఒక తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యూ కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ ట్రీ.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ద ట్రీ ఈస్ సో జైశాంతిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుంది అది.
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యూ సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెంచుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యూ ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఎంత బాగుంటుంది.
1: వాట్ ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్ట ఉన్నాయి?
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డూ పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్ట ఉంటుంది?
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద ప్లాంట్.
0: బాహ్యం అనేటువంటి ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యూ వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు అంతా ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది అనేటప్పటికీ ఇందుకని రందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమిడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు.
0: యాజ్ హి కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ రిపీట్
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: a small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: it will put you in danger tomorrow.
1: It is chala tappu.
0: It is a big mistake.
1: Sisters and brothers.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దే,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పుడు ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పుడు కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకనే సాయి ఫ్యామిలీ అంటారు.
0: యూ సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many, as they begin their talk, they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it, you can say నమస్కారం.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you say
0: thank you.
1: దేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: వై షుడ్ యూ ఫాలో దిస్ వెస్టర్న్ కల్చర్? యూ కెన్ సే నమస్తే.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి అందు ఒక్కొక్క పదములకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ విల్ టెల్ యూ లాట్ ఆఫ్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ వీ సే.
1: మనది కల్చర్,
0: అవర్ కల్చర్,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా, ఎన్ని జగములు కలిగినా, తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్
1: ట్రూత్. హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: Having God in our hearts and the altar of our hearts, let us chant His name.
1: Shivoham, Shivoham, Shivoham. మంగళవాక్యం, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఎ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు, కల్లోలములు, ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande?
0: What is the declaration?
1: Sahana bhavatu, sahana gunaktu, sahaviryam karavavi. Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi terisukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదటి వేదము. సమత్వాన్ని, ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది వేద దట్ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ ద బిగినింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎంతకాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి ఒక భావంతో మనం మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి నై.

0: The moon.
1: In this world, who can decide that one is good and one is bad? Both are made by the same God. Who can understand the significance behind this?
0: Vidyarthulare.
1: Students.
0: Navina Nagarikata Yugamunandu. Dinadinamulakunu. Aneka vidhamaina samasyalu vechi perigipothunnavi.
1: In this modern age of civilization, the problems are ever on the rise.
0: Jeevitamileka teerani samasyaluga roopondutunnadi.
1: Life has become an endless problem itself.
0: Prayanam yokka saukaryamulu adhikam kavatam cheta prapanchame oka chinnadai poyiradi.
1: The world has become so small because of transport facility.
0: Okka pradeshamulo samasyalu prarambhamainappudu maru chanamunandi maroka deshamunandi kudanu ide prarabham ide oka problems samasyalu perigipothunnavi.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere in another country.
0: Manavudu aneka vidhamulainti sulabha margamulanu kanipettunnadu.
1: Therefore man is devising easy techniques.
0: Kani ee sulabha margamulo undinatuvanti samasyalu kanipettinatuvanti vaaduku gurtinchatam ledu.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: Margamulu sulabhamainave kani samasyalu ati kashtamainatuvantivi.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్ చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: ఎవ్రీవన్ వాంట్స్ ఎ షార్ట్ కట్, ఎన్ ఈజీ వే.
0: తలనొప్పికి ఒక పిల్ వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: ద మూమెంట్ హీ స్వాలోస్ ఎ పిల్ హీ షుడ్ బి రిలీవ్డ్.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్స్తోనే సరిపోవాలి.
1: లైక్ వైజ్ హీ ఎక్స్పెక్ట్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ విత్ దీస్ పిల్స్.
0: అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: దిస్ డే ఈవెన్ లిబరేషన్ షుడ్ బి ఈజీలీ అటైన్డ్.
0: సులభం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ఈజీ మెథడ్?
0: నివారణ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రెమెడియల్?
0: షార్ట్ కట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ షార్ట్ కట్?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: దీస్ ఆర్ ద థింగ్స్ ప్రాబ్లమ్స్ విచ్ వీ కెనాట్ నో.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ ఎఫెమెరల్ వరల్డ్,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ మండేన్ వరల్డ్,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: ఇన్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థమును గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ సింపుల్ వర్డ్స్.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: వర్డ్స్ సీమ్ టు బి సింపుల్ బట్ ది మీనింగ్ ఇస్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: టుడే దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: మైండ్ ఇస్ మిస్టీరియస్.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: ఇట్ ఇస్ స్పెషల్.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: ఇట్స్ యాక్టివిటీస్ ఆల్సో నో.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: ఇట్స్ యాటిట్యూడ్ ఇస్ సర్ప్రైజింగ్.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్వివిధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: ఇట్ స్టెప్స్ ఇన్ టు బోత్ ది ఫీల్డ్.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: ఇన్ ద మోమెంట్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: నెక్స్ట్ మోమెంట్ ఇట్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందం.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where
0: there is no mind. ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటుంది.
1: Everywhere you find it's only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావము చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Because of the effects of the thoughts, the mind is all pervasive.
0: కనుకనే మనోమూలమిదం జగత్. జగత్ అంతా కూడాను మనసు ద్వారానే నిండి ఉంటున్నది.
1: Therefore it's the mind That is the cause for the entire universe.
0: కనుక మన సుఖమునకు మన దుఃఖమునకు మన పాపమునకు మన పుణ్యమునకు మన ఆనందమునకు మన ఆహ్లాదమునకు సర్వమునకును మనసే మూలం.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంది.

0: Therefore, for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery, is the mind that is the cause.
1: Kanukane Vedanta Paribhashayandu Maniyeva Manishyanam Karanam Bandhamochehu.
0: Therefore, in
1: Vedanta,
0: so in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
1: Itti mana prabhavanni manam chakkaga gurtinchukunnappudu manaku etti samasyalu kudanu manalni badhinchavu.
0: When once we know the effects of the mind, you will never suffer.
1: Naa dukkamulaku evaro kaaranamani nee oohisthunnavu.
0: You imagine that someone is responsible for
1: nee
0: your pain. You also consider someone is responsible for the pleasure.
1: Nee aanandamunakkani, nee dukkamunakkani, neeve kaaranam.
0: Either for your happiness or misery, you are responsible.
1: Neeku nee sankalpamule moola kaaranamu.
0: Your thoughts are responsible.
1: Nee sankalpamunaku nee manase kaaranamu.
0: It's the mind that is responsible for these thoughts.
1: Nee sankalpa mano roopamule nee yokka sukha dukkamulaku moola kaaranamani.
0: Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves. We find so many innumerable creatures being born. In this world, there are 84 lakhs of species.
1: Andajam. Pindajamu.
0: Pindajam.
1: Svetajamu.
0: Svetajamu.
1: Mudrujamu. అని నాలుగు రకములు.
0: ఫోర్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్.
1: అండజం అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
0: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్, హ్యాచ్ ది ఎగ్.
1: పక్షులు,
0: బర్డ్స్,
1: కొన్ని క్రిమికీటకాదులు,
0: ఇన్సెక్ట్స్,
1: చీమలు,
0: యాంట్స్,
1: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను.
0: స్నేక్స్ ఆల్సో.
1: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: There are 21 lakhs of species.
1: ఈ గుడ్డలో పుట్టేటువంటి ఒక జాతులు 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: Those that hatch eggs number about 21 lakhs.
1: పిండజము. పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
0: పిండజ.
1: గర్భం ద్వారా జన్మించేటువంటి.
0: That which is born out of the womb.
1: మనుషులు, మృగములు, ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
0: Humans and animals born out of the womb.
1: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: That 21 lakhs.
1: తదుపరి శ్వేతజము.
0: Then శ్వేతజం.
1: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
0: There are so many germs that are born out of our sweat.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: There are also 21 lakhs variety of species.
1: ఇంకా శ్వేతజమైంది. ఉద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
0: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 లాక్స్.
1: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
0: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్.
1: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకూడను మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
0: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is
1: rarest. Only
0: this varied species of mankind, all the rest are the living creatures.
1: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
0: మ్యాన్ ఈజ్ ఓన్లీ నో బ్లెస్డ్.
1: దుర్లభము అన్నారు.
0: ఇట్స్ రేర్.
1: దేని ఎందు దుర్లభం?
0: హౌ డు యూ సే దాట్?
1: ఆకారం నందా దుర్లభం?
0: ఇస్ ఇట్ బై ఫార్మ్?
1: తెలివితేటలు ఎందా దుర్లభం?
0: ఆర్ ఇంటెలిజెన్స్?
1: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
0: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
1: అంద సందములు ఎందా దుర్లభం?
0: ఆర్ బ్యూటీ?
1: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
0: ప్రాపర్టీ ఆర్ మనీ?
1: విద్యాది విహారు ఎందా దుర్లభం?
0: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
1: ఏమీ కాదు.
0: Nothing works.
1: ఇవన్నీ దుర్లభమే కాదు.
0: You can't consider
1: rare.
0: You can acquire them in out of your practical.
1: ఒక కోతి కుడును ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
0: Even a monkey out of practice can ride on a bicycle.
1: క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
0: You can also tame a wild animal like a tiger in a circus.
1: ఆ రింగ్ మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
0: It follows the command of the ringmaster.

0: ఇవన్నీ కూడాను ప్రాక్టీస్తూ వచ్చినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్
0: మానవుడు కూడాను ప్రాక్టీస్తూ వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంది?
1: దెన్ వాట్స్ ద రేరిటీ హియర్?
0: అనగా
1: మీనింగ్
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు, పక్షులు, క్రిమికీటకాదులు,
1: అనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ కెనాట్ నో దేర్ ఓన్ నేచర్.
0: కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ స్పెషల్ క్వాలిఫికేషన్ యాజ్ టు నో ది ట్రూ నేచర్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: నిద్ర, భయ, మైదునాని సామాన్యమే తత్ పశువిన్నదాని.
1: దేర్ఫోర్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు
0: ఎనిమల్స్. అధికం విశేష
1: man has got extra qualification of wisdom.
0: Gnanena sunyaha pasvissamanaha.
1: Bereft of wisdom he is animal.
0: Aa gnaname lekapothe veedu kudanu pasuvuto samaname.
1: When he has no wisdom he is equal to an animal.
0: Pasupachi mrugadulakunu manishiki undinatvanti idokkate vyathyasam.
1: This is the only main difference between animals, birds, beasts and mankind.
0: Gnanam ante
1: what is this wisdom?
0: Bhautika gnanama?
1: Is it physical knowledge?
0: Gnanama?
1: Or worldly knowledge?
0: Ekinke vidhamaitvanti shastra gnanama?
1: Or science?
0: ఇంకే విధంగా బుకిష్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ బుకిష్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో,
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ ట్రూ విజన్.
0: అంతా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటిదే నిజమైన జ్ఞానం.
1: ద ప్రైమల్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఈజ్ ద ట్రూ విజన్.
0: ఈనాడు ఎన్నో చదువుతున్నాం మనం.
1: వీ రీడ్ ఎ లాట్ టుడే.
0: సంగీత, సాహిత్య, లిటరేచర్, చిత్ర, శిల్పి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువల్ ఎన్నో విద్యలు చదువుతున్నాం శాస్త్రాలు.
1: వీ హ్యావ్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ టుడే. ద మ్యూజిక్, ద లిటరేచర్,
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: దట్స్ రిలేటెడ్ టు దిస్ వరల్డ్.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: విత్ దిస్ ఫిజికల్ నాలెడ్జ్ యూ కెన్ నెవర్ అటైన్ దిస్.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: దట్స్ ఆల్ అవుట్ వర్డ్ నాలెడ్జ్.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: బట్ వాట్ వీ షుడ్ నో ది ఇన్వర్డ్ ట్రెండ్.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంటాది.
1: దిస్ బాడీ ఐ సీ.
0: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
1: ఐ టేక్ దిస్ హ్యూమన్ బాడీ.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: బాడీ ఇస్ హ్యూమన్, నో డౌట్.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: దెన్ ది స్కిన్.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: ద బ్లడ్.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: బోన్స్.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: ద హెయిర్.
0: గాలికి ఏమి జాతి?
1: ఎయిర్.
0: గగనానికి ఏమి జాతి?
1: స్కై.
0: నీటికి ఏమి జాతి?
1: వాటర్.
0: నిప్పుకి ఏమి జాతి?
1: ఫైర్.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: స్కై, స్పేస్.
0: ఏది జాతి లేదు.
1: వాట్ కమ్యూనిటీ, కాస్ట్ దే బిలాంగ్ టు? నథింగ్ వాట్స్ ఎవర్.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు, కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: యూ సే దట్ ద బాడీ ఈజ్ హ్యూమన్, బట్ హౌ అబౌట్ ద స్కిన్?
0: స్కిన్ కు స్కిన్ జాతి.
1: స్కిన్ బిలాంగ్స్ టు స్కిన్ ఓన్లీ.
0: బ్లడ్ కు బ్లడ్ జాతి.
1: బ్లడ్ బిలాంగ్స్ టు ద రేస్ ఆఫ్ బ్లడ్.
0: బోన్ కు బోన్ జాతి.
1: బోన్ బిలాంగ్స్ టు
0: మానవ జాతి.
1: అండ్ హ్యూమన్ బిలాంగ్స్ టు హ్యూమన్ రేస్.
0: అయితే ఈ మానవ జాతి ఏమిటది?
1: దెన్ వాట్ ఈస్ దిస్ హ్యూమన్ రేస్?
0: అది ఏ నిజమైన దివ్యమైన జాతి.
1: దట్ ఈస్ డివైన్ రేస్.
0: దేహాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద బాడీ,
0: దేహిని ఆదర్శంగా తీసుకుని,
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా,
0: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్.
0: దేహం క్షేత్రము.
1: బాడీ ఇస్ ద ఫీల్డ్.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ద ఇన్ డ్వెలర్ ఇస్ నో.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: బట్ ద సింపుల్ రీజన్ యూ ట్రావెల్ ఇన్ ఎ కార్, యు ఆర్ నాట్ ద కార్, యు ఆర్ ద
0: డ్రైవర్. వేరు.
1: కార్ అండ్ డ్రైవర్ ఆర్ డిఫరెంట్.
0: కాబట్టి నీ దేహం కారు.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కార్.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is a five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు, పుట్టుకల్, మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. హీ డజంట్ క్యారీ ఎనీ ఇన్సిగ్నియా విత్ ఇట్.
0: దేహియే దేవదేవుడని.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహియే దేవదేవ.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
0: కానీ ఈనాటి ఆధునిక యుగమునందు
1: in this modern
0: దేహమునకే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
1: దే అటాచ్ వాల్యూ టు ద బాడీ.
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: దే ఫర్గెట్ ది ఇన్డ్వెలర్.
0: అది ఏ దుఃఖములకు కారణము?
1: దట్ ఇస్ ద కాజ్.
0: అది ఏ పాపములకు కారణము?
1: దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: అది ఏ
1: sin.
0: కష్టములకు కారణము.
1: That is the response
0: అది విచారములకు కారణము.
1: And anxiety.
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహితత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In order to lead the life of truth and peace, we should know the indweller.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: This you can possess and acquire only with love for God.
0: కనుకనే వేదము ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: It is Upanishad that declares that you are the son of immortality.
0: అమృతస్య పుత్రః.
1: You are nectarine, immortal.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: నీవు అల్పునిగా నీవు చింతిస్తున్నావు.
1: You consider yourself low.
0: నేను చాలా హీనుడిని భావిస్తున్నావు.
1: You think you are mean.
0: నీ వీక్నెస్.
1: Is your weakness.
0: ఇది నీ బలహీనత.
1: Is your weakness.
0: అమృతం కంటే కూడా అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, amruta.
0: నీ ముందు అమృతం పెడితే ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి మహాభావము నీ హృదయమునందు ఉంటుంది.
1: Such a mighty taste in the power, feeling or in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనము చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాం.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసు అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచిపెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో. బట్ గాడ్ నోస్. కనుక
0: మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యూ థింక్ ద సమ్వన్ ఇస్ ద కాజ్.
0: కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యూ కెనాట్ ఎస్కేప్.
0: కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా, కర్మదాటవశమా.
1: Oh man, can you escape from the destiny? Is it possible?

0: కర్మదాట వశమా, ఆ కర్మదాట వశమా.
1: యు మే బి ఎ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డైటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. యు మే అండర్టేక్ పెనెన్స్, బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ.
0: చిన్న చెల్లిమిలో ముంచిన గాని, ఎన్ని సముద్రము నించిన గాని.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora nirantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuvaradure karmadata vashama naruna karmadata vashama aa karmadata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugraham tho etanti karmalaina daatavachchu.
1: However, with God's grace, you can
0: transcend. Kaatuka kondala vanti karmamuleda baase bandu.
1: There may be the sins which are of the size of the mountain.
0: Karmamulu vanti paapamunu kudanu chanamulo kudanu bhasmam chestundi.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time.
0: అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: You should the recipient
0: of God.
1: You should receive God.
0: ఆ దివ్యమైనటువంటి సంబంధ బాంధవ్యమునకు పాత్రుడు కావాలి.
1: You should have the divine relationship.
0: అలాంటి సమయమందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, is the left hand will find out the result.
0: ఎప్పుడు ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవుల యందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్.
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా.
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ. వేర్ ఎవర్ యూ మే బి, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యు మే బి ఎనీవేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హవెవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ బి ద రిసిపియెంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: That should be the achievement in this
0: dhanam ravachu povachu.
1: Money comes and goes.
0: Janmamlu kuda enno ettavachu ettakunda povachu.
1: You may be born again and again.
0: Kaani daivam anetundi oka tattvam okka thuri vaste podu.
1: But yet the divinity, when once it is there, it shall never vanish.
0: Vaste podu okati.
1: One thing if it comes, it doesn't
0: go. Vaste raadu.
1: Another if it goes, it will never come back.
0: Podu raadu.
1: Another, and neither it goes.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to know all these three.
0: వస్తే పోదు ఇంకా.
1: If it comes, it will never go.
0: ఏమిటది?
1: What is that?
0: అది ఏ జ్ఞానము?
1: That is wisdom.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదది.
1: If you say wisdom has come, it vanished, it's not wisdom.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: When once wisdom comes, it will never leave you.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: The second, if it goes, it will never come back.
0: అది ఏ అజ్ఞానము?
1: That is ignorance.
0: Podu raadu.
1: Next, neither comes nor goes.
0: Adi divyattamu prema.
1: That is the divine love.
0: Idi poyyankandu kaadu, vachetuvantidi kaadu.
1: It neither goes nor comes.
0: Okka thori nee hrudayamulo praveshinchana ayipoyindi inka.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakoodadu.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: భక్తియే కాదు.
1: It's not devotion at all.
0: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
1: That which comes and goes is ignorance.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: Ignorance comes and goes.
0: అది ఏ అహంకారము?
1: That is ego.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: Ego comes and goes.
0: ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi నిలిచిపోవ కనపడు దైవంబు.
1: When money goes, then he will see God then.
0: అది ఉండినంత వరకు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: ధనము అది కాదు.
1: It's not the money. That's
0: గుణమే మన ధనము.
1: The character is the true wealth.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధనములు ఎన్నో మారుతుంటాయి.
1: The worldly money changes.
0: ఈనాడు మీ తండ్రి గారు ఏదో 500 rupees నీకు మనీ ఆర్డర్ చేశాడు.
1: Supposing a father sends you 500 rupees by money order.
0: 500 rupees చేతిలో పట్టుకుని నోటును ఇది నాది అని నువ్వు ఆనందపడుతుంటే,
1: వాచింగ్ ది 500 rupee నోట్ యూ ఫీల్ హ్యాపీ.
0: ఆ 500 rupees నీ ముఖాన్ని చూసి నవ్వుతుందట.
1: The 500 rupee note starts laughing at you.
0: ఒరే పిచ్చివాడా, సాయంకాలానికి నేను ఇంకొక అంగడికి పోతున్నాను.
1: The 500 rupee currency note tells you,
0: నీ దగ్గర నేను శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని కాను.
1: I will not stay with you permanently.
0: ఇలాంటి ముఖాలు ఎన్నో చూచాను, ఇంక ఎన్నో చూడబోతాను.
1: I have seen so many faces like you and also in future.
0: కాబట్టి నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
1: And the note tells you,
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
1: Money will not stay with anybody.
0: కాళ్ళ కింద నీళ్ల వలె కదిలిపోతుంటాది.
1: It is something like a flowing water, ever flowing water.
0: కానీ ధనం ఏ ధనము?
1: But what is that wealth?
0: అనుగ్రహ ధనము.
1: It is the wealth of grace.
0: ప్రేమ ధనము.
1: That's the wealth of love.
0: అది ఏ ఆశీర్వాద ధనము.
1: That is the wealth
0: అది
1: of blessing.
0: అది అనుగ్రహ ధనము.
1: That is the wealth of grace.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
1: That wealth, when once it comes, it never
0: vanishes. దాన్ని మీరు సంపాదించుకోవాలి.
1: That we should acquire.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును, కానీ ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్, బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెజెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 rupees నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: యు మే స్పెండ్ ఆల్ ది 10,000 rupees.
0: కానీ ఈ 10,000 rupees ఎంతకాలం నీకు పనికొస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 rupees అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 rupees ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 rupees తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 rupees గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ the soul returns back to the earth.
0: క్షీణించిపోతాని ఇది కూడా క్షీణించిపోతుంది.
1: The moment the merit diminishes, you also lose this state. How?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయం అయిపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్ లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంత వరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరంలో పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హి మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: వల్ల నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because of the past life. With all sacred thoughts, you can develop the accrued merit of the past. Therefore, the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైనటువంటి రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్ ఎ
0: సేక్రెడ్ లైఫ్. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్
0: నాలెడ్జ్, ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you really tried to achieve that. There is a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he will be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: Really he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైల్ సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over.
0: నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: నీ తట్ట బుట్ట చట్ట అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు.
1: Collect your baggage.
0: అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: And then prisoner paid his respects and started speaking to superintendent.
0: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: The prisoner said, sir, I am going to come back tomorrow or day after. Better I keep my baggage here.
0: ఇంక నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: His idea is to repeat the same theft.
0: అలాంటి వానికి ఏం చేసే ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything
0: to such a person? ఒక్కతూరి మనం జైలుకి పోయినామా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగ నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: కానీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: కొన్ని మందు తినే దేని కోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేని కోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: Why do you appear for exam?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: In order to see that you don't appear again.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: ఇఫ్ యూ అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లేటర్. ఇలాంటి
0: ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో హ్యావ్ టు నో ది ఆన్సర్స్ క్లియర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: ఎ స్మాల్ వర్డ్,
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: We say that I come every day.
0: Nithyam anaga emi?
1: What do you mean by nithyam?
0: Abbo, idi chaala pedda artham tho koodinatvantidi.
1: It has got lot of meaning.
0: Nithyam anaga mana udrishti lopala dinamu anukuntaru.
1: Nithyam means every day, a day.
0: Nithyam anaga marpu chendinatvantidi.
1: Nithyam means that which is changeless.
0: Nithyamainatvantidi.
1: That which is permanent.
0: Satyamainatvantidi.
1: That which is true.
0: Trikala bhadyamainatvantidi.
1: Which is indivisible.
0: Moodu kalamulandu maranatvantidi.
1: That which does not change.
0: Nithyamu.
1: That is nithyam.
0: Inta goppa arthamuga undinatvanti dani nithyam ante oka dinamu ga manam bhavistunnam.
1: It has got such a good lot of meaning.
0: Itta vedanta paribhashayandu ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత ఎవ్రీ స్మాల్ వర్డ్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం.
1: అవర్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్.
0: కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం.
1: బట్ వీ లీడ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: కానీ దీని ఫలితము ప్రాతిభాషికము.
1: బట్ ది రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ.
0: పారమార్థికము, వ్యావహారికము,
1: వరల్డ్లీ,
0: ప్రాతిభాషికము,
1: ఈ మూడు
0: ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ షుడ్ నో ది యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్
0: త్రికూటం. ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి, ఇది వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్ ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ దే బోర్న్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: దే బోర్న్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ టేస్ట్ ఇస్
0: దేర్? ఈ వేవ్స్ లో కూడా ఉంటుంది.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమాత్మికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యవహారికమునందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: Therefore, the ocean, the wave, and the foam.
0: అప్పుడే ఇది సముద్రంలో అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: Then only you can call it, it's a wave.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being awareness and bliss, you find the waves of mankind.
0: మీ అందు కూడాను ఆ సచిత్ ఆనందం అనేటువంటిది ఉండాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ పొజెస్ దిస్ సచ్చిదానంద.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సత్?
0: బీయింగ్.
1: సత్ ఈస్ బీయింగ్.
0: చిత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ చిత్?
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వము ఆనందము.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఈజ్ ఆనంద బ్లిస్.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, బిఏబిఏ.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ, బిఏబిఏ.
0: బి ఫస్ట్ బి బ్లిస్, బీయింగ్.
1: ఫస్ట్ బి బీయింగ్,
0: బీయింగ్.
1: బిఏ
0: అవేర్నెస్,
1: ఏ అవేర్నెస్.
0: బి బ్లిస్,
1: బి బ్లిస్.
0: ఏ ఆనందం,
1: ఏ ఆనంద.
0: చూసావా, సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటిదే ఈ బాబా.
1: బాబా ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద, బీయింగ్, అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: ప్రతి మానవుని ఎందుకు ఈ నాలుగింటి యొక్క తత్వం ఉంటున్నాయి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ క్రీచర్, దేర్ ఇస్ దిస్.
0: మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు.
1: వీ సీ మెనీ పీపుల్ డై ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
0: కానీ నేనుంటాను అని నమ్ముతున్నాడు.
1: బట్ వన్ ఫీల్స్ దట్ ఈస్ పర్మనెంట్.
0: అనగా అదే బీయింగ్ చెప్తుండాలి, మరే నీవు చచ్చేటువంటి వాడు కాదు.
1: You are not.
0: దేహం పోతుండాలి, నీవు చావవు.
1: It's the body that dies, but not you, the spirit.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: So this ఆత్మా is permanent,
0: true.
1: It has no death.
0: అయితే,
1: however,
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: The body also should know this nature.
0: అంటే ఏమిటి?
1: What does it mean?
0: దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: Even if the body dies, one will not be born again.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
1: దేర్ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: ది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒడ్లగింజ ఉంటుండాలి.
1: Here you find a paddy.
0: Paddy. ఈ ప్యాడీని మట్టిలో వేస్తే,
1: if you just sow it in soil,
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
1: As paddy grains are sown, they grow again and again.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: Remove the husk.
0: మట్టిలో పెట్టండి.
1: Keep it in the ground.
0: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
1: It will never sprout up. It will never germinate.
0: రాదు ఇంక జన్మ.
1: It will not be born again.
0: ఆ హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద హరి గోవింద.
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద.
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ గాడ్స్
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు.
0: బీ బ్లిస్ఫుల్
1: అన్యులకు పంచు.
0: షేర్
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్. ఇది
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ఇస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct
1: house for you.
0: As you leave this world, you must go
1: empty-handed. You
0: cannot take even a minute
1: thing. If there is
0: possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: The body will not be kept in this house way which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి ఆర్.
1: దేహం అమృతము కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ అండ్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు
0: స్టూడెంట్
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ సుప్రీమ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్
1: నాలెడ్జ్. ఈ లోక సంబంధమైన విద్యలు అన్నీ కూడా నువ్వు కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ లేక్.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: ఆల్ రివర్స్ మర్చ్ అల్టిమేట్లీ ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం ఆధ్యాత్మిక విద్య.
0: ఓషన్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: నదీనాం సాగరోగతి.
0: ఆల్ రివర్స్ మర్చ్ ఇన్ ఓషన్.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: రివర్స్ డోంట్ గో ఎనీవేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: హౌఎవర్ ఎవ్రీ రివర్ షుడ్ హావ్ సర్టన్ బండ్స్.
1: దీనికి గట్టు లేకపోతే
0: వితౌట్ బండ్స్
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్
1: మెరూన్. చాలా వేగంగా పోతుంటుంది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటుంది, లోతుగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద
1: సైడ్. అదే అష్టాక్షర నామము.
0: దట్ ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయం
1: తామస్ కాకూడదు.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్ సైడ్.
1: రెండవది శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రాయ్.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు?
0: Who can imagine what is kept in store for you at what moment? At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time. Therefore, be careful every moment. Your vice chancellor said,
1: Adi Shankarla vishayame chala baaga cheppadu.
0: He also explained Adi Shankar as
1: well. Kaladi anetuvanti chinna gramamlo puttinatuvanti vaadu.
0: He was born in a village by name Kaladi.
1: Kaani atani peetadhipatiga chesinappudu,
0: but when he is made head priest,
1: Adi Shankarlaku etti ahankaramu ledu.
0: Adi Shankara had
1: etti
0: no
1: mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kaani tarvata vachinatuvanti varikanta kodlu madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ది జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్ వన్ సైడ్ అండ్ అనదర్ ఆన్ ది అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ది స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూమిని ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating, be careful.
1: పోయారు ఓ శంకర్ల వారా, ఈ అహంకారానికి అవకాశం వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ కాషనింగ్ హిమ్, నెవర్ బీ ఈగోయిస్టిక్, బీ కేర్ఫుల్.
1: అది ఏ మీలో కూడా అట్టి జాగ్రత్త ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాషన్.
1: భగవంతుని నామం అనేటువంటి ఒక థ్రెడ్ తో,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thraadato,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukani gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly,
1: kanukani ee naamam anetundi thraadu naalukaneetundi gootaniki chakkaga katteste bhagavantudu.
0: And therefore this rope of God's name tied up to this tongue namamu tightly.
1: Thradu.
0: And God's name is
1: rope.
0: And God is form.
1: Gootamu naluka.
0: And it is the tongue that is the post here.
1: Naluku katti veyali.
0: So you have tie up this tongue.
1: Jihve.
0: The tongue.
1: Rasagni.
0: Knows the taste.
1: Madhura priyatam.
0: Can speak sweet words.
1: Hitam tvam.
0: In a palatable way.
1: Paramam vadami. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను.
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసిన?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దో స్వీట్ లెటర్స్ ఆర్ దీస్, గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా,
1: మా
0: అనగా లక్ష్మి,
1: లక్ష్మి
0: మా అనగా భూమి,
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్
1: మాస్టర్
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి మాస్టర్,
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా మాధవుడు మాయకు హస్బెండ్.
1: హీ ఇస్ హస్బెండ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: ద వర్డ్ మాధవ హాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: ఇస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ ఇల్యూషన్.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: మాస్టర్ ఆఫ్ వెల్త్.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటాడు.
1: మాస్టర్ ఆఫ్ దిస్ నేచర్.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: అండ్ వన్స్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద మాస్టర్, యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యూ నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యూ టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనుభవించకూడదు.
1: డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: అది చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే చి ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ ఇఫ్ దట్ ఐటమ్ ద ఫుడ్ పార్టేకెన్ ఇస్ బిటర్ అండ్ టేస్ట్లెస్ ఇట్ విల్ బి స్పిట్డ్ అవుట్.
0: ఇంకా దీని యొక్క క్షమా
1: ఫర్బేరెన్స్.
0: క్షమ సత్యం.
1: Forbearance
0: క్షమ వేదము.
1: ఇట్ ఇస్ వేద.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ఇస్ ధర్మ.
0: క్షమ యోగము.
1: ఇట్ ఇస్ యోగ.
0: క్షమ యజ్ఞము.
1: క్షమ
0: సర్వస్వంబు సర్వలోకములందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
0: ఆ క్షమ ఒక నాలుగు మాత్రమే ఉంటుంది.
1: ఇట్ ఈస్ దిస్ ఫర్బేరెన్స్ దట్ ద టంగ్ హ్యాస్.
0: ఎట్స్ లాడ్.
1: హౌ?
0: దంతములు ఉన్నాయి 32 దంతములు. చాలా సూటిగా ఉంటున్నాయి. మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ ద సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల మెత్తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఎ లైఫ్ సాఫ్ట్ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్యలోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్ లైక్
0: దట్. మధ్యలోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ లివ్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డెమన్.
0: నాలుక ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంతకాలమైన నాలుక ప్రబాధము దేవుడు.
1: ద టంగ్ హెస్ గట్ సచ్ ఎన్ మైటీ పేస్.
0: కానీ మొట్టమొట్ట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: కాబట్టి ఆ దుర్మార్గాలే మొట్టమొదటి పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, విల్ నాట్ గో రౌండ్ ద రూమ్ టు రూమ్ లైక్ క్యాట్ అండ్ ర్యాట్.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నిలుచుకుంటుంది. కానీ అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటకే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్, ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేరీ
0: థింగ్. ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటకు రాదు.
1: యు మే స్పీక్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, టంగ్ విల్ నాట్ కమ్ అవుట్.
0: తన గౌరవంగా ఉంటుంటాది.
1: ఇట్ కీప్స్ అప్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్.
0: అందువల్లే జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: హౌ నోబుల్, హౌ గ్రేట్ యు ఆర్.
0: కనుకనే అట్టి నోబుల్ ప్రైజ్ మనం పొందాలి.
1: సో వీ షుడ్ గెట్ దట్ నోబుల్ ప్రైజ్ ఆఫ్ దట్ టైమ్.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటు వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్లు వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism e untundakoodu.
1: There is no dualism.
0: The man with dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoodu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total vision.
0: Half blind pettukunte it pota pota.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్ బ్లైండ్.
0: హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: in
1: the other
0: side. Ee kannu choodaledu.
1: And this eye cannot watch what is happening in the other side.
0: Sarsariki kaaki itu vetti tipputundi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga choodaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: చెంచలత్వం అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: ఇదమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

0: everybody.
1: Miracle, come on, today everybody.

0: త్రితమానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈజ్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యూ కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరు చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను ఆపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontha mandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vaari vaari sthayi yokka vyathyasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vaari yokka bhavamulu yokka pratyekathe.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari anipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetutti okaru tata anipinchinappudu nenu vari tata gaane kanipistanu.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks

0: relationship that we attribute matters nothing to Swami.
1: Kani darini poyetuvanti manavulu aneka roopamulu telistuntaru.
0: Likewise, those people that pass by appear to be different in forms.
1: Kalukane manavulu ee vidhanga telistuntaro aa vidhanga ani roopamulutadi divyattam.
0: As you feel, you manifest, you express it out.
1: ఈ నాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
1: తాత మనవడుగా మారుతున్నాడు.
0: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
1: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
0: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
1: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్లవుతారు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
1: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
0: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
1: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
0: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
1: Okadu athariki virodhiga untadu.
0: One person may turn to be an enemy.
1: Marokadiki vishwasanga untadu.
0: The same person would be loyal to another one.
1: Okadu friend aithe okadu enemy avutuntadu.
0: While he is a friend to one, he is an enemy to another.
1: Ee enemy friend anetundi villallo ledu.
0: This kind of friendship and enmity do not lie in them.
1: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
0: దిస్ ఫీలింగ్ లైస్ విద్ ఇన్ దెమ్.
1: ఇట్ నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ ఎవరు పొందుతాడు.
0: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నాచురలీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
1: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే వాడికి ఫ్రెండ్ గా మారిపోతాడు.
0: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటు ఎ ఫ్రెండ్.
1: ఈమె తల్లి అనుకునేటప్పటికి తల్లిగా మారుతుంది.
0: అండ్ ఇఫ్ యూ హవ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
1: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
0: When you see someone you call, she's supposed to be a college girl.
1: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
0: The moment she gets married, you say that she's my wife.
1: భార్య గర్ల్ ఒకటే.
0: Wife today and the college girl yesterday happened to be same person.
1: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
0: Therefore, the woman at one time is the very same mother later.
1: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
0: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
1: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
0: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
1: Manavulu yendu emaatramu dosham ledu.
0: In fact, there is nothing wrong in man.
1: Andari yendu okke premane.
0: The fundamental love is one and the same in everyone.
1: Kaani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantivanta jarugutu untayi.
0: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
1: Ee vidhanga maarpu chendedi vaallone kaani daivamulandu kaadu.
0: Therefore, the changes happen depending upon the feelings but not in reality in depth.
1: Gunatheetudu bhagavantudu.
0: God is beyond attributes.
1: Gunamulanta kaliginatundi vaadu manavudu.
0: It is a human who is full of attributes or guna.
1: Aa gunamulu manchivu kavachu teddavu kavachu.
0: The guna or an attribute may be good or bad.
1: Aa manchi chetti gunamulu manavuni endhe kaani paramatmani endu kaadu.
0: The good and bad are within you, they are not there in God.
1: Ade krodhanga undetundi vaadu konni samayalu lopala ati premaga untadu.
0: The person may be angry, but the very same person later he will be very friendly towards you.
1: Ee vidhanga chustunte prapanchamlo edo anta bhagavantudu maarustunnadu anta.
0: Watching all this, we think that God is bringing about all these changes.
1: Bhagavantudu edi kodunu tedu edi kodunu ivadu edi kodunu maarchadu.
0: God does not

0: believe anything different, anything separate. He doesn't change into anything. God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
1: Palu pale.
0: Milk is milk.
1: Palu decay into chenapuru the coffee avutundi.
0: When once the milk is mixed with the decoction, you will have coffee.
1: He palu ade payasamlo chenapuru the tiyeni payasam ga untu.
0: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
1: Ide vidhamgane bhagavantudu pala vanti vaadu.
0: Likewise, God is pure milk.
1: Anduvalane konni dinana pal ane divine pal aina kutta deshanga unnadu.
0: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
1: కొంతకాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
0: The very Paul became a saint, a devotee later.
1: కనుకని ప్రతి మానవుని యందు కూడాను ఇలాంటి గుణ మార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
0: Therefore there will be so sequential changes in every man.
1: ఈ ఆఫ్రికన్ని చూచాడు. అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
0: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
1: Nannu mottamottam chudanu premistu vachadu.
0: He had immense love for Bhagavan more and more year after year.
1: Kaani nee vayasunu batti ee vidhanga pravartinchakoddu nee vellu ani nenu gattiga cheppanu.
0: But Bhagavan sent him back because he should act appropriate his age and position.
1: కనుకనే అతన్ని వెళ్ళినాడు.
0: వెళ్ళినప్పటి
1: నుంచి కూడాను అతను ఏ మార్పు చెందలేదు.
0: Though he returned, he has not changed even a bit.
1: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడు భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
0: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
1: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
0: When Bhagavan visited, many Africans visited him.
1: Prati African kudanu nannu chusi andaru swami maa daggara undandi ani koreetunte varu.
0: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
1: Akkada pillalandaru chethi konni vandara mandi unnaru.
0: Hundreds and hundreds of children gathered there.
1: Akkada Africans ku maatrame చోటు.
0: And it is a place dominated by Africans.
1: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైంది.
0: All of them had their concentrated attention on Swami only.
1: నేను బయలుదేరి వచ్చే సమయంలో
0: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
1: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
0: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
1: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
0: He spent all the time with Bhagavan only during his visit.
1: Pradhana sayankalam kudanu nannu chudandi ani poyetunte vaadu kaadu office.
0: He never returned without having darshan of Bhagavan day in and day out.
1: Atanu chaala pedda ettu raavu anta undevaadu.
0: A hefty personality, well built, very tall and fat.
1: Nenu chaala chinnaga undetunte.
0: You know Bhagavan is so tender and delicate and short.
1: Atanu కెమెల్ మాదిరి పెద్దగా ఉంటే నేను చిన్న జింక మాదిరి
0: ఉండేది. వాజ్ లైక్ దట్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ స్వామి ఇస్ సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
1: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: ఆల్ వర్ సర్ప్రైజ్ టు వాచ్ ది సీన్.
1: 15 దినములు కంపారాలో ఉన్నాను.
0: భగవాన్ స్టేడ్ ఫర్ అబౌట్ 15 డేస్ దేర్ ఇన్ కంపారా.
1: కళాతురికి గురు పౌర్ణమి వచ్చింది.
0: And it was the day of Guru Purnami.
1: Guru Purnami Bombay vastanani nenu cheppanu.
0: Bhagavan said that he would return to Bombay by that time.
1: Kari adi teligi Bombay vachi cheyanta varaku,
0: until Swami reached Bombay,
1: vaaru drishtime naaku kanipistundadi.
0: Bhagavan was thinking of those devotees only who assembled there at the airport.
1: Naa drishti vaari endi etta undado vaaru drishti naa daggara.
0: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
1: Baita bhaktulaku swami ante ento prema.
0: All the devotees outside, they have ardent love for Bhagavan.
1: Enta prema ante vaada tadi బిడ్డల పేరు కూడా అంత ప్రేమ ఉండదు.
0: బిడ్డల
1: పేరు కూడా అంత ప్రేమ ఉండదు.
0: Their love for Bhagwan is much more than their love towards their parents and towards their children for that matter.
1: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
0: And all the devotees are feeling sad, but Bhagwan could not help it and he had to return.
1: Bombay chey tappatiki
0: by time Swami reached Bombay
1: pain kuda chaala aalasya pain.
0: The flight was also delayed.
1: Akkada munshi kaachukoni unnadu.
0: Munshi was waiting to receive Swami.
1: Munshi evaru meeku telusa?
0: You know who is Munshi?
1: Bharati Vidya Bhavan unnaru.
0: He is the chairman of Bharati Vidya Bhavan.
1: Appudu munshi nenu ye desamu velaledu.
0: And he has not been to any foreign country.
1: ఇప్పుడు కూడాను ఆ దేశంలో పోవడానికి కారణం ఒకటి ఉంది.
0: There's one reason for his visit earlier.
1: డాక్టర్ పటేల్ చాలా ప్రార్థించాడు.
0: డాక్టర్ పటేల్ ప్రేడ్ రిపీటెడ్లీ ఫెర్వెంట్లీ.
1: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
0: స్వామి, we are not so selfish as to pray your visit for our sake. There's a lot of wildlife in Africa.
1: కనుక వాటినన్నింటినీ ఆశీర్వదించండి.
0: We want you to bless the wildlife of Africa.
1: నాకు ప్లేన్ తీశాడు.
0: And he arranged flights.
1: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
0: And he made two people to sit in each of the flights.
1: ఫ్రీగా తిరగడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
0: So that they can move freely all over.
1: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
0: In that small flight, Bhagavan moved about freely wherever he wanted to go.
1: Day and night anta kuda nu tirigam.
0: They moved day and night continuously.
1: Anni chuchamu.
0: They saw everything that's
1: Victoria
0: there.
1: Victoria Lake chaala peddadi meeku telusunu. Victoria Lake.
0: Victoria Lake is biggest as you know.
1: Victoria Lake daatadaniki plane lo daatadaniki 1.5 hours pattindi.
0: To cross this Victoria Lake you need 1.5 hours.
1: Anta pedda Victoria Lake.
0: Such a big one is Victoria Lake.
1: Dantlo ee musallu unnai.
0: There you find there in the Victoria Lake so many crocodiles.
1: Okadana paina okati stalam ledu, okadana paina okati unnai, okadana paina okati.
0: As there is no sufficient place, they are all piling up one above the other.
1: Anni maa padavu vaipune chustunnayi.
0: All crocodiles directed their attention towards
1: the boat. Noru peddagi techukunnayi.
0: They were just, they opened their mouth.
1: Vaatanta memu apples vesam.
0: And Bhagavan distributed apples to crocodiles also.
1: Aa tarvata neeti gurramulu annaru.
0: Hippopotamus.
1: అవి కూడా నీటి నిండుకో ఉన్నాయి.
0: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ద హోల్ ఏరియా.
1: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
0: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
1: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
0: దే ఆర్ సో యంగ్.
1: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
0: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
1: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను అంత పశువులకు కూడా ఉన్నాయి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
1: Enta prema vaatiki,
0: what lots of love they have.
1: Manushulu kuda anta prema undadu.
0: Man is not having that much of love as those of the animals.
1: Mari adi daariki kattukochaavu.
0: And they could all cross all this area.
1: Kattukochinappudiki ekkada nenu ekkada chusina gaani gumpulu gumpulu veru veru erugulu unnai.
0: When they crossed the shore they could see hundreds and thousands of elephants, herds.
1: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
0: The ears of the elephants are so big, so wide.
1: ఒక తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
0: When once the elephant moves its ear, it's enough the man will fall down.
1: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
0: Such type of elephants were there.
1: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
0: And Swami went right into the midst of those elephants.
1: ఏమి చేయలేదు.
0: They didn't do anything.
1: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
0: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
1: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
0: There is no hatred among animals.
1: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
0: They are all mingling freely among themselves.
1: కానీ అక్కడ లయన్స్, ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
0: But there, elephants and lions live and move together.
1: మేము ఒక చోట పోయాము, ఒక గుట్ట పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
0: 10 lions were there.
1: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
0: And elephants started moving hither and thither.
1: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాము.
0: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
1: ఏ మాత్రమూ కదలలేదు.
0: They didn't move even an inch.
1: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
0: And all these lions were watching Swami.
1: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
0: They are feeding the younger one.
1: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
0: And animals are full of love.
1: ఈనాడు మనుషులు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
0: There is no trace of love in mankind today.
1: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
0: Each one develops hatred towards the other one.
1: తల్లి బిడ్డలకు కూడా ద్వేషమే.
0: And there is hatred between mother and the daughter.
1: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
0: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు అనిపించలేదు.
0: బట్ దేర్ ఇన్ ద వైల్డ్ లైఫ్ దేర్ ఇస్ నో హేట్రెడ్.
1: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
0: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ద అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
1: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
0: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
1: Animals lo enta untunte manushulu enduku undakoddu.
0: When animals have so much of love, why not mankind?
1: Vaadiki emi pragnana vijnana sugnanam ye maatramu levu.
0: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
1: Sarva pragnana vijnana sugnanam kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
0: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ దిస్ టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
1: Love all, serve all.
0: Then Bhagavan declared, love all, serve all.
1: Love all. Andarni preminchandi.
0: Love all.
1: Andarni sevinchandi.
0: Serve all.
1: Ide meeku cheppetuvanti bodha.
0: That is the message of Bhagavan.
1: Prema okkati unte,
0: with this one quality of love,
1: anni sadhinchavachu.
0: You will be able to accomplish everything.
1: Premane sarvamu. He love is life.
0: And his life is love. Love is life.
1: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
0: Therefore love is life and life is love and nothing to do with
1: hate. ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
0: All over, wherever you go, you find enmity, hatred.
1: ఇది మంచిది కాదు.
0: This is not proper.
1: మన మానవులమే పుట్టి
0: and been born as
1: manavatvanni vadilipettunnam.
0: We are giving up the human quality.
1: Animal qualities pechukuntunnam.
0: We are fostering animal bestial quality.
1: Animals chuste vaati quality ni vadilnavi.
0: And in fact the animal qualities at times seem to be better.
1: Anta man qualities anta unnai vaatlo.
0: And in fact they have qualities more than that of humans.
1: Kanuka animals manavuluga maaripoyaru, manavulu animaliga maaripoyaru.
0: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
1: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా ఉంచాలి.
0: And today it's most necessary to decide to human, lead the life of human,
1: human qualities. Human qualities గా ఉండాలి.
0: We should retain the human qualities.
1: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
0: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
1: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
0: Today we are used to speak harshly.
1: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
0: We should learn to speak softly and sweetly.
1: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
0: It's only the sweetness of your talk, love is present.
1: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
0: Therefore we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
1: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
0: Then only you will earn peace.
1: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
1: Peace is inside.
0: Peace is inside.
1: Not outside.
0: Not outside.
1: Outside pieces ga undadi.
0: Outside you find only pieces.
1: Lopala undi peace.
0: There is peace within.
1: Shanti kavali naaku, shanti kavali.
0: And you say, I want peace, I want peace.
1: Nu manchiga pravartinchu, aa shanti neeloni aavirbhavistundi.
0: You behave in a perfect way. You'll naturally experience the peace within.
1: Truth ekkada nunchi vastundi?
0: Where is the truth?
1: Grandhalo chadukuntama?
0: Is it present in books that you read?
1: Chadukunnatvanti satyamu satyanga vastunda?
0: And all the truth that you read, you find in the books, cannot exist in reality.
1: Truth kuda inside nunchi undi.
0: The truth is within you.
1: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante enti nee nunchi raavali.
0: In fact, to spell out the truth, it should come from within.
1: Truth, righteousness, peace, love and non-violence. ఈ ఐదు కూడాను మానవుని యొక్క క్వాలిటీస్.
0: Therefore the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
1: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
0: Love is God. It lies within you.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
1: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
0: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
1: శాంతి,
0: పీస్,
1: అది రెండు చాలా అవసరము.
0: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
0: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
1: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
0: మిలియనర్స్ have under their care number of buildings.
1: Inno carlu pettaru,
0: have number of cars.
1: Variki ye sukhamu lekunda unnadi.
0: They say that there's no dearth of any comfort.
1: Kani emayya meer baagunnara?
0: Then Swami questions, are you happy?
1: I'm happy. Kani no peace of mind.
0: Yes, I'm happy, but there's no peace of mind.
1: Adi matram ledu,
0: there's no peace.
1: Anni unnai.
0: We have all comfort.
1: Aa shanti lekunda undinappudu enni undi em prayojanamu?
0: Without peace, what for? All the rest of the comforts in this world.
1: Manishiki kavalsindi 6 adugulu.
0: After all, you need only 6 feet.
1: 6 feet.
0: 6 feet.
1: Antakante manaku ekkuva kavalsina avasaram
0: ledu. You don't need more than that.
1: Evaro chepparu inta kuntunnaru meeku sulabhanga chikkeetuvanti oka sthanam cheptamu meeru akkada velli chudandi annaru.
0: They said, we acquired some land that we can get it easily. Better you go and see.
1: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సింది అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తామన్నారు.
0: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గిఫ్ట్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
1: పోయినాడు ఆశపడి పాపం.
0: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
1: ఒక దగ్గర బయలుదేరాడు.
0: దే స్టార్ట్ ఎట్ వన్ పాయింట్.
1: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
0: గో అరౌండ్ ది హిమాలయన్ రేంజ్ టు ది ఎక్స్టెండ్ యూ కుడ్ వాక్, దాట్ విల్ బి గివెన్ టు యూ.
1: ఆశపడ్డాడు.
0: హి వాంటెడ్ ఇట్.
1: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్, హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
0: సో దే స్టిల్ 6 ఫీట్ డిస్టెంట్ ఫ్రమ్ దట్ పాయింట్.
1: పడిపోయాడు.
0: హి ఫెల్ డౌన్ దేర్.
1: ప్రాణమిచ్చాడు.
0: అండ్ హి డైడ్.
1: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి మాకు అవసరం లేదన్నాడు.
0: దెన్ ద రూలర్ ఆఫ్ హిమాలయన్ రేంజ్ సెడ్, though this man went round and round, ultimately he required only 6 feet.
1: Ante,
0: that's all.
1: Mandi kuda ante.
0: The same is true with everybody.
1: Inno rajya jayistam.
0: You may be the king of many.
1: Alexander chaala deshamanta chuttadu.
0: Alexander the great, the conqueror of the world.
1: Aneka gramalanta kuda jayinchadu.
0: And he could win, conquer everything.
1: Bharati deshaniki vachadu.
0: He visited Bharat.
1: Kani vachi,
0: having come here,
1: నది దాటి వస్తున్నాడు.
0: హి క్రాస్ ద రివర్.
1: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
0: అండ్ ఆన్ ద వే హి హాడ్ హార్ట్ అటాక్.
1: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
0: అండ్ ఎవ్రీబడి విజిటెడ్ హిమ్ దట్ నైట్.
1: కలవడానికి వీల్లేదు.
0: దే సెడ్ యు కెనాట్ ట్రావెల్ ఎనీ మోర్.
1: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
0: నౌ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ అటాక్.
1: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
0: యు ఆర్ షూర్ టు లీవ్ దిస్ వరల్డ్ విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్.
1: మీకు ఎంత మందు ఇచ్చినా
0: అవర్ యు మే బి మెడికేటెడ్
1: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ యువర్ సర్వైవల్.
1: అప్పుడు తాను అన్నాడు,
0: దెన్ హి సెడ్
1: నాకు ఇంత సైన్యం ఉంది,
0: ఐ గాట్ బిగ్ బెటాలియన్
1: ఆఫ్ ఇంత రాజ్యం ఉంది,
0: ఐ గాట్ కింగ్డమ్
1: ఇంత విధమైనటువంటి బంగారం ఉంది,
0: ఐ గాట్ గోల్డ్
1: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ ద వన్ హూ కాన్
1: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ ప్రొటెక్ట్ మీ, హూ విల్ సేవ్ మీ, హూ విల్ కమ్ టు మై రెస్క్యూ?
1: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు,
0: అండ్ హి సమన్ ఆల్ మినిస్టర్స్
1: మినిస్టర్స్
0: హి సెడ్
1: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
0: అండ్ హి ఆర్డర్డ్ ఎవ్రీబడీ దట్ ఆఫ్టర్ హి లీవ్స్ దిస్ వరల్డ్ that body should be wrapped in white cloth and the two hands should be stretched openly.
1: Aprandaru yala janapnu chetru paiku petti battalu chuttaru,
0: and they lifted both the hands of the body and they kept.
1: Appudu andaru prajalanta adigaru,
0: and people asked
1: intuku maharajuku inta vikaramaina petti yokka battalu chutti procession chestunnaru ani adigaru,
0: and everybody asked Alexander the Great, the king, how is that that he is just wrapped in a white cloth like that, with full of bandage and with lifted hands?
1: Kani inta undinatuvanti vaadu kattagalapadiki otti chetulato poyinaadu ani chaatar.
0: The only message is, with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty handed.
1: Empty handed.
0: Empty handed.
1: Andar kudanu ade లభించేది.
0: ద సేమ్ ఇస్ ద మెసేజ్ దట్ అప్లైస్ టు ఎవ్రీబడి.
1: ఎంత రాజ్యం ఉండినా, ఎంత ధనం ఉండినా, ఎంత పల్లకీలు ఉండినా, ఎన్ని ప్రజలుండినా, ఎంత సైన్యం ఉండినా, మనం పోయేటప్పుడు మాత్రము ఎవ్వరూ మన వెంట రారు.
0: యు మే హావ్ వైడ్ ఏరియా, ద కింగ్డమ్, ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ద గోల్డ్ అండ్ ద పొజిషన్ అథారిటీ, అట్ ద ఎండ్ నో వన్ విల్ జాయిన్ యూ.
1: ఈ విధంగా ఆనాటి మహారాజులు, ఆనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ నోబుల్ సోల్స్, సెయింట్స్ అండ్ సీకర్స్ ఆఫ్ దోస్ డేస్ హూ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్.
1: కానీ అట్టి వారి చరిత్రను మీరెవ్వరు కూడా చదవటమే లేదు.
0: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
1: ఏదో హిస్టరీ చదువుతున్నారు,
0: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
1: ఈనాడు హిస్టరీ అంతా కూడాను హిస్టీరియా.
0: హౌ ఈస్ హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
1: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూ హిస్టరీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
1: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
0: వాట్ ఈస్ హిస్టరీ? హిజ్ స్టోరీ ఈస్ హిస్టరీ.
1: కనుక ఎవరి చరిత్ర మనం చదువుతున్నామో వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
0: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
1: Meerandaru inta chadutunnaru,
0: you study today,
1: ee naadu Nobel prize anta vastunnayi,
0: you also find Nobel prize winners,
1: science and technology chestunnaru,
0: you also study science and technology.
1: Kaani science and technology anta technology,
0: how about the technology? But it has come down to the level of trick knowledge.
1: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
0: This technology, this kind of technology was put to test by many there in Bombay.
1: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది, కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
0: It is so nice to study, but in reality, in the practical life, it is a big zero.
1: కనుక మనం ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మనకు తనలో నిలిచవు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ యు మే రీడ్, దట్ ఇస్ దట్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్.
1: ప్రాక్టీస్ లో ఒకటి పెడితే కూడా చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లెర్న్ ఈవెన్ వన్ మంత్.
1: అదే మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది.
0: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: మీరందరూ చదివింది ఏదైనా కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
0: వాట్ ఎవర్ యు మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటనెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
1: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
0: యు స్టడీ దెమ్ వెల్ ఇన్ death.
1: తప్పక మీరు లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటారు.
0: And you are bound to be peaceful, certainly beyond doubt.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema Swarupanena, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramainadanna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Prema Swarupas and Sevakas, that human nature is a very sacred thing, is a fact which is known to all of you.
1: లోకమునందు గల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈజ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
1: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
0: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
1: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
0: Helping others in Telugu has got five letters.
1: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పరా షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
1: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
0: The life in this body is being referred to by us as jivatma.
1: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
0: But the atma in us is being called by us as paramatma.
1: Para anaga kevalam atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: Para anaga sarva jeevulu yendu kudanu ఆత్మస్థాయి ఎందు ఆనంద స్థాయి ఎందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: The word para here refers to a location which is the location of the Atma in a human being, and it refers to the fact that it is the place of Ananda. It is the inner place of self which is the place of Ananda.
1: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatvanti oka margam.
0: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
1: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraartha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self, and without thinking of the benefits of the work that you do.
1: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
1: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
0: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
0: ఇన్ భగవద్గీత దిస్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
1: నది ప్రవహిస్తూ ఉండాలి,
0: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
1: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
0: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
1: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
0: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
0: cattle give us milk for the benefit of others.
1: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
0: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
1: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
0: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
1: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్ ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ద వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండిన మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకెన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షము వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
1: Swarthamu aneetvanti yokka penubhutamu manavatvanni maripimpajestundi.
0: The demon of selfishness makes you forget the very human nature in you.
1: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni divyatvamunaku teesukoni povutundi.
0: Selfless and sacred love and prema takes man to the very heights of divinity.
1: Manavudu prayanam salupuchunnadu ekkadiki chestunnadu.
0: Man is performing the journey. To what destination is he performing the journey?
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తానొక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మెన్.
1: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మెన్ తో మనకు పని అవసరం.
0: While the pilgrim stays in the chowtree, there is need for us for the watchman.
1: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరము.
0: The need for the chowtree also lasts only so long as you make the next journey.
1: ఈనాడు మనము ఈ ఛత్రమునకు ఈ కాపలాకారికి ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: Today we are creating a close connection between the chowtree, the watchman and the pilgrim.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: This is not the right thing to do.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాము.
0: It is because of this mistake which we are committing, we are binding ourselves with various types of bondages.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు. తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: This jiva, who is indeed sanatana, quite ancient, in making this journey in this world of myth, he is living in this chowtree only for a short while.
1: Aithe ekkadiki priyanam?
0: Where is he going to end this journey?
1: Yetchata nundi vachano mari achchatiki eguta naijamu prani kotiki. Ekkada nunchi vachado akkadiki maatrame priyanam chestunnadu.
0: For all the living beings it is natural to go to the place from where he has originally come.
1: Kani ee chatramulo matram kontha kalamu nivasistunnadu, vishranti teeskuntunnadu.
0: But he is living and taking rest in this chowtree for a short while.
1: Enduvalla aa pradeshaniki vellali?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatundi gramantaram bayal deri vellutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru chesukunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini aa manushi aa pradeshamlo shashvatanga jeevinchadaniki prayatnam cheyadu.
0: After finishing the work which he has undertaken, however beautiful and useful and attractive the town may be to which he has gone, the man would not undertake to live in that town.
1: Tirigi tana yokka swagramaniki vachi chere enta varaku tanaku shanti vishranti shunyam.
0: He will have no rest of mind and peace till he returns back and reaches the original town to which he belongs.
1: Kanukani ee manavudu tana swasthanamunaku chere enta varaku kudanu shanti vishranti chikkadu.
0: So also this human being, until he reaches his place of origin, he will not have peace of mind.
1: Kanukani భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ, దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మై.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ in me as amshas.
1: Kanukane eeta vasyam idam sarvam vasudeva sarvam idam.
0: That is why
1: eeshara sarva bhutanam.
0: It has been said that eesha vasyam, eesha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been
1: కనుక
0: affected by me.
1: మనము ఎక్కడ నుండి వచ్చితేమో అట్టటికే చేరునంత వరకు కూడాను మనకి ఏ విధమైన శాంతి ఉండదు.
0: సో అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
1: ఏ తర్వాత మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
0: బీ దట్ యాజ్ ఇట్ మే ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
0: Until we reach this place of Atma, our journey should be performed without any interruption.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దీస్ ఎడ్యుకేషన్ and this service or sadhana which you undertake are all different forms of reaching and traveling along the same
1: kanukane ee prayanam chesetunte margamunandu mana poorvikulu prachina purushulu prachina yogulu prachina gnanulu tapasu aneetunte pavitramaina margaanni avalambistu vacharu.
0: In this journey our ancients, the old rishis, they have been undertaking what is called tapas. In this path
1: tapas anaga ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్ సెల్ఫ్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ with head down and legs up and eating only leaves and such things.
1: Kani tapas anaga idi kaadu dini yokka artham.
0: But tapas does not mean this.
1: Tapasu moodu vidhamulainatunte tapas untundadi.
0: Tapas is of three different kinds.
1: Sharirika, vaaku, manasika tapasulu.
0: These three types of tapas relate to one, bodily tapas, two, tapas relating to your words, three, tapas relating to your mind.
1: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వి విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: అగైన్ ఇన్ ది బాడీలీ టైప్ ఆఫ్ తపస్ దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్.
1: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక తపస్సు.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir suddhi aneetundi shariramto aacharinchadamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: Nalugavadi brahmacharyamu annaru.
0: The fourth one is brahmacharya or celibacy.
1: Aidavadi ahimsa annaru.
0: The fifth one is ahimsa.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: These five are five types of tapas relating to the body.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షులు యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: The first type, that is using your body to worship God and to reach great saints and great people, this is intended to enable you to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: నీవే తప్ప నీ తప్పరం వెరుగాని దైవాభిమానము పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
0: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
1: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: So long as we have some attachments and likeness, then you will not have any amount of obedience.
1: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గములో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ us completely, we should enter the path of service.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: This is the first kind of tapas.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
0: Tapas does not mean that you should torture yourself in many
1: ways. ఆకలి అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: You do not have to give up your food.
1: అరణ్యములో పోనక్కరలేదు.
0: Don't have to go to the forest.
1: తోటి మానవుల యందు మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: ఇంకా రెండవది అంతర్ బహిష్కునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
0: With the body, with the purpose of removing all ego in us completely, we should enter the path of service.
1: ఇది మొట్టమొదటి తపస్సు.

0: the fellow human beings is the first type of real tapas.
1: Inka rendavadi antar bahistuddhi. Idi rendava sharirika tapas lo rendavadi.
0: The second bodily type of tapas is cleansing, inner cleanliness and external cleanliness, both.
1: Ikkada shariram antar bahistuddhi lanaga emti? Deha suddhi, mano suddhi, parisramala anaga parisara prantamulu yokka parisuddhi.
0: Here, inner and external cleanliness means the cleanliness of the body, the cleanliness of the mind, and the cleanliness of the neighboring environment.
1: Ikkada dehamunu manu enta parisuddhamga unchukondumo anta aarogyanni kuda manam anubhavistam.
0: Here we should note that to the extent to which we keep our body clean, we will enjoy that amount of health.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ అండ్ బేథింగ్ అండ్ వాషింగ్ ది బాడీ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వి కీప్ ది బాడీ క్లీన్ క్లీన్ అండ్ గుడ్ ఐడియాస్ విల్ ఎంటర్ ఇన్ అస్.
1: ఇంతే కాకుండా మానసిక సంబంధమైన దుర్భావములు, దుర్గుణములు, దురహంకారములు, దురభిమానములు క్రమక్రమేణ ఈ యొక్క సేవ చేత మనం కొంతవరకు దానిని అరికట్టుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది.
0: నాట్ ఓన్లీ దిస్, బై సచ్ సర్వీస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ థాట్స్ గ్రాడ్యువల్లీ వీ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ దీస్ బ్యాడ్ థింగ్స్ రిలేటింగ్ టు ది మైండ్.
1: కేవలం దేహమును భావములను పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రం ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu, mana manasu, mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramaina kuti galini manam pilchukottu pavitramaina bhavamulu cheta pavitramaina jeevithanni sevadi kankaryanga vinyoginchukovadaniki avakasam untundi.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనసు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: The third one of the tapas relating to the body has been named the path.
1: Rujumargam anaga kutra kuyukti evenmentity yokka kuyumargamu anaga sankuchita margamulu manalo e maatramu lekunda manasu vaakku kriya moodinti yokka ekatvanni nirupinchitame idi moodava tapas.
0: The third category is the path of truth, which means without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosapuchadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo e maatram kudano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: Kevalam neevu seva cheyakapoyinappudiki సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడా కుయుక్తి కిందనే చేరుతుంది.
0: వైల్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ ప్రిటెండింగ్ టు డూ సమ్ సర్వీస్ అండ్ వాంట్ టు డిసీవ్ యువర్ మాస్టర్, దిస్ ఇస్ ఆల్సో ఎ బ్యాడ్ క్రికెట్ పాత్.
1: సంకుచిత భావము, సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: The fourth one is brahmacharya or celibacy. The true type of celibacy should be one that you do not entertain in your mind any bad ideas or bad thoughts.
1: Yetavata brahmacharya anaga emi sarvam bhagavat prityartham aneetundi bhavam cheta anusarinchatame brahmacharya.
0: The inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
1: Sarva jeeva namaskaram kesavam prati garchite brahmacharya.
0: The obedient obeisance

0: యూ డూ టు ఆల్ ది జీవస్ విల్ గో టు కేశవ.
1: అందరి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: టు బిలీవ్ ఇన్ ది ట్రూత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, దిస్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్యం.
1: దేహ తపస్సులో నాలుగవది.
0: దిస్ ఈస్ ది ఫోర్త్ టైప్ ఆఫ్ తపస్ రిలేటెడ్
1: అహింస. ఐదవది.
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: వీ జనరలీ థింక్ దట్ ట్రబ్లింగ్ అదర్స్ అండ్ కాజింగ్ హార్మ్ టు లివింగ్ పీపుల్ ఈజ్ హింస. దిస్ ఇస్ నాట్ రైట్.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమన, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమన అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: టు బి పేషెంట్ ఈజ్ అహింస.
1: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగా అంచుకుందామో అది సరైనటువంటి అహింస.
0: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
1: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము, ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
0: ది ప్రాక్టీస్ బై విచ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ దాట్ విల్ బికమ్.
1: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కానీ, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ వీ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ.
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ ద ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ విచ్
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
0: స్పీక్ ది ట్రూత్ స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్లెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
1: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్.
1: వాక్ తపస్సు అన్నారు.
0: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
1: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
1: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడ మార్గములో ప్రవేశపెడుతున్నాం.
0: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
1: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
0: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
1: manaku kattamulanu tappinchukune nimittamai asatyanni kunu satyam ga roopandipa chestunnam.
0: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
1: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapasukinda manamu danini anubhavinpa chesukovali.
0: It does not matter even if we are subjected to pain and loss. We must
1: satyamunaku adarsha purushudu harishchandrudu.
0: We must use truth for a good purpose. The idea
1: of satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
1: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
1: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
0: At the very end, he sold himself for that purpose.
1: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyabaramunu pettukoni chunkamunu chellinchadaniki chetakaneatundi paristhitilo yedustu untundali.
0: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కలేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడీ ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
1: కనుకనే హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
1: ఎట్టి అవస్థలు ఏందైనా కూడాను మనం అసత్యానికి అవకాశం నందించకూడదు.
0: Under no circumstances should we give room to utter untruth.
1: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడై రాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల నూర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: Nippu pettaru andaru indakocharu.
0: The body was set fire to before cremation and all of them returned home.
1: Kontase paina tarvata evvaru leru aa deham em chesindi. ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం పొంగటం వల్ల.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలం ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
1: ఇక్కడ కావిరి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్ ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య ఎవరు పుత్రులు ఎవరు బంధువులు ఎవరు మిత్రులు ఇవంతా కూడాను మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్ హూ ఇస్ ది సన్ వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో సన్ దేర్ ఆర్ నో రిలేషన్స్ దేర్ ఇస్ నో వెల్త్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: ఈ దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కాని, బంధుమిత్రులు కాని, బిడ్డలు సుతులు కాని, సోదరులు కాని, సర్వులు కూడాను ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
0: When one is not born, who is the mother and who is the son?
1: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
0: When the marriage did not take place, who is the husband?
1: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
0: It's only after marriage one becomes a husband.
1: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
0: Before that there is no relation between anyone and another.
1: అందరూ దైవాంశ సంభూతులే.
0: All are simply relations of
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: All these by our own creations are promoted as relationships between bodies.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణా.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాల తనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: Today a girl who comes to the house as a daughter-in-law after 20 years, she becomes the mother-in-law.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: These are all therefore changing things.
1: మార్పు చెందనటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
0: Our sadhakas should promote a relationship which does not change.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: Our true father, the one who is our father on the path of spirituality, is truth.
1: మన ప్రేమనే తల్లి.
0: Our prema is the mother.
1: మన జ్ఞానమే మన కుమారుడు.
0: Our wisdom is our son.
1: మన శాంతమే మన పుత్రిక.
0: Our peace is our daughter.
1: మన భక్తి మన సోదరుడు.
0: Our devotion is our brother.
1: యోగులే మన మిత్రులు.
0: The yogis are our friends.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: This kind of relationship should be promoted by us.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. Truth is one, not two. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: Truth is unchanging. Truth is one but not two.
1: Prema, prema, pavitramaina, vishalamaina, divyamainatunte prema. Ee prema anni premalakante samudram vanti prema kanuka idi enaadu kodunu chinna bhinnam kaanatuntundi.
0: Sacred type of prema, broad prema, is like the ocean, and that kind of prema will never splinter or change.
1: Kanukane love is God, live in love anna.
0: So it has been said, love is God, live in love.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దట్ కైండ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటేటువంటిది ప్రేమ తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: In this path of wisdom, we shall have to recognize
1: ఒక తూరి వచ్చినా తిరిగి పోదు.
0: If this wisdom comes to us once, it will not go back again.
1: ఒక తూరి పోయినా తిరిగి రాదు.
0: If we have lost it once and if it has gone, it won't come back again.
1: ఇది పోదు, రాదు, ఇది మూడు ఉన్నాయి.
0: This does not go, this does not come.
1: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: These three are living in our heart.
1: ఒక తూరి వచ్చినా పోదు, అది జ్ఞానం.
0: What comes once will not go, that is wisdom.
1: Oka thuri poyana tirigi raadu, ajnanam.
0: Once it goes, it won't come back to you again, that is ignorance.
1: Podu raadu, idi brahma tattvam.
0: The aspect of brahma neither goes nor comes.
1: Idi atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
0: This is the aspect of atma. It is that the
1: kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్. దే ఆర్ ది వన్ దట్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ది వన్ యు రియల్లీ ఆర్. దీస్ త్రీ వీ ఆర్.
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ రిలేట్స్ టు ది బాడీ, దిస్ ఇస్ ది మెటీరియల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ఇది నీ యొక్క జీవతత్వము.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, దిస్ ఇస్ ది జీవ ఆస్పెక్ట్ ఇన్ యూ.
1: ది వన్ యు రియలీ ఆర్ అదే ఆత్మతత్వం.
0: ది వన్ యు రియలీ ఆర్ ఈస్ ది ఆస్పెక్ట్.
1: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు. కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ కెన్ గ్రో అండ్ కెన్ డిమినిష్. ఇట్ కెన్ గివ్ యూ రెప్యుటేషన్, యూ మే లూజ్ రెప్యుటేషన్.
1: ఇంక దేహతత్వంలోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
0: ఇన్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో, ఇట్ మే బికమ్ డెకడెంట్.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్, ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ది
1: ప్యూర్ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజ స్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
1: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reethi lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
0: The same has been expressed by Jesus by saying, from the bodily aspect, I am a messenger of God.
1: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
0: Not only Jesus is a messenger in the form of
1: kaani ee messengers anta ee naadu miss indians ga mayaraipothunnaru.
0: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
1: indians. Ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
0: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
1: మొట్టమొదట I అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
0: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
0: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
1: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
1: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
0: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: Kanukane mottamota manamu I am the messenger of God anetundi I nunchi manu start cheyali.
0: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
1: Tadupari I am the son of God.
0: The next step is I am the son of God.
1: Karanam emanaga messenger vere unnadu, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యూ ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: రెండవ దీంట్ లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు తండ్రి యొక్క ఫిగర్ కు తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్స్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్ ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్ యూ బికమ్ క్లోజ్.
1: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the Atma.
1: Work without love deplorable, work with love desirable, love without duty is divine.
0: Work without love is deplorable, work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుకని ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ విదౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు ఎందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaina padamulato bharatiyulu tama jeevitanni saagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి?
0: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
1: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
0: Here, this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: This is duty.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
0: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
1: Sariga suddenly ga tellavar lechinappudiki itaniki jwaram vachesestundi 104 degrees.
0: Suddenly when he wakes up in the morning on Sunday he gets fever 104 degrees.
1: Tatchanme friends ku phone chesadu, na dinner cancel chesukunnanu naaku health sarledu annadu.
0: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్.
1: చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
1: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
0: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
1: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి? అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
0: In one home, wife and husband for some reasons quarreled with each other.
1: Bharta bharyanu aneka vidhamuluga kopinchi rendu debbalu vesadu.
0: The husband became angry with the wife in many ways and even given her a little beating.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: When he goes to receive his friend, he says, hello friend, and he is smiling.
1: Kutchavani friend daggara chaala happy ga maatladnadu.
0: He speaks to the friend very happily, asks him to sit down.
1: Tachchane coffee istanu ani cheppi kutchomannadu. Varulu coffee tayar chey kopanga maatladutunnadu.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife prepare some coffee.
1: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
0: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the presence of his friend.
1: కారణం ఏమిటి? తన యొక్క సంసారం యొక్క గుట్టు బయటి వానికి తెలియకూడదు. ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీ ఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
1: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
0: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
1: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
0: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
1: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
0: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
0: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
1: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office, there may be several masters.
1: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే holy ghost ఏర్పడిపోతుంది.
0: So, when you are able to think I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులు మనం పాల్గొనాలి.
0: సో టుడే అవర్ వెరీ ఫస్ట్ థాట్ షుడ్ రిలేట్ టు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ వీ షుడ్ ఎంటర్ సర్వీస్.
1: క్రమక్రమేణా కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ ఆల్సో డెవలప్ ది ఐడియా ఆఫ్ వన్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: Today, the river of our life is flowing very fast.
1: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
0: There is no control, there is no bond for this river.
1: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు, ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today, we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామం విచ్ వీ హావ్.
1: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Renda vaipana Ashtakshara Namo Saddha Van Labhate Gnanam. Enemy.
0: The second side again, the Ashtakshari is Saddha Van Labhate Gnanam.
1: Anaga vaka vaipana Saddha, vaka vaipana Nisamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self-confidence cannot do even a small, tiny task.
1: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
0: When there is no foundation, how can we put a roof on the top?
1: గోడనే కట్టకపోతే మనం రూఫ్ను ఏ రీతిగా ధరించగలం?
0: ఇఫ్ యూ హ్యావ్ నాట్ బిల్ట్ ది వాల్స్, హూ ఇస్ గోయింగ్ టు బేర్ ది రూఫ్?
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది గోడ.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ లైక్ ది వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అదే రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఈస్ ది రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ది లైఫ్.
1: కనుక ఈ మూడు కూడా భద్రంగా ఉండినప్పుడే ఈ లైఫ్ అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కూడాను మనం సుఖంగా, మనం ఆనందంగా, సంపూర్ణమైన నిర్భయంతో జీవించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ బిల్ట్ ప్రాపర్లీ, ది సెల్ఫ్ రియలైజేషన్ వీ కెన్ హ్యావ్ అండ్ అవర్ లైఫ్ కెన్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్.
1: కనుక మొట్టమొదట మనం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ప్రమోట్ కాన్ఫిడెన్స్.
1: ఈ సేవను చేసే సమయం లోపల మనం అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం అంటున్నాం, కానీ ఎందుకోసం నువ్వు సాయిరాం అంటున్నావు?
0: While performing this seva or giving service, to all we say sairam.
1: ఈ సాయిరాం సాయిరాం అనేటువంటి ఈ పదములు కానీ ఈ యాక్షన్ కానీ కేవలం యాంత్రికంగా బయలుదేరకూడదు, యంత్ర రూపంతో ఉండకూడదు.
0: Why do we utter these words, sairam? These words should not come mechanically out of you.
1: ఎవరికి మనం సాయిరాం అన్నా సాయిరాం పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయిరాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
0: With the thought that to whomsoever you utter these words, sairam, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
1: దనుకనే మనము ఉపనిషత్తులను దైకున్ను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
0: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
1: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతుడికి చేరిపోతుంది.
0: జస్ట్ యాజ్ టు హూమ్ సో ఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్, సో ఆల్సో హూమ్ సో ఎవర్ యూ కాజ్ హార్మ్ అండ్ హర్ట్ దట్ విల్ ఆల్సో గో అండ్ రీచ్ గాడ్.
1: కనుక మనము ఎవరిని కూడా హింసించకుండా, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా సాధ్యమైనంత వరకు ప్రేమతో మనం చేస్తుంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా నేర్పడుతుంది.
0: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడీ, ఇఫ్ యూ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్, దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
0: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని the proper study of mankind is man annar.
0: It is in this context that it has been said that the proper study of man is mankind.
1: Mana manasuloni bhavamulu mataloni palukulu kriyaloni aacharanamulu moodu ekamai povali.
0: Our thought from the mind, our word from our mouth and our deeds from our hands.
1: Kani ee nadu mankind mankind antunnaru kani ee moodu ekam cheyatam ledu.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము నరుడము.
0: We should not take that path. We are sacred human beings. We are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
1: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
0: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
1: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనం దివ్యమైన వానర వారమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రులైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పార్ట్. Vanara, the monkeys who have the tail, in many ways did service to Rama and sanctified their lives.
1: Ina narudai putti manavattuku madhavattvaniki sannidhi sambandham anekundi gurtinchukoni kuda manam atti sevalu cheyakapothe nijanga manavattvaniki sarthakam kadu.
0: Today, being born a human being and recognizing that we are much closer to divinity and much closer to God, yet if we do not do such service, then we are not
1: mana nitya jeevithamlo manam anubhavinchavalsinatundi మనము తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విచ్ వీ హావ్ టు అండర్స్టాండ్ అండ్ విచ్ వీ హావ్ టు లెర్న్. ఇన్ ఫ్యాక్ట్ డైలీ లైఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ.
1: నిజంగా మనము ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనగా ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి కాదు.
0: Truly, when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu aadhyatmika sambandhinchinatundi.
0: Every event which we experience in our daily life is connected closely with spirituality.
1: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chethane aadhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
0: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
1: ధర్మ అర్థ కామ మోక్షములోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ What for do you want to have wealth? Artha.
1: Ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
0: అవర్ బాడీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
1: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కింద లెక్క.
0: వాట్ ఈస్ వెల్త్? బాడీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
0: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. All these things are wealth. They constitute wealth.
1: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చేయాలి అన్నాడు.
0: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
1: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: That is why all this wealth of all types is for you to give away as gifts to others.
1: ఇంకా అర్థ కామము.
0: The other two purusharthas, artha kama.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
1: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
0: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
1: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మంలో ప్రవేశించగలుగుతున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
1: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: దిస్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
0: దిస్ ఈస్ నాట్ థ్రెడ్స్, దిస్ ఈస్
1: మొట్టమొదట కాటన్, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
0: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
1: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
0: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
1: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
0: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
1: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
0: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
1: దానికి నో షేప్.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్.
0: దట్స్ ది క్లాత్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
1: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, తెలిసే లేకపోతే క్లాత్తే లేదు. కనుక మూడు చేరి ఒక్కటే. దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ మూడు ఒక్కటే. ఐహిక, ఆముష్మిక, కైవల్య మూడు ఒక్కటే.
0: ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది కాటన్ దెర్ ఆర్ నో థ్రెడ్స్, ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది థ్రెడ్స్ దెర్ ఇస్ నో క్లాత్. సో ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ నో ఆత్మ పరమాత్మ దెర్ ఇస్ నో జీవాత్మ, ఇఫ్ దెర్ ఇస్ నో జీవాత్మ దెర్ ఇస్ నో దేహాత్మ.
1: ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
0: ఫర్దర్ ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, ఇట్స్ ది కన్గ్లామరేషన్ ఆఫ్ దీస్ త్రీ విచ్ మేక్స్ యూ.
1: ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఆధ్యాత్మిక స్పష్టంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అండర్స్టాండ్ ది నేచర్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ కెన్ వీ అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఆధ్యాత్మికము సుస్పష్టంగా మనకు రూపొందింపజేస్తుంది.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, వీ విల్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇన్ ఎ వెరీ క్లియర్.
1: కనుక స్పిరిచువాలిటీ అనగా కేవలము ఒక భిన్నమైనటువంటి ప్రపంచానికి విరుద్ధమైన మార్గం కాదు.
0: స్పిరిచువాలిటీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెపరేట్ పాత్, పాత్ అన్కనెక్టెడ్ విత్ ది లివింగ్.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి వరకు మనం నిద్రించేంత వరకు ఏ పని చేసినా అంతా కూడా ఆధ్యాత్మికమే.
0: సిన్స్ అవర్ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ వీ గో టు స్లీప్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ వర్క్ వీ డూ, ఆల్ దట్ ఈస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్.
1: తెల్లవారు 6 గంటలకు జపము, రాత్రి 8 గంటలకు జపమని ఒక టయాన్ని మనం నిర్ణయించుకోవటం అక్కర్లేదు. నిరంతరం కూడా సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, baljamu, kaumaramu, vardhakyam ane etvanti yokka style kudunu avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
1: Karuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ఏమాత్రం కూడా అక్కరలేదు.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: మన అనుకూలముల నిమిత్తమై మనం కాలాన్ని నిర్ణయం చేసుకుంటానేమే కానీ కాలములకు ఏమాత్రం కూడా హద్దు లేదు.
0: ఇట్ ఈస్ ఫర్ అవర్ కన్వీనియన్స్ దట్ వీ ఫిక్స్ ఎ టైమ్, బట్ టైమ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
1: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము, సాయంకాలములకు ఏమాత్రం అర్థం లేదు.
0: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
1: సూర్యుడు భూమి కింద పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించట చేత తెల్లవారు అనుకుంటున్నాము.
0: బికాస్ ది సన్ ఈస్ సెటింగ్ వీ థింక్ ఇట్ ఇస్ ఈవినింగ్, వెన్ ది సన్ ఇస్ రైజింగ్ వీ థింక్ ఇట్ ఇస్ మార్నింగ్.
1: నిజంగా సెటింగ్ రైజింగ్ రెండు లేవు సన్ కు.
0: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్స్.
1: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాము, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కానీ సూర్యుని యొక్క తత్వములు కాదు.
0: జస్ట్ బికాస్ వీ డూ నాట్ సీ ది సన్ వీ థింక్ హీ ఇస్ సెట్. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our thoughts.
1: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
0: In the same manner, Atma has neither birth nor death.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
0: When the body is seen by us, we say
1: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
0: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు no birth, no death.
0: But Atma has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma. Who can confer on you your own real capacities?
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్ దట్ ఆర్ వోర్న్, యూ విల్ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈస్, యు ఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈస్, హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు, ముందుది వెనుకకు ధరించవచ్చును.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఏ ప్యాంట్ ఈజ్ లైక్ మే వేర్ ఇన్ ది రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and you have been using them also.
1: అప్పుడే ఆ యొక్క దుస్తులు సరియైనటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Then only they give you beauty and also give you joy.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహము.
0: Similar is the situation. This physical body is worn by you.
1: ఇది కేవలము వస్త్రం వంటిది.
0: It may be compared to some clothing which is worn.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈస్ రెఫర్డ్ టు బాడీ ఈస్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈస్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
0: Not that way alone. If how to use it, how to wear it, how to get benefit out of it, then only it would be properly useful to you.
1: దహ్యతే ఇది దేహహాని దీనికి ఉత్పత్తి.

0: పడుతుండాలి.
1: నాట్ దట్ వే అలోన్, ఈవెన్ వెన్ యు ఆర్ లివింగ్ దిస్ ఆల్సో గెట్స్ బర్న్ డౌన్.
0: ఎట్లనగా? చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ బర్న్డ్ డౌన్ బై వరీస్.
0: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇనర్ట్.
0: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డర్ట్.
0: మలినపు కొంప.
1: ఇట్ ఈజ్ ఎ హౌస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఈజ్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ అండర్ గోస్ వేరియస్ మోడిఫికేషన్స్.
0: భవసాగర మీదకి లేని కంప.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ మే నాట్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ భవ.
0: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మనమెప్పు దలంప.
1: ఇఫ్ ఓన్లీ యూ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ బికమ్ క్లియర్.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
1: వైల్ డిస్క్రైబింగ్ అబౌట్ ద బాడీ ఇట్ వాజ్ జస్ట్ సెడ్, వెల్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ పర్మనెంట్ వన్. రిసార్ట్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ డివైన్ విష్ణు.
0: దేహము పాంచభౌతికము.
1: ఫిజికల్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్
0: దేహము కూడా తప్పదు ఎప్పుడు.
1: ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ డౌన్ వన్ డే ఆర్ ది అదర్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్ డ్వెలర్ ఈజ్ ఎ పర్మనెంట్ వన్.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: ఇఫ్ ఓన్లీ యూ ప్రాపర్లీ సీ దెర్ ఇస్ నథింగ్ లైక్ బర్త్ డెత్ అండ్ బాండేజ్ ఫర్ ద ఇన్ డ్వెలర్.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ద ఇన్ డ్వెలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహము.
1: యు ఆర్ రియలీ సచ్ గాడ్ ఆఫ్ గాడ్స్. And this physical body is only worn by you.
0: Darinchina dehanni varinchavachu.
1: You may like the body which is only
0: anubhavinchavachu.
1: You can enjoy the body.
0: Kani ye vidhanga varinchali, ye vidhanga anubhavinchali aneetundi vichakshana gnanamto dinine pondali.
1: But you should enjoy and experience this physical body with a sense of discrimination.
0: Deeniki maroka peru kudanu kaladu shariramu ani.
1: There is another name given to this physical body, శరీరము.
0: దీని ఉత్పత్తి శరీరతే ఇది శరీరః అన్నారు. అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
1: దట్ మీన్స్ దిస్ ఫిజికల్ బాడీ గెట్స్ వర్న్ అవుట్ అండ్ ఆల్సో గెట్స్ డిస్ట్రాయిడ్.
0: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
1: When this physical body is born, it is a mass of blood and flesh.
0: Homalattamto aakarshimpa chestundi.
1: With all its tenderness it would be highly attractive.
0: Kramakramena idi yavanamulo praveshistundi.
1: Gradually this physical body enters into the stage of youth.
0: Andanandamula cheta ahankaranni prakatistundi.
1: It also expresses itself with a sense of ego on account of its beauty.
0: Tadipari vruddhapyamulo idi praveshistundi.
1: Then it enters into old age.
0: Vikaratvanni pondutundi.
1: It also becomes very
0: ee shariramu aneka rakamuluga marpu chendinatundi.
1: This physical body undergoes many changes.
0: Kanukune shirite iti shariraha jinnate jinninchetundi marpu chendetundi kanuka deeniki shariramu ani oka peru.
1: It has got the name శరీరము because it undergoes so many changes and finally it will be ruined, it will be destroyed.
0: ఈ శరీరమునకు మూడొక పేరు కూడాను ఉంటున్నది.
1: There is a third name for this physical body.
0: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Quite a few people have described this as మంతనము.
0: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
1: వై ఇస్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరం ఆర్ టెంపుల్?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు దేవుడైనటువంటి జీవులకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
1: ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఎ టెంపుల్ బికాస్ ఇట్ ఈస్ హౌసింగ్ గాడ్ ఇన్ సైడ్.
0: మందిరం అనగా దీనిని ఏ విధంగా మనం ఉపయోగించాలి?
1: How should we use this temple?
0: ఇది పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నిలయం.
1: This is most sacred and divine.

0: హౌస్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని సక్రమమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో దీనిని వినియోగించాలి.
0: దిస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కనుకనే సత్కర్మలు, సదాచారములు, సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్.
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: అయితే ఈ దేహాన్ని సరి అయిన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ దేహము ఒక పనిముట్టు వంటిది.
0: దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టు కూడా సరి అయిన స్థితిలో ఉండినప్పుడే మనము సంకల్పించుకున్నటువంటి పనిని సరి అయిన రీతిగా ఉపయోగించుకోవచ్చును.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: ఒక పనిముట్టు పెన్ మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిప్ ఈస్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
1: కత్తి ఒక పనిముట్టు.
0: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్.
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా, సరైనటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్, ఇట్ కుడ్ బి యూజ్డ్. కనుక
1: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్, వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
1: ఈ కత్తితో ఫలములు లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలో మనం తీసుకోవచ్చును, కోసుకోవచ్చును.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్.
1: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ, యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్,
1: ఈ కాయములో నివసిస్తున్నాను.
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయము చే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
0: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
1: ఈ కర్మ చేయ తగినదా చేయ తగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
0: ఈజ్ దిస్ యాక్షన్ వర్తీ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తీ ఆఫ్ బీయింగ్.
1: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
1: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
0: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
1: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
1: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనినే మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము, ఫీల్డ్.
1: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య, అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
1: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
0: You are the one who has to recognize this physical body as a kshetra.
1: And neevu gurtincheetunti vaadu.
0: You are the one who has to know it.
1: Kanuka neevu deeniki sakshibhootudiga untundali.
0: You have to remain as a witness for this physical body.
1: Deeni sadviniyoganga deenini adi anubhavinchadaniki taginatunti adhikariga untundali.
0: You should be an authority who can use this physical body in
1: chaala pavitramaina sthitilo deenini unchukovali.
0: You should maintain this in the most sacred way.
1: Kasi ni oka kshetramu untaru.
0: We describe Kasi, Banaras.
1: Badri ni oka kshetramu untamu.
0: And Badri also has.
1: Tirupati ni oka kshetramu untamu.
0: Tirupati also has been described as a.
1: Ee kshetram anetundi padamunu viniyoginchukotamlo undinatundi antaratham emiti.
0: What is the inner meaning of using this word to describe these places as kshetra pilgrimage center?
1: Daiva sambandhamainatundi yokka వాతావరణంతో కూడినటువంటిది.
0: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
0: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, various types of worship performed for pleasing the Lord.
1: Adi vidhamugane ee deham anetundi kshetram nunchi satkarmalu, sadaacharamulu, satchintanlu ilanti sevala yendu palgonu cheskovali.
0: Similarly, we should use this physical body, the temple of God, for performing good action, for thinking good things.
1: Satkarmalu yendu praveshimpa cheyatame ee kshetram yokka sarinte antarathamu.
0: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
1: Kshetram ante rendo artham kuda untunnadi.
0: There is one more meaning for this word kshetram.
1: Polamu ani untuntadi rendo artham.
0: A second meaning is field.
1: Ee polamulo manam etti vittanamu naatudumo atti phalame manaku labhistundi.
0: The speciality of a field is whatever seeds you sow, the crop that you get would depend upon the
1: sankalpamulu anetundi vittanamulu natinappudu satphalamu anetundi manaku labhyamavutundi.
0: If you sow good thoughts, you get the fruits of good action.
1: Dushankalpamulu anetundi vittanamulu natinappudu idi manaku oka vidhamantundi durphalamune manaku labhistuntai.
0: If you sow the evil thoughts, you will get the evil fruit.
1: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
0: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ ఇన్ యూ సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
1: లౌకిక ప్రపంచమునందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
0: వెన్ ఎవర్ యూ అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
1: Palani rutuvunandu palani bijamle naatali challali aneetundi okka idi untu paddhati untundadi.
0: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
1: Ye kshetramunandu ye pantanu pettali aneetundi okka niyamam kuda untundadi.
0: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
1: Eppudu padithe appudantha aa polamlo vittanam challadaniki veelu kaadu.
0: You can't go on sowing these seeds in season and out of season any time that you like.
1: Adi oka kaala nirnitamainatundi oka deenini kaligi untuntadi.
0: It is regulated by certain rules of time.
1: Kaani ee shariram anetundi polam lopala ee vidhamainatundi oka nirnitamainatundi kaalamulu ledu.
0: But for this body which will be compared to the field, there is no such
1: sarvakala sarvavasthali endu kudanu deenini saagu cheyatundi oka anukoolam kaligi untundadi.
0: This field can be cultivated under all times, under all circumstances.
1: Raatrim pagalu kudanu deenini saagu cheskovachu.
0: Throughout the day and night you can go on cultivating this field.
1: Vaati sambandhamainatundi palamulu endu ittaramulu naatinappudu pantalu pandavachunu lekapothe endavachunu.
0: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
1: Aashinchinatundi yokka phalamunu manamu pondalekapovachunu.
0: You may not realize your expectations in the outside fields.
1: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది, ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
0: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈస్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
1: 100 పాళ్ళు పంట పండుతుంది.
0: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
1: ఏమాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు.
0: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై 0.5%.
1: ఇది

0: Don't get tired and exhausted telling yourself, I am going to do this, I am going to do that.
1: Ye vitulanu naati ichotanu untiro aa phalamula meeku anduchundu.
0: By sowing what seeds, you have been able to come to this particular place, and that is certainly depends
1: entirely.
0: How can the crop be different from the seeds which have sown?
1: Kanuka, ఈ దేహమనేటువంటి పొలమునందు ఏ విత్తనమును నాటుతున్నామో అదే పంటనే మనం అనుభవించవలసి వస్తుంది.
0: యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ అండ్ రేజ్ ది క్రాప్ డిపెండింగ్ అపాన్ ద సీడ్స్ విచ్ హావ్ సోన్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక పంట మన యొక్క సంకల్పం ఆధారపడి ఉంటుండాలి.
0: ద క్రాప్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్.
1: పంట మన యొక్క కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: ద క్రాప్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్స్.
1: కనుక ఎట్టి సంకల్పంలో అట్టి పంట.
0: Whatever your thoughts be, the actions would also be the same.
1: కనుక దేవ మందిరమైనటువంటి ఈ దేహమునందు సత్సంకల్పమైనటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: You should always make efforts to sow good seeds in this field which is a temple of
1: God. దేవుని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: You should not misuse this physical body in any way you like.
1: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: You should not go on enjoying in any way you like.
1: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: You should properly put to the good use based upon discrimination.
1: కనుక మనము ఈ దేహమును ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విచారణ అత్యవసరం.
0: It is very essential to think and understand how to use this physical body in a proper way.
1: దీనిని సద్వినియోగం గావించుకోవాలని ఆశించేటువంటి వారు
0: the one who aspires to put this body
1: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు
0: the one who aspires to always have good thoughts
1: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు
0: the one who aspires to have good fruits
1: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి
0: they will have to observe two methods very clearly and stick
1: ఆహార నియమము
0: that is the
1: విహార నియమము ఈ రెండు కూడాను అత్యవసరం
0: the code relating to food and also to habits
1: ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali
0: we have to take food and we should have good habits
1: etti aharamunu manam andukovali etti aharamunu manam sweekarinchali aneetundi vicharana cheyali
0: we should also think what type of food should we partake
1: aakali ainappatikini manaku viruddhamainatundi aaharanu manam bhujincharadu
0: Just because you have hunger, you should not satisfy it with any type
1: of food. Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
1: Oka chinna udaharanamu.
0: One small example.
1: Manam oka manta vestamu.
0: We just make a small
1: fire. Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
1: Gandhapu chakkalu veste sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
1: Inka durgandhato cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell, it the
1: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
1: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
1: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
1: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
1: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
1: Etti pantano atti vanta.
0: The food that is prepared depends upon the crop
1: that is. Etti vantano atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
1: Kanuka manamu bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaliga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
1: Aahara niyamu atyavasaramu ee dehamunaku.
0: Therefore, you should strictly observe the code relating to the food.
1: Deha shuddhi jalamuto jarugutundi.
0: You can purify the body with water.
1: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్
1: కనుక నీ సత్య మార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ఫోర్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహమునందు మత్తు పదార్థం ఏమాత్రము మనము స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
1: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫిల్డ్
1: ఈ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
1: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: హౌ కెన్ వీ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
1: ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
1: Adha maatrame kaadu sattvikamu.
0: That is not confined only to that.
1: Manamu phalamulu paalu ivanta kevalam okka indriyamto maatrame anubhavistunnamu.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
1: Dehamu panchendriyamulato koodinatvantidi.
0: The physical body is consisting of five sense organs.
1: Shabda sparsha roopa rasa gandham.
0: That is the sound, touch,
1: manaku mukku untundali,
0: smell and
1: chevulu untundali,
0: we got nose
1: untundali,
0: we got
1: kannulu untundali,
0: we got eyes,
1: chetulu untundali, chetulu sparsha,
0: hands are associated with the touch,
1: roopamu kannulato chudagaladu,
0: the form can be seen by the eyes,
1: shabdamunu chevulato vinagaladu,
0: the sound can be heard by the
1: gandhamunu mukkuto vasana chudagaladu.
0: The smell can
1: ఈ విధంగా పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ,
1: భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: So all the food that you partake through these five sense organs must be sattvic.
1: కన్నులతో పవిత్ర దృష్టి అనేటువంటి ఒక సాత్విక ఆహారాన్ని భుజించాలి.
0: You have to look only at sacred sights through eyes.
1: అంతేకాని కన్నులు ఉన్నవి కదా అని ఇష్టప్రకారం మనం చూడకూడదు.
0: Just because you have got eyes, you cannot go on
1: seeing. దీంతో అనేక ప్రమాదములు కూడా గురి కావచ్చును.
0: It leads you to many dangerous situations.
1: కనుక పవిత్రమైన భావంతోనే ఈ దృష్టిని మనం ఉపయోగించుకోవాలి.
0: Fill your vision with sacred thought.
1: కానీ ఈనాటి యువకులు యందు కీచక దృష్టి అభివృద్ధి అవుతుంటారు.
0: But today's youth are developing కీచకాస్ vision.
1: ఈ కీచక దృష్టికి తగినటువంటి ఫలితము తనను బ్రద్దలు గొట్టుకోవటమే.
0: The result of having such కీచకాస్ vision
1: is కీచకుడికి ఏ ఫలితమైంది? భీముడు గదం తీసుకుని తనను విరగొట్టాడు.
0: What happened to కీచక? భీముడు స్మాష్
1: దృష్టి దోషములను ఏమాత్రం కూడా కలగరాదు.
0: Therefore, we should not have a defective.
1: ఇది విద్యార్థులకు అత్యవసరం.
0: This is an extremely essential thing for students.
1: పవిత్రమైన భావంతో దృష్టిని భగవత్ భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
1: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: And similarly is the food partaken by the ears.
1: విషయాలే మనం వినాలి.
0: We should always hear good
1: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
1: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
1: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
1: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from all sorts of defects.
1: ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: Then only we can say that we have partaken through ears sattvic food.
1: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: Through our nose we should always smell.
1: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యము ఇంట్లో దెబ్బ తగులుతుంది.
0: Good and with good perfumes, not
1: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
1: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
1: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: యుడ్ ఆల్వేస్ గో టు ఎ వెరీ ప్లేగ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
1: మనం చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వుడ్ ఆల్వేస్ టేక్
1: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ.
1: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
1: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
0: When you are having all these five types of defective sensual partaking of
1: food, panchendriyamula dwara kodanu satvikaani manam anubhavinchali.
0: You should always partake of through all these five sense organs only satvik food.
1: Kanukane ee deham aneetundi mandiramulaku aidu dwaramulu untunnavi.
0: This physical body which is a temple has got five doors.
1: Ee dwaramulu endukosam nirminchaaru?
0: Why are these five doors given to this body?
1: Daiva darshana nimittamai ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
1: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
0: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్
1: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
0: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
1: చిన్న ఉదాహరణము,
0: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
0: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్,
1: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
1: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
0: పుట్ నంబర్
1: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
0: వై హావ్ వి పుట్ దిస్?
1: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
0: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
1: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
0: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
1: Kaadu kaadu, alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramunu bandhistam.
0: The moment such animals are likely to enter the house, you close the door and save your
1: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramunu manam terustamu.
0: We open the doors only when people who are worthy of entering the house.
1: Adigamare ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
0: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్.
1: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
0: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి
1: రైట్లీ కాల్డ్ క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇది ఒక క్షేత్రం, క్షేత్రం అని అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కాలేరదు.
0: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ఎ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్డ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
1: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
0: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: ఇంకా విహారము,
0: దెన్ హ్యాబిట్స్.
1: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
0: We should also deliberate and come to a conclusion to what type of place should we go.
1: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్
1: పెంచుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వీ హ్యావ్ సమ్ రిలేషన్షిప్,
1: దుస్సంగంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
0: We should never be associated with evil ones. యొక్క
1: చెలిమిని మనం దూరంగా ఉంచాలి.
0: We should keep such wicked people at arm's length.
1: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: The reason is all sorts of thoughts depend upon
1: కనుకనే, tell me your company, I shall tell you what you are.
0: It is in this
1: context. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
0: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
1: Kanuka dussangamunu duranga unchali,
0: keep the wicked company at a distance.
1: Taginatvanti yokka aacharana yende dinni sadviniyogam cheyali.
0: Use the body properly and put
1: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
0: టుడేస్ పీపుల్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈవిల్ కంపెనీ, బ్యాడ్
1: దుష్కర్మల్లో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్.
1: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
0: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
1: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
0: This is not a proper value given to the physical body which is so
1: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గములు పట్టటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: పవిత్ర ఋషులందరి కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
0: That is why the ancient rishis and ascetics used to go to forest to keep themselves away from bad company and used to do penance.
1: Kani na uddesham adi kudanu oka balahinate.
0: In my own view, even that is a type of weakness.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Neevu kopanni jayinchali anu sankalpinchukunnavu.
0: You have resolved that you want to conquer anger.
1: Ee kopanni jayinchali anu sankalpinchukunnappudu నీవు అరణ్యములో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపము జయించలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు యువర్ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
0: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాజ్ ఫర్ యాంగర్.
1: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Under what circumstances do you become
1: jana
0: angry?
1: సమూహములోనే కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Only in the midst of people you are likely to become angry.
1: కనుక నీవు జన సమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జన సమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమనగానే ఉంటుంటాది.
0: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
1: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
0: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ
1: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించేటప్పటికి అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
0: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
1: Kanuka mana indriyalni arikattal anukunnappudu idi oka kathinamainatundi tapasuga gaani indri nigrama kosam ememo prayatnalu ga ivanni kudunu kevalam bhramalu.
0: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
1: deham yokka rahasyanni chakkaga manam gurtinchinappudu avi sulabhanga manam arikattavachu.
0: If you can understand the subtleties of this physical body, you would be able to conquer
1: deham yokka rahasyanni gurtinchakunda enni rakamainatundi prayatnalu chesinappudiki idi prayojanam undadu.
0: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
1: Manam kotta car konnamante aa car ni ye vidhanga vinyoginchali, etta start cheyali, ekkada petrol veyyali, ekkada oil veyyali, ekkada brake otta, ivanni chakkaga manu gurtinchinappude aa car sadvinyogam avutundi.
0: Suppose you buy a new car, only when you recognize how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
1: Na santam dabbu betti nenu car konnanu.
0: I have put my own money
1: and registration ayindi.
0: It is registered in my name.
1: Ee car vanni neevu steering lo kurchoni ishtam vachinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
0: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to others.
1: Ainappatikini neevu danini etta vinyoginchali aneetunte oka vidhanani neevu mottamoda telusukovali nerchukovali.
0: You might be the owner, but you should know how to use it properly. And in what way you can use it to get the maximum benefit out of this car.
1: Kanuka aa vidhamainatundi yokka vinyoginchukune vidhanam telisukunda potam chetane ee vidhamainatundi kashta nashtamulaku guri avutunnadu manavu.
0: Man is becoming and facing so many problems because
1: aneka pramadamulaku ashantiki guri avutunnadu manavudu.
0: And he is also becoming a victim of lack of peace and
1: aneka rogamulaku guri avutunnadu manavudu.
0: And also he is becoming a victim of diseases.
1: Okati matram manam chakkaga gurtinchali.
0: One thing you should properly
1: దైవ నిర్ణయానికి ఎవరు కూడా విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో అగెనిస్ట్ ది విల్ ఆఫ్ గాడ్.
1: శాసనం
0: గాడ్స్ విల్ కెనాట్ బి
1: ఆ శాసనం మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ ఎనీ పర్సన్ టు గో అగెనిస్ట్ ది లా ఆఫ్ ద లార్డ్.
1: మనం దేహాన్ని పోషించుకుంటున్నాం.
0: వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్
1: ఈ దేహం జడ వెత్తవుతుంది అని అనేక మంది వాదించవచ్చును.
0: Many people may argue, how can you call this physical body as
1: inert?
0: This body is after all
1: inert. అని మనం సందేహం రావచ్చు.
0: యు మే గెట్ ఎ డౌట్ ఇఫ్ ఇట్ ఇస్ రియలీ ఇనర్ట్, హౌ ఇస్ ఇట్ గ్రోయింగ్.
1: పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు.
0: ఫర్ సచ్ కైండ్ ఆఫ్ గ్రోత్,
1: నిత్యము ఇల్లు ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెల లోపల పెద్దగా పెరిగిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ద డస్ట్ కలెక్టెడ్ ఫ్రమ్ యువర్ హౌస్ ఆఫ్టర్ స్వీపింగ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
1: ఈ జడమైన దేహానికి నిత్యము భోజనము టిఫిన్లు కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుండాలి.
0: ద సేమ్ థింగ్ ఈస్ ద కేస్ విత్ దిస్ ఇనర్ట్ బాడీ. బికాస్ యూఆర్ పుట్టింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ అండ్ డే ఆఫ్
1: జడం పెరగడనుకోవటం చాలా తప్పు. జడం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
0: How did this become conscious?
1: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: There is a basis for this.
1: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
0: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
1: బ్యాటరీ. ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడం అనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
1: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
0: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
1: ఈ హారన్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
0: అండ్ వి జస్ట్ సే దిస్ హార్న్ ఇస్ ఇన్ అర్త్, హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూసింగ్ సౌండ్.
1: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
0: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
1: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
1: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
0: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కరెంట్ ఇస్? దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
1: అదే విధంగా ఈ దేహం అనేది ఒక కారు.
0: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్. దిస్
1: ఈ కన్నులు అనేటువంటి హెడ్ లైట్స్,
0: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
1: చూస్తున్నాయి.
0: దే ఆర్ సీయింగ్.
1: మన నానుక ఒక హార్న్,
0: టంగ్ మేబీ కంపేర్ టు ఎ హార్న్.
1: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
0: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
1: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
0: అవర్ ఇయర్స్ మేబీ కంపేర్ టు లౌడ్ స్పీకర్స్.
1: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ దేర్ ఇస్ నో కరెంట్ ఇన్ సైడ్ దిస్ ఫిజికల్ బాడీ,
1: లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
0: ఫర్ ఆల్ దీస్ ఇనర్ట్ థింగ్స్ దేర్ ఇస్ కరెంట్ విచ్ ఇస్
1: ఆత్మ.
0: And that current is ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
0: This inert physical body has been able to function different functions because there is ఆత్మ.
1: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: There is a particular magnet.
1: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
0: There is a magnet and there are iron filings.
1: ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
0: When you move the magnet, the iron filings move.
1: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ మూడు దాని వైపుని ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
0: The iron filings also move whichever direction.
1: ఇనుప ముక్కలు జడమైనటువంటివి కదా.
0: Iron filings are inert.
1: పరిగెత్తడానికి ఏది ఆధారం?
0: How is it that they are moving?
1: Magnet.
0: It is the magnet which is causing them to move.
1: అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
0: The divine lord who is dwelling inside the body is
1: kaani jadamu kevalamu oka deham jadamainatundi.
0: But this physical body is all the same, only in
1: jadamaina dehaniki aneka rakamuluga manam alankaralu chestunnam.
0: This physical body is being decorated in a number of ways.
1: Enni alankaramulu chesinappatikini tatkalika trupti le kaani భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అలంకారం ఇది, మార్పు చేయడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
1: వేసుకోవచ్చును, ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడు ఇచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
1: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
0: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఇస్ అ పర్మనెంట్ థింగ్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్ అది సచ్ ట్రూత్.
1: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
1: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
0: హు షుడ్ నాట్ గో ద రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్.
1: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
1: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
0: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
1: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
0: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ యాజ్ ఇట్స్ ఓన్ హూ రియలీ డు నాట్ బిలీవ్ టు దట్ బిలాంగ్ టు దట్ బాడీ.
1: అనిత్యమైనటువంటి యొక్క వాటిని సత్యంగా విశ్వసిస్తుండాలి.
0: And it also considers untruth.
1: Ivemu dehamu moodu doshamulu.
0: These are the three defects.
1: Ee dehame nenani bhamistunnadu manavudu.
0: Man wrongly believes that he is the physical body.
1: Dehame taanukunnappudu idi naa deham ani enduku cheppali?
0: If you are really the physical body, why should you say this is your body?
1: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీ వేరు, దేహం వేరు కదా.
0: వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
0: ఐ త్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
1: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
0: అండ్ వెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, బాడీ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ.
1: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
0: హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది బాడీ?
1: ఒక దోషం.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ డిఫెక్ట్.
1: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషములకు మూల కారణం.
0: The first defect is that you are identifying yourself with the physical body.
1: Aithe jagattunandu idi naa bhoomi, idi naa illu, idi naa kaaru, naa vastu ani aneka rakamuga naavi naavi naavi naavi aneetundi bhavantho manamu mosapothunnam.
0: In the world we go on telling these are my field, this is my wealth, this is my body, this is my house, and with we are full of this my. For how long are you having
1: illu kattavu, idi naad anukunnavu, ammi vesavu, adi needi kaadu.
0: You have constructed a house and you said that was yours. You have sold it off.
1: Car naane anukuntunnavu upayoginchukunenta varaku needi tadivari needi kaadu ammi vesin tarvata.
0: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
1: Ee chanabanguramainatuntiga viswasisti idi naavi naavi ani manam dani nimittame abhimanam ammakaramlu pondutunnam.
0: Towards such transient things we develop so much of attachment and start thinking
1: edi neevu kaadu, edi neevu kaadu.
0: Nothing is yours.
1: Dehama neevu kaadu,
0: you are not the body.
1: Neevu kaanatvanti dehamuku sambandhinchinatvanti padarthamulanta neeve ettavutai.
0: How can those things which belong to the body be yours?
1: Idi anta kevalam oka maya cheta kappabadi,
0: this is all covered by illusion.
1: కేవలం మమతి చేత నింపబడి,
0: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్,
1: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
0: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై వేరియస్
1: మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ విచ్ కమ్ అండ్ గో.
1: పెండి కాకపోనపు ఎవరు భార్య, ఎవరు భర్త ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్, నో వన్ కెన్
1: పురము తల్లి ఎవరో, కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు.
0: బిఫోర్ బర్త్ హూ ఇస్ ఫాదర్, హూ ఇస్ ద సన్, నో వన్.
1: పుట్టిన తర్వాతనే ఇతను నా కుమారుడు అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ యూ సే దట్ హీస్ మై సన్.
1: వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాం.
0: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ యూ సే షీఈస్ మై వైఫ్.
1: పూర్వం వారెవరు, నీవెవరు?
0: బిఫోర్ మ్యారేజ్ హూ వాస్ షీ?
1: ఈమె మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా.
0: ఇన్ ద మిడిల్ ఓన్లీ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ లైక్ పాసింగ్.
1: కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు.
0: దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
1: నా వారు, నా వారు, నాది నాది అనుకుంటున్నాము.
0: యూ గో ఆన్ టెలింగ్ దీస్ ఆర్ మై పీపుల్.
1: అదే దేహ భ్రాంతి.
0: దిస్ ఈస్ ది
1: ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తీసుకుంటాడు.
0: దిస్ ఇస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ. వెన్ యూ ఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్.
1: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూ ఆర్ గోయింగ్.
1: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతున్నాని చెప్పకూడదు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్, వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్?
1: ఏది నీవి కాదు,
0: నథింగ్ ఈజ్ యువర్స్.
1: కానీ ఈ మిథ్య లోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
0: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
1: నీవు ఎప్పుడు నీవే.
0: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఎవరి వాడు కాదు.
0: యూ బిలాంగ్ టు నన్.
1: ఎవరు నీ వారు కాదు.
0: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
1: ఉన్నదే ఒక్కటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనం భావిస్తున్నాము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
1: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది
1: ఫ్యామిలీ. వైఫ్ వస్తుంది, భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
0: ద డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్.
1: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటది.
0: The mother comes and addresses him as my dear son.
1: కోడలు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
2: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
1: ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటి యొక్క పేర్లే తప్ప వ్యక్తిము ఒక్కడే.
2: All these relationships are based upon
1: కొడుకు తానే, తండ్రి తానే, మామ తానే, అన్ని తానే.
2: But there is only one person. He is the father.
1: అది ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
2: This is the meaning of the fact that there is only one truth. But different people call in a different way.
1: అతనే అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
2: Different types of relationships are established with single
1: body. ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
2: I am one and I have multiplied myself into many things.
1: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
2: The unity in this, all this diversity is only one.
1: ఉన్నది ఒక్కటే.
2: There is only one thing which is really
1: అదే హీరో.
2: That is the hero.
1: Prapancham anta oka zero.
2: The entire world is a big zero.
1: Ee zero hero ku prakkalo pette 10 ayipoyindi.
2: When you put this zero besides one, it becomes 10.
1: Inkoka zero betteste 100 ayipoyindi.
2: You put one more zero, it becomes
1: 100. Inko zero betteste 1000 ayipoyindi.
2: Put one more zero, it becomes 1000.
1: Ee zeros kante ekkada nunchi vilu vastundadi?
2: How are these zeros getting value?
1: ఈ హీరో నుంచినే జీవోస్ కంత విలువ వస్తుంది.
2: All these are zeros are getting value because
1: హీరో తీసేస్తే అంత జీరోనే.
2: You remove the hero, all these zeros have no value. They are
1: zero. కనుకనే దైవత్వమే, దైవ శక్తియే, దైవమే హీరో.
2: Divinity, divine power and divine
1: ఈ దేహ భ్రాంతి, ఈ మనోభ్రాంతి, ఈ బుద్ధి భ్రాంతి, ఈ లోక భ్రాంతి, ఇవన్నీ కూడా అన్ని జీరోలే.
2: The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all zeros.
1: Mana kartavyanni manam nirvartinchali.
2: But at the same time, we have to discharge our duties.
1: Deenini vadannakkaraledu.
2: We should never give it up.
1: Nee biddalu neevu poshinchetuvanti kartavyam needi.
2: It is your responsibility and duty to take care of your own children.
1: Kanuka evarevari kartavyanni vaadu nirvartinchukuntu paramarthika drushtini manamu చెలించకుండా చూసుకోవాలి.
2: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది
1: పారమార్థిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
2: ది వరల్డ్లీ లైఫ్ హస్ టు బి ఎంజాయ్డ్ కీపింగ్ ఎ పారమార్థిక
1: ఈ లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాలను అనుసరించాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ ఫాలో ది కోడ్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్
1: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
2: While doing all the things, our goal and purpose
1: is not forgotten. Mata nasti, pita nasti, nasti bandhu sahodara. Artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata. Lokamlo anni kudanu, enatikaina kudanu, marpu chendunavi.
2: In the world, everything undergoes change.
1: Karukane. ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
2: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
1: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది.
2: ఆల్ దిస్ చేంజెస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ బేస్డ్ అపాన్
1: ఎన్ని మార్పులు చెందిన వ్యక్తిత్వం ఒక్కటే.
2: వాట్ ఎవర్ ఫిజికల్ చేంజెస్ కమ్ అబౌట్ ది
1: ఇన్సైడ్ దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి.
2: Depending upon the change in the time, the form changes and also the
1: pasibiddega puttinappudu idi kevalam oka child ani pilustu vacham.
2: When it is born, it is described as child.
1: 10 samvatsaramulaku perigetappatiki itanu boy ani pilustu vacham.
2: After 10 years you call the same thing as boy.
1: 30 years ayyetappatiki itanu man ani pilustu vacham.
2: After 30 years you call the same entity as man.
1: 75 years ki grandfather antunnam.
2: After 75 years, you call the same boy.
1: The child, boy, man and grandfather okkade.
2: This child, man, the boy, man and grandfather is only one.
1: Ee vividhamainatunte roopanamamu chetane vividhamaina sambandhamulanu manamu aavirbhavistunnam.
2: These changes are only with reference to name and form and
1: ee kevalam oka bhramtule.
2: These are all different types of delusions.
1: Bhramtulaku aadharamainatunte ee dehamu.
2: This physical body is the basis of all these delusions.
1: Kanuka dehamu ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్
1: ఫిజికల్ పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
2: బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యూ మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
1: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
2: You have to keep this physical body as an instrument fit for performing action.
1: Neeru daati tappa nippulu obadave.
2: The moment you cross
1: neeru daate entavarakunu nadini daate entavarakunu mana yokka padava chillulu padakunda chidiramu kaakunda chustukovali.
2: Until you cross the ocean, cross the river, you will have to take care of your ship free from all sorts of
1: manam enta kaalam ee jeevitam aneetundi nadilo prayanam chesinappudiki padavalo maatramu neeru cherakunda chustukovali.
2: For whatever duration you may live a life, but do not allow the water of worldliness
1: padavalo neetilo vey kaani neeru maatram padavalo vey nu.
2: Put the boat into the water, but don't allow the water to enter into the boat.
1: Neeru samsaramlo untundu.
2: You live in
1: ee kartavyalu nee anubhavinchu.
2: You also enjoy all the things related to the body.
1: నీ మనసులో పెట్టుకొని బాధించదు.
2: But do not worry yourself and get attached.
1: దాని వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
2: All the diseases come because of that kind of attachment.
1: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
2: You stay where you are.
1: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
2: Consider the body as only an instrument.
1: అంతేకాని నీవు కర్తవ్యాన్ని ఆచరించు అంతే బాధ్యతలంతా కూడా అను మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
2: Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself.
1: కానీ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
2: If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits.
1: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
2: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్
1: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
2: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్
1: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్
1: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
2: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ ఓవర్
1: ఏం చేస్తున్నావు దోబికి వేస్తున్నావు.
2: What are you doing with such clothes? You are giving it for the washroom.
1: Dhobi chestunnadu.
2: What is
1: malinyani teeskoni vachesestunnadu.
2: Washroom is removing the dirt from the clothes.
1: Ini oka sahajam emiti? Dini rangu emiti? Idi sahaja rangu telupu.
2: What is the natural color of this cloth? It is white.
1: Idi sahaja color rangu.
2: This is natural color.
1: Kaani manam upayoginchukovatam valla idi koncham vere ranguga marutundi.
2: When you use it, its color undergoes a change.
1: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
2: When it becomes dirty, you are putting it to the washerman for wash.
1: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
2: The washerman removes the dirt and gets it back to you.
1: మనం అనుకుంటున్నాం బ్యాంక్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
2: On account of your delusion, you think that washerman has made this white cloth.
1: తెలుపు దీని స్వభావమే.
2: Whiteness it is its natural color.
1: చాకలి ఇవ్వలేదు.
2: The washerman has not given a new color to
1: sakari chesina pani deeni malinyanni duram chesadu.
2: All that the washerman has done is he has removed the dirt.
1: Adhe vidhamgane manam ee dharinchinatundi oka dehamu idi sahajamainatundi oka range.
2: This physical body is
1: sahajamaina swabhavamle.
2: It is natural for this physical
1: body. Kaani manam aswabhavamlo deeni vinyoga pettukotam cheta indulo malinyam cheripothundadi.
2: When you put this to a wrong use, then the dirt accumulates.
1: Kaani bhagavat chintana, bhagavat prema, bhagavat dhyanamu aneetundi chakalaki vesinappudu adi parishuddham aipothundi.
2: But when you think of the Lord, chant his name and do japa tapa,
1: bhagavantudu chakali vaadu.
2: God may be compared to washerman.
1: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు.
2: హీ ఇస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్.
1: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు.
2: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్.
1: తానే దాన్ని శుభ్రపరుస్తాడు.
2: హీ విల్ క్లీన్స్ ఇట్ ప్యూరిఫై.
1: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధము గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
2: Without knowing to whom this cloth will be given for washing, if you give it to a barber, how can he clean it?
1: కనుక వస్త్రము శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి.
2: If you want to clean the cloth, give it to
1: washerman. మీ హృదయమనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి.
2: If you want to purify your heart, దీన్ని మరొకరు
1: శుభ్రం చేయలేరు.
2: No one else can cleanse it.
1: కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మల చేత సార్థకమవుతుంది.
2: When you put this physical body to proper use by proper action,
1: ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
2: Consider this as the thing worn by you.
1: కనుక దేహము ఇది ఒక ఉపాధి.
2: This
1: దేహమే నీవు కాదు.
2: You are not the body, it is only an instrument.
1: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
2: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ బాడీ యాజ్ రియలీ.
1: అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞాన భాస్కరుడుగా ప్రకాశిస్తావు.
2: యు కెన్ షైన్ యాజ్ ఎ స్ప్లెండరస్ సన్ ఆఫ్ విజ్డమ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: డియర్ స్టూడెంట్స్, అండర్టేక్ టు రికగ్నైజ్ ది ప్రిన్సిపల్స్ అండర్లైయింగ్ ది ఫిజికల్ బాడీ.
1: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉంటున్నాయి.
2: There are a few more things which form the basis of the body.
1: ఈ దేహం కేవలము ఒట్టి బట్ట వలె లేదు.
2: ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్.
1: మనం ఒక షర్ట్ను ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
2: If you take a shirt, it has got different parts.
1: ఇక్కడ కలర్ ఉంటుంటది. కాలర్,
2: దేర్ ఇస్ ఎ కాలర్.
1: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి, షర్ట్స్ అంతా, చేతులంతా ఉంటాయి.
2: దేర్ ఆర్ దిస్ ఆర్మ్, దేర్ ఆర్
1: పాకెట్స్ అంతా ఉంటుంటాయి.
2: దేర్ ఆర్ పాకెట్స్.
1: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
2: దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
1: అదే విధంగా దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు, ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
2: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ which are different parts of the body.
1: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి.
2: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
1: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
2: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
1: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటాదంటే, మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
2: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket.
1: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబీలో పెట్టుకున్నావు.
2: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం.
1: లడ్డు లడ్డుగానే ఉంటుంది. లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్లంతా పాడు చేసి పెట్టింది.
2: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
1: లేదు, ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక యొక్క లవంగాలు ఇలాంటివి జోబీలో వేసుకున్నావు.
2: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
1: మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర పుట్టేసేస్తుంది.
2: వెన్ యూ పుట్ ఇట్ వాషర్మన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ టేక్ ఇట్ అవుట్, ఇట్ దేర్ ఇస్ ఎ మార్క్ మేడ్.
1: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
2: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్.
1: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
2: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్.
1: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
2: This physical body consists of different limbs.
1: నిజంగా వైశ్యాంశాలు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
2: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
1: పోకుండా పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాం.
2: People undergo various sufferings and lack of peace because they have not understood this.
1: Yedo sadhana sadhana sadhana anetundi into manamu kalaanni vyaktam chestunnam.
2: We are wasting time in the name of sadhana.
1: Yetti sadhanalu manam cheyanakkarledu.
2: There is no need for doing any type of
1: satyanni gurtinchukunte ade nijamaina sadhana.
2: Recognize the truth.
1: Sarva sadhanalu kunu satyanni bodhinchetuntivi.
2: All the sadhanas are meant to teach you only truth.
1: Satyanni darshimpa cheyetuntivi.
2: They give you a vision of truth.
1: సత్య దర్శనం అయిన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
2: వన్స్ యూ హ్యావ్ ది విజన్ ఆఫ్ ట్రూత్, వెరీ
1: వంట అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
2: యాజ్ లాంగ్ యాజ్ ఫుడ్ ఇస్ టు బి కుక్డ్, దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫ్యూయల్.
1: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
2: వన్స్ ఫుడ్ ఇస్ కుక్డ్, రిమూవ్ ది ఫ్యూయల్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దాట్.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
2: వీ షుడ్ రికగ్నైజ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ రిలేటింగ్ టు ద బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ ఐడెంటిటీ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
2: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma, which is the
1: rest of all this, panchabhutamule,
2: it is these five elements which are all pervading
1: ee deshamanta kudano sarvamga santarinchetundi panchabhutamule.
2: The entire cosmos is filled with these five sense organs.
1: Ee deshamanta kudano deham yokka pratibimbale.
2: This country is only a reflection of
1: kalaka bimba pratibimbamulo yokka satyanni manam gurtinchukovatam atyavasaram.
2: It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two.
1: Kevalam gurtinchukunnanta maatramana chaladu.
2: ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఇఫ్
1: దాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్.
1: అన్నింటినీ భగవత్ యొక్క రహస్యంగా భావించుకోవాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ యాజ్ ది వెరీ బేసిస్
1: ఆఫ్ భగవత్ సంకల్పమే.
2: దిస్ ఈస్ గాడ్స్ విల్.
1: కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
2: స్టూడెంట్ షుడ్ డెవలప్ faith in God. This country is only a reflection of
1: kada bimba pratibimbamulu yokka satyanni manam gurtinchukovatam atyavasaram.
2: It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these

0: గురించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
1: మేక్ ఎఫర్ట్స్ టు ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞానజ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pola, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbhajatulatamchu Kansaraya Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbhajatulatamchu Kansaraya అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా

0: దిజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే, సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. దిజుడు దుర్గుణుడైన కనగ శుద్రుడు కాడే, సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే, తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధిపరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా, అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా, అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
1: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. Brahmins are like elder brothers. Shudras are like younger brothers. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity. Then only the country can achieve prosperity, progress and welfare.
0: Divyatma Swarupulare,
1: embodiments of divine Atma.
0: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవముగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
1: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
1: As we have given up today truth and righteousness, we have not been able to attain the unity among the caste and the religion, and also not been able to improve the society.
0: Turpuna Bangala Gatam, Paschimamuna Arabia Samudram.
1: On the east of our country is the Bay of Bengal, and on the west there is Arabian Sea.
0: Ee rendintikini madhya సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
1: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
0: మహాసముద్రం,
1: ఇండియన్ ఓషన్.
0: అటులనే ജീവ ബ്രഹ്മനിയന്ത്രം ഐക്യ സാധനാ സമ്പത്തി ഭാരതദേശം.
1: ഇൻ ദ സെയിം വേ ദി ബ്രിംഗിംഗ് അബൌട്ട് ദ യൂണിറ്റി ബിട്വീൻ ദി പ്രോസ്പെരിറ്റി വേൾഡ്ലി ആൻഡ് സ്പിരിച്വൽ ഈസ് ഭാരത്.
0: ജീവ ബ്രഹ്മ ഐക്യാനുസന്ധാനമുനക്കു ഭാരതദേശമേ ഒക ആട പട്ടു.
1: ദി കൺട്രി ഓഫ് ഭാരത് ഈസ് ദ ബർത്ത് പ്ലേസ് വെരിൻ ദി കമ്മിംഗ് ടുഗദർ ഓഫ് ദ ജീവ ആൻഡ് ബ്രഹ്മ ഈസ് എസ്റ്റാബ്ലിഷ്.
0: ഭാരത അനഗ കേവലം ഒക ദേശമുനക്ക് കാണി ഒക വ്യക്തിക്ക് കാണി ഒക കാലമുനക്ക് കാണി സംബന്ധിച്ചിട്ടുണ്ടി കാത്.
1: When we say Bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
0: Aneka Puranamulu yandu vivida reetula Bharatanni prakatinchinappatikini idi kevalamu vari vari bhramtulane cheppavachu.
1: Whatever description is given in various scriptures about Bharat, it is only their own imagination.
0: Jada Bharatudu Bharatadeshanni palinchatam cheta ee deshamulaku Bharatam ani peru vachinadani konni puranamulu cheppavachu.
1: Certain scriptures say that as a person called Jada Bharata has ruled this country, the country has been given the name of Bharat.
0: Shakuntala Dushyantuni kumarudainatundi Bharatudu ఈ దేశమును పాలించడం చేత దీనికి భారతదేశం అని పేరు వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
1: సర్టన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
0: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
1: సర్టన్ అదర్ పురాణస్ మేట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫార్.
0: అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టేది?
1: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
0: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
1: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్.
0: శకుంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారులకు ఈ పేరు పెట్టారు.
1: యాజ్ దెర్ వాస్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అండ్ దుష్యంత.
0: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
1: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
0: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
1: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
0: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
0: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
1: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
0: కేవలం ఈ దేశమునకు మాత్రమే ఈ కాలమునకు మాత్రమే ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
1: This word Bharat is not confined either to a particular country or to a particular time or to a particular situation.
0: Yavat manava jatike ee Bharata anetundi shabdam anvayistundi.
1: This word Bharat is applicable to the entire world.
0: Bha anaga
1: bha means
0: divya gnana swarupamainatundi tattvamunaku bhakaram ani artham.
1: Bha or bhakara stands for
0: జ్ఞానమే భా.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
0: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
1: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
0: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
1: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
0: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
1: ఏ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
0: సంగ్రామం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
0: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటం.
1: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమోనిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
1: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
0: బలం, భరం, భగతి, విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మబలము, తేజోబలము.
1: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
0: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
1: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
0: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
1: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
0: యజ్ఞం, ఆత్మం, రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
1: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
0: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
1: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్, హీ ఈజ్ భరత.
0: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
1: హూ ఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్, హీ హస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్.
0: సంపన్న దేశము
1: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
1: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్, ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
0: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
1: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
0: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీదు దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
1: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
0: మనది బీద దేశము కాదు.
1: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
0: ఇది సంపన్న దేశము.
1: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
0: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
1: ఇఫ్ ఓన్లీ దిస్ ఈజ్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
0: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
1: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
1: దెర్ ఈస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఈస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
0: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
1: We have been able to get freedom but not unity.
0: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
1: All these problems are cropping up on account of lack of unity among us.
0: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనుములు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
1: When Gajini invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
0: Nagarkota yandu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatundi oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalalto todukoni teeskonu vendaru.
1: This place Nagapatna had 30 feet by 50 feet a golden room. Yes. 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
0: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్,
0: ఏ కార్యమునందు చూచినప్పుడు నువ్వు స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
1: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్ వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
0: ఐకమత్యమును చేపట్టాలి.
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్,
0: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
0: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
0: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఏ దేశమునందు కూడాను చూడలేము.
1: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ అవైలబుల్.
0: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్ వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పూర్.
0: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
0: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్.
0: భ్రమను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూషన్.
0: భారతదేశమునకు భాగ్యము మనకుండా
1: వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ రిచ్ కంట్రీ లైక్
0: ఇతర శక్తులు మనం కోరనేలా
1: వై షుడ్ వీ ఆస్క్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు గివ్ సంథింగ్.
0: హైందవ ధర్మ హిమాత్రులు మనకుండా
1: వెన్ దెర్ ఈస్ ది ధర్మ ఆఫ్ హైందవాస్ లైక్ హిమాలయన్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్.
0: క్షీరసాగరమును కోరనేలా
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ బెగింగ్ ఫర్
0: సర్వమును కూడాను మానవుని ఎందు భారతదేశం నుండి ఆవిర్భవించి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ భారత్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ భారత్.
0: కనుక భారతీయులై పుట్టి
1: భారతీయాస్
0: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
1: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్ ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
0: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్.
0: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్ వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
0: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
0: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్ గ్రేట్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ ఫార్ హ్యావింగ్ పీపుల్ హు ఆర్ గ్రేట్ సో.
0: పాశ్చాత్య వీరుల పరద్రోలించి స్వాతంత్రమును గన్న సమరభూమి.
1: దిస్ ఈజ్ ఎ ల్యాండ్ వెరిన్ పీపుల్ హ్యావ్ డ్రివన్ అవే ఆల్ ది ఫారిన్ ఇన్వేడర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రీడమ్.
0: పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
1: దిస్ ఇస్ ద భారత్ విచ్ హెస్ షోన్ ఇట్స్ మెటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ పోయట్రీ.
0: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి.
1: దిస్ ఇస్ ద డివైన్ ల్యాండ్ విచ్ హెస్ షోన్ its supremacy in all fine arts, music, literature and dance drama.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడే జన్మించకూడను. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈస్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
0: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా?
1: Among all the types of feelings, the feeling of motherhood is the greatest and the sweetest.
0: మాతృభూమి యందు మనము జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
0: దేశాన్ని ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ మదర్
0: దేశ క్షేమాన్ని ఆశించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ
0: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
1: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్
0: ఐకమత్యం అత్యవసరం.
1: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
0: మహనీయుల యొక్క జన్మదినములు మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్ బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
0: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
1: సెలబ్రేటింగ్ బర్త్డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
0: కారణజన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
0: Prema tattvanni manam penchukovali.
1: We have to develop love in us.
0: Jeevitamanta premamayanga marchukovali.
1: We have to transform our lives into lives of love.
0: Kanukane aanati dwapar yugamulandu jeevulannikudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu gorinatunti jeevulu aa gopikalu.
1: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
0: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
1: A life without love is a useless bellow.
0: Manavudu prema swaroopudu.
1: Man is the very embodiment of love.
0: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
1: We have to turn our love towards truth.
0: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
1: This love is the very basis of our life.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: దివ్యమైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: We have to undertake the service of the society with love.
0: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to bring back those glorious days of Bharat once again.
0: Anni desamunakunu upadhyaya sthanamunu akalni alankarinchinatundi Bharat desamu.
1: Bharat occupied the place of the preceptor and the master for all
0: the deshiyulandaru kodanu shanti bhadratra kosam Bharat desamunu aashrayistunnaru.
1: All the other countries approached Bharat for acquiring peace.
0: Ilanti paristhitilo bharatiyulo bharatiyane tattvanni gurtinchukolekapotam ini oka duradrushtam.
1: When that is the real situation, if bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
0: Bhautika jagattunaku jeeva lokaniki manasika seemaku sangika jeevitaniki moolamai aadharamai undinatvanti okka దివ్య సత్యములకు ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
0: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దములందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
1: We have to make such a sacred history of Bharat reflect with all its glory in our own hearts.
0: Nirantaramu bhautikamu bhautikamu laukikame ee rendinti inde mana jeevithanni ankitam gaavinchukuntunnam.
1: We are dedicating our life wrongly to worldliness and all physical comforts and aspects.
0: Ee bhautikamaina sukamulu enni undi prayojanam emti?
1: What is the use of having any number of physical comforts?
0: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
0: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వం ఏమైనా ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: గుణములు అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: ఎన్ని చదువులుండి గుణము స్వల్పమున్నా ఫలమిదేమి, వాని విలువదేమి?
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
0: Panta pandani bhumi 10 ekaramulela konchamaina chalu manchi bhumi.
1: Why have 10 acres of barren land? Better have fertile land even if it is a small one.
0: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమ తత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి, ఎన్ని అధికారం నుండి, ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
1: If we don't have a heart which is filled with love and broad-mindedness, what is the use of having any amount of education and any amount of power?
0: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే, అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
1: Today, man should realize that if he has hunger, he should have food.
0: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
1: If he wants to drink water, there must be thirst in him.
0: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్, దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
0: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
0: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
1: If so many lakhs of people have assembled here, what is the cause, what is the reason for it?
0: మీ ఎందుకని, మీ దేశమునందు కానీ, మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటిది ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
1: యూ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్, విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్, ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీ అందే, మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, in your own country, in your own circumstances, you would not have come here at all.
0: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
1: Here there is a divine love.
0: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్ ఈ అన్ని రకములైనటువంటి ఒక జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
1: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
0: ఏ ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
1: We have not invited.
0: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
1: We have not sent any invitation to anyone.
0: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
1: We have this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between you and me.
0: దీనికి పవిత్రమే దీనికి మూల కారణం.
1: The basis for all this is sacredness.
0: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
1: Wherever there is sacredness, love surges forth.
0: Prema pavitramulu rendinti yokka cheriga chetane aanandam labhyam avutundi.
1: If love and sacredness join together, then there will be bliss.
0: Manu enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
1: Whatever work we do is no
0: ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ యూ కండక్ట్
0: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
0: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
1: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
0: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింప చేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
1: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎక్సేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్
0: నిజమైనటువంటి యోగ శక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
0: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
1: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
0: చెడ్డను మనం వదలటమే రేచకము.
1: ఎక్సేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things,
0: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
1: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
0: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
1: అండ్ ఫర్ దిస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
0: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
1: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ the most important aspect every Bharatiya should pay attention to.
0: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
0: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు ఇది చిన్న కుగ్రామం.
1: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
0: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ what is it that has made this small village such an important place.
0: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
1: Do not consider this either as a yoga, a bhagya or some fortune, good fortune.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
1: These are all the powers of thought of man.
0: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
1: Every sacred thought has the power to fulfill itself.
0: దీనిని పరిష్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
1: It is in this context Vedanta has declared as man thinks so it becomes.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
1: Therefore every human being should develop good thoughts in him.
0: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
1: Then he will get the authority to acquire good things in life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine love.
0: ఈ ప్రశాంతి నిలయములందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
1: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
0: ఎన్నో విధములైనటువంటి సుఖములు అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
1: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్,
0: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము ఒక యోగము ఏర్పడింది.
1: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
0: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
1: Consider this as a big sadhana.
0: సర్వ సుఖంలో ఉండినటువంటిది సాధన కానేరదు.
1: Having all comforts cannot confer sadhana on you.
0: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
1: All these difficulties and inconveniences also give us joy and happiness.
0: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
1: Without working hard one would not get the fruits thereof.
0: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
1: We should transform all these difficulties into penance.
0: సుఖములో తపస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
1: It is the joys will not give you the penance at all.
0: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైన చిహ్నం.
1: ఇఫ్ so many lakhs of people have assembled here bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
0: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
1: But for everything human effort is necessary.
0: Purusha prayatnam lekunda ee chinna karyam ni kuda manam sadhinchalemu.
1: Not even a small thing can be achieved without human effort.
0: Ee vyakti kuda oka karma yogiga marali.
1: Every person should transform himself into a karma yogi.
0: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
1: That karma action itself will become
0: ఆ ధర్మనే జన్మం సార్థకంగా విస్తుంది.
1: And that dharma itself will sanctify the human life.
0: కనుక దైవభావమును హృదయమునందుంచుకొని కర్మయోగమును మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యమని విశ్వసించాలి.
1: Every human being should believe that keeping this divine feeling in his heart, undertaking action, always aspiring to reach divinity.
0: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
1: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
0: భారతీయం. ఏనాటికి కూడాను ఒక బీద దేశము కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
1: As this truth has not been recognized,
0: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
1: యూ నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
0: కారణం ఏమిటి దీనికి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్,
0: ఈ విధమైనటువంటి అవస్థలకు గురి గావించినారు.
1: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్.
0: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఎ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్ విద్యను
0: మాత్రమే అభ్యసించాలి.
1: ఫర్ ద సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
0: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇఫ్ వీ కెన్ గివ్
0: ఎన్ని కోట్లో మనం వ్యర్థం చేస్తున్నాము
1: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇందా ఇవ్వాలి.
1: Every spiritual organization also should undertake to give free education.
0: మీకందరికీ తెలుసు,
1: all of you know,
0: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా ప్రోగు అవుతుంటుంటారు.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: వీరందరూ కూడా అక్కడ ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు?
1: Why not they give free education to students there?
0: ఎన్ని కోట్లు వ్యర్థమైపోతుండాలి?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కరైనా కూడా ఒక సంవత్సరం ఒక్కొక్క పారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even
0: turn to the...
1: How can devotion be developed among students?
0: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: ఆ విధమైనటువంటిది అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
0: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
0: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
1: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్ ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
0: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్.
0: కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం వీ
0: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
1: వీ హ్యావ్ started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
0: ee gunda jabbu vaste konni lakshalu vyayam chesi america laku velutunnaru.
1: When people get problems of heart, they spend
0: money to
1: go to america. What about poor people?
0: Varin chuchetunte vaaru evaru?
1: Who is there who can
0: patranaku vellite color neellaina vaalla mohalu kottaru?
1: If these poor people want to go to city, people do not care for
0: alanti duravasthanu gurtinchiye మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: When whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs, right? In the beginning itself, we have decided to make it
0: 91 November 22nd, ఇది ప్రారంభోత్సవం చేస్తాం.
1: ఎవరు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
0: సంకల్పము క్రియ రెండు ఒకే పర్యాయం జరుగుతుంది.
1: సంకల్ప అండ్ యాక్షన్ ఆర్ సైమల్టేనియస్లీ.
0: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
1: దిస్ మే బి కంపేర్డ్ టు ద సౌండ్ అండ్ ద బుల్లెట్ విచ్ రన్ వెన్ గన్ ఇస్ ఆపరేటింగ్.
0: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
0: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
0: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
1: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించడం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
0: సమ్వన్. నా వారే నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
1: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్ నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
0: 50 సంవత్సరముల లోపల ఇంత అభివృద్ధి గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్ ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్.
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ.
0: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: So many people get the doubt, how is it that such things have been accomplished here?
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: దిస్ బాడీ హస్
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
0: ఎవరిని నేను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
0: అడుగను అడగబోను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
0: ఇది ఎట్ట జరుగుతూ ఉండాలి?
1: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్ ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
0: సముచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
1: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విశాలమైన హృదయం,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Develop love in you.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా నువ్వు ఒక సోదర సోదరి భావం భావించండి.
1: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీ వన్ ఇస్ ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఎవరి ఎందును ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: ఈనాడు స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది. భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్ పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: ఐ హావ్ ఇన్ఫినిట్ జాయ్.
0: ఏనాడు ఏ క్షణమైనా నేను విచారం చేసినటువంటి క్షణం లేదు.
1: నెవర్, నాట్ ఈవెన్ అ మూమెంట్ హావ్ ఐ వరీడ్ మై సెల్ఫ్ అబౌట్ ఎనీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: అన్ని కూడాను అనిత్యములే.
1: Everything is transient.
0: అన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
1: Everything is a passing
0: cloud. దీనికి విచారం చేసే ప్రయోజనమే.
1: Why worry about such a thing at all?
0: జనన మరణాలకు కూడాను ఏమాత్రం కూడాను మనం చింతించరాదు, కుంగకూడదు, పొంగకూడదు.
1: Even for life and death, no one should bother oneself and one should not sink or one should not boast.
0: మనం పుట్టే సమయంలో ఇంత వస్త్రమైనా మనం తీసుకుని రాము.
1: When we come into this world, we don't bring us.
0: మనం పోయే సమయంలో మన వారికి మనం అడ్రస్ ఇచ్చి పోము.
1: When we are leaving this world, we are not even
0: ఇంక వారు మన వారు ఎట్టవుతారు. కనుక ఇవన్నీ కూడా జగత్తు యొక్క పరిణామములే.
1: All these are natural changes in the world.
0: ఉన్నంత వరకు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా కూడా జీవితాన్ని గడపాలి.
1: As long as we live, let there be unity among us. Let us achieve joy.
0: ఒక్క భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
1: We can solve all our problems and difficulties through the chanting of the name of the
0: Lord. జగత్తును విస్మరించి ఏమి నీవు పొందుతున్నావు?
1: What is it that you are going to achieve? Giving up God, having firm faith in this world.
0: భగవంతుని విశ్వసించండి.
1: Have firm faith in God.
0: జాతి మత భేదములను ద్వేషములను ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: అన్ని నామములు అన్ని రూపములు కూడా భగవంతునివి.
1: All names and all forms.
0: సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: hands. ఇవన్నీ కూడా విశ్వవిరాట స్వరూపమే.
1: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
0: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya naamanni smarinchi jeevitanni dhanyam gaavinchukondi.
1: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
0: Bhajana bina sukha shanti nahi.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కలలు కంటున్నంత వరకు అన్ని సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతా కూడాను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: पृथ्वी, जलमु, अग्नि, वायु, आकाशवादी పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరమని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: Another name for this is panchikarana.
0: Indulo atma jagrat avasthayilo koodi untundi.
1: In this atma would be in the waking state.
0: Sarvendriyamulu kudanu paripurnamuga pani chestuntayi.
1: All the five senses will be functioning fully.
0: Ee shariramme సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇన్ టు త్రీ డివిజన్స్.
0: స్థూల, సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: మనకు కనిపించినది ఈ స్థూల శరీరము.
1: వాట్ వి సీ ఈజ్ దిస్ ఫిజికల్ బాడీ.
0: దీనిని సత్యమని, నిత్యమని విశ్వసించి,
1: కన్సిడరింగ్ దిస్ యాజ్ ట్రూత్ అండ్ ఎటర్నల్,
0: సర్వస్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈజ్ రియలీ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవ్వరితో కూడా సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్. మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి కాని వినికిడిని.
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.
0: రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఎ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతా కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ టు దిస్ డ్రీమ్ స్టేట్ అండ్ ది వేకింగ్ స్టేట్.
0: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
1: వన్ పర్సన్ మే డ్రీమ్ దట్ హిజ్ ఫ్రెండ్ ఈస్ గివింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడలేదే అని తాను జవాబు చెప్తాడు.
1: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్ వై డిడ్ యూ గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విడ్ సే వెల్.
0: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
1: ఓ మ్యాడ్ మ్యాన్,
0: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
1: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫ్రెండ్ ఇన్ ద డ్రీమ్.
0: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
1: హీ హాస్ క్రియేటెడ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు.
1: ఇన్ దిస్ వే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్. దే ఆర్ నాట్ ఎ రియాలిటీ ఇన్ ద రియల్ వరల్డ్ అట్ ఆల్.
0: సుఖదుఖములను అనుభవించినది ఈ స్వప్నావస్థయే.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆర్ సారో ఈజ్ ఇన్ దిస్ డ్రీమ్.
0: కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించినది ఈ స్వప్నావస్థయే.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ హీ మే ఆల్సో గెట్ ఎ రీబర్త్.
0: అనగా సూక్ష్మ శరీరమే.
1: అండ్ దట్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇందులో మనస్సు ప్రధానమైనది.
1: ఇన్ దిస్ స్టేట్ మైండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
0: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
1: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మనోమూలం ఇదం జగత్. ప్రపంచమంతయకుడును మనోమయంతోనే కూడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
0: మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
1: మైండ్ హ్యాస్ బీన్ గివన్ డిఫరెంట్ నేమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
0: సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు.
1: ఇట్ గెట్స్ ది నేమ్ మనస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఇట్ గెట్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికి బుద్ధి అని పేరు.
1: మైండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటెలెక్ట్ వెన్ ఇట్ డిస్క్రిమినేట్స్.
0: నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు.
1: యాజ్ ఇట్ గోస్ ఆన్ రిమెంబరింగ్ థింగ్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ చిత్త.
0: దేహంతో తాదాత్మభావమును పొందినప్పుడు దీనికి అహంకారము అని పేరు.
1: వెన్ మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇది మనసు యొక్క పర్యాయ పదములే.
1: ది ఫోర్ వర్డ్స్ మైండ్, చిత్త, ఇంటెలెక్ట్ అండ్ ఈగో ఆర్ ఓన్లీ ఫోర్ నేమ్స్ ఫర్ ది సేమ్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క సన్మిళిత సంబంధమైనటువంటి స్వరూపమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ పుట్టింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
0: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
1: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: మూడవది సుషుప్తి.
1: ద థర్డ్ వన్ ఇస్ సుషుప్తి.
0: సుషుప్తి అనగా సు అనగా మంచి.
1: సు స్టాండ్స్ ఫార్
0: సుషుప్తి అనగా ఒక నిద్ర.
1: సుషుప్తి దేర్ ఫోర్ స్టాండ్స్ ఫార్
0: మంచి నిద్ర.
1: గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
0: అయితే ఇందులో మనస్సు లేదు.
1: ఇన్ దిస్ స్టేట్ దేర్ ఇస్ నో మైండ్.
0: మనస్సు లేకపోవటం చేత ప్రపంచం కూడా లేదు.
1: యాజ్ దేర్ ఇస్ నో మైండ్ దేర్ ఇస్ నో వరల్డ్ ఆల్సో.
0: ప్రపంచము లేకపోవటం చేత సుఖదుఖములు కూడా లేవు.
1: యాజ్ దేర్ ఇస్ నో వరల్డ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ జాయ్ ఆర్ సారో ఆల్సో.
0: మనస్సు ఉండినంత వరకే ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ట్.
0: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్సర్న్డ్ విత్ ద వరల్డ్ యు హావ్ గాట్ సారో.
0: కనుక సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము.
1: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
0: ప్రపంచమునకు మనస్సే కారణము.
1: For the world, it is the mind which is responsible.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చయోహో అని. సమస్త బంధములకు, సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
1: In this context, it is said, mind is responsible for the bondage as well as the freedom or liberation.
0: అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి.
1: బట్ దేర్ ఈజ్ వన్ మోర్ స్టేట్, ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఆత్మిక్ స్టేట్.
0: మానవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యం పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
1: బట్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ద బేసిస్ ఈజ్ ఆత్మ.

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లింబ్స్ ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: There will be innumerable waves in a ocean.
0: ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు.
1: There would not be any similarity between any two waves.
0: అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి.
1: Waves appear differently to us.
0: కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: But we are giving up the truth that water in all these waves is the same.
0: మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి.
1: You come across innumerable forms of the human beings.
0: ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే.
1: All these human beings are waves in the ocean of Sachidananda.
0: ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కాని అన్నింటికీ ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడినట్టు.
1: But one has to recognize that this Atma is covered by the other five types of body, the physical, the life forces, the mind, the intellect and the
0: wisdom. Pancha kosamulu cheta kappapadatam chetane ee atma tattvam anta sulabhamga manaku gocharinchaledu.
1: We are not able to see this Atma so clearly because Atma is covered by these five sheets.
0: Sharirame annamaya kosam.
1: Physical body is annamaya kosha, food.
0: Pranamaya, vijnanamaya, manomaya kosamule ee sutva swarupam.
1: This life sheath, mind sheath, intellect sheath are the subtle body.
0: Anandamaya kosame karana sharira.
1: The bliss sheath is the causal body.
0: Idi anandamayam ani peru maatrame unnadi kaani ఇది నిజానందము కాదు.
1: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్ బట్ దిస్ ఇస్ నాట్ రియలీ బ్లిస్.
0: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
1: ది కాజల్ బాడీ ఈజ్ ఎంజాయింగ్ దిస్ బ్లిస్ షీట్ విచ్ ఇస్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ ఆత్మ.
0: చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు.
1: Moon is not self-luminous.
0: సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుని పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: Moon shines when the rays of the sun fall on him.
0: అదే విధముగానే చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుని వంటిది.
1: Mind, like moon, is not self-luminous.
0: Swayam prakashakudu atmane.
1: It is Atma which has got that self-luminosity.
0: Aa prakashame buddhi paina, manasu paina, indriyamule paina, devam paina padi ee sarvapusumunu kevalam chaitanyamantamantamainatundi roopane dharistundali.
1: It is the light of this Atma which illumines All these other aspects of the body, the mind, the intellect,
0: Atma Chaitanyame, ee prapanchamunu nadipinchuchunnadi.
1: It is this consciousness of Atma which is making this world function.
0: Charachara prapanchamunakantai kudanu ee chaitanyame mooladharam.
1: For the moving and unmoving world, it is the cosmos which is the basis.
0: Kanuka ee mooladhara tattvamunu manavudu vismarinchatam chetane సమస్త కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హింసెల్ఫ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ గ్రీఫ్ అండ్ సారో బికాస్ హీఈస్ గివింగ్ అప్ దిస్ రూట్ ట్రూత్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధుల చేత జరుగునటువంటి సుఖ దుఃఖములు ఆత్మకు ఏమాత్రము కూడాను సంబంధము లేదు.
1: ద జాయ్ అండ్ సారో ఎక్స్పీరియన్స్ బై ద బాడీ ద మైండ్ ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్ do not touch the atma at all.
0: Surya prakashamunu aadharam chesukoni aneka mandi aneka vidhamulaitundi karmalanu aacharistaru.
1: Different people carry on different activity from the light which they get from sun.
0: Kondaru manchi karmalu aacharinchavachunu mari kondaru cheddanu aacharinchavachu.
1: Some people may undertake meritorious activity.
0: కొందరు పుణ్యకర్మములు కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
1: సమ్ పీపుల్ మే డూ గుడ్ వర్క్ సమ్ పీపుల్ మే
0: కొందరు ఉపకారములు మరికొందరు అపకారములు గావించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ హెల్ప్ఫుల్ యాక్టివిటీ సమ్ హార్మ్ఫుల్ యాక్టివిటీ.
0: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
1: బట్ దిస్ యాక్షన్ డస్ నాట్ టచ్ ఆత్మ.
0: సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు.
1: The results of action will never go.
0: Suryudu kevalamu sakshibhootudu maatrame.
1: Sun god is only a witness.
0: Ade vidhamugane sharira indriya mano buddhulu yokka pravartanalu yokka phalitamulu aatmaku ee maatram kodanu antavu.
1: In the same way
0: aatma sakshibhootudu.
1: In the same way the results of the actions of the physical body, the senses, the mind and intellect will not touch aatma. Aatma is only a witness.
0: Kaani manavudu శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ రాంగ్లీ దట్ దిస్ ఇస్ ఆత్మ బికాస్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్సెస్ ద మైండ్ ది ఇంటలెక్ట్.
0: అన్నింటికి మనసే మూల కారణము.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్.
0: మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
1: వన్స్ యు ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
1: వీ హావ్ క్రియేటెడ్ వన్.
0: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
0: అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది.
1: రిమూవ్ ది వాల్స్ దట్ సెపరేట్ దెన్ దిల్ బి ఓన్లీ వన్ కామన్ హాల్.
0: అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మతత్వ ఈజ్ ఆల్
0: పర్వేసివ్. దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: దిస్ ఈస్ నాట్ ఎ డివైన్ బ్రాడ్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్.
0: కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద గ్రీఫ్ అండ్ ద సారో ఆఫ్ ద మ్యాన్.
0: వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు,
1: జస్ట్ యాజ్ యూ కెన్ రిమూవ్ ది హస్క్ ఫ్రమ్ ద రైస్ ఆఫ్టర్ పౌండింగ్
0: శ్రవణ మనన నిత్యధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ది ఇంటలెక్ట్ అండ్ ది సెన్సెస్ విచ్ కవర్ దిస్ ఆత్మ బై ప్రాసెస్ ఆఫ్ శ్రవణ మనన నిధిధ్యాస యూ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ హూ యు రియలీ ఆర్, యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే.
1: దిస్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ లైక్ దిస్ హస్క్ విచ్ కవర్స్ ద గ్రెయిన్.
0: పొట్టును తీసిన మిగులునది బియ్యమే.
1: Once you remove this husk, what remains is rice.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: As long as there is husk on this rice, there will be again rebirth.
0: ఈ పొట్టును మనం వేరు చేసితమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
1: Once you remove the husk, the rice cannot be grown further. There is no question of rebirth again.
0: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: Therefore, for the entire bondage, it is the body, senses, mind and intellect.
0: అయితే అన్నింటి ఎందుకు సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
1: But Atma is found in equal measure in all these things.
0: దీనికి మరొక ఉదాహరణ.
1: One more example to illustrate this.
0: అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది.
1: When you touch an iron ball which is in the fire, then your hand gets burnt.
0: ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం.
1: We are telling that this particular iron ball is made hot.
0: సరి అయినటువంటి జవాబు కాదు.
1: This is not a proper reply.
0: ఇనుప గుండు నిన్ను కాలలేదు.
1: It is not the iron ball which has burnt you.
0: ఇనుప గుండులోనే అగ్ని నిన్ను కాల్చింది.
1: It is the fire which is inside this iron ball which has caused that burning sensation in you.
0: అయితే ఈ ఇనుప గుండులో అగ్ని ఎక్కడ ఉంది?
1: If that be so, where is the fire in this iron ball?
0: ఉన్నదా లేక లోపల ఉన్నదా?
1: Whether this fire is outside of this iron ball or inside of this iron ball.
0: అంతః బహిర్థ సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుంది.
1: ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఐరన్ బాల్ ఈజ్ దిస్ ఫైర్.
0: మనం కాల్చినటువంటిది నిప్పు అయినప్పటికీ, అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం.
1: వెన్ ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ హెస్ కాజ్ దిస్ బర్నింగ్ సెన్సేషన్ టు అస్, వీఆర్ అక్యూజింగ్ ది ఐరన్ బాల్ అండ్ నాట్ ఫైర్.
0: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక పెద్ద గ్లోబ్ గుండు వంటిది.
1: This entire world may be compared to an iron ball.
0: Indulo sukadukkamulu, laabhanashtamulu, kashtamulu, nindalu, nishthuramulu aneetundi manalni baadhisthunnayi.
1: In this we are subjected to joy, sorrow, criticism, censure, praise and such other things.
0: Aithe ivi baadhimpabadinatundi emiti?
1: What is it that is
0: shariri indiya manobuddhulu baadhimpabadutunnayi?
1: It is the body, senses, mind and intellect which are being inconvenienced or hurt or experienced by this.
0: ఈ ప్రపంచం అంతా కూడాను అంతర్బహిర్యంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే.
1: But the truth is, the inside of the world and the outside, it is only Atma which is pervading.
0: సర్వమునకును ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు.
1: The individuals who have not understood the fact that Atma is inside and outside of this world are only accusing in the wrong way.
0: Kanuka samastamunaku moola karanamu Atmane.
1: Therefore, it is Atma which is responsible for everything.
0: Deenini darshinchalante manam ye upayamunu etakali?
1: What is the strategy that we should have to have a vision of this Atma?
0: Ee vetuku rakkaraledu. There is స్వప్రకాశమైనటువంటి ఒక స్థితి.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ సర్చింగ్ ఆర్ సీకింగ్. ఇట్ ఈ
0: లేని దానిని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు ఇది.
1: ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి అక్వైర్డ్
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్
0: ఉన్నదాని వెతకడం ఎక్కడ
1: వెన్ ఇట్ ఈస్ సో వేర్ హ్యావింగ్ టు సర్చ్ ఫర్
0: వెలిగే దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వేరితనం
1: ఈజ్ ఇట్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ లైట్ ఇన్ ది లైట్ సెల్ఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అనదర్
0: నిరంతరం కూడా నువ్వు ప్రకాశించుచున్నటువంటి వెలుగే
1: ఆత్మ ఈజ్ ల్యూమినస్ ఆల్ ద వైల్ అండ్ అట్ ఆల్
0: దీనిని ఇంకొక సాధన చేత దీని వెతకనక్కరలేదు
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎ స్పెషల్ సాధన టు సీక్ ఆత్మ
0: తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు
1: అంటిల్ మ్యాన్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ రియల్ నేచర్ హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ దట్ ఆత్మ ఈజ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్
0: నిమురు గప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుంది
1: ఇట్ ఈస్ లైక్ ది యాషెస్ విచ్ కవర్ ది ఎంబర్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ కవరింగ్ అవర్ ఓన్
0: కనుక నిజానందమైనటువంటి యొక్క నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కొను మాయమవుతుంది
1: వన్స్ ఐ రికగ్నైజ్ మై ట్రూ బ్లిస్ ఆల్ ది డెల్యూజన్ డిసపియర్స్
0: ఇది నేను
1: అండ్ దాట్ ఈస్ ఇట్ మస్ట్ బి సెట్ ఐ
0: నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతైకును సృష్టింపబడలేదు
1: The entire creation has emerged only after this word I has
0: nene lekapothe srushti ledu
1: if I is not there is no creation
0: kanuka aa nenu anetundi em
1: what is this I then
0: adi evaru
1: who is that I
0: ade uniki
1: and that is the very basis
0: aa unikiye sarvula endukudu spurinchutundadu cheta deeniki aatma ani maroka peru
1: As this expresses itself in everyone, this has been called Atma.
0: Idi Brahma ani maroka peru.
1: Another name for the same entity is Brahma.
0: Deeniki hrudayamu ani inkoka peru.
1: Another name is heart.
0: Deenini aham ani kudunu maroka peru.
1: Still another name is aham.
0: Nenu, Brahma, uniki, hrudayamu, aham. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే
1: ఐ ఉనికి హార్ట్ బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్
0: హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము
1: వెన్ వీ సే హార్ట్ వీఆర్ మిస్టేకింగ్ ఇట్ ఫార్ ఫిజికల్ హార్ట్
0: ఇది కాదు హృదయం
1: దాట్ ఈస్ నాట్ ది రియల్ హార్ట్
0: హృదయమునకు ఒక పరిమితము లేదు
1: For heart, there is no specific
0: sarvatra undinatvantide nijamaina hrudayam.
1: The true heart is all-pervasive.
0: Kanuka itti hrudayanni manamu vismarinchi sankuchitamaina parimitamainatvanti ee deha hrudayanni maatrame manam hrudayanga bhavistunnamu.
1: We are giving up this broad heart which is all-pervasive and considering the physical heart alone as the true heart.
0: Patti padamunakunu నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాం
1: వీఆర్ లివింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ ఐ
0: అదే అహం అహం అహం
1: అండ్ దిస్ ఐ ఈజ్ అహం
0: అహమే బ్రహ్మ
1: దిస్ అహం ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ
0: నేను కుటుంబీకుడను అంటున్నావు
1: ఐ ఆమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్
0: కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుందాది
1: Before this word family man, you get this word I.
0: Nenu sanyasini antunnadu.
1: I am a sanyasin.
0: Ee sanyasiki mundu nenu ane padam untundali.
1: Before this word sanyasi, I comes.
0: Nenu purushudanu antunnadu. Ee purusha anetundi padamunaku nenu ane padam mundu untundali.
1: In this statement, I am a man, I comes first, man next.
0: Kanuka nenu gruhasthudanu, nenu sanyasudanu. నేను పురుషుడను నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదములు దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది
1: వెన్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐఎమ్ ఎ సన్యాసిన్ ఐఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ ఉమెన్ వన్స్ యు రిమూవ్ దీస్ డిఫరెంట్ వర్డ్స్ మ్యాన్ ఉమెన్ సన్యాసి వాట్ రిమైన్స్ ఈస్ ఐ
0: అన్నింటికి నేనే ఆధారము
1: దిస్ ప్రూవ్స్ దట్ ఇట్ ఇస్ ఐ విచ్ ఇస్ ది బేసిస్ ఫార్ ఎవ్రీథింగ్
0: నేను అనగా అదే ఆత్మ
1: When you say I, it is Atma.
0: ఇట్టి సర్వత్ర సర్వజ్ఞుడై ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనము మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్.
0: కనుకనే ఇన్ని బాధలకు, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ సబ్జెక్ట్ టు సో మెనీ గ్రీవ్, సో మెనీ ప్రాబ్లమ్, సో మెనీ టైప్స్ ఆఫ్.
0: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
1: What we have to love is not the man.
0: ఆత్మను ప్రేమించాలి.
1: But we have to love ఆత్మ.
0: కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించతగినటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం.
1: Instead of loving ఆత్మ which is the right thing, we are loving the physical body which is a mistake.
0: కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి.
1: That is why there is no self-confidence which is firmly established.
0: Neeku thalli untunnadi.
1: You have got
0: tandri untaru.
1: You have got mother.
0: Biddalu untunnaru.
1: Children.
0: Kaani ee thallini tandrini biddalanu elanti paristhitulonaina kodanu neevu preminchakapovu kada.
1: Under all circumstances you would be loving your mother, father and children.
0: Vaaru enni vidhamulainatti ikkattu kadiginchinappatikini బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
1: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
0: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
0: కారణం ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ చిల్డ్రన్.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
1: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
1: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
0: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండేటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
1: You have got so much of firm love because you consider him as your father.
0: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహంపైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి.
1: You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love on ఆత్మ.
0: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
0: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
1: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూత్.
0: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: హీ ఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
0: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
1: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
0: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
1: Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it.
0: Adi lenanta varaku kudanu manamu sthitapragnulam kaamu.
1: Without that kind of firm faith, you can never be a sthitapragna.
0: Nijanandanni pondalemu.
1: You can never attain truth.
0: Nitya satyamainatundi sthananni cheralemu.
1: You can never reach a state which is permanent.
0: Kevalamu ivanni kudanu bhrantulu yokka swabhavamule.
1: All the other things are mere delusions.
0: Bhramti undinanta varakunu brahma manaku duranga untuntadi.
1: As long as you have delusion, brahma will be distant from you.
0: Kanuka yenadu manaku bhramti vadalano appude manaku brahma sakshatkaristundi.
1: The moment you give up delusion, brahma's vision
0: sarvamayandu undinatvanti yokka divya tattvam okkate anetvanti satyanni manam drudanga nammali.
1: Who should firmly believe
2: that in every human being the same divine entity is existing.
0: అప్పుడు ఈ ప్రపంచమందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు.
2: There will be no room then for any differences in the world.
0: కలతలకు కల్లోలములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
2: ఫర్ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫైట్స్ దేర్ వుడ్ బి
0: ఈ రాగద్వేషములకు ఏమాత్రము కూడా అవకాశం ఉండదు.
2: దేర్ వుడ్ బి నో రూమ్ ఆల్సో ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్
0: భిన్న భావములను పెంచుకుని రాగద్వేషమును అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
2: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions.
0: Kanuka manavattamulo motta mota manam gurtinchavalsinatundi prati vishayamandunu nenu nenu nenu antu aa nenu evaru aneetundi vishayanni gurtinchali ade atma bhavam.
2: That principle of I is principle of atma.
0: ఈ ఆత్మభావములందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం.
2: వన్స్ యు ఆర్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ,
0: సమస్త పరిహారములకు ఇదే మూల కారణము.
2: దిస్ డిస్ట్రాయ్స్ ఆల్ డౌట్స్.
0: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
2: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే.
2: లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే.
2: సెల్ఫిష్నెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే.
2: ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహ భ్రాంతియే.
2: అండ్ ఇట్ ఈస్ ది డెల్యూజన్ ఆన్ ది
0: ఈ దేహ భ్రాంతికి మూల కారణము మనస్సే.
2: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెల్యూజన్ ఆఫ్ ది బాడీ.
0: మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
2: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్ యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
0: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
2: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఐ.
0: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం. అండ్ వీ హావ్ టు శాంక్టిఫై.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
2: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యూ షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
0: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
2: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
2: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: అనగా ఆత్మభావమే ఐ.
2: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
0: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
2: This real I, once it is associated with the mind, this becomes ahankara, ego.
0: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
2: ది ఐ అసోసియేటెడ్ విత్ ఆత్మ,
0: ఆనందముతో చేరినప్పుడు
2: when it becomes
0: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
2: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
2: వాట్ ఈజ్ ట్రూత్ ఈజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
0: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది.
2: Embodiments of divine love, everything undergoes change.
0: Chana chanamulakunu aneka vidhamaina marpu chendutunnadi.
2: Changes are occurring from moment to moment.
0: Ee marpulaku moola karanamu manasse.
2: It is the mind which is responsible for this kind of changes.
0: Ee sankalpa vikalpamulu yokka prabhavame ee prapanchamunaku moola karanamu.
2: The root cause of the basis of the entire world is the formation of the thoughts.
0: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది కానీ స్థిరమైనటువంటిది కాదు.
2: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: దీని స్వభావమే ఇంత.
2: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
2: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
2: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావం.
2: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
2: ఆల్ దీస్ సాధనస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
0: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
2: ఆల్ ది సాధనస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
0: ఈ మనో సంబంధమైన సాధనలు అన్ని కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
2: ఆల్ దీస్ సాధనస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
0: సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
2: There is nothing like sadhana and sadhya, two things.
0: Jnanamu, jnani, jnayamu anetuvanti moodu tattvamulu levu.
2: There is nothing like the meditator, the meditation, and the thing meditated upon.
0: Ee munnadanta okkate.
2: There is only one thing which is existing.
0: Anatma bhavamu duram chesinappudu atma bhavame nilustundi.
2: If you remove the anatma bhava from you, what remains is atma bhava.
0: Sadhana che talanchinappudu,
2: when you want to undertake sadhanas,
0: atma bhavamne neevu hrudayam nandu sthiram chesukunna adi nijamaina sadhana.
2: Establish the feeling of atma in your heart, then the sadhana will become
0: atti vishwasam leka enni rakamulaina sadhanalu chesinappudikini ivanni kudunu manokalpitamulu yokka prabhavame.
2: Without having such firm faith in atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are useless.
0: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
2: clouds which are formed on account of the rays of the sun falling on water,
0: tigi suryane kappi vestunnayi.
2: These clouds are covering that very sun.
0: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
2: in the same way those thoughts which have come from atma,
0: manomegha samudayamu atmane kappi vestundali.
2: The clouds of these thoughts in the form of mind are covering atma itself.
0: Kanuka atmanu addu cheyunadi manasse.
2: It is the mind which covers atma.
0: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
2: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
0: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
2: వాట్ ఈస్ మైండ్ దెన్?
0: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
2: మైండ్ ఈస్ ద కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ ద డెల్యూజన్స్.
0: మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
2: సప్రెస్ ఆల్ ది డెల్యూజన్స్, రిమూవ్ ఆల్ ది డెల్యూజన్స్.
0: కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి.
2: బట్ టుడే సాధకాస్ కాల్ దెమ్సెల్వ్స్ సాధకాస్ అండ్ డివోటీస్ బట్ దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్ డే బై డే.
0: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
2: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
0: సాధ్యమే కాదు.
2: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
0: క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ రిమూవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ అస్.
0: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
2: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ ద వరల్డ్.
0: ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు.
2: ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద వరల్డ్ వేరియస్ ఎఫర్ట్స్ ఆర్
0: వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది?
2: హౌ కెన్ యూ చేంజ్ ది వరల్డ్ వితౌట్ చేంజింగ్ ద మ్యాన్?
0: వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము.
2: వరల్డ్ ఈజ్ ఏ కాంగ్లోమరేషన్ ఆఫ్ మెన్.
0: కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది వరల్డ్ in the first instance you have to change the man.
0: వ్యక్తి యందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి.
2: You have to remove the evil tendencies in man in the very first instance.
0: పవిత్రమైన భావాలు వ్యక్తి యందు అభివృద్ధి గావించుకోవాలి.
2: Develop good thoughts in man.
0: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది.
2: When the individual is good, the society will be good.
0: సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు.
2: When the society is good, the nation will be good.
0: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. వీ హావ్ టు శాంక్టిఫై అవర్ ఓన్ ఇండివిజువాలిటీ బై ఫిలింగ్ అవర్ సెల్ఫ్ విత్ గుడ్.
0: ఎన్ని చదువులైనా చదవచ్చు,
2: వన్ మే స్టడీ ఎనీ అమౌంట్ ఆఫ్,
0: ఎన్ని పదవులైనా ఏడవచ్చు,
2: వన్ మే ఆక్యుపై
0: ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు,
2: వన్ మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్
0: మనీ, ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు,
2: ఎర్న్ ఏ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
0: ఇవన్నీ శాశ్వతమా?
2: All these
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించినాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
2: Without having a vision of your own real self, if you get a vision of various people and persons,
0: తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
2: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
0: లక్షల అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు.
2: మ్యాన్ ఈజ్ ట్రావెలింగ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు స్పేస్, బట్ హీస్ నాట్ ఏబుల్ టు గో ఈవెన్ ఇన్ ఇంచ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: మనం చేయవలసిన ప్రయాణము.
2: దిస్ ఈజ్ నాట్ ది జర్నీ విచ్ యూ హ్యావ్ టు అండర్టేక్.
0: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
2: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
0: బహిర్ముఖంలో ఉండినంత వరకు నువ్వు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
2: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఈజ్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ ప్రపంచం ఉండినంత వరకు నువ్వు సుఖ దుఃఖములు మనకు తక్కువ.
2: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
0: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
2: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది.
0: అంతరిక్షయానం చేస్తున్నాడు, కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు.
2: Man is traversing into millions of miles into space, but he is not able to go even in

0: నాకు ప్రపంచం లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది వరల్డ్.
0: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
1: When there is no world, there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
1: When there is no mind, there is no joy or sorrow.
0: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
1: We have controlled our joys and sorrows by removing mind in the
0: subject state. సంతోషము కావాలనుకుంటే మొట్టమొదట మనసును అరికట్టాలి.
1: If you really want to enjoy bliss in life, control your mind.
0: మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
1: Divert your mind towards God.
0: ఆ వైపున నడిపించాలి.
1: యూ హావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
0: అదే నిజమైనటువంటి సాధన.
1: దాట్ ఈస్ రియల్ సాధన.
0: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ మైండ్.
0: మరక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్, ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్,
0: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్, చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ ఓన్ క్వాలిటీ.
0: అవి సద్గుణములుగా మారాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ టు గుడ్ క్వాలిటీ.
0: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు డివైన్ థాట్స్.
0: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈస్ ద రియల్ మెసేజ్.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఈస్ గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
0: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
1: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
0: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము.
1: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
0: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసు నందుకు 16 గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: ఆరు షట్ వర్గములు. 6
1: సిక్స్
0: కామ క్రోధ లోభ మోహ మదమత్సరము.
1: డిజైర్ యాంగర్ గ్రీడ్.
0: ఈ ఆరింటి ఎందును 2 తమో గుణము రజో గుణము.
1: ఆఫ్ దీస్ 6 దేర్ ఆర్ 2.
0: ఇవి 8
1: తమో గుణ అండ్ రజో గుణ.
0: మదములు.
1: ఆల్ దీస్ ఆర్ 8 ప్రైడ్స్.
0: కులమదము, ధనమదము, విద్యామదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
1: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
0: తప మలము,
1: ది ప్రైడ్ ఆఫ్
0: సత్యమలము, కులమదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 2 చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
1: Man is having 16 aspects in the form of
0: ee 16 gunamulu kudunu yenaadu manamu arpitam gaavinchukuntunno aanaade manamu poornamada poornamidam poornat poornamadachiti appude manam poorna swaroopulu ga avutam.
1: Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man.
0: Atti gunarahitamainatundi sthitini manam kaliginappude మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
1: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
1: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
1: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ హర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
1: వెన్ యూ సే గురు ఆర్ ప్రిసెప్టర్, హీఈస్ వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది క్వాలిటీస్ అండ్ హూ డస్ నాట్ హావ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
1: బట్ టుడే అన్ఫార్చునేట్లీ ది ప్రిసెప్టర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ది డిసైపుల్స్ టుడే సీమ్ టు బి మచ్ బెటర్ దాన్.
0: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
1: The disciples are undertaking sacrifice.
0: పోగు చేసుకుంటున్నారు.
1: The preceptors are acquiring.
0: కనుకనే ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యులో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే హూ ఈస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఈస్ ద డిసైపుల్.
0: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెవలపింగ్ ఈవెన్ ఇన్ దెమ్.
0: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గరికి పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
1: Whenever any person sees someone elderly or great,
0: he wants to go
1: and get

0: సమ్ మంత్ర. వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ మంత్ర? నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము. ఇఫ్ యు నో యువర్ ఓన్ రియల్ నేచర్, దట్ బికమ్స్ రియల్ మంత్ర. నీ మంత్రము నీ చోటనే ఉంటుండాలి. యు హావ్ గాట్ యువర్ రియల్
1: మంత్ర, యంత్ర, తంత్ర స్వరూపుడు.
0: యు ఆర్ ది వెరీ ఫారం ఆఫ్ మంత్ర, యంత్ర అండ్ తంత్ర.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము.
0: యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈజ్ ద రియల్ మంత్ర.
1: అదే సో హం సో హం, అదే మంత్రము.
0: ఇన్ యువర్ ఇన్హేలింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర గోయింగ్ ఆన్. సో
1: నేనే అది, అదే నేను, నేనే అది, అదే నేను, అదే మంత్రం.
0: దిస్ మంత్ర రిపీట్స్ ఐఆమ్ దట్, దట్ ఆమ్ ఐ, ఐఆమ్ దట్ అండ్ దట్ ఆమ్ ఐ.
1: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
0: యువర్ ఫిజికల్ బాడీ ఇస్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
1: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
0: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
1: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
0: When you are yourself a combination of mantra, yantra and tantra,
1: yanta agnanulavu,
0: you are approaching another person for mantra.
1: Ilanti agnanulaku bay nunchi vacheetundi oka prabodhal cheta emaina vijnanam labhistunda?
0: What an ignorant person you are, and how can mantras from other person save you?
1: Asadhyamu, asadhyamu,
0: it is impossible. Nothing can save you.
1: Nee guruvu daivam okkade.
0: Your guru is God.
1: Aa gunatheetudu atharu okkade.
0: He is alone who has transcended all qualities. He is the one who does not have real
1: ajnanam anetundi yokka dinini dooram chesi prajnanam anetundi prakashanni andinchevaadu atanu okkade.
0: He alone can remove the darkness of ignorance and confer the light.
1: Ante kaani ee alpamainatundi yokka itarulu aashrayinchi neevu guru bodhanaga teeskoni tadwara neevu marinta banditudu kaavatamu idi poorna ajnaname.
0: It would be a great ignorance if you approach wrong persons and take some mantra and become further
1: vaare sarva bandhanalo imidinatunte varu nee bandhanalu ee reethiga vimochinchu gaavinchagalaru.
0: A person who is himself in bondage, how can he free you?
1: Aneka bhrantulato koodinatunte vyakti nee bhrantini ee reethiga nirmoolam gaavinchagaladu.
0: A person who is full of delusions, how can he free you from delusions?
1: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
0: ఇఫ్ హీ ఇస్ హింసెల్ఫ్ ఎ బెగర్ అండ్ స్టార్వింగ్, హౌ కెన్ హీ ఫీడ్
1: యు? కనుక నీవు గురువుల కోసం నీ వెతకనక్కర్లేదు.
0: డూ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ గురు.
1: ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో.
0: కన్ఫర్మ్ అండ్ స్టడీ యువర్
1: ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు.
0: Aspire to have the bliss of
1: నేనే ఆత్మ అనేటువంటి విశ్వాసమును అభివృద్ధి పరచుకో.
0: Develop the feeling that you are yourself the Atma.
1: అదే నిజమైనటువంటి యొక్క బోధ.
0: That is the real message.
1: మర్మమైన మనుషంలో మనసే వారికి గురుడండి.
0: The moment
1: ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం.
0: The moment that you really know who you are, mind disappears and that it really becomes
1: kaani ee gurutvamunaku okka kaalamu okka sthanamu okka neemamu aneetundi ledu.
0: For this gurutva there is nothing like a particular time, a particular circumstance or any such
1: manomayamainatundi manavulake tellavari madhyanamu ratri.
0: For a man who is full of this mind alone, different times
1: manomayamainatundi vaaniki ivanni kudunu bandhanalu.
0: All these bondages are only for
1: manoditamainatundi atitamainatundi vaaniki ఏది లేదు, సర్వం ఒక్కటే.
0: ట్రాన్సెండ్ ది మైండ్, ఎవ్రీథింగ్ బికమ్ ద సేమ్.
1: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
1: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ వీఆర్ కన్సిడరింగ్. Worshipping gurus is an important thing of Guru Purnima.
1: Ee Guru Purnima vachindante guruvulaku chaala aadayam.
0: When there is Guru Purnima, there will be a lot of income for these so called gurus.
1: Kaani nijanga idi guruvulaku aadayam kaadu, idi goppa bandhana.
0: For a true guru this is a great responsibility. There is no income for
1: nija
0: him.
1: Nija guruvulu deenini aashincharu.
0: True gurus will never aspire to have this.
1: Ivi kevalam baadha guruvulu maatrame deenini aashistaru.
0: Only this lowly type of gurus will aspire to have this kind of income on this Guru Purnima days.
1: Kanuka manamu Guru Purnima anaga guruvulu poojinchadam ante guru okkade. Tvameva mata cha pita tvameva, tvameva bandhu chakatvameva. తమే విద్యా ద్రవణం తమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం.
2: ద రియల్ గురుత్వ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు హూ ఈజ్ ద మదర్ ఫాదర్ ది ప్రిసెప్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే ఈ శ్రవణ మనన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి.
2: బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ వీఆర్ అండర్టేకింగ్
1: కొన్ని సాధనలు సలపాలి.
2: శ్రవణ మనన నిధిధ్యాస
1: అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు.
2: ఫర్ డూయింగ్ సాధన యు నీడ్ నాట్ రిసార్ట్ టు గురుస్.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
2: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: గురే లేని వాడికి గురువేం చేయగలడు?
2: ద వన్ హూ హాజ్ నో గోల్ అట్ ఆల్ వాట్ ఈస్ ఇట్ దట్ ది గురు కెన్
1: డూ. గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి.
2: ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ రీచ్ ది గోల్.
1: నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది.
2: యూ కెన్ రీచ్ ది గోల్ ఓన్లీ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ విల్.
1: పూలు సూది దారముండి పుష్పమాల తనగున.
2: యూ హ్యావ్ గాట్ ఫ్లవర్స్ నీడిల్ అండ్ థ్రెడ్, కెన్ దే బికమ్ ఏ గార్లెండ్ బై ఇట్ సెల్ఫ్?
1: కానీ దీన్ని కుట్టేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ ఇస్ సమ్ వన్ హూ హ్యాస్ టు మేక్ ది గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
1: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
2: దేర్ ఇస్ ఎ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, కెన్ ఇట్ లైట్ ఇట్ సెల్ఫ్?
1: దీన్ని అంటించేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్ వన్ హూ హ్యాస్ టు లైట్ దిస్.
1: స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
2: దేర్ ఈస్ గోల్డ్ అండ్ డైమండ్స్, కెన్ జ్యువెలరీ బి మేడ్ బై ఇట్ సెల్ఫ్?
1: దీన్ని చేసేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్ వన్ హూ కెన్ మేక్ దిస్.
1: కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ ఇగ్నైట్ అండ్ హూ కెన్ బ్రింగ్ అవుట్.
1: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
2: వెన్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ సరెండరింగ్ టు గాడ్, గాడ్ విల్
1: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
2: నాట్ మెర్లీ డస్ హి టీచ్ యూ, హీ విల్ గివ్ యూ ది రియల్ విజన్.
1: సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం, ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు.
2: వెన్ యూ సే దట్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ ఎ పర్సన్, పర్సన్ డజంట్ కమ్ ఫ్రమ్ సమ్వేర్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం, సర్వత స్తుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు, పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి, ఇచ్చేది ఎక్కడికి.
2: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, వేర్ హ్యాస్ హీ టు గో, వేర్ హ్యాస్ హీ టు కమ్ ఫ్రమ్?
1: తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వచ్చి దర్శనమిచ్చాడు అనుకుంటున్నాం.
2: ఓన్లీ టు ఎ పర్సన్ హూ థింక్స్ దట్ దేర్ ఇస్ సమ్ గాడ్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్, గాడ్ కమ్స్ టు హిమ్.
1: అల్పభావముల యొక్క స్వభావమే.
2: ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ రాంగ్ ఫీలింగ్స్, నారో ఫీలింగ్స్.
1: దైవం సర్వత్రా ఉన్నది, నీవే దైవము.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గాడ్.
1: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
2: ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ది బాడీ మైండ్ సెన్సెస్ అండ్ ఇంటెలెక్ట్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
1: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
2: అండ్ దేర్ ఫోర్ యు ఆర్ డెల్యూడెడ్.
1: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
2: యు ఆర్ థింకింగ్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈస్ డెల్యూడింగ్ యూ.
1: కదిలే మేఘాలను విస్మరించి కేవలము చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్ మూన్ ఇస్
1: కదిలేది మేఘాలు.
2: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
1: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
2: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ అండ్ నాట్ ద ట్రైన్ ఆర్ యూ.
1: కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది.
2: ట్రూలీ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్.
1: తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వాడు అవుతాడు.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఇస్, హీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
1: స్వయంకృతాపరాధము, మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
2: వీఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ.
1: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
2: వీఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
1: కనుక ఈ మనోదేహం అనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్, వీ బికమ్ వాట్ వీ రియలీ ఆర్ అండ్ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపులుగా మారుతారు.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఇట్ ఈస్ వన్ మంత్ర విచ్ యూ హావ్ టు చాంట్ కంటిన్యూస్లీ, అండ్ దట్ ఈస్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ. వన్స్ యూ డూ ఇట్ యూ రియలీ బికమ్ బ్రహ్మ.
1: కేవలం మాటలతో నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
2: By merely word of mouth, if you declare to yourself that you are Brahma,
1: satyanni gurtinchi vartinchali,
2: you have to recognize the truth and then conduct yourself in the light of your recognition.
1: Okati,
2: truly speaking, there is only one thing which is existing.
1: Ee ekatvanni manam drudamainatvanti deento preminchali.
2: We have to love this unity with all our heart, with the
1: premane premanu cherustundi.
2: It is that love which will link up with the other.
1: Prema lekunda manam denini pondadaniki veelu kaadu.
2: Without love we cannot reach anything else.
1: Kana prema tattvanni manamu premaga maarchukovalanukunte prematone manam maarali.
2: If we want to reach love, we have to reach love only through love.
1: Idi kevalam manobhavanni duram gaavinchukovali.
2: Make distant your own mind.
1: Itti nijatattvanni meeru gurtinchukoni ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
2: Wherever you are, whatever work you are doing, you should always consider it is these limbs which are instruments which are performing, and live in that truth and that experience.
1: ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇండియా మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
2: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.
1: భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి.
2: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
1: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
2: We have to put them to proper use.
1: Sadviniyogam ye reetiga,
2: how can you sanctify them?
1: Daivarpitamaina bhavamtho manam aacharinchinappudu sarvam kudunu sadviniyogam avutundi.
2: When you do everything with a feeling of offering to God, everything becomes sanctified.
1: Kanuka manamu edo oka samvatsaram varaku kudunu guru pandam kosam manam kaachukonakkarledu.
2: We need not wait for the sake of guru purnima for 1 year.
1: Chana chanamunu kudunu mana manasunu poornamainatundi manasuga manamu abhiruddhi gaavinchukovali.
2: Moment to moment we have to transform our mind.
1: Vishalamaina bhavanni penchukovali.
2: We have to develop broad mindedness.
1: Sankuchinamainatundi bhavalu trunchukovali.
2: We have to remove narrow feelings in us.
1: Anni panulu endukudunu sarveshratvanni penchukovali.
2: In everything that we do we have to develop the divine feeling in us.
1: Ide nijamainatundi sadhana.
2: This is true sadhana.
1: Ante gaani prodhana sayankalam japamala pettukoni kurchovatamu dhyanamlo kurchovatam idi oka kaala nirnayanni manamu anusarincharadu.
2: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
1: sakshatkaram ante emiti?
2: What do you mean by sakshatkara?
1: Sarvada sarvakaleshu sarvatra harichinta adhe sakshatkara.
2: Real sakshatkara is thinking of the Lord Hari.
1: Sakshat sakshat akarame sakshatkara.
2: The true form is sakshatkara.
1: Sarva vela endukudunu nenu atma tattvani ani bhavinchukotame sakshatkara.
2: Thinking yourself as Atma Tattva at all times is really
1: self-realization annaru.
2: This is called self-realization.
1: Self-realization ante emti? Tanantanu gurtinchukotame self-realization.
2: Realizing who you really are.
1: Self kalaga ikkada rendu.
2: There are two things about this.
1: Deham anedi okati, Atma anedi okati.
2: One self is relating to body, another self is
1: ee deham anityamainatundi.
2: This physical body is impermanent.
1: Atma satyamainatundi.
2: Atma is permanent.
1: ఇది ఏకమైనటువంటిది.
2: దేర్ ఇస్ యూనిటీ.
1: అదే నా యొక్క స్వరూపము.
2: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
1: ఇది దేహం నేను కాదు.
2: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
1: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
2: ఐ గెట్ వన్ మోర్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
1: కనుకనే స్వభావం ఈ స్వభావం.
2: దిస్ స్వభావం ఈస్ స్వభావం.
1: స్వ ఆత్మ.
2: స్వర్ఫర్స్ టు
1: ఆత్మభావమే స్వభావం. కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
2: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
1: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం.
2: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ is the nature of animal, not the nature of man.
1: తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
2: It is rather ignorance to say that you are a human being. Man should not commit mistakes.
1: ఏదో తెలిసో తెలియక నువ్వు తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
2: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not
1: commit mistakes.
2: Today, we are rightly called animals and not men.
1: పశువు అనగా ఏమిటి? పశ్చితీతి పశువు. బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
2: An animal is one which has always externalized its vision.
1: అంతర్దృష్టి కలగాడు కావాలి.
2: Man has to become
1: అన్ని బయట ప్రయోజనం లేదు.
2: If one goes on defending oneself, one will never save himself from fall.
1: కనుక మానవత్వము మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరిపిత్తనే.
2: What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred.
1: ఆత్మ లక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Develop the feeling of ఆత్మ in you.
1: ఏది జరిగినా తద్వారానే జరుగుతుంది కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
2: You have to firmly believe that whatever you do, it is done with the help of ఆత్మ alone.
1: ఈ శ్రవణమన నితిధ్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి.
2: You have to chant the name of the Lord if you have to develop శ్రవణ మనన నిధిధ్యాస.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ
2: wherever you go,
1: ఈ నాలుగు ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి.
2: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ దిస్ సీక్రెట్ టంగ్, వు షుడ్ నాట్ యూజ్ ఇట్ టు క్రిటిసైజ్ అదర్స్, టు టాక్ ఈవిల్ థింగ్స్, టు హర్ట్ అదర్స్ అండ్ హార్మ్ అదర్స్. వు హావ్ టు చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు.
2: వు షుడ్ నాట్ సర్చ్ ఫర్ ఫాల్ట్.
1: అందరి ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి.
2: We should get a vision of Atma in every human being.
1: ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
2: Do you know who searches for faults in others?
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
2: Dogs search for footwear and the wicked people search for faults in others.
1: మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
2: You are not a dog, you are a man. You should not
1: have dosham anukunnappudu nee drishtilo adi dosha rahitanga neevu bhavinchu.
2: Let them have defects, don't bother about them.
1: Ilanti sadbhavamulu pavitramaina bhavamulu manam prema tattvamto manam abhruddhi gavinchukunnappudu nijamuga maname paramatma swarupulu avutam.
2: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
1: Prema swarupula sarvullu kudunu manam sevinchali.
2: Embodiments of divine love. We have to serve all.
1: మనం ఏదో ఒక పటామును ఒక విగ్రహాన్ని పూజించడం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
2: ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఫోటో ఆర్ వన్ పర్టికులర్ ఫిగర్.
1: ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
2: We have to firmly believe that Atma resides in everyone.
1: ఇది అప్పటికప్పుడు ఉట్టిపడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి.
2: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
1: Manam nachadaniki enta abhyasam chesam?
2: How much of practice have we
1: done? Maatadam enta abhyasam chesam?
2: Walking, talking,
1: tiritam enta abhyasam chesam?
2: Eating,
1: idi kuda anti abhyasam chestu untunte sreyohi gnanam abhyasat nana dhyanam visheshati janat karma palatyaga tyagas shanti anantaram. Aa shanti manaku labhistundi.
2: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
1: Oka tuchyamainatundi BA MA chadukovali anukunte enta kashtapadutunnaru, enta abhyasam chestunnaru.
2: What a lot of effort is put in order to get one BA degree or a BSc degree or MA degree.
1: Sunnunti visse amrita chaputraha, neevu amrita putrudavu aneetundi oka ee degree ni manam teeskovalante manam enta abhyasam cheyali.
2: If you want to get the degree of this, that you are a son of immortality, what a lot of effort should you put in.
1: Kanuka manam atma swaroopamu aneetundi oka deenini manam pondali.
2: We should experience and feel that we are the embodiment of
1: atma. Papini ani kani, nenu balaheenudani kani, nenu drohinudani kani, ilanti tuchya padamunu manam ye maatramu upayoginchukoraadu.
2: We should never use the mean description about ourselves that I am a mean person,
1: even
2: I am a weak person.
1: Yokka lakshanalu,
2: all these are different types of weaknesses.
1: Nenu inta pani cheyagalana, nenu ee pani cheyagalana, naaku aa shakti unnada ani ye maatramu sandehincharadu.
2: one should never doubt whether one has so much of capacity to do any particular work.
1: విశ్వాసం మీ దృఢంగా ఉంటే ఏమైనా నువ్వు చేయగలవు.
2: If you have firm faith in you, you can do anything.
1: కనుక నీ వేదాంతము నాయమాత్మ బలహీనే లభ్యః. నీవు ఆత్మబలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి.
2: దట్ ఈస్ వై స్పిరిచువాలిటీ టెల్స్ దట్ వన్ షుడ్ నెవర్ హ్యావ్ దట్ వీక్నెస్.
1: నాకు లేదు లేదు లేదు అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది.
2: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్ థింగ్,
1: నేను చేయగలను దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి.
2: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కరేజియస్ ఫీలింగ్, యూ కెన్ అకాంప్లిష్, యూ కెన్ డూ మెనీ థింగ్స్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
2: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ.
1: అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం.
2: We are making so much of efforts for lowly
1: satisfaction. ఎంత కాలం,
2: for how long this satisfaction would last?
1: ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివి.
2: This is something like a nose stuck to the face.
1: ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో.
2: When this body will be destroyed, we will not
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
2: We are not making any efforts to develop confidence in self and atma.
1: ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు.
2: The real sadhaka is one who makes efforts in that.
1: అతనే ధన్యుడు.
2: He is really fortunate one.
1: అతనే సర్వత్వాన్ని కూడా అందుకోగలిగినటువంటి అర్హుడు.
2: He is having the deservedness to attain the unattainable.
1: లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పులేదు.
2: యూ మే ఎంజాయ్ ది వరల్డ్,
1: కానీ ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదములుగానే భావించాలి.
2: బట్ యు షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద గిఫ్ట్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి.
2: వు షుడ్ లివ్ ద లైఫ్ విత్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక మన జీవితము భగవద్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు.
2: వు షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ టు నథింగ్ ఎల్స్.
1: తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి.
2: గాడ్ హ్యాస్ గివెన్ దిస్, లెట్ అస్ ఆఫర్ ఇట్ టు హిమ్ అలోన్.
1: అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు.
2: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ.
1: ఉత్తరప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ పయస్ లేడీ ఇన్ ఉత్తరప్రదేశ్.
1: ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది.
2: విత్ ఇన్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, షీ యూజ్డ్ టు అండర్టేక్ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: 10 మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం.
2: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
1: ఆమె మిత్రులందరూ కూడా ఆమెను హాస్యం చేసేటువంటి వారు.
2: ఆల్ హర్ ఫ్రెండ్స్ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ హర్.
1: ఏమిటమ్మా నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల వంచుకుని పోవాలి, తల ఎత్తుకుని పోవాలి అని చెప్పి అనేటువంటి వారు.
2: వాట్ మదర్, యూ పర్ఫార్మ్ సో మెనీ టైప్స్ ఆఫ్ చారిటీ, నో వన్ ఎల్స్ డస్ ఆల్ దిస్, యూ షుడ్ గో విత్ ఎ హెడ్ అప్ బికాస్ యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ చారిటీ.
1: నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె.
2: షీ యూస్ టు సే, వెల్ చైల్డ్, గాడ్ గివ్స్ మీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, ఐ ఎమ్ ఓన్లీ హ్యాండింగ్ ఓవర్ విత్ వన్ హ్యాండ్.
1: అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు.
2: ఈజ్ ఇట్ నాట్ ఎ సెన్స్ ఆఫ్ షేమ్ దట్ యుడ్ హ్యావ్ వెన్ యూఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ ఇన్?
1: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
2: ఫర్ రిసీవింగ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ కమ్ ఫార్వర్డ్, ఫర్ గివింగ్ నాట్ ఈవెన్.
1: ఈ సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
2: షీ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టేట్ అట్ ఆల్ ఇన్ దిస్ సొసైటీ.
1: కనుక మనం అన్నింటిని కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
2: హూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్?
1: అందుకోసం ఈ వేదం నందు నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం నుందే నిజమైన మనకు యోగం ఉంది.
2: That is why it is said in Veda that only through sacrifice and tyaga.
1: శారీరకంగా సేవ చేయాలి.
2: You should use your body to
1: serve others. మనసుగా సచింతన సల్పాలి.
2: Through mind you should think.
1: ధనరీతిగా త్యాగం చేయాలి.
2: And use your money.
1: దరిద్రులను పోషించాలి.
2: You should use your money.
1: విద్యా వైద్యాలయములను కట్టించాలి.
2: You should build.
1: బీదలకు తగినటువంటి యొక్క సహాయకారులుగా మనం నిలచాలి.
2: Give some support for poor and for
1: lonely. అదే నిజమైనటువంటి యొక్క జీవితం.
2: That is a true life.
1: అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం.
2: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మనీ, ఇఫ్ యూ ఓన్లీ బికమ్ సెల్ఫిష్ అండ్ స్ట్రాంగ్, వాట్ ఇస్ ది యూస్?
1: దీనికోసం మనం పుట్టలేదు.
2: We are not born for the
1: శరీరం మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి.
2: Body is given for performing righteous act, perform right activity and undertake sacrifice.
1: ప్రేమ స్వరూపులార, కాలమునంతా కూడాను సేవలయందు అన్నింటి ఎందుకును తోడ్పడి ఎందుకును మన కర్మలను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, టైమ్ మస్ట్ బి శాంక్టిఫైడ్ బై యూజింగ్ ఇట్ ఫర్ సర్వింగ్ అదర్స్ అండ్ ఫర్ డూయింగ్ గుడ్ యాక్ట్స్.
1: ఏది చేసినా దైవభావంతో మనం చేయండి.
2: వాట్ ఎవర్ వీ డూ, వీ షుడ్ డూ ఇట్ విత్ ఫీలింగ్ ఆఫ్ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ సాధన.
1: స్వార్థం కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు.
2: For the sake of your own
1: selfishness,
2: for your own sake, doing even penance,
1: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
2: ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు.
2: We should not undertake.
1: పరాత్మలో మనం ప్రవేశించాలి.
2: We should enter into.
1: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
2: Even your sadhana should become useful for 10 others.
1: కనుక మనం స్వార్థపరులు కాకుండా,
2: who should not become selfish people,
1: paratma bhavanni penchukoni,
2: who should develop the feeling of
1: paramatma bhavanto manam jeevinchadaniki prayatninchali,
2: who should live a life with a feeling
1: itarlu ee reetiga pote naake nenu maatramu naa kutumbam maatrame baagundali anukunte intakante mrugattamu melaniga bhavistundi, idi pasuttame better ga kostundi.
2: This would be a type of animal
1: life. nenu naa kutumbam varike maatram prayanam cheyakoddu, samajam varaku manam praveshinchali.
2: Who should not journey only to ourselves and
1: samajam lekunte nee kutumbam ekkadundi?
2: Without society, where is your family?
1: Kutumbam lekunte neevu ekkadunnav?
2: Without family, where are you?
1: Neevu nee kutumbam samajam pai aadharapadi untundali.
2: Yourself and your family are dependent upon society.
1: Kaabatti samajikshemanni manam drushtilo pettukovali.
2: We should always keep in view the
1: samajam abhrushini manam drushtilo pettukovali.
2: We should always keep the welfare of the society.
1: Loka samasta sukhino bhavantu, andaru sukhanga untundalani manam aashinchali.
2: We should always wish and aspire the welfare of all people.
1: Adi vishalamaina hrudayamu,
2: that is the type.
1: Adi vishalamaina bhavamu,
2: broad feeling also.
1: Aa vishalatvamlone divyatvam manaku aavirbhavistundi.
2: We can experience divinity only in that broad feeling and broad work.
1: Kanuka bhagavat chintana cheta, namasmarana cheta,
2: thinking of the Lord,
1: karmalanu pavitram gavinchukovali.
2: Who should sanctify all our actions?
1: Shravana manana nitidhyasalu,
2: that is the meaning of shravana manana and nitidhyasalu.

అనపేక్ష సుచిర్దక్ష అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన్

0: ಸ್ವಯಂಭ ಪರಿತ್ಯಾಗಿ ಯೋ ಮದ್ಭಕ್ತ ಸಮದ್ಭಕ್ತ. ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: ಈ ಗುಣಮುಲು ಕಲವಾಡನೇ ಭಗವಂತುಡು ಪ್ರೇಮಿಸ್ತುಂಟಾಡು.
1: ಗಾಡ್ ಲವ್ಸ್ ದೋಸ್ ವಿತ್ ದೀಸ್ ಕ್ವಾಲಿಟೀಸ್.
0: ಅನಪೇಕ್ಷ, ಎಟ್ಟಿ ಅಪೇಕ್ಷಲು ಕೂಡ ಉಂಡರಾದು ಅನ್ನಾಡು.
1: ಅನಪೇಕ್ಷ, ಈ ಶುಡ್ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಎನಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್.
0: ಶರೀರ ಇಂದ್ರಿಯ ಮನೋಬುದ್ಧಿಗಳತೋ ಕೂಡಿನಟುವಂಟಿ ಮಾನವನಕು ಅಪೇಕ್ಷಲು ಲೇಕುಂಡಾ ಉಂಡಡಾನಿಕಿ ವೀಳವುತುಂದ?
1: ಇಸ್ ಇಟ್ ಪಾಸಿಬಲ್ ಫಾರ್ ಮ್ಯಾನ್ ಹೂ ಇಸ್ ಬೌಂಡ್ ಬೈ ದಿ ಫಿಸಿಕಲ್ ಬಾಡಿ with senses and mind to be desireless any time?
0: Idi veelu kaadu,
1: it is not possible.
0: Apekshalu undiye theerali,
1: there are expectations.
0: Kaani etti apekshalu,
1: what sort of desire?
0: Dwapara yugamulandu kudanu bojinchinadi dharma rahitamaitunti karmalu anni kudanu naa swaroopamule anna.
1: In the Dwapara age, it was stated, all righteous actions are divine.
0: Kanuka manavunaku yetti apechchalu undali.
1: What sort of a desire that a man should have?
0: Anni apechchalakante tyagamayamainatundi apechchalu chala pradhanamu.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apechchalu chala mukhyam.
1: The righteous desires are very important.
0: Daivam yokka apechchalu atyavasaram.
1: Desire for God, it is very essential.
0: Aithe ee lokamloni manavulu కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్, సమ్ రైచువస్, సమ్ ది సో కాల్డ్ గ్రేట్ డిజైర్స్.
0: మరికొందరు ధర్మము శ్రేష్టము రెండింటి యొక్క సమన్వయమైనటువంటి యొక్క భావములను ఆశిస్తుంటారు.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini ninnayinchadam evariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi kevalamu dharmamayamainatundi karmalu gaane roopondutayi.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: Anni kunu apeksharahitamainatundi avutayi.
1: They amount to actions beyond expectations.
0: Kanuka anapeksha anaga apekshalu lekunda undatam kaadu, sarvapekshalu kudanu bhagavat yokka ankitanga bhavinchukovali.
1: Anapeksha does not mean desireless state, it only means offering all our actions.
0: Sarva karmalu kudanu bhagavat pritiyarthanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: Appude anapeksha అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: దెన్ విల్ బి ఫుల్ఫిలింగ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనపేక్ష.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టివాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: రెండవది శుచి.
1: The second quality is suchi.
0: Suchi anaga yemti.
1: What do you mean by that?
0: Subhramu ani.
1: Cleanliness.
0: Yemti ee subhramu? Antar subhrama leka bahir subhrama?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: Idi rendu kudunu avasarame.
1: Both are necessary.
0: Ee suchini భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇఫ్ వీ గో బై ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, హౌ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ సైడ్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ విదిన్.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: మనం
0: పులుసు వండుకుంటున్నాం.
1: యు ఆర్ ప్రిపేరింగ్ ఎ సూప్.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: After the soup is prepared, immediately it gets spoiled, unpalatable.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: Why has it become poisonous?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: This enamel vessel is not alloyed, is not tinned inside.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్.
0: బ్రాస్ వెసల్. ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఇస్ దేర్, నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్లీనెస్ వాట్ ఇట్ ఈస్.
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీస్, నాచురలీ ఇట్ వుడ్ ఎన్షోర్ స్వార్థ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్, there cannot be purity or cleanliness.
0: Inka moodavadi daksha.
1: Third one, daksha.
0: Anaga oka deekshanu pattatam.
1: Daksha meaning determination.
0: Etti deekshanu pattali?
1: What sort of determination?
0: Edi manam cheyalanukunnappudigini deenini sadhinchenta varaku kudanu tanake emaatram kudanu shanti labhinchadu.
1: Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such a determination you should have.
0: Nenu appudu appudu cheptuntanu.
1: Bhagavan tells us now and then.
0: Pattina pattedo pattane patti teri pattu neggedaka atte undu.
1: Somehow or other you have determined, until it is accomplished do not leave.
0: Idiye diksha.
1: This is determination.
0: కోరినదేదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్, అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాకా విడవకుండు.
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ, అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచిదివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యూ థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్, డోంట్ గో. దట్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: బోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ హీ షుడ్ బ్లెస్ యూ.
0: వడలు తెలియక నీవైన అడుగు వలయు.
1: ఆర్ యు మే హ్యావ్ టు ఆస్క్ హ్యావింగ్ లాస్ట్ కాన్షియస్నెస్
0: అంతే కాని
1: ఓన్లీ దాట్
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుని పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్ఛ సుచి దచ్చ ఉదాసీన.
1: Then comes ఉదాసీన.
0: దేని ఎందుకును తాను తగలకుండా ఉండాలి.
1: Unattached, udasina.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: You can do all.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: But you should not be attached to certain tasks assigned.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పనుకొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: You can also participate in service activity.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: In respect of organizations, we have to be utmost careful.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: We should not struggle for name and fame.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: We should not submit ourselves to courtesies and hospitality.
0: అయ్యో, నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగినా అపజయం జరిగినా కూడా రెండింటికి నీ సంతోషించి జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీనో గతవ్యతః.
1: గతవ్యతః,
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: This also requires determination.
0: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: We should not brood over the past.
0: రాబోనటువంటి ఏమాత్రము యోచించకూడదు.
1: Nor worry for the future.
0: ఎందుకు ఈ యోచన?
1: Why worry?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: In spite of deep thinking, the past cannot be recovered.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీ ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of